శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్ పై ఎనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెడ్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 3వ తేదీ ఈరోజు శుక్రవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 14 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధ.
1: అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ పేరుతో దైవ కారుణ్యం పట్ల ఎల్లప్పుడూ ఆశ కలిగి ఉండాలి. మానవుని పాపాలు ఎన్ని ఉన్నప్పటికీ దేవుని కారుణ్యం అంతకంటే అధికమైనదని విశ్వసించాలి. సముద్రపు నురుగు కంటే కూడా ఎక్కువ పాపాలు చేసినా సరే తన పాపాలకు సిగ్గుపడి దేవుని ముందు పశ్చాత్తాప హృదయంతో విలపిస్తూ వేడుకుంటే దేవుడు అతని మొర ఆలకించి తన కారుణ్య ఛాయలో రక్షణ కల్పిస్తాడు. మీ ప్రభువును క్షమాభిక్ష కోరండి, ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలి రండి. నిస్సందేహంగా నా ప్రభువు కారుణ్యమూర్తి తన సృష్టిని ప్రేమిస్తాడు. ఓ ప్రవక్త, ఇలా అను, మీ ఆత్మలకు అన్యాయం చేసుకున్న నా దాసులారా, అల్లాహ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. ఆయన క్షమించేవాడు, కరుణించేవాడును. మీ మీదకు శిక్ష రాకమునిపే మీకు ఎవరి నుండి సహాయం లభించని పరిస్థితి ఏర్పడక మునిపే మీరు మీ ప్రభు వైపునకు మరలి ఆయనకు విధేయత చూపండి అని దివ్య ఖురాన్ బోధిస్తుంది. జీవితంలో ఎప్పుడైనా ఏ దశలోనైనా పాపాలకు సిగ్గు పశ్చాత్తాపాల అనుభూతి కలిగితే అది దేవుని కటాక్షమని గ్రహించాలి. దైవం వైపు మరలడానికి తౌబా అంటే పశ్చాత్తాపం ద్వారం తెరిచే ఉంటుంది. దాసుల శ్వాస చెదరక మునిపే దేవుడు వారి క్షమాపణ స్వీకరిస్తాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. తౌబా అంటే మరలటం, వెనక్కి తిరిగి రావటం అనే అర్థాలున్నాయి. ఈ తౌబా మూడు షరతులపై ఆధారపడి ఉంది. ఒకటి, మానవుడు తాను చేసింది తప్పని మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి, సిగ్గుపడాలి. రెండు, వెంటనే ఆ తప్పుడు పనిని వదిలిపెట్టాలి. మూడు, మళ్లీ దాని జోలికి పోనని గట్టిగా నిర్ణయించుకోవాలి. తప్పుడు పనులకు అనుకూలంగా ప్రమాణాలు చూపెట్టేవారికి పశ్చాత్తాప భాగ్యం ఎన్నటికీ లభించదు. కొందరు ఒకవైపు తప్పు చేస్తూనే మరోవైపు పశ్చాత్తాపం కూడా చెందుతుంటారు. అలాంటి పశ్చాత్తాపానికి అర్థమే లేదు. అసలు పశ్చాత్తాపం అంటేనే చేస్తున్న తప్పుడు పనిని తక్షణమే మానేసి ఇక ముందెన్నడూ అలాంటి పనిని చేయనని మనసులో గట్టిగా నిర్ణయించుకోవటం. మన పాపాల నిష్కృతి కోసం పశ్చాత్తాపం చెంది క్షమాపణ అయితే వేడుకోవాల్సిందే. అయితే దాంతోపాటు క్రియాత్మక పశ్చాత్తాపం కూడా జరగాలి. అంటే అలా వేడుకోవటంతో పాటు దైవ మార్గంలో కొంత ధనం ఖర్చు పెట్టాలి. మంచి వైపునకు మరలడానికి ఈ చర్య ఎంతో దోహదపడుతుంది. అల్లాహ్ అనుగ్రహంతో మనిషికి తన పరిస్థితిని మెరుగుపరుచుకోవటంలో సౌలభ్యం కలుగుతుంది. నిప్పును నీరు ఎలా ఆర్పి అంతం చేస్తుందో అదేవిధంగా దానం పాపాలను నిర్మూలిస్తుంది అని మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించటం గమనార్హం. దైవదాసుడు ప్రతి పరీక్షను సహనంతో ఎదుర్కోవాలి. కాని దైవ సన్నిధిని విడనాడే భావన అతని మనస్సులో కలగకూడదు. సత్యమార్గంలో మనిషికి ఎన్ని ఇక్కట్లు ఎదురైనా, దైవం ఎన్ని విధాల పరీక్షించినా, తాను ఎన్ని హింసలకు గురైనా అదంతా అతని జీవితాన్ని ప్రకాశింపచేయడానికి, ఆయన ఆధ్యాత్మిక స్థాయిని పెంపొందింపచేయడానికి ఒక సాధనం కావాలి. ప్రాపంచిక అవమానం శాశ్వతమైన గౌరవానికి గట్టి సోపానం కాగలగాలి. దైవ సన్నిధిని వదిలి మరొక చోట గౌరవాన్ని వెతికే వ్యక్తికి ఎక్కడా గౌరవం ప్రాప్తం కాదు. అతను ప్రతి చోట అవమానం పాలవుతాడు. భూమి ఆకాశాల్లోని ఏ ఒక్కటి అతన్ని గౌరవ దృష్టితో చూడదు. మనలో ప్రతి ఒక్కరూ మరణించవలసిందే. ఈ యథార్థం అందరికీ తెలుసు. మనం చేసిన పనుల్ని గురించి ఆత్మపరిశీలన చేసుకుంటూ పశ్చాత్తాపంతో మనస్ఫూర్తిగా మన ప్రభువుని క్షమాపణ వేడుకుందాం. ఆమీన్.
0: సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీమతి షరీఫా.

Yeah.

0: పొలం పనులు.
1: మన రాష్ట్ర రైతాంగానికి వివిధ పంటల్లో ఈ వారం చేసుకోవాల్సినటువంటి పొలం పనులేంటో గుంటూరు లాం ఆచార్య ఎంజీనియరింగ్ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుల వారు రైతులకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ముందుగా వరి పంటను కనుక మనం చూసుకున్నట్లయితే ఎల్నినో నేపథ్యంలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. కురిసిన వర్షాలు సమానంగా కాకుండా తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు నీరు బయటకు పోవటానికి వీలుగా కాల్వలను చేసుకోవాలి. తరచూ ముంపుకు గురయ్యే పల్లపు ప్రాంతాల్లో ముంపును తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. వెద పద్ధతిలో ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల బాటలు తీయటం వల్ల ఎక్కువ వర్షాలు కురిసినప్పుడు నీరు బయటకు పోయే అవకాశం ఉంటుంది. అలాగే కొంత నీరు కాలువల్లో నిలబడటం వల్ల వర్షాలు కురవనప్పుడు కొంతవరకు బెట్టకు గురి కాకుండా ఉంటుంది. ఎడగారులో దక్షిణ మండలంలో సాగు చేసిన వరి పిలకల దశలో ఉంది. ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉన్నప్పుడు సాయంత్రం వేళల్లో నీరు పెట్టి ఉదయం తీసివేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా సల్ఫేట్ ఉన్న ఎరువులను పైపాటుగా వేయకూడదు. చౌడు ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చౌడు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చౌడు భూముల్లో చౌడును తట్టుకునే రకాలతో పాటు యాజమాన్య చర్యలను చేపట్టుకోవాలి. ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తక్కువ ఉండే అవకాశం ఉన్నందువల్ల నీటి లభ్యత ఆధారంగా వరిని సాగు చేసుకోవాలి. నీరు తక్కువ ఉన్నప్పుడు పంటకాలం 140 రోజుల్లోపు ఉన్నటువంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. ఈ నెలలో మధ్యకాలిక అంటే 140 రోజుల కాలపరిమితి కలిగినటువంటి రకాలైనటువంటి మార్టేర్ సాంబా అంటే MTU 1224, MCM 103, MTU 1282, MCM 125, MTU Rice 1310, MTU Rice 1232, MTU Rice 1275, పాండురంగ అంటే MCM 100, భీమ అంటే MTU 1140, నంద్యాల సోన అంటే NDLR 7, MTU 1271, ఇట్లాంటి రకాలను ఆయా ప్రాంతాలకు సిఫార్సు ప్రకారం రైతులు వారి భూమి పరిస్థితిని బట్టి మార్కెట్కు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకొని ఈ నెల మొదటి పక్షంలోపు నారుమళ్ళు పోసుకోవాలి. వెద పద్ధతిలో అయితే ఈ నెల 2వ పక్షంలోపు విత్తుకోవటం పూర్తి చేసుకోవాలి. వీలున్నంత వరకు సార్వ సకాలంలో విత్తుకోవటం వల్ల దాళ్వ సకాలంలో సాగు చేసుకోవటానికి అలాగే వరి తర్వాత 2వ పంట వేసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. నారు పీకడానికి వారం రోజుల ముందు ప్రతి సెంటు నారుమడికి 160 గ్రాముల కార్బోపిరాన్ 3G గుళికలు చల్లడం వల్ల నాటిన 20 నుండి 25 రోజుల వరకు కాండం తొలచు పురుగు, ఉల్లికోడు, ఆకుముడత వంటివి ఆశించకుండా నివారించుకోవచ్చు. ఇక ప్రతి పంట విషయానికి వస్తే ఈ నెలలో ఋతుపవనాల వల్ల వచ్చే వర్షాలు సుమారు 80 నుండి 100 మిల్లీమీటర్లు కురిసిన తర్వాత మాత్రమే పత్తిని విత్తుకోవాలి. ఈ సంవత్సరం వాతావరణ సూచనల ప్రకారం తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందువల్ల రైతు సోదరులు వర్షపు నీటి సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రతి మొక్కలను బోదెలపై నాటడం వల్ల కురిసిన వర్షం బోద కాలువల్లో నిల్వ ఉండటం ద్వారా పంట బెట్టకు గురి కాకుండా కాపాడుకోవచ్చు. నాటిన 60 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా చేయటం ద్వారా భూమిలోని తేమను సంరక్షించుకోవచ్చు. వరుసల మధ్య భూమిలోని తేమను సంరక్షించుకోవటం కోసం వరుసల మధ్య పంట అవశేషాలు ఎండుగడ్డి లేదా సేంద్రియ పదార్థాలతో మల్చింగ్ చేయటం వల్ల నేలలోని తేమను కాపాడుకోవచ్చు. ఇక అపరాల విషయానికి వస్తే అపరాలలో మన ప్రాంతంలో ఎక్కువగా మినుము పెసరును సాగు చేస్తూ ఉంటారు. ఈ మినుములో LBG 932, LBG 904,

0: ఒకరు దుక్కిలో 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఎరువులను ఎకరాకు వేసి కలి దున్నుకోవాలి. విత్తే ముందు విత్తనాన్ని విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. దీనికోసం 1 కిలో విత్తనానికి 2.5 గ్రాముల కార్బండిజం లేదా మాంకోజిబ్ మందుతో విత్తన శుద్ధి చేసి, తర్వాత 5 గ్రాముల థయోమిథాక్సమ్ లేదా 5 మిల్లీలీటర్ల ఇమ్డాక్లోపిడ్ మందుతో విత్తన శుద్ధి చేసి విత్తినట్లయితే తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగులు తెగుళ్ల బారి నుండి కాపాడుకోవచ్చు. చివరగా విత్తే ముందు 200 గ్రాముల రైజోబియం కల్చర్ను 10 కిలోల విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. ఇక చెరుకు పంట విషయానికి వస్తే, ఫిబ్రవరి మార్చి మాసాల్లో నాటిన మొక్క తోటల్లో చాళ్లలో మట్టిని 1 అడుగు లోతు వరకు తవ్వి దుబ్బుల మొదళ్లకు మట్టిని ఎగదోసుకోవాలి. డిసెంబర్ జనవరిలో నాటిన చెరుకు తోటలకు, కార్సి చేసిన తోటలకు మొవ్వులో 8 పచ్చటి ఆకులు వదిలి జడచుట్లు వేసుకోవాలి. వర్షపాతాన్ని అనుసరించి చెరుకు బాగా ఎదిగే దశలో, అంటే జూన్ జూలై మాసాల్లో, నేల స్వభావాన్ని బట్టి వర్షాభావ పరిస్థితుల్లో తేలిక నేలలకు 10 రోజులకు ఒకసారి, బరువైన నేలకైతే 15 రోజులకు ఒకసారి తరలిస్తూ ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లో మురుగునీటిని చెరుకు తోటల నుండి బయటకు తీసివేసేందుకు 2 అడుగుల లోతులో ఊట కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో చెరుకు పొలం చుట్టూ వరి సాగు ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో వరి పొలంలోని నీరు చెరుకు తోటల్లోకి రాకుండా చుట్టూ ఉన్న గట్లను బలంగా వేసుకోవాలి. ఇక మొక్కజొన్న విషయానికి వస్తే, వర్షాధారంగా దీర్ఘకాలిక రకాలను, మధ్యకాలిక రకాలను 15 నెలల వరకు, స్వల్పకాలిక రకాలను అయితే 1 నెలాఖరు వరకు విత్తుకోవచ్చు. చిరుధాన్య పంటల విషయానికి వస్తే, చిరుధాన్య పంటల్లో జొన్న పంటలో విత్తిన 2 వారాల్లోపు ఒత్తు మొక్కలను తీసేసుకోవాలి. విత్తిన 20 నుండి 30 రోజులకు గుంటక లేదా దంతితో అంతరకృషి చేయడం వల్ల పొలంలో తేమ నిలిచి మొక్కలు బాగా పెరుగుతాయి. సజ్జ పంట విషయానికి వస్తే, ఎకరానికి నాటే పద్ధతిలో అయితే 1.6 కిలోలు, విత్తే పద్ధతిలో అయితే 3 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఈ పంటను ఈ మాసంలో కూడా విత్తుకోవచ్చు. ఇక రాగి పంటను ఈ మాసంలో కూడా విత్తుకోవచ్చు. 2.5 కిలోల విత్తనంతో పెంచిన 5 సెంట్ల నారు ఎకరం పొలంలో నాటుకోవటానికి సరిపోతుంది. కొర్ర పంటను కూడా ఈ మాసంలో విత్తుకోవచ్చు. ఎకరాకు వరుసల్లో నాటడానికి 2 కిలోలు, వెదజల్లే పద్ధతిలో అయితే 4 నుండి 7 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఇక వేరుశనగ పంట విషయానికి వస్తే, ఖరీఫ్లో రాయలసీమ, అంటే దక్షిణ మండలం, ఇంకా అత్యల్ప వర్షపాత మండలాల్లో 1 ఆగస్టు మొదటి వారం వరకు, ఇంకా ఉత్తర కోస్తాలో 1 జూలై వరకు విత్తుకోవచ్చు. రాయలసీమ అంటే దక్షిణ అత్యల్ప వర్షపాత మండలాల్లో 1 జూలై మొదటి పక్షం వరకు విత్తుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. రకాల విషయానికి వస్తే, విశిష్ట, హిమని, నారాయణి, కదిరి 6, ధరణి, కదిరి అమరావతి, కదిరి చిత్రావతి, నిత్యహరిత, ధీరజ్, ప్రగతి, కదిరి లేపాక్షి రకాలను విత్తుకోవచ్చు. విత్తన మోతాదు విషయానికి వస్తే, కదిరి 6, ధరణి, ఇంకా విశిష్ట రకాలకు ఖరీఫ్లో 52 నుంచి 56 కిలోలు ఎకరాకు అవసరం అవుతాయి. లావు గుత్తి రకాలు, చిన్న గుత్తి రకాలకు ఖరీఫ్లో 64 నుండి 68 కిలోలు ఎకరాకు అవసరమవుతుంది. అలాగే కదిరి 7, బోల్డ్, కదిరి చిత్రావతి, ఇంకా కదిరి అమరావతి రకాలకు ఖరీఫ్లో 40 నుండి 42 కిలోలు ఎకరాకు అవసరమవుతుంది. కదిరి లేపాక్షి రకానికైతే 30 నుండి 35 కిలోలు ఎకరాకు విత్తనం మోతాదు అవసరమవుతుంది. ఈ మాసంలో విత్తుకునే రైతులు విత్తన శుద్ధిని తప్పకుండా చేసుకొని విత్తుకోవాలి. ఇక మెట్ట వ్యవసాయం విషయానికి వస్తే, వేరుశనగలు అంతర పంటగా కందిని వేసేటప్పుడు కందితో పాటు నీటి వరవణ్ణి అరికట్టే పంటలైనటువంటి ఉలవ, అలసంద కలిపి విత్తితే వరవణ్ణి అరికట్టడమే కాకుండా ఎక్కువ అనేకర ఆదాయాన్ని పొందవచ్చు. వర్షాధార వేర నేలల్లో ముఖ్యంగా వేరుశనగ, కంది, ఆముదం, జొన్న, సజ్జ పంటలను, ఇంకా నల్లరేగడి నేలల్లో ప్రత్తి, కంది, ఆముదం పంటలను జూన్ జూలై మాసాల్లో విత్తుకోవచ్చని తెలియజేస్తున్నారు.
1: పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నుంచి 3 రోజుల పాటు పర్యటిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 3 రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నుంచి 5వ తేదీ వరకు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా మొదటి రోజైన ఈరోజు గుడిపల్లె మండలం పొరుగుపల్లెలో 3,847 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న 12 పరిశ్రమలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఆహార శుద్ది కేంద్రాన్ని ప్రారంభించి ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తారు. అలాగే రూఫ్టాప్ సోలార్ ప్లాంట్ల ప్రారంభోత్సవం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రేపు జిల్లాలోని శెట్టిపల్లి, గుట్రాలపల్లి, కంగుంది గ్రామాలతో పాటు కుప్పంలో ముఖ్యమంత్రి పర్యటిస్తారని అధికారులు తెలిపారు. డేటా ఆధారిత పాలన, సాంకేతికత వినియోగంతో ఆంధ్రప్రదేశ్ను బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుపతిలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలన కోసం ఆర్థిక సమాచార విశ్లేషణ రాష్టస్థాయి కార్యశాలలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే డేటా లేక్, ఆరోగ్య రంగంలో సంజీవని వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులలో డేటా అనే అంశమే సంపదగా మారిందని, భవిష్యత్తులో డేటా ఆధారిత నిర్ణయాలకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: Data is wealth, according to me. You are having proper data. You will arrive a real solution for execution, for monitoring, for corrective measures. There is no proper data. If you feed computer garbage, garbage will come. If you feed proper data, nothing like that, on health or education, agriculture, everything, it is a big game changer.
0: తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిన్న జరిగింది. సమావేశ నిర్ణయాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడించారు. మూసీనది పునరుజ్జీవన ప్రాజెక్టు తొలిదశ పనులకు అవసరమైన పరిపాలనా అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. కొత్తగా అందుబాటులోకి రానున్న ఆసుపత్రులను నిమ్స్ తరహాలో అభివృద్ది చేసేందుకు మొత్తం 6,278 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి తెలియజేస్తూ,
2: పేదవాడికి మంచి వైద్యం ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దృఢ సంకల్పంతో హెల్త్ సెక్టార్ ని మరింత స్ట్రెంగ్తన్ చేసే దాంట్లో భాగంగా టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తో పాటు సనత్ నగర్, అల్బీ నగర్, అల్వాలలోని టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్రెడీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తూ వాటిని రన్నింగ్ లోకి తీసుకురావడానికి 6,278 పోస్టులు, వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టులను కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్లో విమానయాన రంగ అభివృద్దిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో రాష్ట పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఢిల్లీలో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త విమానాశ్రయాలు, సీప్లేన్ ప్రాజెక్టులు, ప్రాంతీయ విమాన సర్వీసుల విస్తరణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని ఆర్ఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి సందర్శించిన మంత్రి ఉపాధ్యాయులతో

0: నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తున్నామని అన్నారు. నెల్లూరులోని 15 ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని మంత్రి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు మౌలిక వసతుల అభివృద్దికి వీబీజీ రామ్జీ పథకం దోహదపడుతుందని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరంలోని కలెక్టర్ కార్యాలయంలో వీబీజీ రామ్జీ పథకం అవగాహన సంచికను పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి నిన్న ఆవిష్కరించారు. అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల సంరక్షణ, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివాసీ గిరిజన శాసనసభ్యులు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క నేతృత్వంలో గిరిజన శాసనసభ్యులు ముఖ్యమంత్రిని నిన్న కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల నియోజకవర్గాలకు అదనంగా 2000 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని కోరారు. పోడు భూములకు పట్టాలు మంజూరు చేయడంతో పాటు ఇందిర గిరిజల వికాస పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఇంటర్మీడియట్ స్థాయి వరకు నవీకరించాలని, ఐటీడీఏలను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నిన్న దర్శించుకున్నారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో నిర్వహించిన వీబీజీ రామ్జీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన అనంతరం ఆయన తిరుమల చేరుకుని స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు పవన్ కళ్యాణ్కు ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు ఎస్వి రంగారావు జయంతి ఈరోజు. 1918 జూలై 3వ తేదీన ఆయన అప్పటి కృష్ణాజిల్లా నూజివీడులో జన్మించారు. ఆయన పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 300కు పైగా చలనచిత్రాల్లో నటించిన ఆయన రావణుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కజుడు, కంసుడు లాంటి ప్రతినాయక పాత్రల్లోనే కాక అనేక సహాయ పాత్రల్లో తనదైన ముద్ర వేశారు. నర్తనశాల చిత్రంలో ఆయన నటనకు భారత రాష్ట్రపతి పురస్కారమే కాక జకార్తాలో జరిగిన ఆఫ్రో ఏషియన్ చలనచిత్రోత్సవ పురస్కారం కూడా లభించింది. 1974 జూలై 18వ తేదీన ఆయన తుదిశ్వాస విడిచారు. ఎస్వీఆర్ జయంతి సందర్భంగా ఆయన మాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం.
1: మంత్రి సామంత దండనాథ ప్రముఖ దానవ వీరులారు, బ్రహ్మవర ప్రసాది అయిన ఈ హిరణ్యకశిపు ఎదిరించు వీరుడు ఈ ముల్లోకములలో లేడు. దండయాత్రకు సంసిద్ధులు కండి. ప్రథమమున నా సోదరుని పరిమార్చిన మాయావి ఆ శ్రీహరిని సంహరించుటకు వైకుంఠముపై దండయాత్ర. ఆ తరువాత సురపతి దేవేంద్రుని పట్టి పరాహరించి ప్రాయశ్చిత్తము చేయవలే, అష్ట దిక్పాలకులను చేయించి మన పాదదాసులు గావింపవలె, ముల్లోకములు చేయించి త్రైలోక్య సామ్రాజ్య సార్వభౌమత్వము సాధించవలె.
0: వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాలలో రానున్న 3 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశామని విశాఖపట్నం వాతావరణ కేంద్రం డైరెక్టర్ పిఎల్ఎన్ మూర్తి తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల్లో కూడా కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ కు వస్తే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పర్యటిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचिका ऋचा झा.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ఈ ప్రసారంలో ఈ ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం వన సంరక్షణ, జనజీవన రక్షణ ఈ అంశంపై శ్రీమతి కెఎన్ పూర్ణచంద్రిక అందించిన వివరాలు వింటారు. తర్వాత పర్యావరణం, గాంధీజీ దుగ్గరాజు శ్రీనివాసరావు గారి ప్రసంగం, గాంధీ మార్గం వింటారు ఉదయరేఖల కార్యక్రమంలో. 8:30 విజయనగరం జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ కెఎన్ రామకృష్ణ. 8:35 చిత్రతరంగిణి. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో బాంబే సిస్టర్స్ శ్రీమతి సి సరోజ, శ్రీమతి సి లలిత గార్ల గాత్రయుగులం ప్రసారమవుతుంది. 9:30 నమస్తే అమరావతి, 10:00 దేశ సాంకేతిక ప్రగతిలో డ్రోన్ల ఉపయోగంపై ప్రత్యేక కార్యక్రమం, అతిథి ప్రొఫెసర్ ప్రణవ్ పెద్దింటి, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్త విభాగం. అనంతరం రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు ప్రసారమవుతాయి. 11:00 గుర్తు చేసుకుందాం, 12:10 లాహిరి లాహిరిలో ఈ రెండు కార్యక్రమాల్లో చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 12:40 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీరంగం గోపాలరత్నం గారు పాడిన భక్తి సంగీతం వింటారు. 1:10 చిత్రగీతాలు. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో సామాజిక మాధ్యమాలు పిల్లలపై చూపిస్తున్న దుష్ప్రభావాలు, శ్రీమతి పరిమి విజయలక్ష్మి గారి ప్రసంగం, ఇంకా కరివేపాకులోని ఔషధ గుణాలు విశేషాలు, లలిత గీతాలు వింటారు వనితావాణి కార్యక్రమంలో. 2:30 లలిత సంగీతం, 3:00 టీన్ టైం హిందీ చిత్రగీతాలు, 4:00 యువలయ. సాయంత్రం 5:00 చిత్రతరంగిణి. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన విశ్వనాయక విజయం నాటకం నుండి నాగమ్మ నాయకుని పాత్ర పద్యాలు ప్రసారమవుతాయి. నిర్వహణ శ్రీ కె ప్రేమయ్య, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు. అనంతరం వ్యవసాయ సూచనలు 6:50. 7:15 పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఈ క్రాప్ బుకింగ్ ఇన్సూరెన్స్ వివరాలు, డాక్టర్ డి ప్రమీల గారితో పరిచయం, ఇంకా జానపద గీతం పశువుల్లో పొదుగువాపు జాగ్రత్తలు గురించిన విశేషాలు ప్రసారమవుతాయి. అనంతరం 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 విజ్ఞాన మరియు పర్యావరణ కార్యక్రమంలో నిత్య జీవితంలో సైన్స్ ఈ అంశంపై డాక్టర్ చల్లా కిషోర్ రెడ్డి గారి ప్రసంగం వింటారు. 8:15 చిత్రగీతాలు. 8:40 దేశభక్తి గీతం. 9:15 స్పాట్ లైట్. 9:30 కరెంట్ అఫైర్స్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:00 భక్త రామదాసు చరిత్ర, కోట సచ్చిదానంద శాస్త్రి గారిచే హరికథ గానం వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. యునైటెడ్ నేషన్స్ గుర్తించిన ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులపై తక్షణ చర్య తీసుకోవాలని భారత జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. హిమాలయాల్లో మన్సు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. పాకిస్తాన్ నుంచి కొనసాగుతున్న సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి తీవ్రంగా ఖండించారు. భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర ఉమ్మడి ప్రకటనలో గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూకాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని ఇద్దరు నాయకులు తీవ్ర పదజాలంతో ఖండించారు. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ గురించి ప్రస్తావించిన 2025 జూలై 29 నాటి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి పర్యవేక్షణ బృందం నివేదికను కూడా వారి సందర్భంగా గుర్తు చేశారు. అలాగే గత ఏడాది నవంబర్ 10వ తేదీన ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద ఘాతుకాన్ని కూడా వారు తీవ్రంగా ఖండించారు. ఈ ఘోరమైన చర్యకు పాల్పడిన ఉగ్రవాదులను, నిర్వాహకులను, వారికి ఆర్థిక సహాయం అందించిన వారిని ఆలస్యం చేయకుండా చట్టం ముందు నిలబెట్టాలని భారత జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. అల్ఖైదా, ఇస్లామిక్ స్టేట్, డైష్, లష్కర్ ఎ తయ్యబా, జైష్ ఎ మొహమ్మద్ వాటి అనుబంధ సంస్థలతో సహా యునైటెడ్ నేషన్స్ నిషేధిత ఉగ్రవాద సమూహాలు, సంస్థలపై ఉమ్మడి చర్యలు తీసుకోవాలని మోదీ తకైచి కోరారు. ఉగ్రవాదులకు ఇస్తున్న సురక్షిత స్థావరాలను నిర్మూలించడానికి ఉగ్రవాదుల నిధుల సరఫరా మార్గాలను, అంతర్జాతీయ నేరాలతో వారికి ఉన్న బంధాన్ని తుడిచిపెట్టడానికి, అలాగే ఉగ్రవాదులు సరిహద్దులు దాటి వచ్చే కదలికలు అడ్డుకోవడానికి దృఢమైన చర్యలు తీసుకోవాలని కూడా ఇద్దరు నాయకులు పిలుపునిచ్చారు. క్వాడ్ కూటమి పరిధిలో జరుగుతున్న స్థిరమైన ప్రగతిని వారు స్వాగతించారు. సముద్ర, అంతర్జాతీయ భద్రత, క్రిటికల్ మినరల్స్తో కూడిన ఆర్థిక శ్రేయస్సు, భద్రత, కీలకమైన అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలు, మానవతా సహాయం, అత్యవసర స్పందన అనే 4 ప్రధాన స్తంభాల వ్యాప్తంగా క్వాడ్ సహకారం ప్రాముఖ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యానికి సంబంధించిన పునాది స్తంభాల్లో ఒకటిగా ఆర్థిక భద్రత గల ప్రాధాన్యతను కూడా ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. ఆర్థిక భద్రతా సహకారంపై భారత జపాన్ సంయుక్త ప్రకటన జారీ చేస్తూ ఈ ఆర్థిక భద్రతా భాగస్వామ్యం పరస్పరం నమ్మకం, ఉమ్మడి విలువలు, ఒకే రకమైన ప్రయోజనాలపై ఆధారపడి ఉందని, అలాగే ఇరుపక్షాల శ్రేయస్సు, భద్రత, ఆర్థిక భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయనే గుర్తింపుగా ఇది నిలుస్తుందని పేర్కొన్నారు.
1: ఆర్థిక దునియా సప్లై చైన్ మే రుకావటే, ట్రేడ్ మే అనిశ్చిత ఔర్ గ్లోబల్ డిమాండ్ మే గిరావట్ సే జూజ్ రహీ హై, లేకిన్ జైసే కహా జాతా హై, వెన్ ద గోయింగ్ గెట్స్ టఫ్ ద టఫ్ గెట్ గోయింగ్. భారత్ విశ్వ కీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఇకానమీ హై. పిచ్లే ఫైనాన్షియల్ ఇయర్ మే భారత్ కీ జీడీపీ గ్రోత్ 7.7% రహీ. ఇతనా హీ నహీ, పిచ్లే 12 వర్షో మే హమ్ భారత్ మే కైజెన్ ఫిలాసఫీ యానీ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అప్నాతే హుయే అప్నీ ఇకానామిక్ డిఎన్ఏ కో ట్రాన్స్ఫార్మ్ కర్ రహే హై.
0: ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితుల కారణంగా సప్లై చైన్లు, సరఫరా వ్యవస్థలకు అంతరాయం కలిగిన నేపథ్యంలో భారత జపాన్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత కీలకమయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అంతకుముందు చెప్పారు. ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ మహాసాగర్ కార్యక్రమాల మధ్య ఉన్న సమన్వయం ఆర్థిక భద్రతా సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇరు దేశాలకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తామని కూడా సంయుక్త ఆర్థిక ప్రకటనలో పేర్కొన్నారు. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు, ఆథరైజ్డ్ సంతకందారుల విషయంలో పార్టీలో 2 వర్గాలు చేస్తున్న పరస్పర వాదనలపై తన స్పందన తెలియచేయాలని భారత ఎన్నికల కమిషన్ కోరింది. ఒక ప్రకటనలో ఈ విషయం వెల్లడిస్తూ కమిషన్, పార్టీ సంస్థాగత ఎన్నికలు, అధీకృత సంతకందారుల విషయంలో ఇరు వర్గాలు లేవనెత్తిన వాదనలు, ప్రతివాదనలపై మమతా బెనర్జీతో పాటు పార్టీ నాయకుడు రత్తబ్రత బెనర్జీకి విడివిడిగా లేఖలు రాసినట్టు తెలియజేసింది. ఇరు వర్గాలు తమ సమాధానాలను సోమవారం సాయంత్రం 5:30 సమర్పించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. తృణమూల్ కాంగ్రెస్లో పార్టీ సంస్థాగత నిర్మాణం, ఎన్నికల సంఘం ముందు పార్టీ తరఫున వ్యవహరించే అధికారానికి సంబంధించిన వివాదం నడుస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇటువంటి

0: వివాదాలను ఎన్నికల గుర్తులు రిజర్వేషన్ కేటాయింపు నిబంధనల కింద పరిష్కరిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ వర్క్షాప్ నిర్వహిస్తుంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘెల్ సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ వర్క్షాప్ సందర్భంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం జారీ చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై కూడా ప్రధానంగా చర్చలు జరుపుతారు. పంచాయతీరాజ్ సంస్థలు తమ సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవడం, ఆర్థిక సుస్థిరతను బలోపేతం చేసుకోవడంపై ఈ వర్క్షాప్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. గంగానది పునరుజ్జీవనం కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థలు, శాస్త్రీయ సంస్థలు, స్థానిక సంఘాల మధ్య నిరంతర సమన్వయం అవసరమయ్యే ఒక ఉమ్మడి జాతీయ బాధ్యత అని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పునరుద్ఘాటించారు. గంగానదిపై ఏర్పాటైన ఎంపవర్డ్ టాస్క్ ఫోర్స్ ఈటీఎఫ్ 19వ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మురుగునీటి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, శుద్ది చేసిన వ్యర్థ జలాల పునర్వినియోగాన్ని ప్రోత్సహించడం, చిత్తడి నేలలు వెట్లాండ్స్ జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం ద్వారా అవిరల్ నిర్మల్ గంగా విజన్ను ఉమ్మడిగా వేగవంతం చేయొచ్చునని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో నమామి గంగే కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. ఇప్పటి వరకు 43,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ అంచనా వ్యయంతో 524 ప్రాజెక్టులకు ఆమోదం తెలియచేయగా వాటిలో 363 ప్రాజెక్టులు పూర్తయ్యాయని మంత్రి పాటిల్ వివరించారు. జమ్మూకాశ్మీర్లోని పెహల్గాం బల్తాల్ రెండు మార్గాల ద్వారా వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. 57 రోజుల పాటు సాగే ఈ పవిత్ర తీర్థయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ గుహాలయాన్ని సందర్శిస్తారని భావిస్తున్నారు. భక్తులు దాదాపు 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహను సందర్శించి శివుడి అనుగ్రహాన్ని పొందేందుకు సహజ సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఈ పవిత్ర యాత్ర చేపడతారు. రక్షాబంధన్ పండుగ రోజైన 8వ తేదీన అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ నిన్ననే మొదటి బ్యాచ్ భక్తులు అనంతనాగ్ జిల్లాలోని నున్మాన్, గండర్బల్ జిల్లాలోని బల్తాల్ బేస్ క్యాంపులకు చేరుకున్నారు. జమ్మూలోని భగవతీ నగర్ యాత్ర నివాసం నుంచి నిన్న ఉదయం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వారి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభించారు. మొదటి బ్యాచ్లో మొత్తం 4,822 మంది యాత్రికులున్నారు. థాయిలాండ్లోని ఈశాన్య ముక్తాహాన్ ప్రాంతంలో నిన్న ఒక తీర్థయాత్రలో ఉన్న బౌద్ధ భిక్షుల బృందంపైకి 11 బాలుడు నడుపుతున్న పికప్ ట్రక్ దూసుకెళ్లడంతో 9 మంది భిక్షులు మరణించారు. ముక్తాహాన్ ప్రాంతానికి చెందిన మొత్తం 35 మంది సాధువులు ఈ తీర్థయాత్రలో ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో కాలిఫోర్నియాలోని ఇంగల్వుడ్లో గల లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో స్పెయిన్ 3-0 తేడాతో ఆస్ట్రియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. అంతకుముందు బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ జట్లు కూడా రౌండ్ ఆఫ్ 16కు చేరుకున్నాయి. వచ్చే నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు శ్రీలంకతో జరగనున్న 2 మ్యాచ్ల క్రికెట్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీ నుండి గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుండగా రెండో టెస్ట్ మ్యాచ్ వచ్చే నెల 23వ తేదీ నుండి కొలంబోలోని సింహళ్ళి స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతుంది. ఇదిలా ఉండగా చెస్టర్లీ స్ట్రీట్లో ఇంగ్లాండ్తో జరగవలసిన 5 మ్యాచ్ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండవ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ రేపు మాంచెస్టర్లో జరుగుతుంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ క్రికెట్ పోటీలో లండన్లోని కెనింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన 2వ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు సౌత్ ఆఫ్రికాను ఓడించి ఫైనల్కు సిద్ధమైంది. ఆదివారం లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచకప్ ఫైనల్ జరుగుతుంది. విశేషాలు మరొకసారి. యునైటెడ్ నేషన్స్ గుర్తించిన ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులపై తక్షణ చర్య తీసుకోవాలని భారత, జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. హిమాలయాల్లో మన్సు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 60వ శ్లోకం.

కౌంతేయ, అర్జున, మోహాత్ అహంకారజన్యమైన అవివేకంతో, యత్ ఏ పనిని, కర్తుం చేయుటకు, న ఇచ్ఛసి ఇష్టపడవో, తత్ అపి దానిని కూడా, స్వభావజేన జన్మసిద్ధమైన, స్వేన నీకు సంబంధించిన, కర్మణ క్షత్రియత్వరూపమైన పూర్వకర్మచేత, నిబద్ధ కట్టివేయబడిన వాడివై, అవశః పరవశుడవై, కరిష్యసి చేయగలవు.

అర్జున, అదేమిటి నా నిర్ణయాన్ని మరొకరు మార్చడం ఎలా సాధ్యమవుతుంది అనే అవివేకంలో పడతావేమో. నీకు జన్మసిద్ధమై సంక్రమించిన క్షత్రియత్వ వీరత్వ రూపమైన పూర్వకర్మ చేతిలో నువ్వు ఇప్పటికే బందీగా ఉన్నావు. అందుచేత నువ్వు ఏది ఇప్పుడు వద్దనుకుంటున్నావో దానిని మరొక సందర్భంలో పరవశుడవై చేసి తీరుతావు. దుర్యోధనుడు ద్యోతక్రీడ కోసం ధర్మరాజుని ఆహ్వానించినప్పుడు ఇది మాయాజోదమని ధర్మరాజు గుర్తించి తన తమ్ముళ్లతో చర్చించాడు. ఆ సందర్భంలో రాబోయే మహాయుద్ధ నివారణ కోసం నీవు ఏది చేసినా దానిని మేము సమర్థిస్తాము అని సోదరులు నలుగురూ వాగ్దానం చేశారు. కాని ఆ జోదం దగ్గర గందరగోళం జరిగిపోయేసరికి ఎవరికి వారు వీరావేశానికి పరవశులై ఎవరి శైలిలో వారు మేము శత్రు సంహారం చేసి తీరుతామని నూతన ప్రతిజ్ఞలు చేశారు. ఆ ప్రతిజ్ఞల ప్రకారమే ఇప్పుడు యుద్ధం జరగబోతోంది. ఇలాంటి పూర్వ సన్నివేశాలను దృష్టిలో పెట్టుకునే భగవానుడు అర్జునుడికి ఈ హెచ్చరికలు చేస్తున్నాడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736. మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వన సంరక్షణ జనజీవన రక్షణ ఈ అంశంపై శ్రీమతి కేఎన్ పూర్ణచంద్రిక అందించిన వివరాలు వింటారు.
1: మానవుడు పర్యావరణ జీవి. ఆ ప్రకృతితో మమేకమై ముందుకు నడిస్తేనే మానవ జీవనం నల్లేరు మీద నడకై సాగుతుంది. భూమిపై సకల ప్రాణికోటి ప్రశాంత జీవనం సాగించటంలో వనాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. వన సంరక్షణే జనజీవన పరిరక్షణ. మానవుని గమనాన్ని నిర్దేశించేది ప్రకృతి. ఆదిమకాలం నుండి నేటి ఆధునిక యుగపు మానవుల వరకు మనిషిని నడిపించింది, నడిపిస్తోంది ప్రకృతే. తన ఒడిలో లాలించి, ఆడించి, పాడించి మనిషికి ఎన్నో పాఠాలు నేర్పింది. మరెన్నో ఆర్థిక ప్రగతి మార్గాలను గుదిగుచ్చి అందించింది. ప్రకృతి ప్రకోపిస్తే కలిగే అనర్థాలను సున్నితంగా విశదీకరించింది. వన సంరక్షణ ఆవశ్యకతను మనిషికి ఎప్పటికప్పుడు తెలియచేస్తూనే ఉంది. విశ్వాంతరాళంలో భూమి ఒకటి. ఇక్కడ ఎత్తైన కొండలు, సముద్రాలు, నదులు, విశాలమైన అడవులు, సారవంతమైన భూములు ఉన్నాయి. ఇవన్నీ ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏర్పడిన అమూల్య సంపదలు. అరణ్యాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి మానవుడికి అందుబాటులో ఉండి అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. మన భారతదేశం అటవీ సంపద ప్రాముఖ్యతను కలిగి ఉండి దేశ ఆర్థికాభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది. అడవులను, అటవీ సంపదను మానవుడు విచక్షణతో వినియోగించుకుంటే అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా కలప, వెదురు, వనమూలికలు, సుగంధ ద్రవ్యాలు నూనెల రూపంలో వాణిజ్యపరంగా కూడా ఉపయోగపడుతూ ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తున్నాయి. అలాగే వనాలు జంతువులకు, పక్షులకు, అనేక జీవజాతులకు ఆహారానికి, ఆవాసానికి ఉపయోగపడుతున్నాయి. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడంలో కూడా అడవులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఆదిమకాలం నుండి నేటి వరకు అడవులు మానవుడు అవినాభావ సంబంధాన్ని కలిగి ఉండి మానవ ప్రగతికి అనేక విధాలుగా సహాయపడుతున్నాయి. అనేక రకాల వృక్ష జంతుజాతులకు నెలవైన అడవులు మానవుని ఆర్థిక, సామాజిక ప్రయోజనాలకు సహాయపడుతూ వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడంలో కూడా ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. విహారయాత్రకు, వినోదాలకు ఇవి మనకు తోడ్పడుతూ మనకు ఆనందాన్ని, అద్భుతాన్ని పంచుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు, అటవీ సంపదపై ఆధారపడి వేలాది కుటుంబాలు తమ జీవనాన్ని సాగిస్తున్నాయి, జీవనోపాధిని పొందుతున్నాయి. ఏ దేశంలో అయితే అటవీ సంపద పుష్కలంగా ఉంటుందో, వన సంరక్షణ జరుగుతుందో, అక్కడ జీవమనుగడకు ముప్పు వాటిల్లకుండా ఉంటుందని, జీవ వైవిధ్యం పురోగమిస్తుందని శాస్త్రాలు, శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అయినప్పటికీ ఆధునిక మానవుడు తన స్వార్థ

0: ప్రయోజనాలకు అడవులను అంతమొందించడం వల్ల వీటి విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల భూమి వేడెక్కడం, ఆమ్ల వర్షాలు, ఓజోన్ పొరకు చిల్లులు పడడం లాంటి పర్యావరణ సమస్యలకు అడవుల నిర్మూలన ముఖ్య కారణంగా ఉంటూ జీవ వైవిధ్య సంరక్షణకు సవాళ్లుగా మారుతున్నాయి. ముఖ్యంగా గనుల తవ్వకం, పరిశ్రమలు, ప్రాజెక్టుల పేరుతో విలువైన అటవీ సంపదను కోల్పోతున్నాము. వేసవికాలంలో ప్రకృతిలో సంభవించే అనిశ్చితమైన పరిస్థితుల కారణంగా కార్చిచ్చులు సంభవించి విలువైన అటవీ సంపదను కోల్పోతున్నాము. వన్యప్రాణులు, వృక్ష సంపద అగ్నికి ఆహుతి అవ్వడం వల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. భూగోళంపై బొగ్గు పులుసు వాయువు పరిమాణం పెరగడం వల్ల భూతాప సమస్యలు ఎదురవుతున్నాయని ప్రపంచ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. మొత్తంగా పరిశీలిస్తే మానవుని చర్యల వలన అడవులు అంతమై ప్రకృతి విపత్తులకు దారితీయడం జరుగుతుందనేది వాస్తవం. ప్రజల భాగస్వామ్యంతో సామాజిక అడవుల సంరక్షణ, పట్టణ అడవుల సంరక్షణకు పటిష్టమైన ప్రణాళికలు రూపొందించడమే కాకుండా ఇంటి ఆవరణల్లో, ఆఫీసుల్లో, రోడ్లకు ఇరువైపులా విరివిగా మొక్కలు నాటడం అనేది సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రజలు, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఉద్యమ స్ఫూర్తితో ప్రచారం చేయాలి. అటవీ సంపద అక్రమ రవాణాకు గురికాకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి. ప్రతి ఒక్కరూ వన సంరక్షణే మన సంరక్షణగా భావించి వృక్షో రక్షతి రక్షిత అన్న నినాదాన్ని గుర్తుపెట్టుకోవాలి. మొక్కలు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన ప్రాణవాయువును మానవునికి అందిస్తాయి. పర్యావరణ పరిరక్షణకు వన సంరక్షణ అవసరం ఎంతో ఉంది. ఉద్యానవనాల్లో ఎక్కువగా దుంపలు, ఆకుకూరలు, పళ్ళు వంటివి ఆహారంగాను, ఔషధాలుగా, సౌందర్య సాధనాలుగా వాడేందుకు పెంచుతారు. ఇటీవల కాలంలో మిద్దె తోటలు అనేది చాలామంది పెంచుతున్నారు. మొక్కలు పెంచుకునే అవకాశం ఉన్నవారందరూ తమకున్న కొద్ది స్థలంలో అనేక రకాల మొక్కలను పెంచుతూ వారి మానసిక ఆనందానికి, ఆరోగ్యానికి, ఆహ్లాదానికి కృషి చేస్తున్నారు. వీరందరినీ చూసి మనం గర్వపడాలి. ఎందుకంటే వారి పరిసరాలను, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని వారు కాపాడుకునే ప్రయత్నం చేస్తూ అవకాశం ఉన్నవారిని ప్రోత్సహిస్తున్నారు. రాబోయే తరానికి మంచి వృక్ష సంపదని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. మన తరువాతి తరానికి అన్నింటితో పాటు ఆక్సిజన్ను కూడా కొనుక్కుని బ్రతికే స్థాయికి దిగజారకుండా వన సంరక్షణ చేయాలి. పిల్లలకి మొక్కల విలువ తెలియచేయాలి. వారితో మొక్కలు నాటించాలి. అంతేకాదు, అందరం వన సంరక్షణ చేయాలి, జల సంరక్షణ చేయాలి, ప్రకృతితో కలిసి జీవించాలి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వృక్షో రక్షతి రక్షిత. వన సంరక్షణ అనేది కేవలం ఒక నినాదంలా కాకుండా అది మన జీవన విధానం కావాలి. ఇంధనం పొదుపు చేస్తూ పచ్చదనాన్ని పెంచే దిశగా మనమంతా అడుగులు ముందుకు వేయాలి. మన సంస్కృతిలో తులసి, రావి, మర్రి, ఉసిరి మొదలైన చెట్లను పూజించే ఆచారం ఉంది. శతాబ్దాలుగా ప్రకృతిని పూజిస్తూ పోషించుకుంటూ వస్తున్నాం. కనీసం ఈ మంచి అలవాటును కొనసాగించినా, అవలంబించినా, ఆచరించినా పర్యావరణాన్ని కాపాడుకుంటూ వన సంరక్షణ చేసిన వరమవుతాం. అందుకే భూమిని ప్రేమిద్దాం, ప్రకృతిని పరిరక్షిద్దాం, పచ్చని భవిష్యత్తును నిర్మిద్దాం. పచ్చని ప్రకృతి మన అందరి భవిష్యత్తుకు భరోసా.
1: మీరింతవరకు వన సంరక్షణ, జనజీవన రక్షణ ఈ అంశంపై శ్రీమతి కేఎన్ పూర్ణచంద్రిక అందించిన వివరాలు విన్నారు.
2: ఇప్పుడు పర్యావరణం, గాంధీజీ అనే అంశం గురించి శ్రీ దుగ్గరాజు శ్రీనివాసరావు గారి ప్రసంగం వింటారు.
3: ప్రపంచ దేశాల దృష్టిలో మహాత్మాగాంధీ సత్యాగ్రహం అనే కనిపించని ఆయుధం ఎక్కుపెట్టి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని లొంగదీసిన వ్యక్తి. భారతీయులకు గాంధీ జాతిపిత. భిన్న సంస్కృతులు, భాషలు కలిగిన విశాల భారతదేశాన్ని ఏకం చేసి అందరినీ స్వాతంత్ర పోరాటంలో చేర్చేలా చేయగలిగిన గొప్ప నేత. కానీ గాంధీ రాజకీయవేత్త, రచయిత, సంపాదకుడే కాదు, గొప్ప దార్శనికుడు. భారతదేశ ఆత్మను అర్థం చేసుకున్న తత్వవేత్త. భారతదేశానికి గ్రామ స్వరాజ్యం ఎంత ముఖ్యమో ముందుగా వివరించినవాడు. తాను జీవించిన కాలానికన్నా ఒక శతాబ్దపు భవిష్యత్తును చూడగలిగిన సుదీర్ఘ దృష్టి గాంధీజీలో ఉండేది. ఆయన సృజించిన ప్రతి రంగంలో

తనదైన ముద్రను ప్రదర్శించాడు. అందులో పర్యావరణ అంశం కూడా ఉంది. అయితే ఆ విషయం అంతగా భారతీయులకు తెలియదు. నిజానికి గాంధీజీ జీవించి ఉన్న కాలంలో వాతావరణ కాలుష్యం అనేది లేదు, పారిశ్రామిక విప్లవం పుంజుకోలేదు. కాబట్టి ప్రపంచ దేశాలు కానీ నేతలు కానీ పర్యావరణ అంశం ఒక సమస్యగా ప్రజల ముందు నిలుస్తుందని అనుకోలేదు. కానీ గాంధీజీ మాత్రం భవిష్యత్తులో పర్యావరణానికి ఏర్పడే ముప్పు గురించి చాలా ముందుగా గుర్తించాడు, హెచ్చరించాడు. నేటికి 110 సంవత్సరాల క్రితమే హిందూ స్వరాజ్ పత్రికలో మహాత్మా గాంధీ రాసిన వ్యాసాలు, అందించిన సందేశాలు, ఆయన తిరస్కరించిన అభివృద్ధి నమూనాలు, భారత్కి అవసరమైన అభివృద్ధి నమూనా ఎటువంటిదో ఆయన చెప్పిన విషయం మర్చిపోలేనిది. గాంధీజీ భారీ పరిశ్రమలను నిర్ద్వందంగా తిరస్కరించాడు. భారతదేశానికే కాదు, ప్రపంచానికే ఆ పరిశ్రమలు చెరుపు చేస్తాయని ఆయన హెచ్చరించారు. 100 ఏళ్ల క్రితం గాంధీజీ ఆ మాటలు చెప్పినప్పుడు ప్రగతి నచ్చని మనిషి నోటి వెంట వచ్చిన మాటలుగా కొట్టివేశారు. సైన్స్కు వ్యతిరేకి అనే దేవా చేసిన వారూ ఉన్నారు. మనిషిని కష్టాలలో నుండి సుఖజీవితంలోకి తీసుకువచ్చే సాధనం సైన్స్ అని అనే దానిని గాంధీజీ అంగీకరించలేదు. సుఖం అంటే ఏమిటనే ప్రశ్నను గాంధీజీ సంధించాడు. మనిషికి భౌతిక సుఖాలు అందించగానే ప్రపంచమంతా శాంతితో నిండిపోతుందన్న ఆలోచన తప్పన్నది గాంధీజీ మాట. నాడు ఆయన మాటను తిరస్కరించిన వారంతా నేడు మహాత్ముని మాటల వెనకున్న ముందుచూపును ఆశ్చర్యంతో అర్థం చేసుకునే యత్నంలో ఉన్నారు. భారీ పరిశ్రమలు ప్రకృతి వనరులను అత్యంత వేగంగా మింగేస్తాయన్నది గాంధీజీ అభిప్రాయం. పైగా మనిషిలో సుఖ లాలస మొదలైతే అతనిలో స్వార్థం పెరుగుతుందని, తన చుట్టూ ఉన్నవన్నీ తన జీవిత సుఖానికేనన్న ఆలోచన వస్తుందని గాంధీజీ హెచ్చరించాడు. అందుకే ఆయన ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని 2 చిన్న మాటలతో ప్రపంచం ముందుంచాడు. ప్రకృతి మానవుని అవసరాలను తీర్చగలదే కాని అత్యాశలను తీర్చలేదు అన్నది గాంధీజీ సందేశం. ప్రకృతిని గౌరవించాలి, ప్రకృతిని పూజించాలి. ప్రకృతిని పూజించటమంటే పరిరక్షించటమేనన్నది గాంధీజీ వివరణ. గాంధీజీ సనాతన ధర్మవాది. ఎవరు ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యానాలు చేసినా ధర్మబద్ధ జీవితమే విలువైనది, శాశ్వతమైనది అని నమ్మినవాడు గాంధీజీ. ప్రకృతిలోని ప్రతి జీవికి జీవించే హక్కు ఉండాలన్న సనాతన ధర్మ అంశాన్ని గాంధీజీ భారతీయుల గుర్తు చేశాడు. ఆయన శాకాహార జీవన విధానం అనుసరించాడు. తన అనుచరులను కూడా శాకాహారులు కండి అని ప్రోత్సహించాడు. అయితే ఆయన ఎన్నడూ ఎవరినీ బలవంతం చేయలేదు. తాను ఆదర్శవాదిగా పశుపక్షాదుల పట్ల ప్రేమ కరుణలు పాటిస్తే మిగిలిన వారంతా అర్థం చేసుకుంటారన్నది గాంధీజీ నమ్మిన సూత్రం. గాంధీజీ భారీ పరిశ్రమల వల్ల వచ్చే నష్టం గురించి 100 ఏళ్ల క్రితం చెప్పినది నేడు జరుగుతోంది. పరిశ్రమలు పెరిగాయి. పరిశ్రమలతో ముడిసరుకు ప్రకృతి నుండే తీసుకోవాలి. కాబట్టి ప్రకృతిని కొల్లగొట్టడం మొదలైంది. పరిశ్రమల నుండి సౌకర్యాలు అందించే వస్తువులే కాదు, కాలుష్య పదార్థాలు వెలువట్టడం జరిగింది. ఇప్పుడు ప్రపంచం ఆందోళన పడుతున్న ఓజోన్ రంధ్రం ప్రభావం, భూతాప ప్రభావం, ప్లాస్టిక్ల వినియోగం వంటివన్నీ పరిశ్రమల వల్ల వచ్చినవే. అటువంటి సమస్యలకు తిరిగి పరిష్కారం కోసం సైన్స్నే ఆశ్రయించాల్సి వస్తున్నది. సమస్యలు సృష్టించే సైన్స్ సమస్యల పరిష్కారం చెబుతుందా అని ఒక సమయంలో గాంధీజీ వ్యాఖ్యానించాడు. విజ్ఞాన శాస్త్రం మానవ సమస్యలన్నింటి పరిష్కరించలేదని గాంధీజీ 100-120 ఏళ్ల క్రితం చెప్పిన మాటలు నేడు ఎవ్వరం కాదనలేనిది. పట్టణీకరణ, దాని ద్వారా వచ్చిన పర్యావరణ సమస్యలతో నేడు ప్రపంచం సతమతమవుతున్నది. మానవ జనాభా అధిక సంఖ్యలో ఒకచోటుకి చేరడం మంచిది కాదన్నది గాంధీజీ భావన. గ్రామ స్వరాజ్యం అనే నినాదంతో గ్రామాలు ఆర్థికంగా మౌలిక సదుపాయాల పరంగా అభివృద్ధి చెందాలని గాంధీజీ కోరుకున్నారు. కానీ స్వతంత్ర భారతదేశంలో గ్రామాలు నిర్లక్ష్యం చేసి పట్టణాల మీద శ్రద్ధ పెట్టినందున గ్రామ ప్రాంతాల నుండి పట్టణాలకు వలసలు పెరిగాయి. వలస వచ్చిన వారు మురికివాడల్లో నివసిస్తున్నారు. కనీస సౌకర్యాలు కరువైన మురికివాడల్లో జనాభా అనారోగ్యాలతో సతమతమవుతున్నారు. పట్టణాలలో జనాభాకి తగినట్టుగా సౌకర్యాలు లేవు, గ్రామాలలో సౌకర్యాలు పెరగలేదు. ఫలితంగా నేడు అన్ని ప్రాంతాలలో ఋతువులు మారినప్పుడల్లా అంటురోగాలు తీవ్రమవుతున్నాయి. ఇటువంటి చిత్రాన్ని ముందుగానే ఊహించగలిగిన పర్యావరణవేత్త మహాత్మా గాంధీ. ఎవరి ప్రాంతంలో వారికి సౌకర్యాలు కల్పించటం వల్ల అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు అవటమే కాక తమ నివాస ప్రాంతాల మీద మమకారం పెరిగి తమ చుట్టూ ఉన్న ప్రకృతిని పరిరక్షించుకుంటారని గాంధీజీ వివరించారు. ప్రాశ్చాత్య అభివృద్ధి నమూనాను గాంధీ 100 ఏళ్ల క్రితమే నిరసించాడు. ప్రకృతిలోని వనరులను అడ్డగోలుగా ఉపయోగించు

0: సుఖజీవనం అనేది పాశ్చాత్యుల ఆలోచన ధోరణి. జనాభా తక్కువగా ఉండి వనరులు అపరిమితంగా ఉన్న కొన్ని దేశాలకు మాత్రమే ఆ నమూనా పనికి వస్తుంది, కానీ భారతదేశానికి పనికిరాదని గాంధీజీ ఎన్నడూ చెప్పారు. అసంఖ్యాక భారతీయులకు ప్రకృతిని దైవంగా పూజించే ఆచారం ఉంది. ఆ గౌరవాన్ని, భక్తిభావాన్ని పోగొట్టి ఇన్ని కోట్ల మందికి ప్రకృతి సంపదను దోచుకునే పాశ్చాత్య అనుకరణ ధోరణి అందిస్తే ఇక భారతదేశ ప్రకృతి వనరులు ఎంతో కాలం మిగలవు అని గాంధీజీ చెప్పాడు. సరిగా గాంధీజీ ఊహించినదే నేడు జరుగుతోంది. నేడు ప్రపంచం కోరుకుంటున్నా, సాధించాలనుకుంటున్నా సుస్థిర అభివృద్ధి గురించి గాంధీ కన్నా ముందుగా గుర్తించిన వారెవరూ లేరు. జీవితంలో మితం అవసరం, వనరులు పరిమితం, ప్రశాంత జీవనం ప్రతి ఒక్కరికీ దక్కాలి అనేది గాంధీ సూత్రం. ఆ సూత్రాలను అర్థం చేసుకోనందునే ఐరోపా ఖండ దేశాలు ఆసియా, ఆఫ్రికా ఖండాల మీదకు దాడి చేసి ఇక్కడి ప్రజలను అణిచివేసి ప్రకృతి సంపదను దోచుకున్నాయి. అదే దోపిడీ మనస్తత్వం భారతీయుల్లో ప్రబలితే మిడతల దండులా మన ప్రకృతి నమిలి పారేస్తారు. ఆ తర్వాత ఇక భూగోళం మీద అనుభవించేందుకు ఏదీ మిగలదు. ఈ దోపిడీ వలసవాద దేశాల నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే అని గాంధీజీ తన రాతలలో చెప్పారు. ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత, వాతావరణం మూడు ముడిపడి ఉంటాయన్నది గాంధీజీ చాలా ముందుగా గుర్తించిన విషయం. ఆయన ఒక పర్యావరణవేత్త, అందుకే ఆయన అంత ముందుగా ఆ విషయాన్ని గుర్తించి చెప్పగలిగారు. నేడు భారత ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛభారత్ అనేది గాంధీ ఎన్నడో చెప్పిన విషయం. ప్రకృతిలో ఏదీ వ్యర్థ పదార్థం కాదు, వాటిని సక్రమంగా తిరిగి వినియోగించుకోవాల్సిన గాంధీ సూత్రం నేడు మనం మాట్లాడే రీసైక్లింగ్. వ్యర్థాలను కొళ్లబెట్టి ఎరువులుగా వాడి చూపించాడు గాంధీ తన ఆశ్రమంలో. ప్రతిరోజు చీపురు పట్టి చిమ్మి పరిశుభ్రత ద్వారా అంటురోగాల నివారణ సాధ్యమని చూపించారు. నేటి పర్యావరణవేత్తల్లా గాంధీజీ నినాదాలు ఇచ్చి సరిపెట్టుకోలేదు, తాను అనుసరించి మిగిలిన వారికి స్ఫూర్తిగా నిలిచాడు. పర్యావరణ పరిరక్షణ అనే పదం గాంధీజీ ఎన్నడూ వాడలేదు. గాంధీజీ నాడు వాడింది ప్రకృతితో మమేకమే జీవించటం, ప్రత్యేకంగా ప్రకృతిని పరిరక్షించటం అనే ఆలోచన. అందుకోసం ఒకరోజు ఉత్సవంగా జరుపుకోవటం అనేవి గాంధీజీ ఆలోచన కాదు. ప్రతిరోజు ప్రతి క్షణం ప్రకృతిలోని అందాలను ఆస్వాదిస్తూ, ప్రకృతి అందించే ఫలాలను పరిమితంగా అనుభవిస్తూ జీవించి ముందు తరాలకు భద్రంగా ఈ ప్రకృతిని అందించాలనేది గాంధీ చెప్పిన మాట. గాంధీజీ నాడు చెప్పిన విషయాలనే ఇప్పుడు వందేళ్ల తర్వాత పర్యావరణవేత్తలు తిరిగి చెప్తున్నారు. అందుకే గాంధీజీ పర్యావరణ ద్రష్ట.
1: ఇంతవరకు మీరు పర్యావరణం, గాంధీజీ అనే అంశం గురించి శ్రీ దుగ్గరాజు శ్రీనివాసరావు గారి ప్రసంగం విన్నారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు గాంధీ మార్గం వింటారు.

పూజ్య బాపూజీ తన రచనల్లో యంత్రాల స్థాపన గురించి ఈ విధంగా వ్రాశారు. యంత్రాలు ఉండడానికి వచ్చాయి, అయితే వీటికొక స్థానం ఉండాలి. అవసరమైన మానవ శ్రమను కూడా తొలగించి ఆ స్థానంలో యంత్రాలను ప్రవేశపెట్టకూడదు. అభివృద్ధిపరచిన నాగలి చాలా మంచిది, అయితే ఏదో ఒక రకంగా ఒక్క మనిషి భారతదేశంలోని భూమి మొత్తాన్ని దున్నే యంత్రం ఏదైనా వచ్చిందనుకోండి, దాని ఫలితంగా ఇక లక్షలాది మంది నిరుద్యోగులుగా మారి చేయడానికి పనిలేక అర్ధాకలితో అలమటిస్తూ పనికిరాని వాళ్లుగా తయారవుతారు. ఇప్పటికే చాలామంది ఆ విధంగా తయారయ్యారు. భవిష్యత్తులో మరింతమంది ఆ విధంగా

దారిద్ర్యాన్ని, దాని ఫలితంగా కలిగే సోమరితనాన్ని పారద్రోలగలిగితే అప్పుడు ఆ ఉపయోగాన్ని నేను ఆహ్వానిస్తాను. చేయడానికి పని లేకపోవడాన్ని నిర్మూలించి దారిద్ర్యాన్ని పారద్రోలేందుకు అందుబాటులో ఉన్న ఏకైక పని చేనేత అని భావిస్తాను. చరక అతి విలువైన యంత్రం. నాకు చేతనైనంతగా భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా దానిని అభివృద్ధిపరచడానికి కృషి నేను చేస్తున్నాను. మీరు యంత్రాలను వ్యతిరేకిస్తున్నారా అని అడిగితే కాదని నా గట్టి సమాధానం. అయితే విచక్షణారహితంగా దాన్ని ఉపయోగించడానికి నేను వ్యతిరేకం. పై పైకి కనిపించే యంత్ర విజయాలను గాంచి విభ్రాంతుణ్ణి కావడానికి నేను సిద్ధంగా లేను. వినాశనానికి దారితీసే అన్ని యంత్రాలకు నేను నిస్సందేహంగా వ్యతిరేకినే. అయితే మానవ శ్రమను పొదుపు చేసి లక్షలాది కుటీర పరిశ్రమల భారాన్ని తేలికపరచగల సరళమైన చిన్ని వస్తువులు తయారు చేసే యంత్రాలను నేను ఆహ్వానిస్తున్నాను. యంత్రాలను కాదు, యంత్రాల పట్ల మోజును నేను వ్యతిరేకిస్తున్నాను. శ్రమను పొదుపు చేస్తామని వారు చెప్పుకునే యంత్రాల మీద చాలా మోజు ఉంది. వేలాది మంది పనిలేక వీధుల్లో నెట్టబడి అర్ధాకలితో అలమటించే వరకు వీరు మానవ శ్రమను పొదుపు చేస్తూనే ఉంటారు. ఏ అతి కొద్ది మందికో కాదు, సమస్త ప్రజానీకానికి సమయాన్ని, శ్రమను ఆదా చేయడాన్ని నేను కోరుకుంటాను. సంపద ఏ కొద్దిమంది చేతుల్లోనూ ప్రోగుపడకుండా సమస్త ప్రజానీకానికి చెందాలని నేను కోరుకుంటాను. లక్షలాది మంది వీపు మీద కొద్దిమంది స్వారీ చేయడానికి నేడు యంత్రాలు ఉపయోగపడుతున్నాయి. దీని వెనుక ఉన్న అసలైన రహస్యం శ్రమను పొదుపు చేయడం కాదు, కేవలం దురాశ మాత్రమే. ఇదిగో ఈ విధమైన చర్యలకు వ్యతిరేకంగానే నా శక్తి కొల్ది నేను పోరాడుతున్నాను. అయితే మీరు యంత్రాలకు వ్యతిరేకంగా గాక నేడు సర్వత్రా కనిపిస్తున్నట్లుగా వాటి దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారా అని అడిగితే నిస్సందేహంగా అవుననే నా సమాధానం. అయితే శాస్త్ర సాంకేతిక విజయాలెప్పుడు దురాశాపరులైన కొద్దిమంది చేతుల్లో కీలుబొమ్మలుగా ఉండే విధానం నిర్మూలింపబడాలి. అప్పుడు శ్రామికులు అధిక పని చేయవలసిన అవసరం ఉండదు. అప్పుడు యంత్రాలు అడ్డుగోడలుగా కాక సహాయకులుగా ఉపయోగపడతాయి. అందువల్ల సమస్త యంత్రాలను నిర్మూలించడానికి గాక వాటిని నియంత్రించడానికి నేను పూనుకుంటున్నాను. అన్ని సంక్లిష్టమైన శక్తితో నడిచే యంత్రాలు నిర్మూలించబడాలని మీ భావన అని అర్థం చేసుకోవచ్చా అని అడిగితే వాటిని నిర్మూలించవలసి రావచ్చు. అయితే ఇక్కడొక విషయం మీకు స్పష్టంగా చెప్పాలి. మీరా భజన్స్.

0: గాంధీ మార్గం విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
0: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

0: లో అమలవుతున్న ఆధునిక విద్యా విధానాలు, మౌలిక వస్తులు, విద్యార్థుల అభ్యాస స్థాయిని పరిశీలించారు. పైథాన్ ప్రోగ్రామింగ్ భాషను ఉపయోగించి విద్యార్థి రూపొందించిన హోంవర్క్ అసైన్మెంట్ అప్లికేషన్ను ధర్మేంద్ర ప్రధాన్ పరిశీలించి అభినందించారు. విద్యారంగ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్ర మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. క్రీడల్లో రాణించి జిల్లాకు మరింత ఖ్యాతి తీసుకురావాలని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఒలింపిక్ డే సందర్భంగా విజయనగరంలోని కోట వద్ద ఒలింపిక్ రన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాకు గుర్తింపు తీసుకువస్తున్న జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచే ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. పోలియోరహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయనగరంలో ఆయన ప్రారంభించి పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడం మన బాధ్యతని గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్టా మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త, మాన్సాస్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు, రాష్ట ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, స్థానిక శాసనసభ్యులు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాదాయశాఖ సహాయ కమిషనర్ శిరీష పర్యవేక్షణలో వేద పండితులు ఈ క్రతువును పూర్తి చేశారు. ఆలయ విస్తరణానంతరం అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ట పూర్తి కావడంతో సాధారణ భక్తులకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో గణన పత్రాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 15,78,949 మంది ఓటర్లు ఉండగా 100% గణన పత్రాల పంపిణీ, డిజిటలైజేషన్ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. నీట్ పునఃపరీక్ష జిల్లాలోని 6 కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిసింది. ఈ పునఃపరీక్షకు మొత్తం 1,901 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 156 మంది గైరుహాజరైనట్లు అధికారులు వెల్లడించారు. సంయుక్త కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ పలు పరీక్షా కేంద్రాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లాలోని వివిధ వేదికల వద్ద ఘనంగా నిర్వహించారు. వేలాది మంది సాధకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఒకేచోట చేరి స్వయంగా యోగాసనాలు వేశారు. ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పించి స్ఫూర్తిని నింపారు. యోగా చేద్దాం, ఆరోగ్యాన్ని పొందుదాం అంటూ నినదిస్తూ ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ప్రారంభించిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు సూచించారు. కలెక్టర్ కార్యాలయ మందిరంలో జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ది, వివిధ ప్రభుత్వ పథకాల ప్రగతిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన సమీక్షించారు. పలు కీలక ప్రాజెక్టులు, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన రామకృష్ణ, విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.
1: విజయనగరం జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు చిత్రతరంగిణి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న సిరివెన్నెల గీతాన్ని మహేష్ సంగీతంలో మనో పార్థసారథి పాడిన పాట పాడుతా తీయగా చిత్రం నుంచి

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్.

0: బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
6: చిత్రతరంగిణి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పింగళి గీతాన్ని పెండియాల సంగీతంలో ఎస్వి రంగారావు, పి సుశీల గానం చేసిన పాట. శ్రీకృష్ణ విజయం చిత్రం నుంచి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో

0: ఇంటర్నెట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: చిత్రతరంగిణి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను సుజాత మలేషియా వాసుదేవన్ పాడిన వేటూరి గీతం మెరుపు కలలు చిత్రం నుంచి

చిత్రతరంగిణి కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట ఆరో ప్రాణం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, జిక్కి, అనుపమ గానం చేసిన పాట విన్నారు. సిరివెన్నెల ఈ పాటకు రచన చిత్రతరంగిణి. ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో బాంబే సిస్టర్స్ శ్రీమతి సి సరోజ, శ్రీమతి సి లలిత గారుల గాత్రయుగళం వింటారు. కార్యక్రమంలో వినండి సరోజ దళనేత్రి, శంకరాభరణం రాగం, ఆదితాళం శ్యామశాస్త్రి రచన.

ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు బాంబే సిస్టర్స్ శ్రీమతి సి సరోజ, శ్రీమతి సి లలిత గారుల గాత్రయుగులం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు నమస్తే అమరావతి ఫిల్మ్ గీతాలు వింటారు. ముందుగా ఉషా పాడిన సిరివేనెల గీతం నీ స్నేహం చిత్రం నుంచి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

నమస్తే అమరావతిలో తర్వాత వినబోతున్న పాటను కేఎం రాధాకృష్ణన్ స్వీయ సంగీతంలో శ్రేయ ఘోషల్తో గానం చేసిన పాట వేటూరి రచన ఆనంద్ చిత్రం నుంచి.

0: ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను ఏఆర్ రెహమాన్ స్వీయ సంగీతంలో గానం చేసిన పాట జీన్స్ చిత్రం నుంచి.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మక.
4: నమస్తే అమరావతి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న రాజశ్రీ గీతాన్ని ఇళయరాజా సంగీతంలో SP బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరామ్ గానం చేసిన పాట ఘర్షణ చిత్రం నుంచి.

వినబోతున్న పాటను టిప్పు సుజాత పాడారు. సామవేదం షణ్ముఖ శర్మ రచన. కోటి సంగీతం. చిత్రం పేరు సందడే సందడి.

0: దేవరాయ చిత్రం నుంచి కౌసల్య గానం విన్నారు. నమస్తే అమరావతి ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: దేశ సాంకేతిక ప్రగతిలో డ్రోన్ల ఉపయోగం ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి కోఆర్డినేటర్ సెంటర్ ఫర్ డ్రోన్ టెక్నాలజీ డాక్టర్ ప్రణవ్ పెద్దింటి, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. ఇటీవల కాలంలో ఎక్కువగా వినపడుతున్న మాట, కనపడుతున్న పరికరం డ్రోన్. వ్యవసాయంలో, నిఘా వ్యవస్థలో, యుద్ధాల్లో, ఇలా ప్రతి పనిలోనూ డ్రోన్ల వినియోగం విరివిగా కనపడుతోంది. ఈ నేపథ్యంలో డ్రోన్ల గురించి, వాటి ఉపయోగాల గురించి తెలియచేయడానికి మనతో ఉన్నారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రణవ్. ప్రణవ్ గారు నమస్తే అండి.
2: మణి గారు నమస్తే అండి.
1: ప్రణవ్ గారు, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా డ్రోన్ అనే మాట విరివిగా వినపడుతోంది కదండి, ప్రతి పనిలోనూ కూడా ఉపయోగిస్తున్నారు. డ్రోన్ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, అలాగే డ్రోన్ లో ఎన్ని రకాలు ఉంటాయి అనేది వివరిస్తారండి?
2: తప్పకుండా అండి. డ్రోన్ అనేసరికి ఏరియల్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయండి, మ్యాన్డ్ అన్మ్యాన్డ్ అనేసి. సో మ్యాన్డ్ సిస్టమ్స్ అంటే మనం కన్వెన్షనల్ గా ట్రావెల్ చేసేటటువంటి ఏరోప్లేన్స్ కానివ్వండి, హెలికాప్టర్స్ కానివ్వండి, ఇవన్నీ మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ కిందకు వస్తాయి. అలాగే అన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ అనేవి, ఈ డ్రోన్స్ అనేవి వాటిల్లో ఒక క్లాస్ అన్నమాట. వీటిల్లో చాలా రకాలు ఉంటాయి, బట్ డ్రోన్స్ అనేవి ప్రధానంగా అన్మ్యాన్డ్. గత దశాబ్ద కాలంలో వీటి యొక్క ఉపయోగం చాలా పెరుగుతూ వచ్చింది అన్ని దేశాలు.

0: వీటిల్లో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయండి. ఫిక్స్డ్ వింగ్ డ్రోన్స్ అంటారు, అంటే ఇవి విమానం లాగా ఉంటాయి, వీటికి ప్రొపెల్లర్స్ ఉండవు అనమాట. సో వింగ్స్ అనేవి ఫిక్స్డ్ గా ఉంటాయి, అందువల్ల ఫిక్స్డ్ వింగ్ డ్రోన్స్ అంటాం వాటిని. ఇందులో రెండు ఏంటంటే మల్టీ రోటార్ డ్రోన్స్ అంటారు, అంటే వీటికి మూడు లేదా నాలుగు ఆర్ ఇంకా ఎక్కువ ప్రొపెల్లర్స్ ఉంటాయి. అంటే మనం ఫ్యాన్స్ లాంటివి చూస్తూ ఉంటాం కదా, డ్రోన్స్ కి కార్నర్స్ లో ఉంటాయి. సో
1: అవునండి.
0: వాటిని టెక్నికల్ పరిభాషలో ప్రొపెల్లర్స్ అంటారు. సో
1: ఓకే.
0: ఎన్ని ప్రొపెల్లర్స్ ఉంటే దాన్ని బట్టి మల్టీ రోటర్స్ అంటారు అనమాట. నాలుగు ఉంటే క్వాడ్ కాప్టర్ అంటారు, ఆరు ఉంటే హెక్సాకాప్టర్ అంటారు, ఎనిమిది ఉంటే ఆక్టోకాప్టర్ అంటారు. సో ఆ డ్రోన్ మొయ్యాల్సిన బరువును బట్టి మనము ఎన్ని నెంబర్ ఆఫ్ మోటార్స్ పెట్టాలి, ఎన్ని ప్రొపెల్లర్స్ పెట్టాలి అనేది నిర్ణయించుకుంటాం. సో అయితే ప్రధానంగా వీటిల్లో ఏంటంటే ఫిక్స్డ్ వింగ్ అనేది ఎక్కువ రేంజ్ ఉంటుందండి, అంటే ఇవి ఎక్కువ దూరం వెళ్ళగలుగుతాయి లిమిటెడ్ పవర్ తో. కాకపోతే ఇవి ఉన్న ప్లేస్ నుంచి ల్యాండ్ అవ్వడం, టేక్ ఆఫ్ అవ్వడం చేయలేవు మన ఏరోప్లేన్స్ లాగా. బట్ మల్టీ రోటర్ డ్రోన్స్ అంటే ఏంటంటే, వీటినే రోటరీ వింగ్ డ్రోన్స్ అని కూడా అంటారు. ఇవి ఉన్న ప్లేస్ నుంచే పైకి ఎగరగలవు, మళ్ళీ అదే ప్లేస్ లో ల్యాండ్ కూడా అవ్వగలవు. వీటికి రన్వే గానీ ఎలాంటి ప్రొపల్షన్ సిస్టమ్స్ అవసరం ఉండవు. సో మనం బయట ఇప్పుడు మ్యారేజెస్ లో గానీ, ఇప్పుడు టీవీల్లో వార్స్ అండ్ డిజాస్టర్స్ టైమ్ లో చూపిస్తున్న డ్రోన్స్ కానీ ఇవన్నీ రోటరీ వింగ్ డ్రోన్స్ కిందకి వస్తాయండి. సో వీటిని ఎక్కడ ఉంటే అక్కడ నుంచే మనం ఉపయోగించవచ్చు. కాకపోతే వీటికి ట్రావెల్ టైం అనేది తక్కువ ఉంటుందండి. బ్యాటరీ లైఫ్ తీసుకుంటే ఇప్పుడు ఇండియాలో యూజ్ చేసే డ్రోన్స్ 15 మినిట్స్ నుంచి 40 మినిట్స్ వరకే మనం ఉపయోగించగలం ఒక బ్యాటరీని. ఈ రెండు రకాల వాటి అడ్వాంటేజెస్ ని మిళితం చేసి వచ్చే వాటిని హైబ్రిడ్ డ్రోన్స్ అంటారు. సో అవి చూడడానికి విమానం లాగా ఉంటాయి, బట్ ఎట్ ద సేమ్ టైం వాటికి ప్రొపెల్లర్స్ కూడా ఉంటాయి. సో దానికి రన్వే అవసరం లేదన్నమాట. ముఖ్యంగా మిలిటరీలో ఎక్కడైతే ఎక్కువ దూరం ప్రయాణించాలో అక్కడ మనం ఇలాంటి డ్రోన్స్ ని ఉపయోగిస్తున్నారండి.
1: ఇప్పుడు మన దేశంలో ఏ ఏ రంగాల్లో ఈ డ్రోన్స్ ని ఉపయోగిస్తున్నారు తెలియజేస్తారా?
0: సో మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశము కాబట్టి ప్రథమంగా మనకి వ్యవసాయంలో ఎక్కువ ఉపయోగిస్తున్నారండి. అది కూడా ఈ పెస్టిసైడ్స్ మందుల పిచికారీకి, దానికి స్ప్రేయింగ్ డ్రోన్స్ ఎక్కువ ఉపయోగిస్తున్నారు. మన దేశంలో ఇప్పటి వరకు ఒక 96 to 100 టైప్స్ ఆఫ్ డ్రోన్స్ మన ఇండియన్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేసినాయండి. వీటిల్లో కూడా 60% ఎక్కువ డ్రోన్స్ వ్యవసాయానికి సంబంధించిన అప్లికేషన్స్ కోసమే తయారు చేస్తున్నారు, వాటినే వాడుతున్నారు కూడా అండి. సో వ్యవసాయానికి ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. తర్వాత వచ్చి రక్షణ. మనం రీసెంట్ గా న్యూస్ లో చూస్తున్నాం కానీ, ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, మన విజయవాడ ఫ్లడ్స్ లో కానివ్వండి, రక్షణ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ కి ముఖ్యంగా పోలీసు విభాగం వారు, మిలిటరీ వాళ్ళు వీటిని ఉపయోగిస్తున్నారండి. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి మౌలిక సదుపాయాలు మనకి ఏవైతే ఉంటాయో, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ నీడ్స్ కానివ్వండి, అంటే బిల్డింగ్స్, రోడ్స్, వీటిని మనం ఎప్పటికప్పుడు వాటి డ్యామేజ్ ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి కదా. సో
1: అవునండి.
0: అటువంటి వాటిల్లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ని తగ్గిస్తూ సాంకేతికతను పెంచడానికి డ్రోన్స్ ఎక్కువ ఉపయోగిస్తున్నారండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ మిలిటరీ అండ్ వ్యవసాయంలో ప్రధానంగా వాడుతున్నారు మన దగ్గర. చిత్ర పరిశ్రమలో ఇది ఎప్పటి నుంచో ఉంది, మన పెళ్లిళ్ళలో కూడా మీరు చూస్తూ ఉండుంటారు.
1: అవునండి.
0: సో ఇలా ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఇండస్ట్రీ కూడా బాగా వాడుతున్నారు. అయితే ఈ మధ్యన యూనివర్సిటీస్, ఐఐటీస్, ఎయిమ్స్ వీళ్ళందరూ కలిసి డ్రోన్ డెలివరీ కూడా ఇండియాలో బాగా ప్రమోట్ చేస్తున్నారండి. బెంగళూరులో ఇది ఆల్రెడీ మొదలైంది. డ్రోన్స్ ద్వారా మనకి ఆన్లైన్ డెలివరీ సిస్టమ్స్ డ్రోన్స్ ని యూజ్ చేసుకుంటున్నాయండి. ముఖ్యంగా ఎయిమ్స్ వాళ్ళు మెడికల్ సేవల్ని ఎలా డ్రోన్స్ తో అందించాలి అనేది కూడా ఇప్పుడు ఆన్గోయింగ్ రీసెర్చ్ అండి. అది కొన్ని రిమోట్ విలేజెస్ లో, లంక గ్రామాలు అలాంటి ఉన్న చోట్ల డ్రోన్స్ తో మెడికల్ కిట్స్ అవి డెలివర్ చేయడం అది కూడా జరుగుతుందండి.
1: భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి పాలనలో ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో నమో డ్రోన్ దీది అంటూ చెప్పి వ్యవసాయంలో ఈ డ్రోన్స్ ని అందించడం, తద్వారా దిగుబడి ఎక్కువగా చేయడం అనే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. సో ఈ నమో డ్రోన్ దీది పేరిట వ్యవసాయ రంగంలో కావచ్చు, అలాగే ఇందాక మీరు అన్నట్టుగా రక్షణ రంగంలో కావచ్చు, డ్రోన్స్ ఉపయోగం ఎలా జరుగుతోంది అనేది వివరిస్తారండి.
0: తప్పకుండా అండి. ఏదైనా టెక్నాలజీని మనం తీసుకుంటే, ఉదాహరణకి ట్రాక్టర్స్ అనేవి మనకి ఎంత విరివిగా వాడకంలోకి వచ్చాయి అనేది ఒకసారి మనం పరిశీలిస్తే, భారతదేశంలో మన ఫార్మర్స్ వాటిని విరివిగా ఉపయోగించడానికి 15 నుంచి 20 సంవత్సరాలు పట్టింది మనకి. వీటిని ఏమంటారంటే టెక్నాలజీ అడాప్షన్ అంటారండి. సో వీటి మీద కూడా చాలా రీసెర్చ్ జరుగుతుంది. అంటే ఒక్కొక్క దేశంలో ఉన్న వాళ్ళ సోషియో ఎకనామిక్ పరిస్థితుల వల్ల కానివ్వండి, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ వల్ల కానివ్వండి, ఒక్కొక్క టెక్నాలజీకి ఒక్కొక్క టైం పడుతుందండి జనబాహుళ్యంలోకి రావడానికి. డ్రోన్స్ ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని భారతదేశం, అలాగే మోడీ గవర్నమెంట్ కానివ్వండి, మన లోకల్ స్టేట్ గవర్నమెంట్స్ కానివ్వండి, దీన్ని ఒక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ గా తీసుకున్నాయి. ఇందులో మన ఇండియాలో జరిగిన రీసెర్చ్ ప్రకారం ఏంటంటే,

0: రకరకాల సోషల్ గ్రూప్స్ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఉమెన్ ఎంపవర్మెంట్ కి నమో డ్రోన్ దీది కానివ్వండి, లేదా ఫార్మర్స్ ని ప్రత్యేకించి కానివ్వండి, స్కూల్ చిల్డ్రన్ కానివ్వండి, అలాగే పోలీసులు కూడా అందరికీ ఈ అవేర్నెస్ ఉండదు కదండి. సో వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టడం కానివ్వండి, టెక్నాలజికల్ అవేర్నెస్ మీద ఫస్ట్ ఫోకస్ చేసేయండి మన గవర్నమెంట్స్, బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్. సో వాటిల్లో ఈ నమో డ్రోన్ దీది అనేవి కూడా ఒక మంచి ఇనిషియేటివ్ అనమాట. అదేంటంటే మహిళలు మనకి మేజర్ సోషల్ గ్రూప్స్ గా ఉన్నారు, అది కూడా ప్రత్యేకించి వ్యవసాయ రంగంలో ఏంటంటే ఎక్కువ మహిళలు ఉండడం, వాళ్ళకి తోడ్పాటుగా ఉంటే తొందరగా ఈ టెక్నాలజీ అనేది వినియోగంలోకి వస్తుంది అనే మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన స్కీమ్ అండి అది, డ్రోన్ దీది అనేది. సో ప్రత్యేకించి మహిళలకి డ్రోన్ పైలట్ గా వాళ్ళని మార్చడం అనేది ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం అండి. అలా చేయడం ద్వారా వ్యవసాయంలో మందుల పిచికారి కానివ్వండి, సైన్యంలో సర్వీలెన్స్, సో అవి కూడా మన దేశంలో ఉన్న ఉమెన్ తో చేయించాలనే ముఖ్య ఉద్దేశంతో మొదలైన మంచి ఇనిషియేటివ్ అండి అది. సో దీని ద్వారా ఫస్ట్ ఫేజ్ లో జరిగిన దాంట్లో మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే లేడీస్ కి ప్రతి స్టేట్ లోను ఇనిషియేటివ్ స్టార్ట్ అయిందండి. సో దీని ద్వారా సుమారుగా ఇప్పటికే ఒక 60,000 మంది వరకు డ్రోన్ దీదీలు ట్రైనింగ్ శిక్షణ పొందారు. వాళ్ళని వివిధ రంగాల్లోకి పంపించాలనేది దీని ముఖ్య ఉద్దేశం అండి.
1: సో ఇందాక మీరు అన్నారు కదండి, విపత్తుల సమయంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కూడా ఈ డ్రోన్స్ ని ఉపయోగిస్తారు అని, అది ఏ విధంగా ఉపయోగిస్తారండి?
0: ఇప్పుడు మామూలుగా మనందరికీ డ్రోన్ అనేటప్పటికి మైండ్ లో ఉండేది ఏంటంటే ఒక ఎగిరే పరికరం అన్నట్టుగా మన ఇమాజినేషన్ వస్తుందండి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి. బట్ యాక్చువల్ గా ఇంపార్టెంట్ ఏంటంటే డ్రోన్ మ్యానుఫ్యాక్చర్ చేయడం, అది ఎగిరేలా చేయడం కొంతవరకే అండి, వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. అది సెకండ్ సైడ్ ఆఫ్ కాయిన్ ఏంటంటే దాన్ని దేనికి ఉపయోగిస్తున్నాము, ఆ ఉపయోగించే పర్పస్ కి మనం ఎలాంటి డ్రోన్ తయారు చేసుకోవాలి, దానికి యాక్చువల్ గా డిమాండ్ ఎంత ఉన్నది, దీని మీద డ్రోన్ ఇండస్ట్రీ అనే ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే మన స్టేట్ గవర్నమెంట్ ఒక 300 ఏకర్స్ ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది డ్రోన్ సిటీ అనేది పూర్వకల్లులో ప్రారంభించడానికి. సో అక్కడ వాళ్ళు చేయబోతున్నది ఇదే అనమాట అండి, అంటే ఏ రంగంలో ఎంత డిమాండ్ ఉంది, దానికి ఇండస్ట్రీని ఎంత ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలి అనే దాని మీద అక్కడ వర్క్ చేస్తారు సైంటిస్ట్స్, సోషల్ వర్కర్స్, అలా వేరియస్ సోషల్ గ్రూప్స్ వాళ్ళండి. ఇప్పుడు మీరు అన్నట్టు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే పర్పస్ తీసుకుంటే మనము అందులో కొన్ని సోషల్ గ్రూప్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఎన్జిఓస్ కానివ్వండి, డిజాస్టర్ రిలీఫ్ గ్రూప్స్ ఉంటాయి గవర్నమెంట్ నుంచి వాళ్ళు కానివ్వండి, పోలీస్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళకి రకరకాల అవసరాలు ఉంటాయండి డిజాస్టర్ టైంలో. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ని తీసుకున్నాం అనుకోండి, ఫ్లడ్స్ అవి వచ్చిన చోట ఒక్కొక్కసారి వాళ్ళకి కమ్యూనికేషన్ సిస్టమ్ ఉండదు, వీళ్ళు వైర్లెస్ ఉపయోగిస్తారు కదండి, ఆ సిస్టమ్ లేకపోతే కమ్యూనికేషన్ చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. సో ఒక డ్రోన్, కంటిన్యూస్ గా ఎగిరే డ్రోన్స్ ఉంటాయి, టెథర్డ్ డ్రోన్స్ అని చెప్పి అంటాం వాటిని. అవేంటంటే ఒక గ్రౌండ్ సోర్స్ నుంచి వైర్ కనెక్ట్ అయి ఉంటుందండి డ్రోన్ కి, సో వాటికి బ్యాటరీ ఎంతసేపు వస్తుంది ఈ బాధరబంది ఉండదు. సో ఆ డ్రోన్ కంటిన్యూగా కమ్యూనికేషన్ సిస్టమ్ ని పట్టుకుని ఎగురుతూ ఉంటుంది కావాల్సిన హైట్ లో. సో విచ్ ఎస్టాబ్లిషెస్ ఏ కమ్యూనికేషన్ సిస్టమ్ అనమాట డిజాస్టర్ టైమ్ లో పోలీస్ వారికి, సో దట్ ఎక్కడ ఏం అవసరం ఉంది ఇదంతా అటు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇటు పోలీసుల మధ్య కమ్యూనికేషన్ సిస్టమ్ ఏర్పరుస్తుందండి. సో అదొక అప్లికేషన్. రెండోది మన అందరం చూసినట్టుగా ఫుడ్ ప్యాకెట్స్ డెలివరీ కానివ్వండి, మెడిసిన్స్ డెలివరీ కానివ్వండి, ఇన్ఫాక్ట్ ఇప్పుడు బెంగళూరులో మనుషుల్ని కూడా డ్రోన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా స్టార్ట్ అయిందండి. మన గుంటూరులో కూడా ఒక ఆయన తయారు చేశారు డ్రోన్ టాక్సీ అని చెప్పి, అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయండి డ్రోన్స్ ఉపయోగించి. నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి డిజాస్టర్ టైమ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డామేజ్ ఎస్టిమేషన్, మనకి అసలు ఫ్లడ్ ఎన్ని ఏకర్స్ లో ఉంది, ఇవన్నీ మనకి ఇదివరకు అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత కానీ అనాలిసిస్ చేయలేకపోయేవారు. గవర్నమెంట్ కి డేటా చాలా ఇంపార్టెంట్ అనమాట రిలీఫ్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయడానికి. ఇప్పుడు ఒక డ్రోన్ ఒక 15 to 20 మినిట్స్ ఎగిరితే మనం ఒక 20-30 ఎకరాల వరకు అసలు ఫ్లడ్ ఎంత స్ప్రెడ్ అయింది మొత్తం మనం, ఎందుకంటే డ్రోన్ లో జీపీఎస్ సిస్టమ్స్ ఉంటాయండి, అవి కంటిన్యూస్ గా మన సాటిలైట్స్ డేటాతో కమ్యూనికేట్ చేయడం వల్ల ఏంటంటే మెజర్మెంట్స్ కూడా మనము డ్రోన్ నుంచి వచ్చే డేటాతో రియల్ టైమ్ లో చేయొచ్చండి. అట్లాంటి రీసెర్చ్ కూడా ఇప్పుడు బాగా జరుగుతుంది. ఇప్పుడు ఎస్ఆర్ఎం లో మేము చేసేటటువంటి రీసెర్చ్ వాటికి సంబంధించిందేనండి.
1: ఇప్పుడు మౌలిక సదుపాయాల కల్పనలో కూడా డ్రోన్స్ ఉపయోగం అనేది ఉంటుంది అన్నారు, అది ఏ విధంగా ఉంటుంది?
0: ఇప్పుడు నార్మల్ పబ్లిక్ కి మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది గవర్నమెంట్ బాధ్యత కాబట్టి ఉదాహరణకి మనము రోడ్ నెట్వర్క్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు రోడ్స్ మెయింటెనెన్స్ అనేది మన R&B వాళ్ళ బాధ్యత, స్టేట్ తీసుకుంటే, సెంట్రల్ తీసుకుంటే NHAI వాళ్ళు, వీళ్ళంతా దాని మీద వర్క్ చేస్తుంటారు. ఇప్పుడు మన భారతదేశం లాంటి దేశాల్లో ఏంటంటే వేరీడ్ క్లైమేట్స్ ఉంటాయి, ఒక్కొక్క స్టేట్

0: ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తాయండి. రోడ్స్ కానీ
1: ఓకే
0: బిల్డింగ్స్ కానివ్వండి, అక్కడ ఉండే లోకల్ టెంపరేచర్, వెదర్, రెయిన్ఫాల్, వీటి వల్ల వాటిల్లో డ్యామేజ్ అనేది రకరకాలుగా ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించినట్టయితే నేషనల్ హైవేస్ మీద రోడ్లు ఒకలా డ్యామేజ్ అవుతాయి, మన పల్లెటూళ్ళల్లో అలాగే లోకల్ రోడ్స్ లో ఇంకొకలాగా డ్యామేజ్ అవుతాయి. సో ఇట్లాంటివన్నీ మానిటర్ చేయడానికి ప్రస్తుతం మన R&B శాఖలు కానివ్వండి, ఇంజనీరింగ్ శాఖలు కానివ్వండి, డైరెక్ట్ గా మనుషుల్ని పంపించి సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు, రెయిని సీజన్ అయిపోయిన తర్వాత ఒకసారి, ఎండాకాలం అయిపోయిన తర్వాత ఒకసారి, 3 4 సార్లు వీటన్నిటిని మానిటర్ చేయాలండి. దీనికి యాక్చువల్ గా చాలా బడ్జెట్ లో సింహభాగం వీటికే పోతుంది అనమాట. వీటిల్లో మనం డ్రోన్స్ ఉపయోగాన్ని గనక పెంచినట్టయితే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు డ్రోన్స్ సాటిలైట్స్ తో కనెక్టెడ్ గా ఉంటాయి కాబట్టి, నేను ఒక కెమెరాని గానీ, అలాగే మల్టీస్పెక్ట్రల్ కెమెరాని కానీ, అలాగే రకరకాల సెన్సార్స్ ఉంటాయండి. ఉదాహరణకి మన ఎన్విరాన్మెంట్ మానిటరింగ్ విభాగాలు ఉంటాయి కదా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఇట్లాంటివన్నీ. సో వాళ్ళు కంపెనీల దగ్గర ఏ గ్యాస్ ఎమిట్ అవుతుంది, ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలని మెయింటెనెన్స్ కిందకే వస్తాయండి. ఒక మీథేన్ గ్యాస్ ఎంత ఎమిట్ అవుతుంది అని తెలియాలంటే డ్రోన్ కి ఆ మీథేన్ సెన్సార్ పెట్టి మనం పంపించవచ్చు, ఫలానా ఇండస్ట్రీ దగ్గర ఎంత అవుతుంది అని. అలాగే పవర్ లైన్స్, హై రైజ్ టవర్స్ ఉంటాయి, పవర్ ఇన్స్పెక్షన్ టవర్స్ ఉంటాయి, వీటన్నిటికీ ఇప్పుడున్న సాంకేతికత ఏంటంటే మనుషులే వెళ్ళి, ఇవన్నీ చాలా రిస్కీ జాబ్స్ కూడా అండి, హై టెన్షన్ వైర్స్ మీద మనుషులు వర్క్ చేయడము, అలాగే సీసీ కెమెరాలు, సర్వీలెన్స్, ఇవన్నీ కూడా సీసీ కెమెరాస్ ఇలాంటి వాటి ద్వారా చేస్తున్నాం కదా. సో వీటిల్లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ని బాగా తగ్గించచ్చు అండి వీటన్నిట్లోనూ, డ్రోన్స్ ఉపయోగం మొదలు పెడితే. సో ఈ తీసుకునే డేటా అంతా, ఇప్పుడు 1 కిలోమీటర్ రోడ్ లో ఎన్ని క్రాక్స్ ఉన్నాయి, ఎన్ని పాట్ హోల్స్, గుంతలు ఉన్నాయి, దీనికి ఏ రకమైన మెయింటెనెన్స్ అవసరం అవుతుంది, ఇవన్నీ కూడా జస్ట్ డ్రోన్ ఫోటోలు స్టిచ్ చేసి ఒక 3D మోడల్ తయారు చేయడం ద్వారా ఒక రోజులో దాదాపు 20 నుంచి 30 కిలోమీటర్ల రోడ్ ని మనం అనలైజ్ చేయొచ్చండి. అలాగే హై రైజ్ బిల్డింగ్స్, కొన్ని బ్రిడ్జెస్, ఇప్పుడు ఒక 40 50 ఇయర్స్ ఓల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటి మానిటరింగ్ కూడా మనం ఈ డ్రోన్స్ పంపించడం ద్వారా చేయొచ్చు. థర్మల్ కెమెరాలు ఇలాంటివి ఫిక్స్ చేసిన డ్రోన్లు ఉన్నాయనుకోండి, ఎన్ని క్రాక్స్ ఉన్నాయి, ఎంత డ్యామేజ్ ఉంది వాటిల్లో. ఇప్పుడు బ్రిడ్జెస్ మీరు తీసుకుంటే కొన్ని ఐరన్ స్క్రూస్ లాంటివి ఉంటాయండి, వాటి రెగ్యులర్ గా వెళ్ళి వాటిని మానిటర్ చేయడం కష్టమవుతుంది, అలాంటి వాటికి మనం డ్రోన్లని ఉపయోగించుకోవచ్చు అండి.
1: డ్రోన్స్ వినియోగం పట్ల కొన్ని రకాల రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి కదండి, చట్ట విరుద్ధంగా వాడుతున్నారనేవి కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఈ
0: అవునండి,
1: డ్రోన్స్ వినియోగం పట్ల కొన్ని చట్టాలు అంటూ ఉంటాయి కదండి, ఆ చట్టాలు ఏమిటి, నిబంధనలు ఏమిటి, అలాగే ప్రభుత్వ పరంగా వీటి వినియోగంకి ఉన్న నియంత్రణ ఏమిటి అనేది తెలియజేస్తారా?
0: తప్పకుండా అండి. ఇప్పుడు ఈ డ్రోన్స్ అనేవి మన ఇండియన్ ఎయిర్ స్పేస్ ని యూజ్ చేసుకుంటాయి కాబట్టి ఇవి కూడా మన పౌర విమానయాన శాఖ కిందకే వస్తాయండి ఈ నిబంధనలు అన్ని కూడా. ఇప్పటి వరకు ఫ్లైట్స్ కి, హెలికాప్టర్స్ కి ఏవైతే క్లియరెన్స్ లు ఇవన్నీ ఇస్తారో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటాం, డీజీసీఏ అంటాము, ఇది పౌర విమానయాన శాఖకి అనుబంధమైన ఆర్గనైజేషన్ అండి. సో ఇండియాలో ఎయిర్ స్పేస్ ఆపరేషన్ అన్నిటికీ, అది మిలిటరీ అయినా సివిల్ ఏవియేషన్ అయినా ఏవైనా కూడా, వీళ్ళు రెగ్యులేట్ చేస్తారండి. సో ఈ డ్రోన్స్ ఎప్పుడైతే ఉపయోగంలోకి వచ్చాయో, సో వీళ్ళు 2021లో మొదటిసారిగా డ్రోన్ రూల్స్ అనేటటువంటి గెజెటెడ్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేసిందండి మన ఇండియన్ గవర్నమెంట్. సో డీజీసీఏ వీటిని నియంత్రిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు, ఇండియాలో ఉపయోగం ఎలా ఉంది, ఏ చోట ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చాయి, వీటిని బట్టి ఈ రూల్స్ ని ఎప్పటికప్పుడు మారుస్తూ వచ్చారండి. ఇప్పటికీ వీటిల్లో ఒక మూడు మూడు రకాల వెర్షన్స్ వచ్చాయి ఈ రూల్స్ లో, అన్ని చెప్పలేను కాబట్టి కొన్ని మీకు ప్రధానమైనవి ఇప్పుడు చెప్తానండి. ముఖ్యంగా డ్రోన్ మన దగ్గర ఉంది అంటే దానికి, ఇప్పుడు మనము మన దగ్గర ఒక 2 వీలరో 4 వీలరో వెహికల్స్ ఉన్నాయనుకోండి, మనం ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్ళి ఎలా అయితే ఒక నెంబర్ ప్లేటు, మనకి ఒక లైసెన్స్ తీసుకుంటామో, అలాగే డ్రోన్స్ కి కూడా ఆర్పిటిఓ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి డీజీసీఏ వారు. సో ఆర్పిటిఓ అంటే ఏంటంటే రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అండి. ఇండియాలో ప్రస్తుతానికి ఒక 200 వరకు ఉన్నాయి. మనము డ్రోన్ ని ఉపయోగించాలనుకునే ప్రతి వాళ్ళు వెహికల్స్ లో ఎలాగైతే 2 వీలర్, లైట్ మోటార్ వెహికల్ అని చెప్పి మన లైసెన్స్ లో క్లాసెస్ ఉంటాయో, డ్రోన్స్ లో కూడా అలాగే less than 25 kg డ్రోన్స్ అయితే స్మాల్ కేటగిరీ అని అలా కేటగరైజేషన్ చేశారండి డ్రోన్ రూల్స్ ప్రకారం. సో మనం ఏ డ్రోన్ ఎగరేయాలో ఆ పైలట్ కి ఆ లైసెన్సింగ్ ఇస్తారండి ఈ ఆర్పిటిఓస్ లో. అలాగే ప్రతి డ్రోన్ ని మనం రిజిస్టర్ చేయాలి, మన వెహికల్ ని ఎలా రిజిస్టర్ చేసుకుంటామో అలాగే ప్రతి డ్రోన్ ని మనం రిజిస్టర్ చేయాలి. అప్పుడు
1: ఓకే.
0: వారు ఒక నెంబర్ ఇస్తారు, యుఐఎన్ నెంబర్ అంటారు, యునిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనమాట అది, అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని కూడా అంటారు. సో
1: రైట్.
0: మన వెహికల్ కి నెంబర్ ప్లేట్ ఎలా ఉంటుందో మన డ్రోన్ కి కూడా అది ఐడెంటిటీ అనమాట. సో ఇన్
1: ఓకే.

0: కేస్ ఆఫ్ ఎనీ యాక్సిడెంట్ గాని ఏది జరిగినా మనము వాళ్ళకి రిపోర్ట్ చేయాలి, ఈ నెంబర్ కోడ్ చేస్తూ అండి. అలాగే మన ఇండియన్ ఎయిర్ స్పేస్ మొత్తాన్ని 3 భాగాలుగా విభజించారండి, గ్రీన్ జోన్, యెల్లో జోన్, రెడ్ జోన్ అని. డ్రోన్ ని మనం ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరంలో ఉపయోగించదలుచుకున్నాం అనే దాన్ని బట్టి మనం ఏ జోన్ లో ఉన్నాం అనేది నిర్ణయిస్తారండి. రెడ్ జోన్ అంటే ఎయిర్పోర్ట్ కి 5 కిలోమీటర్స్ రేడియస్ లోపల ఉన్న ఏరియా అంతా రెడ్ జోన్ అండి. ఇక్కడ మనకి డ్రోన్స్ ఎగరేయడానికి అనుమతి ఉండదు నార్మల్ కేసెస్ లో, స్పెషల్ ఏదైనా అప్రూవల్స్ ఉంటే తప్ప కుదరదండి. అలాగే 5 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల వరకు కొంత ఎత్తు వరకే మనం ఎగరేయగలమండి. అలాగే బియాండ్ 15 కిలోమీటర్స్ మొత్తం గ్రీన్ జోన్ అనమాట. ఇక్కడ మనం 400 అడుగుల వరకు, భారత భూభాగంలో మనం 400 అడుగుల ఎత్తు వరకు ఎవరైనా డ్రోన్ ఎగరేయచ్చండి. సో ఎగరేసే వాళ్ళకి లైసెన్స్ ఉండాలి, ఎగరేసే డ్రోన్ కి యుఐఎన్ నెంబర్ ఉండాలి, వాళ్ళు గ్రీన్ ఆర్ ఎల్లో జోన్ లో ఉండి ఉండాలి. సో వీటన్నిటిని నియంత్రించడానికి ఒక వెబ్సైట్ కూడా డీజీసీఏ వాళ్ళు తయారు చేశారు, దాన్ని డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ అని అంటారు. సో ఈ డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ లో ఏంటంటే రియల్ టైమ్ లో ఈ ఇండియన్ ఎయిర్ స్పేస్ మొత్తం మనకి కనిపిస్తూ ఉంటుందండి. మనం డ్రోన్ రిజిస్టర్ చేయాలన్నా, పైలట్ లైసెన్స్ తీసుకోవాలన్నా అన్నిటికీ ఈ డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ అనేది సింగిల్ విండో లాగా.
1: యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలంటారు.
0: తప్పనిసరిగా పాటించాలండి. ఇప్పుడిప్పుడు అవేర్నెస్ పెరుగుతున్నది కాబట్టి పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇప్పుడు ఇస్తున్నారండి. ఇక్కడ మన విజయవాడ డీజీపీ ఆఫీస్ లో కూడా సెంటర్ లెవెల్లో వాళ్ళందరికీ డ్రోన్ రూల్స్ మీద ట్రైనింగ్ ఇచ్చి ప్రతి డిస్ట్రిక్ట్ వారికి ఇస్తున్నారండి. మనకి ఇప్పుడు అడవులు ఇవి ఉండి ఎక్కడైతే కొంచెం గంజాయి ఇటువంటి ఉపయోగాలు జరుగుతున్నాయో అక్కడ కూడా ఈ డ్రోన్స్ మీద ట్రైనింగ్ అనేది తీవ్రతరం చేశారు. నేను చెప్పేది ఏంటంటే పోలీసు వారికి శాఖ వారికి కూడా వీటి మీద అవేర్నెస్ అనేది ఇప్పుడు చాలా పెరిగింది. ఒకప్పుడు అంటే మన ఫంక్షన్ లో ఎవరైనా డ్రోన్ ఎగరేసినా వాటిని ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు, బట్ ఇప్పుడు ఏంటంటే మనం పర్మిషన్ తీసుకోకుండా, లైసెన్స్ లేకుండా, డ్రోన్ రిజిస్టర్ చేయకుండా ఏం చేసినా కూడా అది ఇల్లీగల్ యాక్టివిటీ కిందకి వస్తుందండి.
1: అలాగే ప్రణవ్ గారు, ఇప్పుడు మన దేశంలో తీసుకుంటే డ్రోన్స్ యొక్క సాంకేతిక భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఒక డ్రోన్ స్పెషలిస్ట్ గా మీ అభిప్రాయం అండి.
0: సాంకేతిక భవిష్యత్ అంటే ఇక్కడ చాలా రకాల అంశాలు ఉన్నాయండి. మేము ఇటీవలే ఒక రీసెర్చ్ చేసాం, మనది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఈ అగ్రికల్చర్ సెక్టార్ లో అసలు ఈ డ్రోన్స్ అనే టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడానికి మనకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయి రకరకాలుగా క్లాసిఫై చేశామండి. వాటిల్లో మొట్టమొదట మా అధ్యయనంలో తేలింది ఏంటంటే ముందుగా అన్ని సోషల్ గ్రూప్స్ కి, అన్ని వర్గాల వారికి వీటి మీద అవేర్నెస్ ఉండాలండి. రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గవర్నమెంట్స్ కూడా ఎవరైనా ఈ డ్రోన్ బేస్డ్ కంపెనీస్ పెడుతున్నా లేదా కొత్తగా డ్రోన్స్ అవి ఇంపోర్ట్ చేసి డ్రోన్ కాంపోనెంట్స్ అవి తయారు చేస్తున్నా వారికి కొంత ఇన్సెంటివ్స్ అనేవి ఇచ్చి కొంత ప్రోత్సాహకంగా ఉంటే ఈ ఇండస్ట్రీ తొందరగా ఇండియాలో స్టెబిలైజ్ అవుతుందండి. మూడోది ఏంటంటే ముఖ్యంగా R&D. సో విద్యా సంస్థల్లో కానివ్వండి, వీటిల్లో రీసెర్చ్ సెంటర్స్ లో కానివ్వండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్కువ కేస్ స్టడీస్ మనం చేసి ఎంత నిరూపిస్తే ఉండే ఇన్వెస్టర్స్ వాటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి. అందుకే సుమారుగా ఒక 100 యూస్ కేసెస్ అనేవి మొన్న ఏపీ డ్రోన్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి వర్యులు కానివ్వండి, ఏపీ డ్రోన్ కార్పొరేషన్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఎంకరేజ్ చేసి కొన్ని స్టాల్స్ పెట్టించి 100 న్యూ యూస్ కేసెస్ అనేవి డెమాన్స్ట్రేట్ చేశారండి. అక్కడికి వచ్చిన కంపెనీల వాళ్ళు వాళ్ళు ఆ ఐడియాస్ ని తీసుకుని లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయొచ్చు, దానికి ఎంత పెట్టుబడి అవుతుంది, ఇట్లాంటివన్నీ రావాలి అంటే ముందు ఈ ప్రోత్సాహకాలు గవర్నమెంట్ నుంచి రావాలండి. లక్కీలీ ఏంటంటే బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఇందులో ముందడుగు వేశాయి. అండ్ మనకి ఇంకా ఆంధ్రాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా మన స్టేట్ నుంచి ఉండడం వల్ల ఇక్కడ ఇంకా ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి అవకాశం కుదురుతుంది.
1: ప్రణవ్ గారు, ఏదన్నా సరే యూత్ ముందుకు రావాలి అంటే అది నేర్చుకోవడం ద్వారా వాళ్ళకి ఎటువంటి ఉపాధి అవకాశాలు వస్తాయి అనేది వాళ్ళు ఆలోచిస్తారు. ఇది నేచురల్, సహజంగా జరిగేదే కదండి. ఇప్పుడు డ్రోన్ రంగంలో ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారండి?
0: ఇప్పుడు ఒక అధ్యయనం ప్రకారం అండి 2030 కల్లా మన దగ్గర సుమారుగా 1 మిలియన్ అంటే 10 లక్షల డ్రోన్ పైలట్స్. అలాగే ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటే ప్రతి డిపార్ట్మెంట్ లోను అంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ కానివ్వండి, R&B డిపార్ట్మెంట్స్ కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, వీటన్నిటిలోనూ కనీసం 2 డ్రోన్స్ మీద పట్టు ఉన్నటువంటి పైలట్స్ ఉండాలి అనేది మ్యాండేట్ అవుతుందండి. ఎన్హెచ్ఏ హైవేస్ అథారిటీ తీసుకున్నా కూడా కన్స్ట్రక్ట్ చేసే ప్రతి రోడ్డు ని డ్రోన్స్ తో తప్పనిసరిగా ప్రతి కిలోమీటర్ మానిటర్ చేయాలండి ప్రతి 2 నెలలకి. ఇవన్నీ ఏంటంటే

0: అన్ని రంగాల వాళ్ళు వీటికి ఇస్తున్న ఇంపార్టెన్స్ అండి. ఇప్పుడున్న అంచనాల ప్రకారం నేను చెప్పేది ఓన్లీ డ్రోన్ పైలట్స్కి అండి. మళ్ళీ వీటికి అనుబంధమైన ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, అండ్ గవర్నమెంట్ తీసుకున్న ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మనకి ఇప్పుడు డ్రోన్స్ ఇంపోర్ట్ అనేది ఇండియాలో బ్యాండ్ అండి. సో మనం బయట నుంచి ఏ డ్రోన్ ని డైరెక్ట్ గా కొని ఇండియాలో ఉపయోగించకూడదు. ఈ రూల్ ఎందుకు పెట్టారంటే ఇక్కడ ఉన్న సైంటిస్టులు, ఇక్కడ ఉన్న ఇండస్ట్రియలిస్టులు, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ తొందరగా ఈ టెక్నాలజీని అర్థం చేసుకుని దాని ఇంపార్టెన్స్ తెలుసుకొని ఇక్కడే మన ఇండిజినస్ డ్రోన్స్ తయారు చేయాలి అనేది మన స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ యొక్క ఉద్దేశం అండి. మార్కెట్ లో, ఆన్లైన్ మార్కెట్స్ లో దొరకచ్చు కొన్ని కంపెనీస్ వి, బట్ ఇట్ ఈస్ ఇల్లీగల్. డ్రోన్ రూల్స్ ప్రకారం ఒక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ తప్ప నార్మల్ యూసేజ్ కి బయట దేశస్థులు మ్యానుఫ్యాక్చర్ చేసిన డ్రోన్స్ కొనడం అనేది ఇల్లీగల్ అండి. నేను ఒక చిన్న ప్రొపెల్లర్ తయారు చేసినా, ఒక మోటార్ తయారు చేసినా కూడా అది ఇండియాలో తయారు చేసిందే అవ్వాలండి డ్రోన్ తయారు చేయాలంటే. సో ఇవన్నీ నేను చెప్పేదంటే యువతకి ఇవన్నీ యాక్చువల్ గా ఆపర్చునిటీస్ అండి జాబ్స్ కి. నేను 3D ప్రింట్ చేసి ఒక చిన్న ప్రొపెల్లర్ ని లార్జ్ స్కేల్ లో నేను చేయగలిగితే ఇండియా డ్రోన్ ఇండస్ట్రీ ఈజ్ రెడీ టు టేక్ ఇట్. సో అలా ఎంటర్ప్రెన్యూర్షిప్స్ కి, స్టార్టప్స్ కి, స్మాల్ స్కేల్ కంపెనీస్ కి, లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ కి అన్నిటికీ అనువైన టెక్నాలజీ అండి ఇది. ప్రస్తుతం ఇండియా ఇప్పుడు చెప్పాలంటే ఒక గోల్డెన్ పీరియడ్ లో ఉన్నట్టు డ్రోన్స్ విషయంలో. అంటే ఇటు అవకాశాలు ఉన్నాయి, యువత కూడా నేర్చుకుంటున్నారు, గవర్నమెంట్స్ సపోర్టివ్ గా ఉన్నాయి, కొత్త కొత్త ఇన్సెంటివ్స్ లాంటివి ఇస్తున్నాయి కంపెనీస్ పెట్టడానికి. అట్ ది సేమ్ టైం మా లాంటి అకాడెమిక్ ఇన్స్టిట్యూట్స్ కూడా మేము డ్రోన్స్ లో ఒక మైనర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఎంట్రీ లెవెల్లోనే పిల్లలకు కూడా కొత్త టెక్నాలజీ ఏంటి, వీళ్ళకి ఇందులో ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ అప్కమింగ్ స్టూడెంట్స్ కి కూడా చెప్తున్నామండి. సో ఇవన్నీ ఆలోచిస్తే ఇండియా ప్రెసెంట్ ఒక గోల్డెన్ పీరియడ్ లో ఉంది డ్రోన్స్ అనే టెక్నాలజీ.
1: అయితే ఈ డ్రోన్స్ విషయంలో యువతకు మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటండి?
0: ఒకే ఒక్కటి ఏంటంటే, నా ఉదాహరణకి నా బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నానండి. బీటెక్, ఎంటెక్, పిహెచ్డి అన్ని సివిల్ ఇంజనీరింగ్. మా సూపర్వైజర్స్ మాకు చెప్పింది, మేము లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసింది కూడా ఏంటంటే ఇంటర్ డిసిప్లినరీ నేచర్ ఎక్కువ టెక్నాలజీ దేనికి ఉంటుందో అది నేర్చుకోవడం చాలా అవసరం ఇప్పటి యువతకి. అంటే నేను సివిల్ ఇంజనీరింగ్ చదివాను కాబట్టి నేను ఇందులోనే ఈ జాబ్ దొరికితేనే ఇదే చేస్తాను అనేటటువంటిది ఒక ఓల్డ్ స్కూల్ అండి ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్ కి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐటీ రంగం తీసుకున్నాం అనుకోండి, సాఫ్ట్వేర్, అది మెడికల్ ఫీల్డ్ లోనూ అప్లై చేస్తున్నారు, ట్రాఫిక్ అనాలిసిస్ చేసేవాళ్ళు సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేస్తున్నారు. సో అది ఒక ఇంటర్ డిసిప్లినరీ నేచర్ ఉండడం వల్లే సాఫ్ట్వేర్ ఆర్ ఐటీ రంగం అనేది ఇప్పుడు ఇంత విరివిగా ఎక్స్పాన్షన్ జరిగిందండి. అలాంటి అవకాశం ఉన్న ఒక రంగం డ్రోన్స్ అనమాట. సో ఇప్పుడు ఒక డ్రోన్ నేను తయారు చేయాలంటే నాకు ఒక కమ్యూనికేషన్ ఇంజనీర్ కావాలి, ఒక 5G లాంటి కమ్యూనికేషన్ సెటప్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, రోబోటిక్స్ ఇంజనీర్ కావాలి. దేనికి ఏ పర్పస్ కు ఉపయోగిస్తున్నానో తెలిసి ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో, అలా సివిల్ ఇంజనీర్స్ కావాలి, ఏరోస్పేస్ వాళ్ళు ఎలాగో కావాలి. సో ఇది ఒక ఇంటర్ డిసిప్లినరీ నేచర్ ఉన్నటువంటి రంగం అన్నమాట. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి తీసుకుంటే ఇలాంటి రంగాల్లోనే మనకి ఉపాధి అవకాశాలు కానివ్వండి, రీసెర్చ్ కానివ్వండి, సైంటిస్ట్స్ కానివ్వండి ఎక్కువ రాణిస్తున్నది ఇలాంటి రంగాల్లో అనమాట. కాబట్టి నేను చెప్పేదంటే కొత్తవి తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒక మూసలో ఇంజనీరింగ్ కి వచ్చేసిన వాళ్ళు కూడా, అలాంటి వారికి కూడా ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఇలాంటి టెక్నాలజీస్ అనేవి. సో తప్పనిసరిగా మీరు ఈ మార్గం ఎంచుకుంటే గనక ఐఐటీస్, ఎన్ఐటీస్ ఇట్లాంటి వాటిల్లో కూడా సర్టిఫైడ్ కోర్సెస్ పెడుతున్నారు వీటికి, ఇది ఒక మంచి ఆపర్చునిటీ. డ్రోన్స్ లో కూడా తప్పనిసరిగా కొంచెం శిక్షణ తీసుకుని ఉంటే మంచి మంచి అవకాశాలు వచ్చే ఏరియా అండి ఇది.
1: డ్రోన్స్ సురక్షిత వినియోగంలో పౌరుల సహకారం ఎలా ఉండాలంటారు?
0: ది రైట్ టైం లో మనం రైట్ స్టెప్ వేయడం అనేది చాలా అవసరం అండి. కొత్తగా వచ్చే టెక్నాలజీస్, డ్రోన్స్ లాంటి టెక్నాలజీస్ కి ఏంటంటే దాని పాజిటివ్ సైడ్ ని ఎక్కువ యూజ్ చేసుకుని నెగటివ్ సైడ్ వైపు వెళ్లకుండా ఉండడం అనేది ఫస్ట్ యూత్ అర్థం చేసుకోవాల్సిన అంశం అండి. లేదంటే ఇప్పుడు డ్రోన్ అనగానే మొదటగా అందరికీ అనిపించేది ఏంటి, మన ఇంటిపైన డ్రోన్ ఎగురుతుంది అనుకోండి, ఇన్ఫ్రింజ్ ఆఫ్ ప్రైవసీ అంటాం, సంథింగ్ ఈస్
1: అవునండి.
0: గోయింగ్ టు హ్యాపెన్ అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. సో నార్మల్ పబ్లిక్ కూడా వీటి నుంచి కొంచెం ఆ ఫీలింగ్ ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలండి. అలాగే ఉపయోగించే వారు కూడా ఒక కన్స్ట్రక్టివ్ పర్పస్ అనేది చూజ్ చేసుకుని దానికోసం ఆ మార్గంలో చేయాలి తప్ప ఇంకో ఇంకో వాటిల్లోకి వెళ్లకుండా ఉండడం మంచిదండి. అలాగే ఇట్లాంటి మనం ఇండియన్ ఎయిర్ స్పేస్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ యూజింగ్ ద సేమ్ స్పేస్, హెలికాప్టర్స్, ఏరోప్లేన్స్, అలాగే మిలిటరీ బేస్డ్ ఎయిర్ వెహికల్స్ ఇవన్నీ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ డ్రోన్ రూల్స్ ఏవైతే సెటప్ చేసుకున్నామో మన కంట్రీకి వాటిని రెస్పెక్ట్ చేస్తూ, వాటిని అదర్ చేస్తూ ఎప్పటికప్పుడు యూసేజ్

0: తీసుకుంటే ఐ థింక్ ఈ టెక్నాలజీకి వచ్చే ప్రాబ్లం ఏమీ ఉండదండి.
1: నూతన సాంకేతిక అంశమైన డ్రోన్ టెక్నాలజీ గురించి ఇంత చక్కగా మాకు మా శ్రోతలకు వివరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే అండి. ఇంతవరకు దేశ సాంకేతిక ప్రగతిలో డ్రోన్ల ఉపయోగం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథి సెంటర్ ఫర్ డ్రోన్ టెక్నాలజీ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రణవ్ పెద్దింటి, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు రావోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. ముందుగా పాటను వినిపించమంటూ మెసేజ్ చేశారు. లక్ష్మీనివాసం చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎవరంటే రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాంషి, గీతిక, ప్రణీత్, వెంకన్న. వీరి కోరిక మీద లక్ష్మీనివాసం చిత్రం నుంచి ఘంటసాల గానం విందాం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు భట్టిప్రోలు నుంచి మురళి గారు. ప్రేమ్నగర్ చిత్రం నుంచి ఏదైనా పాటను వినిపించండి అంటున్నారు. మరి వీరి కోసం ఘంటసాల పి సుశీల గానం విందామండి. ప్రేమ్నగర్ చిత్రం నుంచి

0: కార్యక్రమంలో తర్వాత మాధవ పెద్ది గానం చేసిన పాట మాయాబజార్ చిత్రం నుంచి వినిపించమంటున్నారు శ్రోతలు. మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నముంతల.
1: వివాహ భోజనంబు.

కార్యక్రమంలో తర్వాత పైసా వసూల్ చిత్రం నుంచి అనూప్ రూబెన్స్ జితిన్ శ్రీకావ్య చందన గానాన్ని వినిపించామంటున్నారు వీర కనకారావు పార్వతి వీరభద్రపురం పెడన నుంచి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత వాలి చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. హరిహరన్, శ్రీనివాసమూర్తి, సవిత పాడారి పాటను వినిపించమంటున్నారు. నందకిషోర్ రెడ్డి, వర్షిత్ రెడ్డి అనంతపూర్ నుంచి.
2: October 28, 1886, the Statue of Liberty.
3: January 7, 1903, 1920, September 1920.

0: ఒకరోజు మౌతర్గన్ ప్లే చేస్తోంది. నేను కూర్చుని వింటున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలుసుందని తెలుసానికి ఏమంటారండి? నాకు అబద్ధాలు నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలుసని చెప్పే మొగాళ్ళ కన్నా తెలీదని చెప్పే మొగాళ్ళు అంటేనే ఇష్టం. మీరు తెలీదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మనసు మనసు కలిసి రొమాన్స్ జరిగింది, మిస్ చేశారు.
0: ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసి చెప్పినా రొమాన్స్ జరిగిందా?
0: అవును.
1: ఎలా?
0: తను మౌతర్గని ఇచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతర్గని చూశాను, తన్ని చూశాను. మౌతర్గని కింద పెట్టి, నీ మౌతే ఆర్గన్లా ఉంది, మరో మౌతర్గని ఎందుకు అని కిస్ చేశాను.

కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు. బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి జి రాజారాం గారు, వీరు ప్రేమాభిషేకం చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు ఈ పాటను.

కార్యక్రమంలో చివరిగా కొండవీటి రాజా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానాన్ని వినిపించమంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేద ఆయేషా.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతల వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్ర గీతాల కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో చిత్ర గీతాలు వింటారు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన గీతం యాసిన్ నిజార్ గానంలో, శ్రీమణి సాహిత్యంలో చిత్రం కుమారి 21F.

0: గుర్తు చేసుకుందాం. కార్యక్రమంలో వినబోతున్న చిత్ర గీతం అనంత శ్రీరామ్ సాహిత్యానికి జీవి ప్రకాష్ కుమార్ గానం, చిత్రం డార్లింగ్.
1: Shella.

చిత్రగీతలు కార్యక్రమంలో వినబోతున్న గీతం నాని గీతా మాథరి నోయల్ పాడిన చంద్రబోస్ సాహిత్యం చిత్రం ఖతర్నాక్.

చిత్రతరంగిణి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న గీతం భువనచంద్ర సాహిత్యానికి కార్తీక్ కృష్ణారాణి పాడిన గీతం చిత్రం నీవల్లే నీవల్లే.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

0: లాహిరి లాహిరిల కార్యక్రమంలో మీరు ఇంతవరకు చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12:30 వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.
1: హిమాలయాల్లో మన్సు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్ కు వార్షిక యాత్ర ఈరోజు ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్ర మన దేశంలో విశ్వాసం, సాంస్కృతిక ఐక్యత, సేవాభావాలను మరింత పటిష్టం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతోంది. వికసిత్ భారత్ ప్రస్థానంలో పాలు పంచుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. జమ్మూ కశ్మీర్లోని పెహల్గాం, బల్తల్ రెండు మార్గాల ద్వారా వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈ ఉదయం ప్రారంభమైంది. 57 రోజుల పాటు సాగే ఈ పవిత్ర తీర్థయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ గుహాలయాన్ని సందర్శిస్తారు. భక్తులు దాదాపు 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహను సందర్శించి శివుని అనుగ్రహాన్ని పొందేందుకు సహజ సిద్దంగా ఏర్పడే మన్సు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఈ పవిత్ర యాత్ర చేపడతారు. రక్షాబంధన్ పండుగ రోజైన 28వ తేదీన అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. యాత్రికుల మొదటి బ్యాచ్ ఈ ఉదయం నున్వాన్, బాల్తల్ జంట బేస్ క్యాంపుల నుంచి అమర్నాథ్ గుహాలయానికి బయలుదేరింది. బంబం భోలే హర హర మహాదేవ మంత్రోచ్చారణల మధ్య వేలాది మంది యాత్రికులు ఈ ఉదయం గుహాలయానికి తమ కఠినమైన ఆధ్యాత్మికంగా కీలకమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. 57 రోజుల తీర్థయాత్రలో భాగంగా పవిత్ర క్షేత్రంలో శివుడిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు అనంతనాగ్ జిల్లాలోని నున్వాన్ పహల్గాం నుండి 48 కిలోమీటర్ల మార్గాన్ని, అలాగే గండర్బల్ జిల్లాలోని బల్తల్ నుండి తక్కువ దూరంతో కూడిదైనప్పటికీ ఎత్తైన 14 కిలోమీటర్ల మార్గాన్ని ఎంచుకుంటారు. యాత్ర సజావుగా సాగేందుకు వీలుగా ఈ రెండు మార్గాల్లోనూ వైద్య శిబిరాలు, విశ్రాంతి కేంద్రాలు, లంగర్లు, తాగునీటి కేంద్రాలు, నిరంతర వాతావరణ పర్యవేక్షణతో కూడిన సమగ్ర ఏర్పాట్లు చేశారు. తీర్థయాత్ర సురక్షితంగా జరిగేందుకు ఎటువంటి లోటుపాట్లు లేని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. యాత్రికుల రెండో బ్యాచ్ ఈ ఉదయం జమ్మూ నుంచి బయలుదేరింది. ఈ మధ్యాహ్నం తర్వాత కశ్మీర్లోకి చేరుకునే అవకాశం ఉంది. జమ్మూ కశ్మీర్లో వార్షిక అమర్నాథ్ యాత్ర చేపడుతున్న భక్తులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. యాత్రికులకు ఒక లేఖ రాస్తూ వార్షిక అమర్నాథ్ యాత్రను దేశ ఆధ్యాత్మిక సంప్రదాయం, సాంస్కృతిక ఐక్యతలు ఒక శాశ్వతమైన అధ్యాయంగా మోదీ అభివర్ణించారు. మన్సు శివలింగం, బాబా బర్ఫానీ యొక్క దివ్య దర్శనం లక్షలాది మంది భక్తుల జీవితాల్లో మరపురాని అత్యంత పవిత్రమైన అనుభవమని ఆయన పేర్కొన్నారు. తీర్థయాత్ర సమయంలో భక్తులు 5 సంకల్పాలు చేసుకోవాలని ప్రధానమంత్రి కోరారు. యాత్ర పొడవునా పరిశుభ్రత పాటించడం, భద్రతా పరిపాలనాపరమైన అన్ని మార్గదర్శకాలను ఖచ్చితంగా అనుసరించడం, వోకల్ ఫర్ లోకల్ చొరవ కింద తమ

ప్రయాణ ఖర్చుల్లో కనీసం 10% స్థానిక ఉత్పత్తులపై ఖర్చు చేయడం, ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారాన్ని ప్రోత్సహించేందుకు రక్షాబంధన్ పర్వదినాన్న తోబుట్టుకు ఒక మొక్కను బహుమతిగా ఇవ్వడం, తమ విధుల నిజాయితీతో నిర్వహిస్తూ వికసిత్ భారత్ విజన్ కు సహకరిస్తూ నేషన్ ఫస్ట్ అనే స్ఫూర్తిని కలిగి ఉండడం ఈ తీర్మానాలని ప్రధానమంత్రి చెప్పారు. అమర్నాథ్ యాత్ర భక్తి, సాంస్కృతిక ఐక్యత, సేవా విలువలను నిరంతరం బలోపేతం చేస్తుందనే నమ్మకాన్ని ప్రధానమంత్రి వ్యక్తం చేశారు. బాబా అమర్నాథ్ ఆశీస్సులు అభివృద్ది చెందిన భారతదేశాన్ని నిర్మించే దిశగా సరికొత్త శక్తిని, ఆధ్యాత్మిక బలాన్ని పెంపొందించాలని ఆయన అన్నారు. భారత సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీస్, సరిహద్దు భద్రతా దళం, జాతీయ విపత్తు నిర్వహణ దళం, వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, పరిపాలనాధికారులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఒక్కరికి ఆయన సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ప్రధానమంత్రి రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్టాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా ప్రారంభిస్తారు. విమానయాన ఆధారిత అభివృద్ది, తదుపరి దశను వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. తన పర్యటనలో భాగంగా రాజస్థాన్లోని బలోత్రాలో సుమారు 100 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మన దేశంలో మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను బలోత్రాలోని పాచిపోద్రా వద్ద ఆయన దేశానికి అంకితం చేస్తారు. జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2 కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. 13,000 కోట్ల రూపాయల ఖర్చుతో జైపూర్లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2 చేపడుతున్నారు. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54 వేల మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు కూడా అందజేస్తారు. రేపు సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ సందర్శిస్తారు. సానంద్లోని సీజీ సెమీ అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఈ కేంద్రంలో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కావడం భారత్ సెమీ కండక్టర్ తయారీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు. 7,500 కోట్ల రూపాయల పైగా మొత్తం పెట్టుబడితో ఈ కేంద్రాన్ని అభివృద్ది చేశారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో రాష్టాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ వర్క్ షాప్ నిర్వహిస్తోంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన కేంద్ర సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బాఘెల్ సమక్షంలో ఈ సదస్సు జరుగుతోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం జారీ చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. పంచాయతీరాజ్ సంస్థలు తమ సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవడం గురించి కూడా ఈ విషయంలో చర్చిస్తారు. యువజన వ్యవహారాల శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మై భారత్ పరిశ్రమల సంఘాల సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో అసోచాం, ఫికీ, సిఐఐ వంటి ప్రముఖ పారిశ్రామిక సంస్థలు పాల్గొన్నాయి. మై భారత్ ఎకోసిస్టమ్ను పరిశ్రమల వాటాదారులకు పరిచయం చేయడం, అలాగే ఈ చొరవలో భాగస్వాములు కావలసిందిగా పారిశ్రామిక సంఘాలను, కార్పొరేట్ సంస్థలను, ప్రభుత్వ రంగ సంస్థలను ఆహ్వానించడం, యువత అభివృద్దిపై భవిష్య సహకారం కోసం అవసరమైన ప్రణాళికలు అన్వేషించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. భారత ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం, సుస్థిరమైన ఆవిష్కరణల ఆధారిత అభివృద్ది తదుపరి దశ నడిపించేందుకు అనుకూలమైన స్థితిలో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్యారిస్లో జరిగిన ఇండియా ఫ్రాన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమాపేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, సాంకేతిక పురోగతి, సప్లై చైన్ వైవిధ్యీకరణ, ఇంధన పరివర్తన, భౌగోళిక, రాజకీయ పరిణామాల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన మార్పులకు లోనవుతుందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణంలో భాగస్వాములు కావాలని ఫ్రాన్స్ వ్యాపారవేత్తలను, పెట్టుబడిదారులను ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా ఆహ్వానించారు. ఆపరేషన్ ఒమిస్తాద్ కింద భూకంప బాధిత వెనిజులాకు భారత్ తన మానవతా సహాయాన్ని మరింత ముమ్మరం చేసింది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న వైద్య సహాయక చర్యలకు సంబంధించిన చిత్రాలను సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ, వెనిజులాలోని ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇండియన్ ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ నిరంతరాయంగా వైద్య సేవలు అందిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
కాగా సౌత్ అమెరికన్ దేశమైన వెనెజులాలో భారత్

0: చేపట్టిన మానవతా సహాయక చర్యలు, వారి నాణ్యమైన సేవల కారణంగా అక్కడ ప్రజల నుంచి విస్తృతంగా ప్రశంసలు వస్తున్నాయని వెనజులాలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో కెనడాలోని వ్యాంకోవర్లో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ 2-0 గోల్స్ తేడాతో అల్జీరియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. మరొక మ్యాచ్లో కాలిఫోర్నియాలోని ఇంగల్వుడ్లో జరిగిన మ్యాచ్లో స్పెయిన్ 3-0 తేడాతో ఆస్ట్రియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. పోర్చుగల్ కూడా క్రొయేషియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. ఈ రాత్రి భారత కాలమానం ప్రకారం 11:30 ఆర్లింగ్టన్లో జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియా ఈజిప్ట్తో తలపడుతుంది. అంతకుముందు బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, నార్వే, కెనడా, మొరాకో, బ్రెజిల్, పారాగ్వే జట్లు ఇప్పటికే రౌండ్ ఆఫ్ 16కి అర్హత సాధించాయి. శ్రీలంకతో వచ్చే నెల 15 నుంచి 27 వరకు జరగనున్న 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి తేదీలు ప్రకటించింది. వచ్చే నెల 15 నుంచి గాలేలో తొలి టెస్ట్ మ్యాచ్, 23 నుంచి కొలంబోలో 2 టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతాయి. విశేషాలు మరొకసారి. హిమాలయాల్లో మంచు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈరోజు ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్ర మన దేశంలో విశ్వాసం, సాంస్కృతిక ఐక్యత పెంపొందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ ప్రస్థానాల్లో పాలు పంచుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతోంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీరంగం గోపాలరత్నం గారు పాడిన లలిత గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కోవెల సుగుణ సాహిత్యంలో చరణాలు చరణాలు వినండి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీరంగం గోపాలరత్నం గారు పాడిన లలిత గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత కలువకొలను సదానంద గారి సాహిత్యంలో నీలాల నింగిలో తిరిగే జాబిని వినండి.

శ్రీరంగం గోపాలరత్నం గారు పాడుతున్న లలిత గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా కోవెల సుగుణ గారి సాహిత్యంలో వచ్చేనదిగో వర్ష సుందరి లలిత గీతం వినండి.

లలిత సంగీతం కార్యక్రమంలో మీరింతవరకు శ్రీరంగం గోపాలరత్న గారు ఆలపించిన లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా పార్థసారథి చిత్ర పాడిన వెన్నెలకంటి సాహిత్యం చిత్రం సీను.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి. ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కడప జిల్లాలో రాయలసీమ ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రైతుల పంట సాగుకు నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న తెలిపిన హోంమంత్రి వంగలపూడి అనిత. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎల్ మురుగన్. ఇక వివరాలు. వైఎస్ఆర్ కడప జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాలపల్లిలో రాయలసీమ ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను ప్రారంభించారు. అలాగే నియో ఎనర్జీ సోలార్ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశారు. అనంతరం జేఎస్డబ్ల్యూ సంస్థ ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని పరిశీలించి వివిధ ప్రాజెక్టుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట మంత్రులు గొట్టిపాటి రవికుమార్, ఎస్ సవిత, భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. రైతుల పంట సాగుకు నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి జలాశయం నుంచి ఖరీఫ్ సాగుకు నీటిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్లతో కలిసి మంత్రి ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఖరీఫ్లో సాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రైతాంగానికి అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి స్పష్టం చేశారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సహాయక సేవలు అందించడమే సమగ్ర శిక్ష ప్రధాన లక్ష్యమని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉచిత ఉపకరణాలను ఆయన ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అభ్యసించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు కొనుగోళ్లపై అమరావతి నుంచి శ్రవణ మాధ్యమం విధానంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పొగాకు కొనుగోళ్లను బోర్డు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. పొగాకు బోర్డు సూచనల మేరకు రైతులు పొగాకును వేలానికి తీసుకురావాలని, నిల్వ ఉంచాలనుకునే రైతులకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మరోవైపు ప్రకాశం జిల్లా కొండపిలోని పొగాకు వేలం కేంద్రాన్ని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
1: రైతుల ఇబ్బందుల విషయం ప్రభుత్వం దృష్టిలో ఉంది, రైతులు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకునే చేస్తున్నాం. ప్రధానంగా దీనిలో అంటే ట్రేడర్స్ మంచి గ్రేడ్ కూడా సీలింగ్ అనేది లేకుండా గ్రేడ్ ముందుకు తీసుకెళ్తారు. రైతు కష్టపడ్డాడు, సీజన్ బాగలేదు, అయినప్పటికీ కూడా ఎక్సెస్ క్రాప్ వచ్చినా కానీ ముందు ఆఫర్ చేసినటువంటి క్రాప్ తో పాటు కొనాలనేది రైతుల డిమాండ్. అదే కాకుండా మొత్తాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఇచ్చిన సూచన. గ్రేడ్స్ విషయంలో బోర్డు అధికారులు ఒకటి చెప్తున్నారు, ఏదేమైనా ఇవాళ మళ్ళీ రేట్ అనేది రైతు తెచ్చినటువంటి బిడ్ లో సీఈఓలతో మాట్లాడాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి తగిన విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాము.
0: మార్కాపురం జిల్లాలోని ఖమ్మం సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. జిల్లాలోని ఖమ్మంవై జంక్షన్ వద్ద గుంటూరు నంద్యాల జాతీయ రహదారిపై గిద్దలూరు నుంచి వివాహానికి వస్తున్న ఆటో మార్గమధ్యంలో ఆలయం వద్ద పూజల కోసం వాహనాన్ని నిలిపి ఉన్న సమయంలో లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి స్పందిస్తూ ఖమ్మం రోడ్డు ప్రమాద ఘటన అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు వేర్వేరు

0: వేరుగా దర్శించుకున్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, ప్రతాప్రావు యాదవ్ వేకోజామున జరిగిన స్వామివారి అభిషేక సేవలో వేర్వేరుగా పాల్గొన్నారు. అంతకుముందు టీటీడీ అధికారులు కేంద్ర మంత్రులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందచేయగా దేవస్థానం అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తామని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. గుంటూరులో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఓటర్లు గణన పత్రాలను పూర్తి చేసి బూత్ స్థాయి అధికారులకు అందించాలని సూచించారు. అన్ని రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సహకరించాలని కోరారు. గణన ప్రక్రియ దాదాపు పూర్తయిందని, ఇక డిజిటలీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలుపుతూ
1: రాష్ట్రంలో ప్రోగ్రెస్ కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ 100% ఎన్యుమరేషన్ ఫార్మ్స్ ఇస్తున్న అయితే డిజిటైజేషన్ 60% దాకా కూడా అయిపోయినాయి. ఓటర్స్ అందరూ వాళ్ళు 2002లో ఆ టైంలో ఎలక్టోరల్ ఎక్కడ ఉండేవారు, వాళ్ళు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ కానీ గ్రాండ్ పేరెంట్ డీటెయిల్స్ నింపేసి ఎన్యుమరేషన్ ఫార్మ్ తిరిగి ఇయర్లో ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓటర్స్ అందరూ సహకరించాలని కోరుతున్నాను. అలాగే ఎలక్షన్ కమిషన్ వారి ద్వారా బుక్ యువర్ కాల్ విత్ పిఎల్ఓ అనేది ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్స్ ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే పిఎల్ఓస్ కూడా నేరుగా మాట్లాడచ్చు. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది.
0: అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ సంచుల వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, వాటి స్థానంలో కాగితం, వస్త్రంతో చేసిన సంచులను ఉపయోగించాలని అవగాహన కల్పిస్తూ ప్రపంచవ్యాప్తంగా జూలై 3వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. భూమిపైన, సముద్రంలోనూ ప్లాస్టిక్ సంచులు ప్రకృతికి హాని కలిగిస్తాయని, అవి భూమిలో కలిసిపోయేందుకు 100 నుండి 500 సంవత్సరాలు పడుతుందని తెలియజేస్తూ పలు స్వచ్ఛంద సంస్థలు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ జీర్ణోద్దరణ పనులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో భూమిపూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పునరుద్దరణ పనులకు సంబంధించిన నమూనా చిత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ దేవాదాయ శాఖ మంజూరు చేసిన 6,50,00,000 రూపాయల నిధులతో యాగశాల, ఆలయ ముఖమంటపం, ఘంటా మంటపం, వాహనశాల నిర్మించనున్నట్లు తెలిపారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో రానున్న 3 రోజులు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్టంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితిని వాతావరణ శాఖ అధికారిని జి లక్ష్మి తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే
0: మార్కాపురంలో అభివృద్ది పనులను వేగవంతం చేస్తున్నామని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి తెలిపారు. మార్కాపురంలో నిర్వహించిన పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. జవహర్ నగర్ కాలనీతో పాటు పలు వార్డుల్లో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అలాగే కొత్తగా చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో రాయలసీమ ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రైతుల పంటల సాగుకు నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపిన హోంమంత్రి వంగలపూడి అనిత. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎల్ మురుగన్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలేగుందే.
5: చిక్కుకున్నాడు.
6: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
7: ఆర్బీఐ అంటుంది.
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
9: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా సామాజిక మాధ్యమాలు పిల్లలపై చూపిస్తున్న దుష్ప్రభావాలు, ఈ అంశం గురించి శ్రీమతి పరిణి విజయలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
10: ఒకప్పుడు వార్షిక పరీక్షలు రాయగానే పిల్లలు పెద్దలు అందరూ కలిసి వేసవి సెలవుల నిమిత్తం అమ్మమ్మ గారింటికి వెళ్లటం ఒక మధురానుభూతిగా ఉండేది. అమ్మమ్మ గారింట్లో గడపటం అనేది ఒక అపురూపమైన జ్ఞాపకంగా ప్రతి పిల్లల మనసులో చిరస్థాయిగా నిలబడిపోయేది. అమ్మమ్మ గారింట్లో చేసే అల్లర్లు గారాబాలు ఇంత అంతా కాదు. రాత్రిపూట ఆరుబయట అమ్మమ్మ అందర్నీ కూర్చోబెట్టి కొత్త ఆవకాయ రుచులు చూపెట్టం, మామిడి పండ్లతో పెరుగన్నం పెట్టడం, మధ్యాహ్నం పూట ముంజలు తినటం, సాయంత్రం పూట జంతికలు పూర్ణాలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఘడియ ఒక అపురూపమైన జ్ఞాపకంగా ఎన్నో అనుభూతులను మిగిల్చేవి. ఇది 30-40 సంవత్సరాల క్రితం మాట. కానీ ఇప్పుడు కాలం మారిందా లేదా మనుషులు మారారా చెప్పటం కష్టం. ఎందుకంటే అమ్మమ్మ గారింటికి వెళ్లటం, అక్కడ గడపటం అనేది చాలా కుటుంబాల్లో ఒక అరుదైన విషయంగా మిగిలిపోయింది. ఈ డిజిటల్ ప్రపంచంలో మనమందరం ఒక యాంత్రిక జీవులుగా మిగిలిపోయాము. దీనికి ఎవరు కారణం, ఏమిటి అంటే ఎవరికి వారే. పిల్లల జీవితంలో సామాజిక మాధ్యమాల ప్రభావాలు, కారణాలు మనందరికీ తెలుసు. కొన్ని సంవత్సరాల క్రితం మనమందరం కరోనా అనే మహమ్మారితో ఎంతలా కొట్టుమిట్టాడాము. తప్పని పరిస్థితిలో ఆ సమయంలో పిల్లల చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఈ సామాజిక మాధ్యమం అనేది పిల్లల జీవితంలో చాలా సులువుగా ప్రవేశించింది. అటువంటి పరిస్థితిలో ఆన్లైన్ చదువు తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. దీని ద్వారా పిల్లలు ఎక్కువగా స్మార్ట్ ఫోను, కంప్యూటరు, ల్యాప్టాప్ను ఉపయోగించుకోవటం చేశారు. పిల్లలు సామాజిక మాధ్యమంపై ఎక్కువగా ఎందుకు ఆధారపడుతున్నారు అని గమనిస్తే కొన్ని కారణాలు కనిపిస్తాయి. అవి ఏమనగా, చాలా తక్కువ సమయంలో మునివేళ్ల స్పర్శతోటి స్మార్ట్ ఫోన్ను ఉపయోగించుకుంటూ ఊహాజనిత ప్రపంచంలో చాలా సులువుగా విహరిస్తున్నారు. మన అందరికీ తెలుసు, ఎప్పుడైతే ఒక వ్యక్తి వాస్తవంలో ఏమీ పొందలేకపోతాడో అది పొందటానికి ఒక ఊహాజనితమైన ప్రపంచాన్ని తనకు తానే సృష్టించుకుంటాడు. అది కథ రూపమో

కవిత రూపమైతే పర్వాలేదు, కానీ దౌర్భాగ్యవశత్తు స్మార్ట్ఫోన్ను పిల్లలు ఉపయోగించుకొని వాళ్లను వాళ్లు ఒక ఊహాజనిత జీవితంలో స్థిరపరుచుకుంటున్నారు. ఇది ఎంతగానో ఆలోచించదగిన విషయము. ఇంకొక కారణం ఏమిటంటే, పిల్లలు చదువుకి సంబంధించిన ప్రాజెక్టులు, రకరకాల పనులకు తల్లిదండ్రులు మరియు టీచర్లను అడగకుండా వారికి వారు సామాజిక మాధ్యమాలను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లోపించటం వలన మరియు తల్లిదండ్రులు ఉభయులు కాలానికి అనుగుణంగా ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో నిమగ్నం అవ్వటం ద్వారా పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనసు ఇప్పి మాట్లాడే వ్యక్తులు లేక కరువుకు గురవుతున్నారు. అందుకనే వాళ్ళు అపరిచితులతో సామాజిక మాధ్యమాల్లో పరిచయాలు, మెసేజులకు బానిసవుతున్నారు. నేటి తరంలో పిల్లలకు సామాజిక మాధ్యమాలు ఒక అరచేతిలో అడిక్షన్ లాగా మారిపోయాయి. దీనివలన సాంకేతిక పరిజ్ఞానం పిల్లలపై బహువిధాలుగా చెడు ప్రభావాన్ని చూపెడుతుంది. అవి ఏమనగా, పిల్లలు ఆటపాటలు, శారీరక వ్యాయామాలను అటకెక్కించేశారు. కేవలం మానసిక ఆనందానికి ప్రాముఖ్యత ఇవ్వటం మొదలుపెట్టారు. దీనివలన పిల్లల్లో చురుకుతనం బదులు మందకూడితనం ఎక్కువగా కనపడుతుంది. సామాజిక మాధ్యమాలు ఉపయోగిస్తూ ఏం తింటున్నారు, ఎంత మొత్తంలో తింటున్నారు అనేది మర్చిపోయి మోతాదు కంటే ఎక్కువగా స్వీకరిస్తూ ఊబకాయానికి గురవుతున్నారు. నానాటికి పిల్లల్లో మానసిక సమస్యలు బారామీటర్ డిగ్రీలాగా పెరిగిపోతుంది. ముఖ్యంగా పిల్లలు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా వివిధ రకాల సామాజిక మాధ్యమాలను అవసరం ఉన్నా అవసరం లేకున్నా మితిమీరి ఉపయోగించుకోవటం వలన నిద్రావలయాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, నిద్ర అనేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని ప్రకృతి ఇచ్చే గొప్ప ఔషధం. కానీ పిల్లలు సెల్ఫోన్కి బానిసలై ఆ నిద్ర అనే వరానికి దూరమైపోతున్నారు. దీనివలన అనవసరమైన ఆగ్రహం, ఆందోళన, ఒత్తిడికి గురైపోతున్నారు. ఆత్మస్థైర్యం పిల్లల్లో నానాటికి కరువైపోతుంది. ఎందుకంటే పిల్లలు సమయ పరిపాలన చేయలేకపోతున్నారు. ఎందువలన అంటే, సామాజిక మాధ్యమాల్లో అవసరానికి మించి ఎక్కువ సమయం గడపటం ద్వారా వారికి ఒక్కొక్క చెడు అలవాటుకు గురి అవుతున్నారు. అటువంటి ఒక చెడు అలవాట్లో వాయిదా వేసే మనస్తత్వం. ఒక్కసారి ఈ వాయిదా వేసే మనస్తత్వం పిల్లల్లో వస్తే వారు పని చేయటం కంటే కూడా ఎలా తప్పించుకొని తిరుగుదామనే మీద ఉపాయాలు వెతుకుతూ ఉంటారు. ఆత్మస్థైర్యం లోపించటం వలన వాయిదా వేసే పద్ధతులు, పలాయనవాద సిద్ధాంతాల మీద కార్యాచరణ మొదలు పెడతారు. పని ముగించాల్సిన గడువు తెలుసు, కని పని ప్రారంభించరు. ఇలా చేయటం వల్ల వారు ప్రతి నిత్యం మానసిక సంఘర్షణకు వాళ్లకు వాళ్లు తెలియకుండానే గురి అవుతారు. ఎప్పుడైతే పిల్లలు సామాజిక మాధ్యమాల మీద ఎక్కువగా ఆధారపడటం నేర్చుకున్నారు, అప్పుడు నుంచి వారికి సమాజంలో ఉన్న వ్యక్తులతో ఎలా మాట్లాడాలి, భాషను ఎలా ఉపయోగించుకోవాలి, ఎటువంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలి, ఇవన్నీ పూర్తిగా లోపించిపోయాయి. ఎప్పుడైతే పిల్లలు సామాజిక మాధ్యమాల మీద అవసరానికి మించి ఆధారపడటం మొదలుపెట్టారో, అప్పటి నుంచి ఆనందానికి పెద్దపీట వేయటం మొదలుపెట్టారు. ఇలా చేయటం వలన సరైన సమయానికి వాళ్లకు చదువుపై ఎన్నో దుష్ప్రభావాలు చూపెడుతుంది. అవి ఏమనగా, హోంవర్క్ను సరైన సమయానికి పూర్తి చేయలేకపోవటం, వాయిదా సంస్కృతికి బాగా అలవాటు పడిపోయి ఇవాళ కాదులే రేపు చూస్తాన్లే అని టీచర్లకు మరియు తల్లిదండ్రులకు అబద్ధం చెప్పటం మొదలు పెడతారు. చేయవలసిన పని గురించి పూర్తిగా అవగాహన ఉండదు. చదువుకి సంబంధించిన పనులను ఎలా ప్రారంభించాలి, ఎలా ముగించాలి, ఫలితం ఎలా ఉంటుంది అని తెలుసుకుందామని ఫ్రెండ్స్కి మెసేజ్ పెడతారు. దానితో ఎక్కువ సమయం వృధాగా గడిపేస్తారు. వెనక్కి తిరిగి చూసేసరికి ఆ పని ముగించాల్సిన గడువు దగ్గర పడుతుంది. ఇక కంగారు పడుతూ నిద్ర మానేస్తారు. విశ్రాంతి లేకుండా చేయటంతో ఆరోగ్యం చెడిపడుతుంది, తప్పులు పెరుగుతాయి. అలా ఒకదాని నుండి మరొక దానిలోకి కిందకి దిగజారటమే తప్పించి పైకి ఎదగటం కనిపించదు. పరీక్ష అంటే కంగారు, ఫలితం అంటే ఆందోళన. ఇవి సహజంగానే వారి మనసులో దూరి వాళ్లను ప్రశాంతతకు దూరం చేస్తాయి. దీనివలన పిల్లల్లో జ్ఞాపక శక్తి చాలా తగ్గిపోతుంది. చదివింది తొందరగా గుర్తుంచుకోలేరు. గుర్తుపెట్టుకున్నా సమయానికి వాళ్ళు టీచర్లకు చెప్పలేకపోవటం లేదా పరీక్షల్లో రాయలేకపోవటం, ఇలా ఎన్నో తప్పులు జరుగుతాయి. దీనివలన వాళ్ల చదువుకి మొదటికే మోసం అవుతుంది. పిల్లలు సామాజిక

మాధ్యమాల ద్వారా ఎన్నో సమస్యల్లో వర్తమానంలో చిక్కుకుపోయారు. ఈ సమస్య ముదరకముందే మనందరి బాధ్యత ఏమిటంటే పిల్లలను ఈ సమస్య నుంచి ఎలా బయటకు తీయాలి, కోల్పోయిన దానికంటే కూడా ఎలా కోలుకోవాలి, దానిమీద మన కార్యాచరణ ఇప్పుడు నుంచే మొదలుపెట్టాలి. అది సాధ్యమైనా అంటే ఖచ్చితంగా సాధ్యం, కాకపోతే కాస్త ఓర్పు, కాస్త నేర్పు, సమష్టి కృషితోటి మనమందరం మన పిల్లలను ఈ సమస్య నుంచి తొందరగానే బయటపడేయగలుగుతాము. ఒక అడుగు ముందుకు వేస్తే రెండో అడుగు దానంతటే అదే ముందుకు వస్తుంది. ఈ నమ్మకంతో, చక్కటి ప్రణాళికతోటి మనమందరం కార్యాచరణ మొదలుపెట్టాలి. అది ఎలాగా అంటే, ఈ సమష్టి కృషిలో తల్లిదండ్రులు, స్కూలు ఉపాధ్యాయులు కలిసి పనిచేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. పిల్లలు చెప్పిన దానికంటే కూడా ఎక్కువగా చూసి నేర్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి ముందుగా మనము సామాజిక మాధ్యమాల కొరకు తక్కువ సమయాన్ని కేటాయించాలి. పిల్లలు ఇంటికి రాగానే పరీక్షలు, మార్కులు గురించి అడగకుండా, ఈరోజు నీకు ఎలా గడిచింది, ఈ అడిగే ప్రశ్న ఎంత చక్కగా ఉండాలి అంటే వాళ్లకు తెలియకుండానే ఒక ప్రేరణాత్మకంగా వాళ్ల మనసులో ఇప్పి మన అమ్మా నాన్నకు చెప్పాలి అనే స్పృహను వాళ్లకు కలగజేయాలి. ఇలా అడగటం వలన పిల్లలకు మానసిక తృప్తిని కలిగిస్తుంది. ఎందుకంటే నన్ను కూడా ఇంటికి వస్తే అడిగేవాళ్లున్నారు, నా కష్టసుఖాల్లో పాలు పంచుకునేవాళ్లు ఉన్నారు, మా అమ్మా నాన్న ఉన్నారు అనే భావన పిల్లల్లో ఎంతో ఆత్మస్థైర్యాన్ని కలగజేస్తుంది. ఇంటికి రాగానే పిల్లలను బయటకు కాసేపు ఆడుకోవటానికి పంపించాలి. దానివలన సహజంగానే వారికి శారీరక వ్యాయామం కలుగుతుంది. పిల్లల ముందు తల్లిదండ్రులు కూడా ఒక మంచి పుస్తకం తీసుకొని చదువుకోవటం, చక్కగా చర్చించుకోవటం చేస్తే పిల్లలు కూడా వారి వయసుకి తగ్గట్టుగా చక్కటి పుస్తకాన్ని ఎంచుకొని వారు కూడా పుస్తకం పఠనం మీద మనసును కేంద్రీకరిస్తారు. పిల్లలను సాధ్యమైనంత వరకు బయట ప్రపంచంలో తెలిసేటట్టుగా పెంచాలి. అది ఎలాగా అంటే, ఇంటిలో ఉన్న చిన్న చిన్న పనులను వాళ్ళు స్వయంగా చేసేటట్టుగా ప్రోత్సహించాలి. ఎలా అనగా, బయటికెళ్ళి కూరగాయలు తీసుకురావటం, ఇంటికి కావలసిన సరుకులు తీసుకురావటం, వాళ్ళకి కావలసిన వస్తువుల్ని కొనుక్కోవటం, ఇలా చెప్పటం వలన వారిలో కమ్యూనికేషన్ స్కిల్స్ చక్కగా పెరుగుతుంది. దానికి తోడు వారు చిన్నతనం నుంచి 10 మందితో ఎలా మెరగాలి అనేది సహజంగానే తెలుసుకోగలుగుతారు. సెలవుల్లో పిల్లలు ఎక్కువగా సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నారు. అలా కాకుండా సెలవుల్లో తల్లిదండ్రులు పిల్లలకు అభిరుచికి తగ్గట్టుగా డ్రాయింగు, చిన్న చిన్న కవితలు, కథలు రాయటము అలవాటు చేసి పుస్తకాల్లో ప్రచురణ నిమిత్తం పంపించాలి. అవి పిల్లలకు ఎంతో ఆనందాన్ని కలగజేస్తాయి. మేము కూడా ఏదైనా చేయగలుగుతాము అనే సకారాత్మకమైన ధోరణి ఏర్పరచుకోగలుగుతారు. అనగనగా ఒకరోజు కాదు, ఈ ఆధునిక కాలంలో ఒకరోజు ఫోన్ లేకుండా గడిపితే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. మెదడుకు రెక్కలు విప్పుకుని విహరించే అవకాశాన్ని కల్పించాలి. మన బంధువులందరికీ ఒక చిన్న మెసేజ్ పంపించేసేయాలి, మేము కుటుంబంతో కలిసి కబుర్లు చెప్పుకుంటున్నాం, కాబట్టి వారంలో ఒకరోజు స్విచ్ ఆఫ్ అవర్గా ప్రకటిస్తున్నాం, దయచేసి

0: వివరాలు సేకరించి వారి తల్లిదండ్రులకు మరియు పిల్లలకు అందించాలి. అలా చేయటం వలన పిల్లలు సామాజిక మాధ్యమాలకు దూరంగానే ఉండగలుగుతారు. ఉపాధ్యాయులు పిల్లలకు ప్రాజెక్టు వర్క్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి, మీరు సామాజిక మాధ్యమాల ద్వారా కాకుండా సొంతంగా మీరు రాసుకొని రావాలి. అలా రాసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మార్గం చూపెడితే పిల్లలు వారంతటే వారు ఆ పనులను సామాజిక మాధ్యమాల ప్రమేయం లేకుండా వారికి వారు చేసుకోగలుగుతారు. అలా చేసుకోవడం ద్వారా తెలివితేటలకు చక్కగా పదును పెట్టగలుగుతారు. స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయులు పిల్లల అభిరుచికి తగ్గట్టుగా ఇండోర్ గేమ్ లేదా అవుట్డోర్ గేమ్, ఏ ఆటలో వారు చక్కటి ప్రతిభను చూపెడుతున్నారో దానికి తగ్గట్టుగా వారికి చక్కగా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. వ్యాయామ ఉపాధ్యాయులు పిల్లలకు చదువుతో పాటు ఆటను ఎలా సమన్వయం చేసుకుంటే జీవితంలోకి పైకి రాగలుగుతారో అనేది విపులంగా చెప్పాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే మన పిల్లలకు స్మార్ట్ ఫోన్ చేతిలో అడిక్షన్ కాకుండా ఉండాలి. అంటే అది ఎంతవరకు అవసరమో అవసరానికి తగ్గట్టుగా వినియోగించుకుంటే సామాజిక మాధ్యమాలు అరచేతిలో అద్భుతమవుతుంది. అంతకు మించి అదే పనిగా పిల్లలు దాంతో కాలక్షేపం చేస్తే మాత్రం అనర్థాలకు మూలమవుతుంది. ఈ విషయాన్ని పిల్లలకు మనం చక్కగా వివరించి చెప్పాలి. సమష్టి కృషితోటి మనం కొత్త భావితరాన్ని ఒక మంచి మార్గాన నడిపిద్దాం. ఇలా చేయటం వలన పిల్లలకు మనము ఒక అద్భుతమైన ప్రపంచాన్ని చక్కగా బహుకరిస్తాము. దీంట్లో ఎంతమాత్రమూ సందేహం లేదు. కావాల్సిందల్లా కొద్దిగా ఆలోచించి చక్కటి ప్రణాళిక చేసుకుంటూ పిల్లలకు నచ్చ చెప్తూ పిల్లలతో కాలక్షేపం చేస్తూ వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి చక్కగా ప్రోత్సహిస్తే సామాజిక మాధ్యమాలు అభివృద్ధికి ఒక మార్గం అవుతుంది. కాబట్టి ప్రణాళికతోటి కూడిన కార్యాచరణ మనం మొదలు పెడదాము. చక్కటి ఫలితాలను మన భావితరానికి అందిద్దాం.
1: మీరింతవరకు సామాజిక మాధ్యమాలు పిల్లలపై చూపిస్తున్న దుష్ప్రభావాలు శ్రీమతి పరిమి విజయలక్ష్మి గారి ప్రసంగం విన్నారు.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు కరివేపాకులోని ఔషధ గుణాలను గురించిన విశేషాలు వింటారు. కరివేపాకు, దీని ఆకులు చిన్నగా ఉన్నప్పటికీ ఇది ఆరోగ్యపరంగా కానివ్వండి, అందం పరంగా కానివ్వండి, ఎంతో మేలు చేస్తుంది. అసలు కరివేపాకు లేనిదే భారతీయ వంటకం పూర్తి కాదు అనే చెప్పాలి. కానీ కూరల్లో కరివేపాకు వచ్చినప్పుడు మాత్రం దాని కేవలం కరివేపాకే కదా అని తీసి పక్కన పెడుతుంటాము. మాటల సందర్భంలో కూడా కూరల్లో కరివేపాకులాగా తీసి పడేయకు అనే సామెత ఉపయోగిస్తూ ఉంటాము. కరివేపాకు మంచిది అని మనందరికీ తెలుసు. కానీ ఇష్టం లేకో లేదా అలవాట్లో పొరపాటో కరివేపాకును తినకపోవడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. కానీ దీనివల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మటుకు చక్కగా నమిలి తినేస్తారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. కరివేపాకులో కార్బోహైడ్రేట్స్, పీచు, కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈలు సమృద్ధిగా ఉండేటటువంటి ఈ కరివేపాకు ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా మేలు చేస్తుంది. జుట్టు రాలకుండా ఉండాలన్నా, చర్మం కాంతివంతంగా మెరవాలన్నా కరివేపాకును తినడం ప్రారంభించాల్సిందే. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఇనుము, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండేటటువంటి ఈ ఆకును రోజూ మనం తినే పదార్థాల్లో ఏదో ఒక దానితో కలిపి తీసుకుంటే రక్తహీనతను దూరంగా ఉంచుతుంది. శరీరంలో అధిక క్రొవ్వును తగ్గించే గుణం ఈ ఆకులో ఉంది కాబట్టి అది శరీర బరువు పెరగకుండా నియంత్రిస్తుంది. ఇక ఈ ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు

0: ఉంటాయి. ఇవి రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మేలు చేసే కొలెస్ట్రాల్ని పెంచుతుంది. దీనివల్ల గుండె సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా ఇది జన్యుపరంగా లేదా స్థూలకాయం కారణంగా లేకపోతే మరి ఏ ఇతర కారణాల ద్వారానైనా వచ్చే మధుమేహాన్ని ఈ కరివేపాకు అదుపులో ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు సమతూకంలో ఉండాలంటే కొన్ని రోజులు ఉదయం పూట అందులో పరకడుపున 4 లేదా 5 లేత కరివేపాకు ఆకుల్ని నమిలి తింటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక ఈ ఆకులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిని పెరగకుండా ఈ కరివేపాకు కాపాడుతుంది. పిల్లలు ముఖ్యంగా కూరల్లో కరివేపాకు వస్తే పక్కన పెడుతూ ఉంటారు. పిల్లలే కాదండి, కొంతమంది పెద్దలు కూడా అదే పని చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఈ కరివేపాకుని పొడిలా చేసి అన్నం మొదటి ముద్దలో నెయ్యి ఈ కరివేపాకు పొడి వేసి పెడితే జీర్ణక్రియ పనితీరు బాగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కరివేపాకును మనం చేసుకునే ప్రతి పచ్చళ్ళలో పోపులో పెట్టుకుంటాము. అలాగే పచ్చడి రుబ్బేటప్పుడు ఈ కరివేపాకును కూడా వేసి రుబ్బినట్లయితే దాని రుచి మరింత పెరుగుతుంది. ఇక సౌందర్యపరంగా చూసినట్లయితే కరివేపాకును వేసి కాచిన నూనెని తలకి కనుక మర్దన చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా పెరుగుతాయి. అంతేకాకుండా జుట్టు తెల్లబడటం తగ్గి కురులు నల్లదనాన్ని సంతరించుకుంటాయి. ఇక ఈ కరివేపాకును ముద్దలా చేసుకుని తలకు పట్టించి ఒక అరగంట అయ్యాక తలస్నానం చేసినట్లయితే జుట్టు బాగా పెరుగుతుంది. ఈ విధంగా రుచికే కాదు ఆరోగ్యానికి సౌందర్యానికి ఎంతో మేలు చేసేటటువంటి కరివేపాకుని ఏదో ఒక రూపంలో తినడం మాత్రం మర్చిపోకండి.
1: ఈనాటి కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్
3: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
2: BIS నమ్మక.
6: కార్యక్రమంలో తర్వాత లలిత గీతం మధుమాసం వచ్చిందని, వి శ్రీ మహాలక్ష్మి గానం, మల్లిక సంగీతం, వకలకంట లక్ష్మీపతిరావు సాహిత్యం.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: లలిత గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో వినబోయే లలిత గీతం మురోగేను ఎదెలో సి కిరణ్మయి, కె లక్ష్మీ నరసమ్మ, ఏ పద్మగాల గానం, వెన్నెలకంటి సాహిత్యం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో వినబోతున్న లలిత గీతం రాయసం వెంకట రమణయ్య రచనలో ఎం పద్మగారు గానం మెరిసే మేఘమా.

లలిత గీతాలు మీరేంతవరకు విన్నారు? ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైం కార్యక్రమంలో ముందుగా ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్ పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమ్ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. టీన్ టైం కార్యక్రమంలో ముందుగా వినబోతున్న హిందీ చిత్ర గీతం బ్రహ్మాస్త్ర. ఈ చిత్రం నుంచి అజిత్ సింగ్, జోనితా గాంధీ పాడిన గీతం.

0: है बदल। जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
3: లవ్ ఆజ్కల్ చిత్రం నుంచి ప్రీతం చక్రవర్తి, మోహిత్ చౌహాన్ పాడిన గీతం.

టీమ్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత ఆల్కా యాగ్నిక్ ఉదిత్ నారాయణ్ పాడిన చిత్రగీతం మిషన్ కాశ్మీర్ ఈ చిత్రం నుంచి.

టీన్ టైం కార్యక్రమంలో మీరు ఇంతవరకు హిందీ చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ యువలయ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరి ఈరోజు యువలయలో నేను అడిగేటువంటి క్విజ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు కదా. మా వాట్సాప్ నెంబర్ మీ అందరి కోసం మరొకసారి 2488812 ముందుగా 8666 టైప్ చేయవలసి ఉంటుంది నెంబర్ మీ అందరి కోసం. మరొకసారి 8662488812. మరి ఈరోజు నేను అడగబోతున్నటువంటి యువలయలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఒలింపిక్ జెండాలు ఎన్ని వలయాలు ఉంటాయి? ప్రశ్న మరొకసారి, ఒలింపిక్ ఈ జెండాలు ఎన్ని వలయాలు ఉంటాయి? అలాగే 2028 సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరగనున్నాయి? క్వశ్చన్ మీ అందరికీ అర్థమైపోయింది కదా. ఒలింపిక్ జెండాలు ఎన్ని వలయాలు ఉంటాయి? 2028 సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతున్నాయి? మరి ఈ రెండింటి ఆన్సర్స్ని ఒక్కసారిగా మీరు మెసేజ్ చేసేయండి మా వాట్సాప్ నెంబర్ మీ అందరి కోసం మరొకసారి 8662488812. సో మరి మీ అందరి కోసం ముందుగా ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. ఏ సినిమాలోంచి అంటే కనుక యామిని ఘంటసాల అటువంటి పాడినటువంటి ఈ పాట ఛాంపియన్ ఈ చిత్రం నుంచి

గౌతమ్ భరద్వాజ్ యామిని కంఠశాల పడిన ఈ పాట వింటూ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేస్తూ ఉండండి. ఒలింపిక్ జెండాలో ఎన్ని వలయాలు ఉంటాయి? అలాగే 2028 సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరగనున్నాయి?

సో బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా. నేను అడిగినటువంటి యువలేలో ఫస్ట్ క్వశ్చన్, ఒలింపిక్ జెండాలో ఎన్ని వలయాలు ఉంటాయి, అలాగే 2028 సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరగనున్నాయి అని అడిగాను. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ గా మనకి ఫస్ట్ ఆన్సర్ అయితే చేసేసారు, కరెక్ట్ ఆన్సర్ ఎస్ఎంఎస్ చేసేసారు, మెసేజ్ చేశారు. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు చేశారు అంటే శేషాద్రి గారు నెల్లూరు నుంచి. ఎస్, ఎన్ని వలయాలు ఉంటాయో చేశారు కానీ ఎక్కడ జరుగుతున్నాయో మటుకో మీరు మెసేజ్ చేయలేదు, మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఆ తర్వాత మనకి ఎవరు చేశారు అంటే ఎస్ రెండు కరెక్ట్ ఆన్సర్ చేశారు, భాస్కరుని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానస వీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి, పెడిన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్తో మనకి టూ ఆన్సర్స్ కరెక్ట్గా మెసేజ్ చేసేసారు. ఎం కొడ్డారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి మనకి ఒక ఆన్సర్ మటుకు మెసేజ్ చేసేసారు కరెక్ట్గా. ఆ తర్వాత పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ మీరు రెండు మెసేజ్ చేసేసారు. నెక్స్ట్ మనకి అశోక్ రమ్య దినక దేవాంశ శ్రీకృష్ణ ఒంగోలు నుండి మెసేజ్ చేసేసారు, కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. బట్ ఎన్ని వలయాలు ఉంటాయి అనేది మటుకు మీరు మెసేజ్ చేయలేదండి, ఎక్కడెక్కడ జరుగుతాయో పర్ఫెక్ట్గా చేసేసారు. రేణుకా గోపరాజు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. తర్వాత మనకి నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి వాస్తు సిద్ధాంతి, చేబ్రౌలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు కైలాష్, మనోజ్ తనోస్, కరెక్ట్ ఆన్సర్ మీరు కూడా. నెక్స్ట్ అయితే కనుక శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రాచారి, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. గుడ్ ఈవినింగ్ అంటూ ఫణిరాజ్ నెల్లూరు నుంచి, వెరీ గుడ్ ఈవినింగ్ అండి, కరెక్ట్ ఆన్సర్ మీరు కూడా మెసేజ్ చేసేసారు. ఆ తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని రైట్ ఆన్సర్. రాధా ఖమ్మం నుంచి సరైన సమాధానం. నెక్స్ట్ ఎవరు, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద సరైన సమాధానం. అనంతపురం నుంచి అనురాధ, ఎస్ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేసేసారు. ఆ తర్వాత కల్పకృతి నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఎవరెవరు, నేతురూరి కళ్యాణ్చారి, రుత్విక్ శ్రీ వైష్ణవ్, మీది కూడా కరెక్ట్ అండి. ఓయ్ గుడ్ ఈవినింగ్ మేడం అంటూ కరెక్ట్ ఆన్సర్ మనకి మెసేజ్ చేసిన వారు ఎవరు అంటే తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, వెరీ గుడ్ ఈవినింగ్ అండి, రైట్ ఆన్సర్ అండి మీది. నెక్స్ట్ అయితే కనుక మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి సరైన సమాధానం. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి వెంకటేష్, శ్యామల్ల, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య, కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆ తర్వాత సరైన సమాధానం ఎవరెవరు, ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ శృతి, కందికాయపల్లి గ్రామం నుంచి. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి ఎవరు, వేముల పరశురాములు, పద్మ. ఎన్ని వలయాలు ఉంటాయో మెసేజ్ చేశారు బట్ ఎక్కడ జరుగుతాయో మెసేజ్ చేయలేదు, అది మ్యాటర్. అది కూడా మెసేజ్ చేస్తే బాగుంటుందేమో, ఏమంటారు. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు, గుడ్ ఈవినింగ్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ మెసేజ్ చేసేసారు. ఆ తర్వాత మనకి మెసేజ్ ఎవరు చేశారు అంటే సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి సరైన సమాధానం. నెక్స్ట్ గుండుకల్ల నుండి కొనకళ రమేష్, రామోజి శ్రీనివాస్, బాబు సత్యనారాయణ సరైన సమాధానం. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి సరైన సమాధానం బట్ ఎక్కడ జరుగుతాయో కూడా మెసేజ్ చేస్తే బాగుంటుందేమో. నెక్స్ట్ ఒంగోలు నుండి దింటకుత్తి సుబ్బారావు గారు రైట్ ఆన్సర్. లతా సుహోస్ హోస్కోట్ నుంచి సరైన సమాధానం మనకు పంపించేసేసారు. ఆ తర్వాత కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా సరైన సమాధానం. మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్వలి, ఫాతిమా సరైన సమాధానం. నెక్స్ట్ మనకి ఎస్ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, ఓకేనండి. నెక్స్ట్ మనకి మంగళగిరి నుండి దామలచిన మస్తానరావు, పెదమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేసేసారు. నమస్తే మేడం అంటున్నారు, నమస్తేనండి. గుడ్ ఈవినింగ్ అంటూ మనకి సరైన సమాధానం మెసేజ్ చేశారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్, సుప్రియ, రైట్ ఆన్సర్ మీది కూడా, సూపర్. నెక్స్ట్ మనకి ఎవరు మెసేజ్ చేశారు, సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, ఎస్ సూపర్ గా మెసేజ్ చేసేసారండో, కరెక్ట్ గా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మనకి మంచిర్యాల చంద్రమొగలి, పద్మారాణి, అక్షర కృప మంచిర్యాల నుంచి రైట్ ఆన్సర్.

చేశారు. మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాజన్ జైనుద్దీన్ రైట్ ఆన్సర్. హాయ్, గుడ్ ఈవినింగ్ అంటూ మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు సరైన సమాధానం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని సరైన సమాధానం. నెల్లూరు జిల్లా కోపూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. రోళ్ళ రమేష్, ప్రశాంతి నగర్, తప్పవరం, అనంతపురం నుంచి గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అని ఆన్సర్ కూడా పెడితే బాగుంటుందేమో కదా, ఏమంటారు? నెక్స్ట్ మనకి రైట్ ఆన్సర్ పంపించిన వారు ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, ఆ తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. గుడ్ ఈవినింగ్ మేడం అంటూ రైట్ ఆన్సర్ పంపించిన వారు ఎస్ కరెక్ట్ అండి, ప్రసాద్ ఎల్ఈసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు నల్గొండ జిల్లా నుంచి త్రివేణి చిన్మయి ప్రీతం. క్వశ్చన్ మీకోసం మరొకసారి అండి, ఒలింపిక్ జెండాలో ఎన్ని వలయాలు ఉంటాయి, అలాగే 2028 సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతున్నాయి, ఇదేనా ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ అయితే కనుక 5 వలయాలు అలా వచ్చేసింది అనమాట, ఎందుకంటే మీరు ఆన్సర్ మటుకు అంత నీట్ గా పంపించారు. చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి. నెక్స్ట్ అయితే గనక పాలెంపోలయ, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి అహోబిల వెంకటేశ్వరరావు, లక్ష్మి గారు, నరేందర్ రెడ్డి, రామకృష్ణయ్య గారు, మస్తాన్ భాష, బుచ్చిరెడ్డి పాలెం నుంచి, గురుగుంట్ల నుంచి ముంతా పెద్దన, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, దేవరాజుగట్టు నుంచి సాల్మన్ రాజుగారు, టోకుపతి శివప్రసాద్, బండారి శంకరయ్య సరైన సమాధానం. నెక్స్ట్ అయితే కనుక మనకి నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు, వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, బలరాం రెడ్డి, సుగుణమ్మ, ఇనమడుగు నుండి సౌదామిని, వసుంధర, తుమ్మ పద్మావతి వీరందరూ సరైన సమాధానం పంపించారు. సులోచన కరీంనగర్ నుంచి పంపించేసేసారు. నెక్స్ట్ అయితే కనుక ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ నుంచి, విశాఖపట్నం నుంచి సరైన సమాధానం పంపించేశారు. ఆ తర్వాత మనకి మెసేజ్ ఎవరు చేశారు అంటే నెల్లూరు నుంచి సమీనా రాంగ్ ఆన్సర్ మెసేజ్ చేశారు. నెక్స్ట్ కుంచి రామ్మూర్తి, కుంచివాణిపేట నుంచి సరైన సమాధానం. ఆ తర్వాత మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాళ్యం నుంచి సరైన సమాధానం. మీది కూడా క్యాదర్ వీరేష్, రాజౌలి మండలం, జోగులాంబ గద్వాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి వేముల పరశురాములు, పద్మ సరైన సమాధానం. ఆ తర్వాత అచ్చెరుపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామ్, కృష్ణారావు, నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సరైన సమాధానం పంపించారు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బట్ ఎన్ని వలయాలో మెసేజ్ చేయలేదు. నెక్స్ట్ కె రవీందర్ రెడ్డి గారు సరైన సమాధానం. గుడ్ ఈవినింగ్ అంటూ మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు రైట్ ఆన్సర్ మీరు ఆల్రెడీ పంపించేసేసారు కదా, మరొకసారి పంపించారా, ఓకేనండి. ఆర్ఎస్వి నరసింహారాజు చించినాట పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సరైన సమాధానం. నెక్స్ట్ దేవడా ఎన్ని వలయాలు పంపించారు తెలుసా, 26 వలయాలు అంటున్నారు. వెంకటి గారు, భిక్ష గారు, గాంధీనగర్, మిర్యాలు కూడా నల్లగొండ జిల్లా నుంచి సరైన సమాధానం సరి చూసుకుని పంపిస్తారని అనుకుంటూ ఉన్నాను. ఎం మురహరి, యశోదా, జానకీరాజు నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుండి మనకి పంపించేసేసారు. అదండి ఈరోజు నేను అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్, మీకు విషయం తెలుసా, చెప్పగానే చెప్పేశాను కదా నేను సమాధానాన్ని కొంచెం, అది చెప్పిన తర్వాత కూడా ఒకళ్ళు 26 వలయాలు అన్నారు చూడండి, అది గ్రేట్ అండి. సో మరి ఇంతకీ ప్రశ్న ఏంటి అంటే ఒలింపిక్ జెండాలో ఎన్ని వలయాలు ఉంటాయి, 5 ఖండాలు పాల్గొంటాయి కాబట్టి 5 వలయాలు ఉంటాయి, అలాగే 2028 సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరగనున్నాయి, అమెరికాలోని లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియాలో జరగనున్నాయన్నమాట. ఇది ఈనాటి ఈ వలయలో ఫస్ట్ క్వశ్చన్. ఇక రెండవ ప్రశ్నలోకి వెళ్ళిపోదామా. రెండవ ప్రశ్న ఏంటి అంటే కనుక ఏకవీర అనే ప్రసిద్ధ నవలను ఎవరు రచించారు. ఎంత ఈజీగా లిటరేచర్ క్వశ్చన్లోకి వెళ్ళిపోయాను కదా, ఎందుకంటే కొంచెం మొదటి ప్రశ్న అటు ఇటుగా అందరూ ఆలోచించి సరైన సమాధానాన్ని పంపించారు. రెండో ప్రశ్న మటుకు చాలా ఈజీగా పంపించేసిస్తానని అనుకుంటూ ఈజీ క్వశ్చన్ అడగడం జరిగింది. ఏకవీర అనే ప్రసిద్ధ నవలను ఎవరు రచించారు. ఇంకా మీ సమాధానాలు అలా వస్తూ ఉంటాయి. నేను కూడా మీకోసం ఆచార్య మూవీలో మంచి పాట ప్లే చేసేస్తున్నాను, వినండి. శంకర్ మహదేవన్ రాహుల్ సిప్పిగంజ్ పాడిన ఈ పాట ఆచార్య చిత్ర నుంచి.

బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా, ఏకవీర అనే ప్రసిద్ధ నవలను ఎవరు రచించారు అని అడిగాను. ఎస్, సమాధానాలు కూడా భలే వచ్చేసాయండో. ఈ శ్యామ్ నెల్లూరు నుంచి మనకి రైట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకేనండి. నెక్స్ట్ క్యాదర్ వీరేష్ రాజౌలీ మండలం నుంచి మనకి సరైన సమాధానం పంపించేశారు. ఆ తర్వాత ఎవరు పంపించారు అంటే నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి వాసు సిద్ధాంతి, జయప్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, ధనోజ్ పంపించేసేశారు. ప్రసాద్ ఎల్లేసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత భాస్కరుని సత్యనారాయణ, అన్నకుమారి, అశోక్ కుమార్, మానసి, వీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ అండి. రాధ ఖమ్మం నుంచి సరైన సమాధానం. శేషాద్రి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. సామ్రాట్ ఎక్కడి నుంచి పంపించేశారు అంటే ఎస్, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి మనకి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి సరైన సమాధానం వచ్చేసింది. తర్వాత మనకి రేణుక గోపరాజు కడప నుంచి సరైన సమాధానం పంపించారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి సరైన సమాధానం. ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ సరైన సమాధానం. తిప్పత్తి నల్గొండ జిల్లా నుంచి శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మాచారి, చిలకమర్రి, ఉపేంద్రాచారి సరైన సమాధానం పంపించారు. ఆర్ఎస్పీ నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సరైన సమాధానం. ఇది కూడా కాళ్ళు శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీ వైష్ణవ్ సరైన సమాధానం పంపించారు. ఆ తర్వాత మధును సూదరన్ రెడ్డి గారు పాపినేపాళ్యం నుంచి రైట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని సరైన సమాధానం. ఆ తర్వాత మనకి ఎవరు పంపించారు అంటే కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి పంపించారు. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి. నెక్స్ట్ సులోచన కరీంనగర్ నుంచి. ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు. పద్మ ముందు రాంగాసులు పంపించిన తర్వాత రైట్ ఆన్సర్ పంపించేసానండి. ఓయ్ సూపర్. నెక్స్ట్ అయితే ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఆ తర్వాత సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ నుంచి. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి. ఆ తర్వాత కందికాయపల్లె గ్రామం నుంచి ఆర్ వెంకట సుబ్బయ్య, ఆ లక్ష్మీదేవి, ఆ శృతి, అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల రాజా వెంకట, శ్రీరామకృష్ణారావు నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. నెక్స్ట్ వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వారు పాలెంపోలయ్య, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. అహోమిలం నుంచి వెంకటేశ్వర లక్ష్మి గారు, నరేందర్రెడ్డి గారు, రామకృష్ణయ్య గారు, మస్తాన్ భాష, బుచ్చిరెడ్డిపాలెం నుంచి. నెక్స్ట్ గురుకుల నుంచి ముంతా పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ, పెంచలయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, దేవరాజుగట్ట నుంచి సాల్మన్ రాజుగారు, రఘుపతి శివప్రసాద్, బండారు శంకరయ్య. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకిరాజు, లతా సుహాస్ హోస్ కోర్ట్ నుంచి. గుడ్ ఈవినింగ్ మేడం అంటూ రైట్ ఆన్సర్ పంపించిన వారు తెనాల నుంచి ఎంబీ ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్. నెక్స్ట్ మనకి మంగళగిరి నుండి దామెల చినమస్తానరావు గారు, దామెల పెదమస్తానరావు గారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి విజయ్ కుమార్ రెడ్డి గారు. ఆ తర్వాత గణేష్ నెల్లూరు నుంచి. మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వలి ఫాతిమా. ఒంగోలు నుంచి దింటకుత్తి సుబ్బారావు గారు. నెక్స్ట్ సమీనా నెల్లూరు నుంచి. ఆ తర్వాత చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట నిజామాబాద్ నుంచి. తర్వాత గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి భిక్షం అండ్ వెంకటి, వీరందరూ మనకి సరైన సమాధానం పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్ ఎవరు పంపించారంటే కుంచి రామూర్తి, కుంచివానిపేట నుంచి. నెక్స్ట్ సత్యనారాయణ గారు, కనకారావు గారు వీరభద్రపురం నుంచి. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. తిరుపతి నుంచి, చిన్న తిరుపతి నుంచి కర్ణాటక రాష్ట్రం శ్యామల ప్రకాష్ రైట్ ఆన్సర్ పంపించేసేసారు వీరందరూ మనకి. ఇంకా పంపించిన వారు ఎవరు అంటే త్రివేణి, చిన్మయి, ప్రీతమ్, వీరు నల్గొండ జిల్లా నుంచి పంపించారు. నెక్స్ట్ పంపించిన వారు నిజామాబాద్ జిల్లా ఉమ్మేడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, నాగేంద్ర, సుజాత, ధర్మతేజ ఏలూరు నుంచి. ఆ తర్వాత తాండూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమన్సిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. నెక్స్ట్ వెంకటేష్ శ్యామల, నాగర్పండు అశోక్ బాబు, సవన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య, వీరందరూ రంగారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. ఆ తర్వాత నెల్లూరు జిల్లా దగదర్తి మండలం నుంచి చెన్నూరు వనం శేషయ్య, వనం వెంకటేశ్వరులు, కృష్ణ వేణి, దంపూరు బాలం, బలరామరెడ్డి, సుగుడమ్మ, ఇనుమడుగు నుండి సౌధామిణి, వసుంధర, తుమ్మ పద్మావతి, వీరందరూ సరైన సమాధానం పంపించేసేసారు. నెక్స్ట్ పంపించిన వారు ఎస్, కరెక్ట్ అండి, మీరు చెప్పింది కూడా తెలుగు సాహిత్యంలో గొప్ప విషాదాంత ప్రేమ కథలలో ఈ ఏకవీర ఒకటి 1929 నుంచి 30 మధ్య కాలంలో రాయబడింది అంటూ సరైన సమాధానం పంపించిన వారు నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద.
ఆ తర్వాత నాగమణి ఒంగోలు నుంచి సరైన సమాధానం. నెక్స్ట్ మహేంద్ర తెనాల నుంచి సరైన సమాధానం ఎస్ ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి ఓకేనండి. నెక్స్ట్ మనకు పంపించిన వారు సోమనాథం జనార్దనరావు వనజమ వెంకటపావన తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి. నెక్స్ట్ మనకు పంపించిన వారు వీరు పేరు పంపించిన ఎస్ పంపించారు చెన్నూరు వనం శశి వన వెంకటేశ్వరులు కృష్ణవేణి రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత పంపించిన వారు ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు. వావ్ సూపర్ అండి, నాకు తెలిసి ఎవరు రాంగ్ ఆన్సర్ పంపించలేదు, అందరూ రైట్ ఆన్సర్ పంపించారు. రైట్ ఆన్సర్ పంపించిన వారందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండి, ఫస్ట్ క్వశ్చన్కి అండ్ సెకండ్ క్వశ్చన్కి కూడా. సూపర్ కదా. ఏకవీర అనే ప్రసిద్ధ నవలను విశ్వనాథ సత్యనారాయణ, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రచించారు. ఒక అద్భుతమైనటువంటి నవల ఇది. సో మరి రెండు ప్రశ్నలు అయిపోయాయి, ఇక మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోదామా? సో మూడో ప్రశ్నని కొంచెం ఈశాన్య భారతదేశం దాకా తీసుకుని వెడుతున్నానన్నమాట. క్లూ ముందే ఇచ్చేసాను కదా, ఇంకెందుకు ఆలస్యం? ప్రశ్న మాకు చెప్పండి, మీరు క్లూ ఇచ్చారు కదా అంటారా? వచ్చేసిన వచ్చేసిన యువలీలో నేను అడుగుతున్న థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, ప్రసిద్ధ లోక్తక్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ప్రసిద్ధ లోక్తక్ అనే సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? సో మరి దీనికి ఆన్సర్ తెలిసి ఇంకెందుకు ఆలస్యం? 8662488812 ఈ నెంబర్కి వెంటనే మెసేజ్ చేస్తూ ఉండండి. మీకోసమైతే కనుక నేను గోపి గోపిగా గోదావరి మూవీ నుంచి వేణు మధుమిత పాడిన రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం ప్లే చేసేస్తున్నాను, వినండి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇవలేగా.

మనకి మరి తిరిగి స్వాగతం. మరి ఈ రోజు నేను అడిగినటువంటి థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, కనుక ప్రసిద్ధ లోక్తక్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను. అలా ఈశాన్య భారతం దాకా వెళ్ళాలి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం కోసం అని కూడా క్లూ ఇచ్చేసారు కదా. ఇంకెందుకు అలిసిన సమాధానాలు వచ్చేసేసాయి. ప్రసాద్ ఎల్లేసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి సరైన సమాధానం పంపించేసేసారు. ఆ తర్వాత ఇంకొల్లు నుంచి హుస్సేందాత అక్రమ్ అందరం వినయ్ కుమార్ రాజసాబ్ కరీముల తయ్యూబ్ గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి మనకి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ శ్యామ్ నెల్లూరు నుంచి సరైన సమాధానం పంపించారు. భాస్కరుని సత్యనారాయణ అరుణకుమారి అశోక్ కుమార్ మానసి వీణ మోక్షశ్రీ మోనిష్ సుజాత నగర్ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. శేషాద్రి నెల్లూరు నుంచి గుడ్ ఈవినింగ్ మేడం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. సోమనాథం జనార్దనరావు వనజమ్మ వెంకట భవన తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి. ఆ తర్వాత శుభ సాయంత్రం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు పండా లలితాదేవి శ్రీధర్బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. నాగమణి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి సరైన సమాధానం. రాధా ఖమ్మం నుంచి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని. ఆ తర్వాత రేణుకా గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపనేపాళ్యం నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వారు ఎవరు అంటే, రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ సరైన సమాధానం పంపించారు. నెక్స్ట్ మహేంద్ర తెనాల నుంచి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి. ఆ తర్వాత సులోచన కరీంనగర్ నుంచి. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి సుశీల రాజా వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి. అనంతపురం నుంచి అనురాధ. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి రాజు. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి వీరందరూ ముందు రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి పంపించారు ఎవరు అంటే, చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషణి శ్రీవిష్ణు కైలాష్ మనోజ్ తనోజ్. కానే కాదండి, నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, కనుక మన దేశంలో అన్నాను, ఈశాన్య భారతదేశంలో కూడా అని క్లూ కూడా ఇచ్చేసాను కదా. ఇంకెందుకు ఆలస్యం, సరైన సమాధానం చెప్తాను అనుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత మనకి పంపించిన వారు ఎవరు అంటే, ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. తెనాల నుంచి ఎంఈ ప్రసాద్ ఇందిరా రఘురామ్ మౌనిక తిరిలోక్ రైట్ ఆన్సర్ పంపించారు. శివాజీ నగర్ నుండి మస్తాన్వలి ఫాతిమా రైట్ ఆన్సర్ అండి మీది కూడా. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి ఆర్ శృతి కందికాయపల్లి గ్రామం నుంచి. ఒంగోలు నుండి దింటగుత్తి సుబ్బారావు గారు. తర్వాత మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి. వీరందరూ మనకి సరైన సమాధానం పంపించారు. ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి సరైన సమాధానం. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి. అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి గారు. నరేందర్ రెడ్డి మస్తన్ భాష కార్పెంటర్ పుచ్చిరెడ్డి పాలెం నుంచి. వాసు సిద్ధాంత్ రామకృష్ణయ్య గారు. ముంతా పెద్దన్న గురుగుంట నుంచి. రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య. సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప. డోకుపతి శివప్రసాద్ దేవరాజు గట్టు నుంచి. సాల్మన్ రాజు గారు బండారు శంకరయ్య. ఎస్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించేసారు. ఆర్ఎస్వి నరసింహరాజు చిన్సినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సరైన సమాధానం పంపించారు. నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ పంపించారు ఎవరు అంటే, రామకృష్ణయ్య సుభాషణి శ్రీవిష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ నెల్లూరు నుంచి. నెక్స్ట్ లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. తర్వాత వరగంటి బదిరి విశాల నెల్లూరు నుంచి. రోక్తక్ కాదండి, లోక్తక్. నేను అడిగిన క్వశ్చన్ లోక్తక్ అనే సరస్సు ఎక్కడ ఉంది అని అన్నారు. హర్యానా అన్నారు, రాంగ్ ఆన్సర్ అండి. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి సరైన సమాధానం. చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నుంచి సరైన సమాధానం పంపించారు. నెక్స్ట్ మనకి నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస రెడ్డి రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల్ల నాగటిపండు అశోక్ బాబు శవన్ బాబు సాయి ప్రకాష్ సుష్మా. ఎస్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపిస్తూ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తర్వాత భోపాల్ అన్నారు, కనకారావు గారు వీరభద్రం నుంచి వీరభద్రపురం నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. ఆ తర్వాత మంగళగిరి నుండి దామెల్ల చినమస్తానరావు దామెల్ల పెదమస్తానరావు గారు నమస్తే అంటూ సరైన సమాధానం పంపించారు. మీకు నమస్తేనండి. నెక్స్ట్ మనకి నెల్లూరు జిల్లా కోపూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు సరైన సమాధానం పంపించేసేసారు. ఆ తర్వాత మనకి పంపించిన వారు ఎవరు అంటే, నల్గొండ జిల్లా నుంచి త్రివేణి చిన్మయి ప్రీతం సరైన సమాధానం. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే, నిజామాబాద్ జిల్లా తాళరాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్ విజయలక్ష్మి సాయి కిరణ్ వైష్ణవి సాయి చరణ్ సాయి
సాయి కుమార్ ఆమని, ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా గోనిగుండ నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల రాజు గారు సరైన సమాధానం.

0: సమీనా నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే దైత భిక్షం దైత వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇనమడుగు నుండి నెల్లూరు జిల్లా చేబ్రాలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కలకత్తా అన్నారు. రాంగ్ ఆన్సర్ వన్ డే ఇది మటుకు. నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ పంపించారు నెల్లూరు నుంచి శ్రీ గోపి. సరే చూసుకుంటాను అనుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ వరగంటి బద్రి విశాల, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వారు ఎవరు అంటే ఎస్, అతిపెద్ద మంచినీటి సరస్సు, కరెక్ట్ అండి. సోమనాథం జనార్దనరావు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు మీరు కూడా, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫణినాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత సోదామిని వసుంధరా తుమ పద్మావతి రాంగ్ ఆన్సర్ అండి, పశ్చిమ బెంగాల్ అంటున్నారు కానే కాదు కదా. ఎం రావు ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. సో అదండి, చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు. కొంతమంది మటుకు ఒక ముగ్గురు నలుగురు మటుకే రాంగ్ ఆన్సర్ పంపించారు. టిబెట్ అన్నారు, చైనా అన్నారు, కోల్కతా అన్నారు, భోపాల్ అన్నారు, ఇట్లా రాంగ్ ఆన్సర్ అయితే వచ్చేసింది. సో వారందరూ సరిచూసుకుంటారని నేను అనుకుంటూ ఉన్నాను. ఆన్సర్ ఏంటి అంటే కనుక ఈ ప్రసిద్ధ లోక్తక్ సరస్సు ఈశాన్య భారతంలో మణిపూర్లో ఉందన్నమాట, రైట్ ఆన్సర్ అనమాట మణిపూర్. మరి ఇప్పుడే పంపించిన వారు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేసేసారు. సో మరి మణిపూర్ అని కరెక్ట్ ఆన్సర్ చేసిన వారందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండి. ఇది ఈశాన్య భారతంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇక్కడండి నీటిపై తెలియాడేటువంటి అనేక రకాలైనటువంటి వృక్షాలు అవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇంకొక విషయం ఏంటి అంటే గనక ఇక్కడ ఏకైక జాతీయ ఉద్యానవనమైనటువంటి కీబిల్ లామ్జావో ఉంది. అంతేకాకుండా ఇక్కడ అంతరించిపోతున్నటువంటి సంకై అంటే నాట్యం చేసే జింక యొక్క చివరి సహజ ఆవాసం మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎన్నో వృక్షజాలాలు జంతుజాలాలు ఈ సరస్సులో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా చూడాల్సినటువంటి వండర్ఫుల్ ప్లేసెస్ ఏంటి అంటే మన ఈశాన్య భారతదేశంలో తప్పనిసరిగా చూసి రావాల్సినటువంటి ఎన్నెన్నో ప్లేసెస్ ఉన్నాయి. అందులో ఒక అద్భుతమైనటువంటి సరస్సు లోక్తక్ సరస్సు అన్నమాట. మరి పంపించిన వారందరికీ మరొకసారి కంగ్రాచ్యులేషన్స్ అండి. సో తదుపరి ప్రశ్న ఏంటి అంటే కర్ణాటక సంగీతంలో మహిళా త్రిమూర్తులు అని ఎవరిని పిలుస్తారు? మనందరికీ తెలుసు కదా కర్ణాటక సంగీతంలో మనకి త్రిమూర్తులుగా పిలుస్తూ ఉంటారు త్యాగరాజు గారు, శ్యామశాస్త్రి గారు, ముత్తుస్వామి దీక్షితుల వారిని. మరి అలాగే మహిళా త్రిమూర్తులు అని ఎవరిని పిలుస్తారు? ముగ్గురు ఆడవాళ్ళని పిలుస్తారు. వారెవరు, వారి పేర్లు కూడా చెప్పేస్తే బాగుంటుంది కదా. ఇది ఈనాటి యువలైలో నేను అడుగుతున్నా. నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం ఒక మంచి పాట అయితే ప్లే చేసేస్తున్నాను. పాట వినండి, తర్వాత ఏ మూవీలో అది ఏంటి అనేది చెప్పేస్తూ ఉంటాను.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

రుద్రవీణ చిత్రం నుంచి కేజే ఇస్తా చిత్ర పాడిన సిరివెన్నెల సాహిత్యం విని ఎంజాయ్ చేసేసారు కదా. సో మరి ఇవలైలో నేను అడిగినటువంటి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, కర్ణాటక సంగీతంలో మహిళా త్రిమూర్తులు అని ఎవరిని పిలుస్తారు అని అడిగాను. శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే, నేను మహిళా త్రిమూర్తులు కదా అడిగింది కర్ణాటక సంగీతంలో. నేను ఆల్రెడీ త్యాగరాజస్వామి, ముక్తస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి గారు సంగీత త్రయం అంటారని కూడా చెప్పేశాను. సో సరి తీసుకుని చెప్తారని అనుకుంటూ ఉన్నాను. ఇంతకీ మీరెవరు? హుస్సేన్ దాదా, అక్రమ్, అన్నారం, వినయ్ కుమార్, రాజసాబ్, కరీముల్లా, తయ్యూబ్. వెంటనే ఇంకోళ్ళు ఫ్రెండ్స్ సరైన సమాధానం.

వచ్చిన వారు ఎవరు అంటే సోమనాథం జనార్దన్ రావు గారు, వనజమ్మ వెంకట భవన తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి సరైన సమాధానం మనకు వచ్చేసేసింది. ఆ తర్వాత రేణుకా గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మసీదు నెట్టి గారు పాపనే పాలన నుంచి సరస్వతి లక్ష్మీ పార్వతి కరెక్టేనండి, వారు త్రిశక్తులు కదా, నేను అడిగింది కర్ణాటక సంగీత త్రయం కదా, వారి గురించి సరైన సమాధానం పంపించేసేయండి. నెక్స్ట్ మనకి రైట్ ఆన్సర్ పంపించారు, ఎస్ కరెక్ట్ అండి, రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి. ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తన్ వలి ఫాతిమా రైట్ ఆన్సర్ పంపించేసేసారు. నెక్స్ట్ అజరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా వెంకట శ్రీరామకృష్ణారావు గారు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని. నెక్స్ట్ ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి ఎవరు, లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి, సరైన సమాధానం అండి. సరైన సమాధానం పంపించిన వారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఆ తర్వాత ఆర్ఎస్పీ నరసింహరాజు చిన్సినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. నెక్స్ట్ మనకి పండాలలితాదేవి, శ్రీధర్బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి వీరందరూ మనకి రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి యశోదా జానకిరాజు రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత మహమ్మద్ ఇనాయతుల్లా, ఇషతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి సరైన సమాధానం. రాధా ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. సమీనా నెల్లూరు నుంచి, ఎస్ రైట్ ఆన్సర్, నెల్లూరు జిల్లా కోపూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు సరైన సమాధానం పంపించారు. ఆ తర్వాత పంపించిన వారు ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు. నెక్స్ట్ సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి వేముల పరశురాములు, పద్మ ఒక్కళ్ల పేరే పంపించారు వీరొకరు, మిగతా వాళ్ళు సరైన సమాధానం పంపించేశారు. ఇంకా మిడతల రామూర్తి గారు ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట్ నుంచి సుబ్బ రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా చంద్రపూర్ నుండి కిషోర్ కుమార్, లలిత, రవిత్రణి, జస్విత రైట్ ఆన్సర్ పంపించేసేసారు. నెక్స్ట్ మనకి నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మమ్మ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు గారు సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే పాలెం పోలయ్య, ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి, అహోబిల వెంకటేశ్వర లక్ష్మి గారు, రామకృష్ణ గారు, నరేందర్రెడ్డి గారు, మస్తాన్ భాష బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుండ్ల నుంచి ముంతా పెద్దన, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, దేవరాజుగట్ట నుంచి సాల్మన్రాజు గారు, డోకుపతి శివప్రసాద్, బండారు శంకరయ్య, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించేసేసారు. నెక్స్ట్ మీరు అనుకుంటామన్నారు కదా, మీరు అనుకోవడం ఏంటండి, అదే రైట్ ఆన్సర్. ఇంతకీ మీరెవరు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి వెంకటేష్, శ్యామల, సియోన నాగర్, పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య. నెక్స్ట్ మనకి రైట్ ఆన్సర్ పంపించిన వారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి. తర్వాత తాళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచిరి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సరైన సమాధానం అండి. నెల్లూరు జిల్లా దగదత్తి మండలం నుంచి చెన్నూరు వనం శేషయ్య, వనం వెంకటేశలు, కృష్ణవేణి, దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, ఇనమడుగు నుండి సోదామణి, వసుంధర, తుమ్మ పద్మావతి సరైన సమాధానం పంపించేసేసారు. సులోచన గారు కరీంనగర్ నుంచి ఒక ఆన్సర్ పంపించారనమాట. నేను త్రిమూర్తులు అడిగాను కదా, మహిళా త్రిమూర్తులు కర్ణాటక సంగీతంలో వారు, వారెవరు అని అడిగాను. తర్వాత చిరుక నారాయణ, అనసూయ, యమున, జనకంపేట నిజామాబాద్ నుంచి సరైన సమాధానం పంపించేశారు. నెక్స్ట్ మనకి మస్తానయ్య ఎక్కడి నుంచి అంటే నెల్లూరు నుంచి సరైన సమాధానం పంపించారు. అనంతపురం నుంచి అనురాధ, ఆ తర్వాత గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని గారు రైట్ ఆన్సర్ పంపించేశారు వీరందరూ. నెక్స్ట్ ఎవరు పంపించారు అంటే మళ్ళీ అదే సమాధానం పంపించేశారండి. ఏమండో ఒక్కసారి గాంధీ మార్కెట్ ఇంకొల్లు వారు సరిచూసుకోండి, మీరు పంపించిన ఆన్సర్ మటుకు రాంగ్ ఆన్సర్. కర్ణాటక సంగీతంలో మహిళా త్రిమూర్తులు ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారండి, వాళ్ళ పేర్లు మటుకు నాకు కావాలి, సరేనా. నెక్స్ట్ మనకి ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు, గుడ్ ఈవినింగ్ మేడం అంటూ ఒకరి పేరునే మనకు పంపించారు, ఇంకా ఇద్దరు కూడా ఉన్నారు, వారి పేరును కూడా పంపిస్తారని అనుకుంటూ ఉన్నాను. కరీంనగర్ నుండి సులోచన సరైన సమాధానం. ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి వేముల పరశురాములు, పద్మ సరైన సమాధానం పంపించారు. నిజామాబాద్ జిల్లా తాళ రాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని రైట్ ఆన్సర్ పంపించేసేసారు. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వారు కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి. ఆ తర్వాత మస్తానయ్య నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే ఖ్యాతి వీరేష్, రాచోలి మండలం, జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి అనమాట. అదండి మనకి ఆన్సర్లు అయితే అలా వచ్చేసాయి. కొంతమంది ఒక పేరు పెట్టారు, కొంతమంది

మనం ఇందాక అనుకున్నాం కదా, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి, కర్ణాటక సంగీత త్రయం అంటారు, వీరి పేర్లు పంపించారనమాట. సో నేను అడిగింది కర్ణాటక సంగీతంలో మహిళా త్రిమూర్తులుగా అంటే అద్భుతమైనటువంటి మహిళలు కూడా కర్ణాటక సంగీతంలో ఏలారు, వారు అనేక మంది ఉన్నారు, వీళ్ళను మటుకు మహిళా త్రిమూర్తులు అని అంటారు, వారి పేర్లు కదా నేను అడిగింది. సో మరి నెక్స్ట్ మనకి ఎవరు పంపించారు అంటే శివగిరి రామ్ప్రసాద్ మార్కాపురం నుంచి పంపించారు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా చంద్రపూర్ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత సరైన సమాధానం పంపించేసేశారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జానకి రాజు గారు వీరందరూ రైట్ ఆన్సర్ పంపించేసేశారు అనమాట. సో మరి ఇంకా ఇప్పుడే మనకి మెసేజ్ పంపించారు ఎవరు అంటే ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆ శృతి కందికాయపల్లి గ్రామం నుంచి ఒకరి పేరే మెసేజ్ పంపించారు మనకి. ముగ్గురు పేర్లు కదా నేను అడిగింది. సరే మరి నేను ఆ ముగ్గురు పేర్లు చెప్పేసేస్తాను. ఎవరు అంటే కర్ణాటక సంగీతంలో మహిళా త్రిమూర్తులు అని ఎవరిని పిలుస్తారు అని అడిగాను. ఎంఎస్ సుబ్బులక్ష్మి, డికే పట్టమ్మాళ్, ఎంఎల్ వసంతకుమారి గారు, ఈ ముగ్గురిని కర్ణాటక సంగీత ప్రపంచంలో మహిళా త్రిమూర్తులు అని పిలుస్తారనమాట. సో మరి చాలా మంది పంపించారు రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపించిన వారందరికీ వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ అండి. ఇది ఈనాటి యువలయ. ఫుల్ ఎంజాయ్ చేసేసారు కదా, ఎన్నెన్నో క్వశ్చన్స్ మీ ముందుకు వచ్చేసాయి కదా, ఎన్నెన్నో సమాధానాలు కూడా నేను చూసేసాను. సో మరొకసారి రైట్ ఆన్సర్ పంపించిన వారందరికీ కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ యువలయ రేపటి యువలయలో ఎన్నెన్నో క్వశ్చన్స్ ఇలానే జీకే క్వశ్చన్స్ మీ అందరి కోసం మీ ముందుకు వచ్చేస్తాయి. ఇప్పుడైతే కనుక మీకోసం వచ్చేస్తోంది బాషా ఈ చిత్రం నుంచి రంజిత్ రాహుల్ నంబియార్ పాడినటువంటి కృష్ణ చైతన్య సాహిత్యం, వినండి.

మిర్చి చిత్రం నుంచి విజయప్రకాష్ అనిత పాడిన రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఇది ఇంతవరకు విన్నారు. యువలయ ఇంతటితో సమాప్తం.

వింటున్న ఆ గీతం కింగ్ చిత్రానికి నవీన్ మహదేవ్ ప్రియా హిమేష్ పాడిన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం.

కార్యక్రమాల తర్వాత సిద్ధార్థ్ మహదేవన్ రాబిట్ పాడిన గీతం వింటారు. థమన్ సంగీత దర్శకత్వంలో వరికుప్పల యాదగిరి సాహిత్యంలో చిత్రం రేస్ గుర్రం.

చిత్రగీతల కార్యక్రమంలో చివరిగా వినండి ఆండ్రియా కళ్యాణ్ పాడిన రామజోగయ్య శాస్త్రి సాహిత్యం చిత్రం దడా.

గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన యువవాణి ప్రోగ్రాంలో ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటో తెలుసా? జూలై 1st వీక్ రాగానే మనందరికీ గుర్తొచ్చేది వన మహోత్సవ్ వీక్. అవును, ప్రకృతి మనకిచ్చిన పచ్చటి వారాన్ని సెలబ్రేట్ చేసుకునే వారం ఇది. అయితే ఒక చిన్న క్వశ్చన్, మనకు బోర్ కొడితే ఫోన్ చూస్తాం, విసుగు వస్తే రీల్స్ స్క్రోల్ చేస్తాం, కానీ అసలు లైఫే బోర్ కొట్టకుండా మనకి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవడానికి రీఛార్జ్ చేసేది ఏంటో తెలుసా? మన చుట్టూ ఉన్న చెట్లు, పచ్చదనం. నిజం చెప్పాలంటే కాంక్రీట్ గోడల మధ్య బతికేస్తున్న మనకి ఈ వన మహోత్సవ్ వీక్ ఒక అలారం లాంటిది. 1950లో కేఎం మున్షీ గారు ఈ అద్భుతమైన ఉద్యమాన్ని మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా జూలై 1st వీక్లో మనం కోట్లాది మొక్కలు నాటుతూనే ఉన్నాం. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో వాటిని కాపాడడం కూడా అంతే ముఖ్యం. నిజం చెప్పండి, ఈ మధ్య ఎండలు ఎలా మండిపోతున్నాయో చూస్తున్నాం కదా. సమ్మర్ అయిపోయినా సరే ఒక్కపోతతో చచ్చిపోతున్నాం. వర్షాలు పడాల్సిన టైంలో పడవు, పడితే వరదలు వచ్చేస్తాయి. గాలి పీల్చుకుందాం అంటే పొల్యూషన్. ఎందుకు ఇలా జరుగుతుంది? సింపుల్, మన లగ్జరీ కోసం, రోడ్ల కోసం, బిల్డింగ్ల కోసం మన చుట్టూ ఉన్న చెట్లను నరికేసుకుంటూ వెళ్ళిపోయాం. మనం ఏసీ రూమ్లో కూర్చొని గ్లోబల్ వార్మింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటే లాభం లేదు. చెట్టు అనేది మనకి ఓన్లీ నీడను మాత్రమే ఇవ్వదు, అది మన భూమికి ఆక్సిజన్ సిలిండర్ లాంటిది. ప్రకృతి మనకు ఫ్రీగా ఇస్తున్న ఆక్సిజన్ని మనం చేతులారా నాశనం చేసుకుంటున్నాం. చాలామంది అనుకుంటారు, నేనొక్కడనే మొక్క నాటితే ఏం మారిపోతుందిలే అని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి పెద్ద చెట్టు కూడా ఒక చిన్న విత్తనంతోనే మొదలవుతుంది. ఈరోజు మనం నాటే ఒక్క మొక్క రేపు మనం పిల్లలకి స్వచ్ఛమైన గాలిని, నీడని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చుండొచ్చు, అసలు ఎందుకు జూలై 1st వీక్లోనే ఈ వన మహోత్సవ్ వీక్ని జరుపుకుంటున్నామని. భారతదేశంలో జూలై 1st వీక్ సాధారణంగా నైరుతి ఋతుపవనాలు దేశవ్యాప్తంగా యాక్టివ్ అయ్యే టైం. ఈ టైంలో వర్షాలు పడడం వల్ల మనం నాటే మొక్కలు త్వరగా వేర్లు నొక్కి బతికే ఛాన్స్ 90% పైగా ఉంటుంది. అందుకే ఈ వారాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఒక పెద్ద చెట్టు ఇచ్చే చల్లదనం, మన ఇంట్లో ఉండే 10 రూమ్ల ఏసీలు ఒకేసారి 20 గంటల పాటు రన్ అయితే ఎంత చల్లదనం వస్తుందో దానికి సమానం. చెట్లు ఉంటేనే వర్షపు నీరు భూమిలోకి వెళ్తుంది. ఒక అడవి లేదా ఎక్కువ చెట్లు ఉన్న ఏరియా ఒక భారీ న్యాచురల్ డ్యామ్ లాగా పనిచేసి నీటిని స్టోర్ చేస్తుంది. చెట్టు లేకపోతే వర్షం పడినా వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతాయి, బోర్లలో నీళ్లు ఎండిపోతాయి. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, చెట్లు ఓన్లీ గాలినే కాదు సౌండ్ పొల్యూషన్ కూడా తగ్గిస్తాయి. రోడ్ల పక్కన దట్టంగా ఉండే చెట్లు వెహికల్స్ నుంచి వచ్చే హార్న్ సౌండ్, ఇంకా ట్రాఫిక్ సౌండ్ని దాదాపు 10 డెసిబెల్స్ వరకు పీల్చేసుకుంటాయి. దీన్నే అర్బన్ గ్రీన్ బఫర్స్ అంటారు. మొక్కలు నాటడం ఒక ఎత్తు అయితే సరైన పద్ధతిలో నాటడం ఇంకొక ఎత్తు. స్థానిక మొక్కలు అంటే నేటివ్ స్పీసీస్, వేప, రావి, మర్రి, చింత, సీతాఫలం లాంటి మన ఊరి నేలకు అలవాటైన మొక్కలు నాటాలి. విదేశీ మొక్కలు అంటే యూకలిప్టస్, కోనోకార్పస్ లాంటి మొక్కలు నాటకూడదు. ఇవి భూమిలోని నీటిని మొత్తం పీల్చేసి వేరే మొక్కల్ని బతకనివ్వవు. ఈ వన మహోత్సవ్ వీక్ సందర్భంగా మనం ఒక మాట అనుకుందాం, ఈ వారంలో ఇంట్లో ఎవరిదైనా బర్త్డేనో లేక ఏదైనా స్పెషల్ డే కనుక ఉంటే సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఆ రోజు చివరిలో లేదా ఆ రోజులో ఏదో ఒక టైంలో మొక్కని నాటండి. ఇలా మనం ప్రతి స్పెషల్ అకేషన్కి మనకి ఖాళీ దొరికినప్పుడు మొక్కల్ని నాటితే ఈ గ్లోబల్ వార్మింగ్ లాంటి సమస్యలు తగ్గి ప్రపంచం అంతా పచ్చదనంతో నిండుతుంది. గుర్తుపెట్టుకోండి, పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడుకునే కన్నా ముందు ఒక మంచి పాటనైతే విందాం.

మంచి పాటను అయితే విన్నారు కదా. అయితే మొక్కలు నాటడం ఒక ఎత్తు అయితే, నాటిన మొక్కలు ప్రశాంతంగా పెరగడానికి, అవి హ్యాపీగా శ్వాస తీసుకోవడానికి మనం చేయాల్సిన ఇంకో పెద్ద పని కూడా ఉంది. అదేంటో తెలుసా? మన లైఫ్లో నుంచి ప్లాస్టిక్ని తరిమేయడం. ఎస్, కరెక్ట్గా ఇదే రోజున ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే కూడా. భలే కోయిన్సిడెన్స్ కదా. ఒకవైపు చెట్లను పెంచడం, ఇంకోవైపు భూమిని పాడు చేసే ప్లాస్టిక్ని తగ్గించడం, రెండు టాపిక్స్ ఒకే వారంలో రావడం నిజంగా మనల్ని ఆలోచింపజేయాల్సిన విషయం. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు అన్నా ఒక కవర్ ఇవ్వా అని ఎంత ఈజీగా అడిగేస్తామో కదా. కానీ మనం వాడి పారేసే ఆ ఒక్క సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాగ్ వందల ఏళ్ళైనా భూమిలో కరిగిపోదు. మనం నాటే మొక్కల వేళ్ళు భూమిలోకి వెళ్లకుండా అడ్డుపడేదే ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ కవర్ల వల్ల డ్రైనేజులు బ్లాక్ అవ్వడం, మూగజీవాలు వాటిని తిని చనిపోవడం, ఇవన్నీ మనం రోజు చూస్తూనే ఉన్నాం. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సింపుల్, మన తాతల కాలం నాటి పాత పద్ధతిని మళ్ళీ పాటించడమే. బయటికి వెళ్ళేటప్పుడు మన బైక్ డిక్కీలోనో కారులోనో ఒక కాటన్ బ్యాగ్ని లేకపోతే జూట్ బ్యాగ్ని పర్మనెంట్గా పెట్టేసుకుందాం. షాపుకు వెళ్ళినప్పుడు నా దగ్గర బ్యాగ్ ఉంది కవర్ వద్దు అని చెప్దాం. మనం మార్కెట్లో కొనే ఒక ప్లాస్టిక్ కవర్ సగటున 12 నుంచి 15 నిమిషాలు మాత్రమే వాడతాం. కానీ అది భూమిలో పూర్తిగా కలిసిపోవడానికి 100 నుండి 500 ఏళ్ళు పడుతుంది. ప్లాస్టిక్ కవర్లు కాలక్రమేణా చిన్న చిన్న ముక్కలుగా, అంటే మైక్రో ప్లాస్టిక్స్గా మారి మట్టిలో నీటిలో కలిసిపోతాయి. చివరికి మనం తినే ఆహారం, తాగే నీళ్లు ద్వారా మన శరీరంలో కూడా వెళ్ళిపోతాయని సైంటిస్టులు చెప్తున్నారు. ఒకసారి ఆలోచించండి, మనం వాడి పారేసిన ప్లాస్టిక్ కవర్ మన మనవాళ్ళు మనవరాళ్ల కాలం వరకు కూడా భూమి మీద అలాగే కుళ్ళిపోకుండా పడి ఉంటుంది. అంత భయంకరమైన లెగసీ మనకు అవసరమా? సో ఫ్రెండ్స్, ఒక పక్క మొక్కలు నాటుదాం, ఇంకో పక్క ప్లాస్టిక్ బ్యాగులకి గుడ్ బై చెప్దాం, పచ్చదనాన్ని పెంచుదాం, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం. ప్రకృతిని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈరోజు నుంచి మన ఇంట్లో ప్లాస్టిక్ కవర్స్ని వాడకండి, తగ్గించేద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్

మంచి పాటనైతే విన్నారు కదా. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్లాస్టిక్ వల్ల భూమి పాడు కావడం ఒక ఎత్తైతే, ఆ భూమిలో పండే కూరగాయలు పండ్లలోకి కెమికల్స్ కలపడం ఇంకో పెద్ద ఘోరం. అవును, ఈరోజు మనం తినే ఆహారం ఎంతవరకు సేఫ్ ఒక్కసారి ఆలోచించండి. మార్కెట్కి వెళ్తే టమాటాలు నిగనిగలాడిపోతూ ఉంటాయి, అరటిపండ్లు పచ్చగా మెరిసిపోతూ ఉంటాయి, మామిడి పళ్ళు భలే కలర్ఫుల్గా కనిపిస్తాయి, కానీ ఆ మెరుపు వెనక ఉన్న చీకటి నిజం ఏంటో తెలుసా? కెమికల్స్. న్యాచురల్గా చెట్టు మీద పండాల్సిన పళ్లను కార్బైడ్ ఎథిలిన్ లాంటి డేంజరస్ కెమికల్స్

అంతవరకు మన ఇంటి టెర్రస్ పైన బాల్కనీలోనో చిన్న చిన్న కుండీల్లో మనకు కావలసిన కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి లాంటి కిచెన్ గార్డెన్స్ లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ పద్ధతిలో పెంచుకుందాం. మార్కెట్కి వెళ్ళినప్పుడు మరీ అంత నిగనిగలాడే పండ్ల కంటే కాస్త సహజంగా ఉండే వాటిని ఎంచుకుందాం. ఈ పండ్లు కూరగాయల్లో వాడే ప్రమాదకరమైన కెమికల్స్ ఏంటంటే కాల్షియం కార్బైడ్. మామిడి పండ్లు, అరటిపండ్లు రాత్రికి రాత్రే పండించడానికి దీన్ని ఎక్కువగా వాడతారు. దీని నుంచి వచ్చే ఎసిలిటెన్ గ్యాస్ వల్ల పళ్ళు ఫాస్ట్గా పండిపోతాయి. కానీ ఇందులో ఉండే ఆర్సెనిక్, ఫాస్ఫరస్ అనే కెమికల్ వల్ల క్యాన్సర్, కిడ్నీ ప్రాబ్లమ్స్, కంటి చూపు మందగించడం లాంటి ప్రమాదాలు వస్తాయి అని నిపుణులు చెప్తున్నారు. ఇండియాలో దీన్ని వాడడం చట్టరీత్యా నేరం. అలాగే ఆక్సిటోసిన్, కూరగాయల్లో ముఖ్యంగా సొరకాయ, గుమ్మడికాయ, వంకాయ రాత్రికి రాత్రే పెద్ద సైజులో పెరగడానికి ఈ హార్మోన్ని ఇంజెక్ట్ చేస్తారు. ఇది చిన్నపిల్లల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి కారణమవుతుంది. ఎలాంటివంటే ముఖ్యంగా ఆడపిల్లలకి దీనివల్ల ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఉదాహరణకి ప్రజెంట్ డేస్లో చాలామంది తల్లిదండ్రులని వేధిస్తున్న ప్రాబ్లం పిల్లల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సాధారణంగా 11 నుండి 14 ఏళ్ల మధ్యలో రావాల్సిన శారీరక మార్పులు ఇప్పుడు ఈ కెమికల్స్ ఇంకా మారుతున్న డైలీ లైఫ్ స్టైల్ వల్ల 8 నుండి 10 ఏళ్లకే వచ్చేస్తున్నాయి. దీనివల్ల మనసుపై తీవ్రమైన స్ట్రెస్ పడుతుంది. బాడీలో ఈస్ట్రోజన్ వంటి హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పడం వల్ల చిన్న వయసులోనే విపరీతంగా బరువు పెరగడం, అలాగే మొహం మీద, గడ్డం కింద వెంట్రుకలు రావడం, మొటిమలు విపరీతంగా రావడం వంటి ప్రాబ్లమ్స్ చూడొచ్చు. అలాగే హార్మోన్స్ అనేవి మనసుని, ఆలోచనని కూడా కంట్రోల్ చేస్తాయి. ఇవి బ్యాలెన్స్ తప్పినప్పుడు చిన్నపిల్లల్లో తీవ్రమైన కోపం, చిరాకు, డిప్రెషన్, ఏడవడం వంటి మూడ్ స్వింగ్స్ కూడా కనిపిస్తాయి. ఆడపిల్లలలాగే కూరగాయలకు వాడే ఈ హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇంకా కెమికల్స్ ఉన్న ఆహారం తినడం వల్ల బాయ్స్కి కూడా, అంటే మగపిల్లలకు కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎలాంటివంటే ఉదాహరణకి సాధారణంగా మగపిల్లలు వయసుకు వచ్చే కొద్ది వారిలో గొంతు బొంగురుపోవడం, మీసాలు, గడ్డాలు రావడం వంటి మార్పులకి కారణం టెస్టోస్టిరాన్ హార్మోన్. కానీ ఈ కల్తీ ఫుడ్ వల్ల ఈ హార్మోన్ ప్రొడక్షన్ దెబ్బతింటుంది. దీనివల్ల కొంతమందిలో వయసు పెరిగినా గొంతు పీలగా ఉండడం, మీసాలు రాకపోవడం, అలాగే హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పడం వల్ల మగపిల్లల్లో జీర్ణక్రియ వేగం మందగించి విపరీతంగా బరువు పెరుగుతారు. ముఖ్యంగా కొవ్వు అనేది మగవారిలాగా కాకుండా ఆడవాళ్లలాగా నడుము చుట్టూ తొడల మధ్య భాగంలో ఎక్కువగా పెరిగిపోతుంది. అలాగే ఫర్టిలిటీ ఇష్యూస్, ఫ్యూచర్లో పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోవడం లాంటివి చూస్తారు. లేదా అగ్రెషన్, యాంగ్జైటీ, మొండితనం, అతిగా భయపడడం, డిప్రెషన్కి లోనవడం వంటి మానసిక సమస్యలు కూడా చూడొచ్చు. ఈరోజు నుంచి ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి కల్తీ ఆహారానికి దూరంగా ఉందాం. మరెన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడుకునే కన్నా ముందు ఒక మంచి పాటనైతే విందాం.

మంచి పాటను అయితే విన్నారు కదా. ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మన ప్రోగ్రామ్ని ముగిద్దాం. అయితే ఇవాళ మన ప్రోగ్రాంలో ఒక ముఖ్యమైన గెస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఆ గెస్ట్ ఎవరో కాదు, పొద్దున్నే మనం కాఫీ తాగుతుంటే వచ్చి కప్పు అంచె మీద వాలుతుంది, పేపర్ చదువుతుంటే సరిగ్గా కళ్ళద్దాల మీద కూర్చుంటుంది, ఎంత తోలినా నేను పోను అంటూ మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఇంతకీ ఎవరబ్బా అనుకుంటున్నారా? ఎస్, మీరు గెస్ట్ చేసిందే మనందరినీ రోజువారీ విసిగించే ఈగ. ఏంటి, యువవాణిలో మాట్లాడడానికి ఇంకేం దొరకలేదా, ఈగ గురించి మాట్లాడుతున్నారేంటి అనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి, మనం ఇలా లైట్గా తీసుకునే ఈ ఈగ వెనక పెద్ద సైన్స్, ఎన్ని సర్ప్రైజెస్ ఉన్నాయో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. సాధారణంగా మన ఇంట్లో ఈగను కొట్టడానికి ఏదైనా ఒక పేపరో లేదా చేత్తోనే కొట్టడానికి ట్రై చేస్తాం, కానీ 90 సార్లు అది ఈజీగా తప్పించుకుంటుంది. అవునా కాదా? ఎందుకో తెలుసా? ఈగకి ఒక రకమైన టైం ట్రావెల్ సూపర్ పవర్ లాంటిది ఉంటుంది. దాని కళ్ళలో దాదాపు 4 లెన్సులు ఉంటాయి. మనం చేసే ప్రతి మూమెంట్ని అది స్లో మోషన్లో చూస్తుంది. అంటే సినిమాలో బుల్లెట్స్ తప్పించుకున్నట్టు మనం కొట్టే దెబ్బ దానికి స్లో మోషన్లో కనిపిస్తుంది. అందుకే అంత స్పీడ్గా ఎస్కేప్ అయిపోతుంది. ఇంకో విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? ఈగలో మనలాగా నోటితో రుచి చూడవు, వాటి కాళ్లతో రుచి చూస్తాయి. అవును, ఇవి ఏదైనా వస్తువు మీద వాలగానే కాళ్లకు ఉన్న సెన్సార్స్తో అది తినేదా కాదా అని కనిపెట్టేస్తాయి. అందుకే అవి ఎప్పుడూ కాళ్లను రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉంటాయి, వాటి టేస్ట్ బడ్స్ పర్ఫెక్ట్గా పనిచేయాలని. సినిమాలో చూపించేదాగా ఈగకు ఇంత సీన్ ఉందని మనం ఎవరం అనుకోలేదు కదా. సరే, సినిమా పక్కన పెడితే రియల్ లైఫ్లో ఈగలు లేకపోతే ఏమవుతుంది? హమ్మయ్యా, హ్యాపీగా ఉంటుంది అనుకుంటే పొరపాటే. ప్రకృతిలో దేని పాత్ర దానికి ఉంటుంది? మన చుట్టుపక్కల ఉండే వేస్ట్, కుళ్ళిపోయిన పదార్థాలని ఈగలు బ్రేక్డౌన్ చేసి మట్టిలో కలిసిపోయేలాగా చేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే అవి ప్రకృతిలో రీసైక్లింగ్ టీం అన్నమాట. కాకపోతే మన ఫుడ్ మీద వాలినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అవి బ్యాక్టీరియాను కూడా మోసుకొస్తాయి కాబట్టి. మన చుట్టూ ఉన్న ప్లాస్టిక్ కవర్లు పారేసి చెత్తను సరిగ్గా క్లీన్ చేయకపోతే అక్కడ ఫాస్ట్గా తయారయ్యేది ఈ ఈగలే. ఎక్కడ పడితే అక్కడ మురికి కాలువల్లో కుళ్ళిపోయిన చెత్త మీద వాలుతాయి, ఆ తర్వాత నేరుగా వచ్చి మన ఇంట్లో ఎంతో ఇష్టంగా వండుకున్న ఆహారం, ఏదో కూరగాయల మీద, బయట దొరికే స్ట్రీట్ ఫుడ్ మీద వాలుతాయి. అప్పుడు మురికి కాలువలోని బ్యాక్టీరియాని మోసుకొచ్చి డైరెక్ట్గా మన కంచంలోకి వడ్డిచ్చేస్తూ ఉంటాయి. టైఫాయిడ్, డయేరియా, ఫుడ్ పాయిజనింగ్ ఒకటా రెండా, దాదాపు 65 రకాల రోగాల్ని ఈగలు మోసుకొస్తాయి. ఆల్రెడీ కెమికల్స్ తిని మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, దానికి తోడు ఈ ఈగలు వాలిన ఫుడ్ తింటే ఇంకేమైనా ఉందా? హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సిందే. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, మన ఇంట్లో వండుకున్న ఏ ఆహార పదార్థాలైనా సరే అసలు ఓపెన్గా పెట్టకూడదు, ఎప్పుడూ మూతలు పెట్టాలి. రెండవది, బయట రోడ్ల పక్కన ఓపెన్గా ఉంచి అమ్మే ఫుడ్ తినడం అవాయిడ్ చేయాలి. మూడవది, మన చుట్టూ మురికి లేకుండా చెత్త పెరిగిపోకుండా క్లీన్గా ఉంచుకోవాలి. మన ఇల్లు పరిసరాలు శుభ్రంగా ఉంటే ఈగలు రావు, ఈగలు రాకపోతే రోగాలు రావు. సో విన్నారు కదా, మన ఈగ కదా సైజులో చిన్నదైనా దాని లైఫ్ స్టైల్ మాత్రం చాలా డిఫరెంట్. రేపటి నుంచి ఇంట్లో ఈగ కనుక కనిపిస్తే జస్ట్ నువ్వు గ్రేట్ అమ్మా అని చెప్పి దండం పెట్టి వదిలేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ రేపటి యువవాణిలో కలుద్దాం. దేఖ్ లో రే సాలా యే రాత్ జా గయి, తేరే ద్వార పె తేరీ మౌత్ ఆ గయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మదనపల్లెలో లక్ష కోట్ల రూపాయలతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు త్వరలో శంకుస్థాపన చేయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని లిఫ్ట్ స్కీములకు మరమ్మతులు చేసి రైతులకు శాశ్వత సాగునీటి భద్రత కల్పిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్దికి ఉప్పు భూములు కేటాయించడంలో సహకారం అందించాలని కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కోరారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం రానున్న 2-3 రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. స్టీల్ ప్లాంట్ రాకతో రాయలసీమ ప్రాంతంలో నవశకం మొదలైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో 16,350 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించనున్న ప్రతిష్టాత్మక జేఎస్డబ్ల్యూ ఉక్కు కర్మాగార పనులను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఆ తర్వాత విజయనగరం జిల్లాలోని జిందాల్ పారిశ్రామిక పార్కును కూడా వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఈ స్టీల్ ప్లాంట్ కోసం 1,100 ఎకరాల భూమిని ఇచ్చామని, సుమారు 16,000 కోట్ల రూపాయలతో మొదటి 2 విడతల ఉక్కు కర్మాగార పనులకు నాంది పలికామని చెప్పారు. సోలార్ ఎనర్జీకి 20,350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారని, 2 విడతల్లో కలిపి మొత్తం 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతుందని వెల్లడించారు. అదేవిధంగా వచ్చే 15 లక్ష కోట్ల రూపాయలతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు మదనపల్లెలో శంకుస్థాపన చేస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: ప్రపంచంలోనే గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా రాయలసీమ తయారవుతుంది. దీనికోసం ప్రభుత్వం ప్రైవేట్ 2 కలిపి 40,000 కోట్ల ప్రభుత్వం, 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తాం. ఇంకొక పక్కన స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, కడవన డిఫెన్స్ కావాల్సిన 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ కూడా ఈ రాయలసీమ నుంచి ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తా ఉంది.
0: రైతులకు అధిక ప్రాధాన్యతనిస్తూనే ప్రభుత్వం పరిశ్రమలకు ప్రోత్సాహమిస్తోందని విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. శృంగవరపుకోట మండల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణానికి కడప జిల్లా జమ్మలమడుగు నుంచి ముఖ్యమంత్రి ఈరోజు వర్చువల్గా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా శృంగవరపుకోటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, స్థానిక ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు. రైతులనుద్దేశించి మంత్రి అనిత మాట్లాడుతూ, రాష్ట్ర సమగ్ర అభివృద్దికి పరిశ్రమలు, పెట్టుబడులు ఎంతో అవసరమని పేర్కొన్నారు. రైతులు తమ భూములను త్యాగం చేయడం వల్లనే ఈ ప్రాజెక్టు సాధ్యమైందని, వారికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. మొదటి దశలో 535 ఎకరాల్లో నిర్మించనున్న ఈ ఎంఎస్ఎంఈ పార్కు ద్వారా సుమారు 45,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు రాకతో ఎస్కోట నియోజకవర్గం పారిశ్రామిక హబ్గా రూపాంతరం చెందనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భోగాపురం విమానాశ్రయం కూడా ప్రారంభానికి సిద్దంగా ఉందని, పరిశ్రమల రాకతో పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ది చెందుతాయని మంత్రి తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 15.33 కోట్ల రూపాయలతో వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం పునరుద్దరణ పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు ప్రారంభించారు. ఈ ఎత్తిపోతల పథకం జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల పరిధిలోని 17,366 ఎకరాల ఆయకట్టుకు నీరందించనుంది. 2027 ఖరీఫ్ సీజన్ నాటికి వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం పునరుద్దరణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి రామానాయుడు పాత్రికేయులకు వెల్లడించారు. రాష్ట్రంలో 1,023 లిఫ్ట్ స్కీములు ఉంటే వాటిలో కేవలం 166 మాత్రమే పనిచేస్తున్నాయని చెప్పారు. దెబ్బతిన్న లిఫ్ట్ స్కీముల మరమ్మతులతో పాటు 10 నిర్వహణ పనులు చేసేలా 4,500 కోట్ల రూపాయలతో టెండర్లు పిలుస్తున్నామని చెప్పారు. లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకొచ్చి లక్షలాది మంది రైతులకు శాశ్వత సాగునీటి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేస్తూ,
2: ఇరిగేషన్ కి ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్ తో సహా ముందుకెళ్తూ ఉన్నాం. అందులో భాగంగానే మూతపడినటువంటి లిఫ్ట్ స్కీమ్స్ అన్నింటినీ కూడా రైతుకి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కూటమి ప్రభుత్వమే భారం పెట్టుకునేటువంటి విధంగా ముందుకెళ్తూ ఉన్నాం. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, వందల వేల కోట్ల నిర్మాణం చేయడం ఎంత అవసరమో వాటిని ప్రతి సంవత్సరం కూడా మెయింటెనెన్స్ కూడా అంతే అవసరం. మెయింటెనెన్స్ కి ఈ 2 సంవత్సరాల్లోనే 1216 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్తో ఈరోజు సమావేశమయ్యారు. రాష్ట్రంలో తీర ప్రాంత మౌలిక సదుపాయాల బలోపేతం, సకాలంలో పోర్టు ఆధారిత అభివృద్దికి చేపట్టాల్సిన చర్యలపై ఈ సందర్భంగా చర్చించారు. మూలపేట పోర్టు అభివృద్దిలో విశాఖపట్నం పోర్టు అథారిటీ భాగస్వామ్యం, రాష్ట్రంలో పోర్టుల అభివృద్దికి ఉప్పు భూముల కేటాయింపులో కేంద్రం సహకారం అందించాలని కోరారు. సాగర్ మాల పథకం కింద గంగవరం పోర్టు, అనకాపల్లిలో ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా పోర్టుకు అనుసంధాన రహదారులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సాగర్మాల 2.0 కింద ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం,

0: దుగ్గరాజపట్నం మెగాషిప్ బిల్డింగ్ క్లస్టర్కు సహకారం అందించాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో మారిటైమ్ మౌలిక సదుపాయాల కల్పనతో తూర్పు తీరంలో ప్రధాన పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని జనార్దన్ రెడ్డి కేంద్ర మంత్రికి తెలిపారు. ఈ సమావేశంలో పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన అధికారులతో కలెక్టర్ ఈరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ఐఆర్ మ్యాపింగ్ శాతం పెంచాలని బీఎల్ఓలను ఆదేశించారు. బీఎల్ఓలు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే వాటిని ఆర్ఓలు ఏఈఆర్ఓలు పరిష్కరించాలన్నారు. 2025 ఓటరు జాబితా తప్పనిసరిగా బీఎల్ఓల దగ్గర పెట్టుకోవాలని ఆదేశించారు. ఎన్యూమరేషన్ ఫారాలపై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని కలెక్టర్ పేర్కొంటూ,
1: ఎక్కువగా ఇక్కడ రూరల్ ఏరియా కాబట్టి లిటరసీ రేట్ ఇస్ ఆల్సో ఓన్లీ 50%. కాబట్టి ఆ ఫార్మ్స్ ఫిల్ చేయడానికి వాలంటీర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆశ ఏఎన్ఎం అంగన్వాడీ వర్కర్స్ కి కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఫార్మ్ ఫిల్లింగ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 2002 లిస్ట్ లో ఉన్న ఓటర్స్ ని వాళ్ళు 2002 లిస్ట్ లో ఎక్కడ వాళ్ళ ఎపిక్ ఉంటే వాళ్ళు ఏ పార్ట్ నెంబర్ లో ఉన్నారు, ఏ పోలింగ్ స్టేషన్ లో ఉన్నారు ఫిల్ చేస్తే ఈజీగా ఫార్మ్ సబ్మిట్ చేసుకోవచ్చు.
0: 3 రోజుల చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడిపల్లె మండలం పొగురుపల్లె గ్రామానికి ఈ సాయంత్రం చేరుకున్నారు. అక్కడ 200 కోట్ల రూపాయలతో నిర్మించిన ఏబీఐఎస్ ప్రోటీన్స్ పరిశ్రమను ప్రారంభించారు. యూనిట్ పనితీరును కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. 30.75 ఎకరాల్లో అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ చికెన్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. ఏబీఐఎస్ పరిశ్రమ ద్వారా 1,400 మందికి ప్రత్యక్ష పరోక్షంగా ఉపాధి కల్పించనున్నారు. ప్రారంభ దశలోనే 400 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. చికెన్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుతో స్థానిక కోళ్ల పెంపకందారులకు లబ్ధి చేకూరనుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన నిన్నటి అల్పపీడనం రానున్న 2-3 రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పలు సూచనలు జారీ చేసింది. హజ్ యాత్ర 2026కు సంబంధించి రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికులందరూ సురక్షితంగా స్వదేశానికి చేరుకోవడంపై హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ బాషా హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మదనపల్లెలో 100 కోట్ల రూపాయలతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్కు త్వరలో శంకుస్థాపన చేయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని లిఫ్ట్ స్కీములకు మరమ్మతులు చేసి రైతులకు శాశ్వత సాగునీటి భద్రత కల్పిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్దికి ఉప్పు భూములు కేటాయించడంలో సహకారం అందించాలని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ఆతంకవాదం ప్రతి పాకిస్తాన పక్షతః అవిరతం క్రియమాణం పోషణం మత్వా భారతేన సింధు జలసంధిః. స్థగితావస్థాయామేవ రక్షితుం పునః స్వప్రతిజ్ఞ దృఢీకృత. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా పవిత్ర అమరనాథ యాత్ర రాష్ట్రస్య ఆధ్యాత్మిక పరంపరాయాః సాంస్కృతిక ఏకతాయాః చ కంచన శాశ్వతం అధ్యాయమితి వ్యాహృత. యాత్రా ప్రసంగే గచ్చద్భ్యః సర్వేభ్యః శ్రద్ధాలుభ్యః ప్రకటితాః శుభాశంసాః. కేంద్రీయ విత్త మంత్రిణా నిర్మలా సీతారమణేన వికసిత భారతస్య గౌరవపూర్ణ లక్ష్య యాత్రాయై ఫ్రాన్స్ దేశస్య నివేశకాః సోత్సాహం ఆహుతాః. భూకంప పీడితే వెనెజువలా దేశే మృతకానాం సంఖ్య 2,000+ జాతా. సహస్రశః జనాః సంప్రతి అపి అజ్ఞాతాః సంతి. భారతేన తత్ర ఆపరేషన్ అమిస్తాద్ ఇత్యస్య అభియానస్య అంతర్గతం మానవీయ సహాయతా కార్యాణి తీవ్రీకృతాని. భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన శ్వః యావత్ గుజరాత్ గోవా మధ్య మహారాష్ట్ర

0: ప్రచలితస్య చికిత్సాకార్యస్య చిత్రాణి ప్రసారయతా సమ్ములిఖితం యత్ భారతీయ సేనాక్షేత్ర చికిత్సాలయః ప్రభావితేషు సముదాయేషు నిరంతరం చికిత్సా సేవాః ప్రయచ్చతి. వెనిజువలా స్థితేన భారతీయ దూతావాసేన కథితం యత్ అస్మిన్ దక్షిణ అమెరికా రాష్ట్రే భారతస్య వ్యావసాయిక సేవా గుణవత్తాయాః జనసామాన్యైః భూరిశః ప్రశంసా కృతా. వెనిజువలా దేశస్య కార్యవాహక రాష్ట్రపతిః డెల్సి రోడ్రిగెజ్ ఇత్యేషా సప్తదివసీయస్య రాష్ట్రియ శోకస్య ఘోషణాం కృతవతి. అనేన భీషణ భూకంపేన మృతానాం సంఖ్యా 95,500+ సంజాతా. పశ్చిమ బంగాళ విధానసభాయా నవనిర్వాచితానాం సదస్యానాం కృతే ఆయోజితస్య ద్విదివసీయ అభివిన్యాస కార్యక్రమస్య అద్య కోలకతాయాః న్యూ టౌన్ కన్వెన్షన్ కేంద్రే లోకసభాధ్యక్షేన ఓమ బిర్లా ఇత్యనేన విధివత్ ఉద్ఘాటనం విహితం. ఉద్ఘాటన సమారోహాత్ ప్రాగేవ లోకసభాధ్యక్షాయ ఓమ బిర్లా వర్యాయ గార్డ్ ఆఫ్ ఆనర్ ఇతి రాష్ట్రీయ సమ్మాన ప్రణామః సమర్పితః. ఉద్ఘాటన సత్రం సంబోధయన్ లోకసభాధ్యక్షః ఓమ బిర్లా ప్రావోచత్ యత్ విధాయకానాం కృతే విధి నిర్మాణ ప్రక్రియాయాః తంత్రస్య చ గభీర జ్ఞానస్య ఆవశ్యకతా వర్తతే. భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన గుజరాత్ కొంకణ గోవా మధ్య మహారాష్ట్ర ఒడిశా పశ్చిమ మధ్యప్రదేశేషు శ్వః యావత్ అతివృష్టేః రక్త సంచేతనా ప్రసారితా. అనేనైవ సహ ఛత్తీస్గఢ్ పూర్వ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ విదర్భ క్షేత్రేషు ఝంఝావాతస్య విద్యుత్ ప్రపాతస్య చాపి సంభావనా ప్రకటీకృతా. విభాగానుసారం శ్వః యావత్ ఉత్తరప్రదేశ్ బిహార్ ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బంగాళ్ కర్ణాటక్ జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ తమిళనాడు పుదుచ్చేరి కరైకల్ తెలంగాణ పూర్వోత్తర రాజ్యేషు అపి అత్యధిక వృష్టిః భవితుం శక్యా. ఫిఫా విశ్వ చషకే కెనడా దేశస్య వెంకూవర్ నగరే స్విట్జర్లాండ్ దేశేన అల్జీరియా దేశః 2-0 ఇత్యంకాంతరాలేన పరాజిత్య రౌండ్ ఆఫ్ 16 చక్రే ప్రవేశః సంప్రాప్తః. ఇతిహాసే చతుర్వారం ప్రాగుపాంత్య చరణే గంతుం స్విట్జర్లాండ్ దళం ఆగామి మంగళవాసరే అస్మిన్నేవ స్థానే కొలంబియా అథవా ఘానా దేశేన సహ స్పర్ధిష్యతి. అన్యస్మిన్ ద్వంద్వే స్పెయిన్ దేశేన కాలిఫోర్నియాయాః లాన్స్ ఎలెంజిస్ క్రీడాంగణే రౌండ్ ఆఫ్ 32 చక్రే ఆస్ట్రేలియా దళం 3-0 ఇత్యనేన పరాభూయ రౌండ్ ఆఫ్ 16 చక్రే స్వస్థానం సురక్షితం. అపరత్ర కెనడా దేశస్య టొరెంటో నగరే ప్రవృత్తే ద్వంద్వే పోర్తుగాల్ దేశః అపి క్రొయేషియా దళం 2-0 ఇత్యంకంతరాలేన పరాజిత్య రౌండ్ ఆఫ్ 16 చక్రే ప్రాప్తవాన్. మంగళవాసరే డలాస్ నగరే రౌండ్ ఆఫ్ 16 చక్రే పోర్తుగాల్ దళం స్పెయిన్ దేశం సమ్ముఖీ కరిష్యతి. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పల్లెసిమల కార్యక్రమంలో రంగస్థలి విశ్వనాథ నాయక్ విజయన్ నాటకం నుంచి నాగమ నాయకుని పాత్ర వింటారు. నిర్వహణ శ్రీ కె ప్రేమయ్య, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు.
1: అదెంత పని మహారాజా, సుందర పాండ్యా నిన్ను పరా

ఏమబ్బా రాయలు మహావీరుడా? ఆ మహావీరుని విజయ రహస్యము నా శక్తియుక్తిలే చూడు. ఓ రయ్యా

0: ఇచ్చబుద్ధి
1: వాడారోయ మేఘవంగ పులి అట్టి దురాత్ముని.

0: పగులమ్మ, నేను వాంఛిస్తున్నా. ప్రేక్షకు రాజద్రోహముని ముద్ర వేస్తున్నవా?
1: విప్పిన రెక్కలు గగన వీ

పది దాల్చిన నాదు.

0: సువిశాల పాండ్య చోళ రాజ్యములకు మహారాజులై నేటికి 20 సంవత్సరములు ముగిసినవి. నాగులాంబ నన్ను వీడిపోవు నాటికి గర్భవతి కన్నా ఆమె ఒకవేళ ఆడుబిడ్డకు జన్మనిచ్చి ఉండునా? లేదు లేదు, నా వంశదీపమై వెలుగొందు చౌర ధైర్య పరాక్రమవంతుడైన కన్న కుమారునే నాకు అందజేయుడికే నిరీక్షించుతున్నాను. కన్నకుమారుడైన
1: ప్రాయమునా

పునఃసమాగమాగలాసినై నాగులాంబ పునఃసమాగమాగలాసినై ఎంత కాలము గడపలేను కాలము ఎంత విచిత్రమైనది ఎంత విచిత్రమైనది కాలము కారణమై.

నా భార్యాపుత్రుల తలంపునకు వచ్చినంత నా భార్యాపుత్రుల తలంపునకు వచ్చినంత నా మనస్సు విఫలమగుతుంది. వారిని కలవగల రోజు ఎన్నడూ వచ్చినాక.

కన్నడ పండితులారా, పాండ్య వీరులారా, యుద్ధమునకు సన్నిధులు కండు.

నాయకుడు నీవేనా? అవును, నాగమ నాయకుడను నేనే. యుద్ధములు చేసి చేసి మనోదేహములు కట్టసములైన నాగమ నాయకులను నేనే.

0: మీరింతవరకు విశ్వనాయక విజయన్ నాటకం నుంచి నాగమ నాయకుని పాత్ర విన్నారు. నిర్వహణ శ్రీ కె ప్రేమయ్య, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు. ఈనాటి పల్లెసీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: సాగుభూముల్లో సేంద్రియ కర్బనం యొక్క ప్రాముఖ్యత. ప్రస్తుతం మన రాష్ట్రంలోని నేలల్లో సేంద్రియ కర్బనం అత్యల్ప స్థాయిలో 0.5% కంటే తక్కువ ఉంది. మొక్కల పెరుగుదల అలాగే నేల ఆరోగ్యానికి సేంద్రియ పదార్థం చాలా ముఖ్యం. సేంద్రియ పదార్థం నీటి నిల్వ సామర్థ్యం పెంచడానికి నేల నిర్మాణం, గాలి ప్రసరణ, పోషకాల సరఫరా అలాగే సూక్ష్మజీవుల ఆవాసానికి తోడ్పడుతుంది. నేల సేంద్రియ కర్బనాన్ని నిల్వ చేయటం ద్వారా గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను తగ్గిస్తుంది. ఇది వాతావరణ సమతుల్యతకు సహాయపడుతుంది. ఈ కారణాల వల్ల ఆరోగ్యకరమైన నేల, స్థిరమైన వ్యవసాయ పద్ధతులకు సేంద్రియ పదార్థం చాలా కీలకం. సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్టె ఎరువుల వాడకం ద్వారా నేలలో సేంద్రియ పదార్థాన్ని పెంచవచ్చు. ICAR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ సమన్వయంతో 2017-2023లో నిర్వహించిన ఒక అధ్యయనంలో భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో 620 జిల్లాల నుండి 254,236 మట్టి నమూనాలను సేకరించి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సేంద్రియ కర్బనం నేల రసాయన లక్షణాలనే కాకుండా నేల యొక్క భౌతిక లక్షణాలను అలాగే జీవ లక్షణాలను ప్రభావితం చేస్తాయని నివేదించారు. ఒక ప్రాంతంలో సేంద్రియ కర్బన శాతం నిర్ణయించడంలో పంటలు వేసే పద్ధతులు ముఖ్యమైన భూమిక పోషిస్తాయి. వరి ఆధారిత పంటలు లేదా అపరాలు ఆధారిత పంటలు అనుసరించిన నేలలో గోధుమ అలాగే ధాన్యం పంటలను అనుసరించిన ప్రాంతాల కంటే సేంద్రియ కర్బనం శాతం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే నేలల్లో సేంద్రియ కర్బనం తగ్గటానికి గల కారణాలను మనం గమనించినట్లయితే, పూర్వం పంటతో పాటు ప్రతి రైతుకు పాడి ఉండేది కాబట్టి పశువుల ఎరువును బాగా ఉపయోగించేవారు. పంట వ్యర్థాలను పశువులకు మేతగా వాడేవారు. రసాయన ఎరువులు వాడకం మొదలైనప్పటి నుండి వీటి వాడకం సులభతరంగా ఉండటంతో పంటలకు సేంద్రియ ఎరువులను వేయటం పూర్తిగా తగ్గిపోయినప్పుడు నేల

లోని సేంద్రియ పదార్థాల నిల్వలు తగ్గిపోతాయి. హరిత విప్లవంలో భాగంగా పెరుగుతున్న జనాభాకు సరిపడే ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయడానికి అధిక దిగుబడినిచ్చే వంగడాలను కనుగొన్నారు. అధిక దిగుబడినిచ్చే రకాలు నేలల నుండి పోషకాలను అధికంగా స్వీకరిస్తాయి. వీటికోసం అధిక రసాయనిక ఎరువులను వాడారు. తరువాత కాలంలో రైతులు ఉపయోగించవలసిన దానికంటే అధికంగా రసాయన ఎరువులను వాడటం, భూసార పరీక్షలు నిర్వహించకుండా ఆయా నేలల్లో పోషకాల మోతాదు ఎంత ఉందో తెలుసుకోకుండా రసాయనిక ఎరువులను వాడటం వల్ల నేలలు సారవంతతను కోల్పోయాయి. సేద్య భూములైతే అధికంగా నేలలను దున్నటం, పోషకాలను అధికంగా తీసుకునే పంటలను పండించటం, పంటల వ్యర్థాలను నేలల్లో కలయదున్నకుండా కాల్చటం వల్ల నేలల్లో నిక్షిప్తం అవ్వవలసిన కార్బనం వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్గా కలుస్తుంది. దీంతో వాతావరణ కాలుష్యం పెరిగి వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. అసలు ఈ సేంద్రియ కార్బనం యొక్క ప్రాముఖ్యతని మనం చూసుకున్నట్లయితే, సేంద్రియ కార్బనం నేల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. నేలలో ఉండే సూక్ష్మజీవులకు సేంద్రియ కార్బనం ఆహారం. నేల భౌతిక, రసాయనిక, జీవ సంబంధ ధర్మాలన్నీ సేంద్రియ కార్బనంపై ఆధారపడి ఉంటాయి. సేంద్రియ కార్బనం ఎక్కువగా ఉన్న నేలలు అధిక సారం, ఉత్పాదకత కలిగి మంచి నాణ్యమైన పంట దిగుబడినిస్తాయి. ఈ సేంద్రియ కార్బనం ఎక్కువగా ఉన్న నేలలు అధిక సారము, ఉత్పాదకత కలిగి మంచి నాణ్యమైన పంట దిగుబడిని ఇస్తుంది. సేంద్రియ కార్బనం తక్కువగా ఉన్నట్లయితే నేలలో సూక్ష్మ పోషకాల లోపం ఎక్కువగా ఉంటుందని, అలాగే సేంద్రియ కార్బనం ఎక్కువగా ఉంటే పోషకాల లోపం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. నేలలో సేంద్రియ కార్బన స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి అంటే, సేంద్రియ పదార్థాలు లేదా జీవ పదార్థాలన్నింటిలో ఉండే ముఖ్యమైన పోషక మూలకమే సేంద్రియ కార్బనం. సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు, కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులు, పంట వ్యర్థాలన్నింటిలో సేంద్రియ కార్బనం ఉంటుంది. వీటిని నేలకు వేసినప్పుడు నేలకు సేంద్రియ కార్బనం అందుతుంది. ఈ సేంద్రియ కార్బనం సేంద్రియ పదార్థాల కొలమానంగా చెప్పవచ్చు. సాధారణంగా మన దేశంలోని నేలల్లో సేంద్రియ కార్బనం 0.5% కన్నా తక్కువ ఉంటే సేంద్రియ కార్బనం తక్కువగా ఉన్నట్లుగాను, 0.50 నుండి 0.75% వరకు ఉంటే, మధ్యస్థంగాను 0.75% కన్నా ఎక్కువ ఉంటే కనుక ఆ నేలలో సేంద్రియ కార్బనం ఎక్కువగాను ఉన్నట్లు గుర్తించాము. మన నేలల్లో సేంద్రియ కార్బనం 0.3% కన్నా తక్కువ ఉంది. కాబట్టి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్ని సంవత్సరాల తర్వాత మనం పంటలు పండించుకోలేని స్థితికి వెళ్తాము. నేల భౌతిక లక్షణాలపై సేంద్రియ కార్బన ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం గమనిస్తే, నేలకు వివిధ భౌతిక ధర్మాలు ఉంటాయి. అవి నేల నిర్మాణం, ఇసుక, ఒండ్రు, బంకమన్ను శాతం, నేలలో ఉండే నీరు, నేల ఉష్ణోగ్రత, నేలలో ఉండే సూక్ష్మ స్థూల రంధ్రాలు, నేల రంగు, ఇలా నేల భౌతిక ధర్మాలుగా చెప్తాము. సేంద్రియ కార్బనం అధికంగా ఉన్నప్పుడు నేలలోని వివిధ రేణువుల మధ్య అతుక్కునే గుణం పెరిగి నేల నిర్మాణం బాగుంటుంది. సూక్ష్మ స్థూల రంధ్రాలు సమపాళలో ఉండి నీరు, గాలి సరిపడినంతగా ఉంటాయి. నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. సేంద్రియ కార్బనం అధికంగా ఉన్న నేలలు ముదురు గోధుమ రంగు నుండి నలుపు వర్ణంలో కనిపిస్తాయి. సేంద్రియ కార్బనం తక్కువగా ఉండటం వల్ల నేల భౌతిక లక్షణాలు దెబ్బతింటాయి. పంటకు కావలసిన పోషకాలు సమతుల్యంగా అందుబాటులోకి రావు. నీటిని, పోషకాలను నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఉండదు. నేలల్లో పోషకాల నిష్పత్తి సరిగా ఉండదు. నేలలో సూక్ష్మజీవులు తగినంత సంఖ్యలో ఉండకపోవటం వల్ల పోషకాల లభ్యత తగ్గిపోతుంది. పంటల దిగుబడి కూడా తగ్గిపోయి ఆహార భద్రతపై ప్రభావం చూపుతుంది. అదేవిధంగా నేల రసాయన లక్షణాలు అలాగే సూక్ష్మజీవులపై సేంద్రియ కార్బన ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం గమనించుకున్నట్లయితే, సేంద్రియ కార్బనపు నేలల్లో పోషకాలు నిల్వ ఉండే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా సూక్ష్మజీవులు నేలలోని సేంద్రియ కార్బనాన్ని ఉపయోగించుకుని నేలలోని సేంద్రియాలను విచ్ఛిన్నం చేస్తాయి. సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసే క్రమంలో సేంద్రియ ఆమ్లాలను విడుదల చేస్తాయి. ఈ ఆమ్లాలు నేల ఉదజనని తటస్థంగా ఉంచేందుకు దోహదపడతాయి. ఉదజని తటస్థం నుండి అల్పక్షారం ఉన్నప్పుడు నత్రజని, భాస్వరం, పొటాషియం, సల్ఫర్, కాల్షియం, మెగ్నీషియం పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రైజోబియం, అజోస్పైరిల్లం, అజటోబాక్టర్ నత్రజనిని స్థిరీకరిస్తాయి. సేంద్రియ కార్బనం తగ్గడం వల్ల వీటన్నిటినీ కృత్రిమంగా తయారు చేసి జీవ ఎరువులుగా, జీవ శిలీంద్ర నాశకాలుగా వినియోగిస్తున్నాం. వాతావరణ మార్పులకు నేలలో సేంద్రియ కార్బనానికి ఉన్న సంబంధం గురించి మనం చూసుకున్నట్లయితే, ఎరువుల అసమతుల్యత ఎక్కడ ఉందో అక్కడ నేలలో ఉన్న సేంద్రియ కార్బనం తగ్గిందని కనుక్కున్నారు. దీనికి తోడు వాతావరణంలో మార్పులు సేంద్రియ కార్బనంపై ప్రభావం చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
సేంద్రియ

0: గర్భణంపై వర్షపాతం గణనీయమైన ప్రభావాన్ని ఏమీ చూపదు. కానీ ఉష్ణోగ్రతతో ఇది చాలా ప్రతికూలంగా సంబంధం కలిగి ఉంటుంది. ఉష్ణోగ్రత పెరుగుతుంటే భవిష్యత్తులో నేల సేంద్రీయ గర్భణం మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. అది నేల ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా కార్బన్ క్రెడిట్ నేల నుండి ఉష్ణ ఉద్గారాలను కూడా ప్రభావితం చేస్తుంది. నేలలో ఎక్కువ కర్బనం ఉంటే ఎక్కువ ఉష్ణ శోషణ ఉంటుంది. కర్బనం తక్కువగా ఉంటే నేలలో ఉష్ణ శోషణ తక్కువగా ఉంటుంది. అది ప్రమాదకరం. సాధారణంగా సేద్యపు నేలలో కంటే అటవీ భూముల్లో సేంద్రీయ కర్బనం అధికంగా ఉంటుంది. దీనికి కారణం అడవుల్లో ఎండిపోయిన ఆకులు కొమ్మలు నేలపై పడుతూ ఉంటాయి కాబట్టి. వీటితో పాటు జంతు కళేబరాలు నేలపై పడి ఇవన్నీ నేలలో సేంద్రీయ కర్బనాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. నేల ఎప్పుడూ సేంద్రీయ వ్యర్థాలతో కప్పబడి ఉంటుంది. దీనివల్ల నేల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. సేంద్రీయ కర్బనం వృధా కాదు. వర్షపాతం అలాగే ఉష్ణోగ్రత సేంద్రీయ కర్బనంను నిర్ణయిస్తుంది. ఉదాహరణకు ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉన్న రాయలసీమ ప్రాంతాలైన అనంతపురం, కర్నూలు, నంద్యాలలో సేంద్రీయ కర్బనం 0.5% కన్నా తక్కువ ఉంటుంది. అదే ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న కోస్తా జిల్లాలైన గోదావరి, అనకాపల్లి, అలాగే ఎత్తైన ప్రాంతాలైన చింతపల్లి, పాడేరు, అరకులో సేంద్రీయ కర్బనం 0.75% కన్నా అధికంగా ఉంటుంది. పంటల విధానాలతో సంబంధం లేకుండా ఉష్ణోగ్రత, వర్షపాతం, ఎత్తు నేలల్లో సేంద్రీయ కర్బన సాంద్రతను నిర్ణయించే మూడు ముఖ్యమైన అంశాలు అని అధ్యయనం చెప్తున్నాయి. భూమి ఎత్తు ఎక్కువగా ఉంటే సేంద్రీయ కార్బన్ శాతం ఎక్కువగా ఉంటుంది. కాని మనం కొండల నుండి తక్కువ భూమికి మారితే సేంద్రీయ కర్బనం శాతం తక్కువగా ఉంటుంది. నేలల్లో సేంద్రీయ కర్బన శాతాన్ని మట్టి నమూనాలను సేకరించి ప్రయోగశాలలో భూసార పరీక్షల ద్వారా నేలల్లో సేంద్రీయ కర్బన శాతాన్ని తెలుసుకోవచ్చు. శాస్త్రవేత్తలు చెప్పిన పరిధుల ఆధారంగా నేలను బట్టి సేంద్రీయ ఎరువులను ఎకరానికి ఎంత వేయాలో భూసార పరీక్ష పత్రం అంటే సాయిల్ హెల్త్ కార్డులో నమోదు చేసి ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ సేంద్రీయ కర్బనం నేలల్లో పెంచడానికి యాజమాన్య పద్ధతులను ఏ విధంగా చేపట్టాలో తెలుసుకుందాం. ముందుగా నేలల తయారీ ఏ విధంగా చేసుకోవాలి అంటే నేలను ఎక్కువసార్లు దున్నటం వల్ల సేంద్రీయ కర్బనం తగ్గుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నేలను దున్నకుండా లేక తక్కువసార్లు దున్ని నేల కోతకు గురికాకుండా నేల నీరు సంరక్షించినచో సేంద్రీయ కర్బనం పెరుగుతుంది. ఉదాహరణకు వరి పంట తర్వాత దున్నకుండా మొక్కజొన్న పంటను జీరో టిల్లేజ్ పద్ధతిలో సాగు చేయటం లేదా మినిమం అలాగే పెసరు పంటలను వెదజల్లుకోవటం లాంటి పనులను చేసుకోవాలి. పంట అవశేషాల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి అంటే వరి కోతల తర్వాత పంట వ్యర్థాలను నేలలో రోటోవేటర్ ద్వారా కలియదున్నుకోవాలి. అలాగే వరిని యంత్రాలతో కోసి తరువాత వరిగడ్డిని ట్రాష్ రెడ్డర్ ద్వారా చిన్న చిన్న ముక్కలుగా చేసి నేలలో కలిపినట్లయితే అవి త్వరగా విచ్ఛిన్నం కావటానికి వీలుగా ఉంటుంది.
1: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:15 పంట సిమల కార్యక్రమంలో ఈ క్రాప్ బుకింగ్ ఇన్సూరెన్స్ వివరాలు, డాక్టర్ డి ప్రమీల గారితో పరిచయం, పశువుల్లో పొదుగువాపు జాగ్రత్తలు వివరాలు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 విజ్ఞాన మరియు పర్యావరణ కార్యక్రమంలో నిత్య జీవితంలో సైన్స్, డాక్టర్ చల్లా కిషోర్ రెడ్డి గారి ప్రసంగం వినవచ్చు. 8:15 చిత్రగీతాలు, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ నుంచి, 10:00 భక్త రామదాసు చరిత్ర కోట సచ్చిదానంద శాస్త్రి గారిచే హరికథాగానం. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇప్పుడొక చిత్రగీతం.

నర్తనశాల చిత్రానికి పి సుశీల్ పాడిన పాట అది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. రేపటి వరకు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారు. ఏవియేషన్ ఆధారిత అభివృద్ది తదుపరి దశను వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సమగ్రమైన, సుస్థిరమైన విమాన అనుసంధానాన్ని నిర్ధారించడానికి రూపొందించిన పలు వ్యూహాత్మక అంశాలపై ఈ పథకం దృష్టి సారిస్తుంది. తన పర్యటనలో భాగంగా రాజస్థాన్లోని బాలోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను బలోత్రాలోని పచ్పద్రా వద్ద దేశానికి అంకితం చేస్తారు. జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2కి కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. దీని మొత్తం వ్యయం 13,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54,000 మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు అందజేస్తారు. అనంతరం సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ను సందర్శిస్తారు. అక్కడ సానంద్లోని సీజీ సెమీ అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈ కేంద్రంలో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కావడం అనేది భారతదేశపు సెమీకండక్టర్ తయారీలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. గ్లోబల్ సెమీకండక్టర్ వాల్యూ చైన్లో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఇది ఒక పెద్ద ముందడుగు. దీనిని 7,500 కోట్ల రూపాయలకు పైగా మొత్తం పెట్టుబడితో అభివృద్ది చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో సీనియర్ పబ్లిక్ సెక్టర్ ఎగ్జిక్యూటివ్ల కోసం ఏర్పాటు చేసిన 3వ బ్యాచ్ దక్ష్ నాయకత్వ అభివృద్ది కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జితేంద్ర సింగ్ ప్రభుత్వ రంగ సంస్థల కోసం తరువాతి తరం నాయకత్వాన్ని తయారు చేయడంలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఈ బ్యాచ్లో మహిళా అధికారుల ప్రాతినిధ్యం పెరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ ఎస్ రాధా చౌహాన్ మాట్లాడుతూ ఈ శిక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సరికొత్త సాంకేతికతలు చేర్చినట్టు తెలిపారు. దక్ష్ కార్యక్రమం ప్రభుత్వ రంగ సంస్థల్లో తర్వాతి తరం నాయకత్వాన్ని తయారు చేయడానికి, సంస్థాగత సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 16వ ఆర్థిక సంఘం సిఫారసులపై చర్చించేందుకు న్యూఢిల్లీలో రాష్ట పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు నిర్వహించింది. ఈ కమిషన్ కింద గ్రామీణ స్థానిక సంస్థల కోసం 435,236 కోట్ల రూపాయలను సిఫారసు చేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది 15వ ఆర్థిక సంఘం కేటాయింపుల కంటే దాదాపు 84% అధికం. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ మాట్లాడుతూ ఇందులో 80% ప్రాథమిక నిధులు, 20% పనితీరు ఆధారిత నిధులు ఉంటాయని పేర్కొన్నారు.
1: सोलहवें वित्त आयोग की अनुशंसा के आलोक में राज्यों में कैसे तैयारी करें, कैसे परफॉर्मेंस ग्रांट का पूरा लाभ उठा सकें, सभी बिंदुओं पर चर्चा करके सभी राज्यों को उसके लिए तैयार करने के लिए आज की यह कार्यशाला थी। 73वें संविधान संशोधन के तहत ये राज्यों का विषय है और राज्यों के सहयोग से ही हम पंचायतों को आत्मनिर्भर बना सकते हैं।
0: 18 రాష్ట్రాల మంత్రులు హాజరైన ఈ సదస్సు ద్వారా 2.76 లక్షల గ్రామీణ స్థానిక సంస్థలు లబ్ది పొందనున్నాయి. పంచాయతీలను డిజిటలైజ్ చేయడం, వాటి సొంత ఆదాయ వనరులను పెంచి స్వయం సమృద్దిగా మార్చడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6 నుండి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యకర్తాలోని ప్రాంబనన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8 నుంచి 10వ తేదీ వరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ ఇండియా ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా ఈ నెల 10-11 తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. కాగా గత 40 ఏళ్లలో ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో మాట్లాడుతూ మంత్రి ఈ ఏడాది నిర్దేశించుకున్న 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా భారతదేశం సరైన పంథాలో పయనిస్తోందన్నారు. మొదటి త్రైమాసికంలోనే వార్షిక ఎగుమతుల్లో దాదాపు 15% నమోదైనట్టు పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మార్గదర్శకత్వం వహించడానికి ప్రత్యేక నోడల్ అధికారులను నియమిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఒమన్, స్విట్జర్లాండ్, యుఏఈ, యూకేలతో కుదుర్చుకున్న ఉచిత వాణిజ్య ఒప్పందాలను ఎగుమతిదారులు పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
2: Our aim is not small. Our aim is to grow in the current year. We were 863 billion last year. We want to grow to $1 trillion export this year. And to reach 1 trillion, our goods export will have to increase from 440 to about 530. $90 billion increase. That is 17% growth in goods.
0: దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. రేపటి వరకు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉంది. అలాగే ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్, జార్ఖండ్, అండమాన్ నికోబార్ దీవుల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో సోమవారం వరకు ఉక్కపోత, వేడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంట సీమలు కార్యక్రమంలో ఈ క్రాప్ బుకింగ్ ఇన్సూరెన్స్ వివరాల గురించి డాక్టర్ డి ప్రేమిల గారితో పరిచయం వింటారు.
1: వ్యవసాయదారులకి మేలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నో కొత్త కొత్త పథకాలని ప్రవేశపెడుతుండడం జరుగుతోంది. మరి ఈ పథకాలు అన్ని కూడా వ్యవసాయదారులకి తెలియచెప్పే ఉద్దేశంతో మనం ఈ రోజున ఈ క్రాప్ అంటే పంట నమోదు ప్రక్రియ, తర్వాత ఈ పంటల బీమా పథకం, వీటి ఆవశ్యకత, ఎలాగా వీటిని నమోదు చేసుకోవాలి, దీనివల్ల రైతులు ఏ రకంగా లాభం పొందుతారు, ఈ వివరాలన్నీ మనకి చెప్పడానికి డి ప్రమీల గారు మన స్టూడియోస్ లో ఉన్నారు. వీరు అడిషనల్ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, వ్యవసాయ శాఖలో అడిషనల్ డైరెక్టర్ గా ఉంటున్నారు. అలాగే డైరెక్టర్ ఆత్మ కూడా పనిచేస్తున్నారు. వీరు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.

0: మరి ఈ రోజున ముఖ్యంగా ఈ పంట నమోదు ప్రక్రియ, ఈ క్రాప్ బుకింగ్ అని చెప్పి చాలా ఫేమస్ గా చెప్తున్నారు కదా, ఈ వ్యవసాయదారులు ఎలా వాళ్ళ పంటల్ని నమోదు చేసుకోవాలి, ఎవరిని సంప్రదించాలి, దానివల్ల వాళ్ళకి కలిగే లాభాలేంటి, ఆ వివరాలన్నీ మీరు చెప్తారని
1: అట్లాగే సార్. నమస్కారం సార్. ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే ఈ క్రాప్ అది పంట నమోదు ప్రక్రియ ఎలా చేస్తామంటే రెండు సీజన్లుగా మనం డివైడ్ చేసుకుంటామండి, అంటే ఖరీఫ్ అండ్ రబీ. ఈ పంట కాలంలో తప్పనిసరిగా ఈ క్రాప్ కార్యక్రమం రైతులు వేసిన పంటలు నమోదు చేసుకోవాలి సార్. అదేవిధంగా ఈ వ్యవసాయ ప్రణాళిక, ఇన్పుట్స్, అదేవిధంగా రుణ ప్రణాళిక వంటి వాటితో పొరపాటుగా వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, అదే ధాన్యం, మొక్కజొన్న, ప్రత్తి, మిరప, అపరాలు మొదలైనన్నిటి కూడా ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ తో, అదేవిధంగా ఈ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ తో మనం పంటల బీమా పథకం తదితర కార్యక్రమాలకి ఈ క్రాప్ నమోదు అనేది సమాచారం ఉపయోగంలో ఉంటుంది. కనుక ఈ కార్యక్రమాన్ని అత్యంత జాగ్రత్తగా, తప్పు సమాచారానికి అవకాశం లేకుండా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
0: అంటే మరి తప్పు సమాచారం అంటున్నారు అంటే అందులో కూడా ఏమైనా తప్పులు చేసే అవకాశం ఉన్నదా వీళ్ళు రైతులు?
1: అవునండి, ఈ క్రాప్ నమోదు చేసేటప్పుడు కొన్ని మనం పాటించాల్సిన విషయాలు ఉంటాయి. అదేంటంటే గ్రామ సచివాలయంలో ఉన్న విఏఏలు కానివ్వండి, విహెచ్ఏ అంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ లో విహెచ్ఏలు కానివ్వండి, తమ పరిధిలో ఉన్న రైతులు అంటే వాళ్లు వేసిన పంటల తాలూకా వివరాలన్నీ కూడా ఈ క్రాప్ అప్లికేషన్ అందు ఈ ముందు నమోదు చేసుకుంటారు. ఆ నమోదు చేసుకున్న తర్వాత సీజన్ వారీగా ఇందాక చెప్పుకున్నట్లుగా ఖరీఫ్, రబీ, అదేవిధంగా కొన్ని చోట్ల వేసవి పంటను కూడా దానికి విడివిడిగా మనం నమోదు చేసుకోవాలండి. అదేవిధంగా గ్రామ ఈ సచివాలయ స్థాయిలో నమోదు ప్రక్రియ కూడా సంబంధిత వ్యవసాయాధికారి, అదేవిధంగా ఉద్యాన అధికారి పర్యవేక్షించి ఈ నమోదైన డేటాను తప్పనిసరిగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలండి. దీని నిమిత్తం ఏంటంటే 10% విస్తీర్ణాన్ని సూపర్ చెక్ గా కూడా పెట్టుకుంటాం మళ్ళా, అంటే రెండోసారి చెక్ చేసుకునే విధంగా. అదేవిధంగా సహాయ వ్యవసాయ సంచాలకులు అంటే ఏడీఎస్, జేడీఎస్ కూడా ఉంటారు. ఇది ఒక బాధ్యతాయుత అధికారి కాబట్టి ఎప్పటికప్పుడు తనిఖీ తప్పనిసరిగా పర్యవేక్షించుకుంటూ ఉంటారు. ఇందుకు గాను ఏంటంటే ఈ జిల్లా వ్యవసాయ శాఖ, అదేవిధంగా ఉద్యాన శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక సీనియర్ అధికారిని నోడల్ ఆఫీసర్ గా నియమించుకుని కమిషనరేట్ కి ఈ విషయాలన్నీ కూడా తెలియపరచుకుంటూ ఉండాలండి.
0: అంటే మరి ఇప్పుడు ఈ నమోదు చేసేటప్పుడు వారికి ఎలా నమోదు చేయాలి, ఏంటి, అందులో కొన్ని పాటించవలసినటువంటి నియమాలు అలాంటివి ఏమైనా ఉంటాయా?
1: కొన్ని తప్పనిసరిగా పాటించాలండి. ఈ సాగుదారు రైతు యొక్క ఆధార్ నంబరు, అదేవిధంగా మొబైల్ నంబర్ ని నమోదు చేసుకోవాలి. ఈ సర్వే నంబర్ యొక్క జియో కోఆర్డినేట్స్ కూడా ఉంటాయి. అది నమోదు ప్రక్రియలో తప్పనిసరిగా పంట వేసిన క్షేత్రం నుండి మాత్రమే నమోదు చేయవలసి వస్తుందండి. ఇది అంటే వెళ్లి సూపర్విజన్ కి ఆ క్షేత్రం నుంచే మనం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు ప్రక్రియలో పట్టాదారు సాగు చేస్తున్నప్పుడు ఆ వివరాలు నమోదు చేయవలసి ఉంటుంది. కానీ పట్టాదారు ఈ సాగుదారు వేరువేరుగా ఉన్న విషయాల్లో మాత్రం సాగుదారు వివరాలు మాత్రమే మనం నమోదు చేసుకుంటాము. సాగుదారు ఏంటంటే ఎవరైతే పంట వేస్తారో వాళ్ళని మనం కన్సిడరేషన్ లోకి తీసుకుంటాము. సాగు చేసే అన్ని పంటల వివరాలు ఈ క్రాప్ లో నమోదు చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఈ వ్యవసాయ ఉద్యాన శాఖలు, అదేవిధంగా ఫోడర్ క్రాప్స్, పట్టు పరిశ్రమ పంటలన్నింటినీ కూడా సంబంధిత సర్వే నంబర్లో నమోదు చేసుకుంటాము. ఈ నమోదు చేసుకున్న తర్వాత ఈ కౌలుదారుల నమోదు ప్రక్రియలో కూడా తనకి సర్వే నంబర్ ఒకటి, ఖాతా నంబరు తెలుసుంటది కాబట్టి సాగు చేస్తున్న భూ యజమాని పేరు ఆధారంగా సెర్చ్ ఆప్షన్ లోకి వెళ్లి దాన్ని ఆ విస్తీర్ణం తాలూకా వివరాలన్నింటినీ కూడా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఈ సీసీఆర్సీ కార్డ్స్ ఇప్పించడం జరుగుతుంది మనం, అంటే క్రాప్ కల్టివేటర్స్ రైట్ కార్డ్ అని చెప్పేసి కార్డ్స్ కూడా భూ యజమానికి రైతులకి అంటే వీలైనంత వరకు తగిన భరోసాతో ఆమోదం కొరకు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ భూ యజమానులు తిరస్కరించినప్పటికీ కూడా వాస్తవ సాగుదారు ఎవరైతే ఉన్నారో, అనగా కౌలుదారు ఎవరైతే ఉన్నారో వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకుని మాత్రం ఉంటుందండి. ఇందులో
0: అంటే ఇక్కడ భూ యజమాని తిరస్కరించే అవకాశం కూడా ఉంటుందా?
1: ఉంటుందండి, ఎందుకంటే భయపడి దీన్ని మళ్ళా నెక్స్ట్ సీజన్ ఆపై నెక్స్ట్ సీజన్ కూడా నేను వాళ్ళకే ఇచ్చేస్తే భూమి పేరు ఆయన పేరుకు సర్వే నంబర్ మారిపోద్దేమో అన్న ఇంటెన్షన్ కూడా ఉంటుంది. కానీ అట్లా లేదండి, మనకు వచ్చిన గైడ్ లైన్స్ లో ఎవరు పంట వేసుకుంటే వాళ్ళకి ఉపయోగకరంగా అప్పటికప్పుడు మనం ఇన్పుట్స్ అందించడం, రైతు భరోసా అమౌంట్స్ అందించడం, ఇన్సూరెన్స్ జరుగుతుంది. కానండి భూమి మాత్రం వాళ్ల పేరుకి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరగదండి. అదేవిధంగా ఈ దీర్ఘకాలిక పంటలైన పండ్లు కానివ్వండి, పూల తోటలు ఏదైతే ఉన్నాయో వాటి నమోదు విషయాల్లో ఏం చేయాలంటే ఈ విత్తన తేదీతో పాటుగా మొత్తం వెంటనే ఈ అన్నిటికీ కూడా మనం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున మనం తీసుకుంటామండి ఈ లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ కి. ఈ ప్రక్రియలో ఏంటంటే ఈకేవైసీ విధానం కూడా ఒకటి ఉంటుందండి. అంటే మనం ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమ్ సిస్టమ్స్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటదండి దానికి. దాని ద్వారా మనం ఈకేవైసీ కూడా ద్వారా అది ముద్ర అంటే బయోమెట్రిక్ ముద్ర అండి అది. ఆ బయోమెట్రిక్ ముద్ర ద్వారా కూడా మనం ఈ బొటన వేలు ముద్ర తీసుకుని ప్రతి రైతు వాస్తవ సమాచారం నమోదు చేసుకోవడానికి వీలవుతుందండి. అర్బన్ ప్రాంతాల్లో ఈ రూరల్ ప్రాంతాల తాలూకా ఈ పంటల నమోదు ప్రక్రియలు మనకి దగ్గరలో ఉన్న ఈ ఆర్బీకేలో విఏఎస్ ఉంటారండి, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అని. వాళ్ళ ద్వారా మనం ఇది నమోదు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. జేడీఏ కార్యాలయాల్లో అంటే డిస్టిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో నోడల్ అధికారిని ఒకరు నియమించుకోవటం, ఏడీఏ కార్యాలయాల్లోనేమో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కూడా మనం ఎప్పటికప్పుడు వాళ్ళ పర్యవేక్షణలోకి తీసుకుని క్షేత్రస్థాయిలో ఈ ధృవీకరణని నిర్వహించి అప్డేట్ చేసుకుంటూ ఉంటామండి సిస్టమ్ ని. పంట నమోదు ప్రక్రియ దీని యొక్క మేజర్ ఇంపార్టెన్స్ ఏంటంటే రైతులకి అవగాహన ఎంతైనా కలిగించి ఉండాలండి. దీనికి అందుబాటులో ఉన్న అన్ని మాధ్యమాల ద్వారా ఈ విషయాన్ని రైతులు అవగాహన కల్పిస్తే గాని మరి వాళ్ళు బుక్ చేయించుకోవటానికి వీలవుతుంది. ఎప్పుడైతే ఈ వేసిన ఈ పంట నమోదు చేయించుకోకుండా ఉంటారో ఏదన్నా కెలామిటీస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వటం అనేది జరగదండి.
0: ప్రకృతి వైపరీత్యాలు వస్తే వీళ్ళు అప్పుడు నష్టపోతారు.
1: చేయించుకోకపోతే సో కంపల్సరీగా ఈ క్రాప్ నమోదు ప్రతి పంటని నమోదు చేయించుకునే కార్యక్రమంలో వీళ్ళు యాక్టివేట్ అయి ఉండాలండి. అదేవిధంగా అన్ని భూములు అంటే మనకి ROFR అంటాం మనం, రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ అని, అదేవిధంగా CJFS అని కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీస్ అని, ఈనాం భూములు, దేవాలయ భూములు, లంక భూములు, అసైన్మెంట్ భూములు, ఎండోమెంట్ భూములు, జిరాయితీ భూములు, ఎంక్రోచ్మెంట్ ఉంటాయండి, సొసైటీ భూములు, కార్పొరేషన్ భూములు, అదేవిధంగా మిగిలిన అనేక రకాలైన భూముల్లో కూడా వేసిన పంటలు విధిగా మనం పంటను నమోదు చేసుకోవాల్సింది. తర్వాత మనకి ఆ గైడ్ లైన్స్ లో ఉన్న ప్రకారం మనం ఫాలో అవుతాం గాని ఏ కేటగిరీ ఆఫ్ భూములు ఉన్న అప్పటికీ కూడా వాటిలో వేసిన పంటలన్నింటినీ కూడా మనం నమోదు చేయించుకోవాలండి. ఈ క్రాప్ లో కూడా ఏంటంటే ఈ యజమానులు, కౌరులాలు, అది ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగానే ROFR, CJFS, ఇనాం రైతులకు మాత్రం నమోదు చేయడం జరుగుతుంది. యజమానులకి, కౌలుదారులకు కూడా. రైతు యొక్క పంట నమోదు చేసేటప్పుడు అసలైన సాగుదారు నుంచి అధికార యంత్రాంగం ఎటువంటి పత్రాలు అడగకుండా ఈ క్రాప్ నమోదు చేసే విధంగా చర్యలు చేపడుతున్నామండి. అంటే వాళ్ళ దగ్గర నుంచి పట్టాదారు పాస్బుక్ ఉండాలి అట్లా అని ఏమి మనం ఇన్సిస్ట్ చేయకుండా, ఇబ్బంది పెట్టకుండా మనం వాళ్ళని మనం క్రాప్ ఈ పంటను నమోదు చేసుకుంటున్నామండి. అదేవిధంగా గ్రామంలో ఎంతకాలం రైతులు పంటలు సాగు చేస్తున్నారు, ఎంతకాలం నుండి ఎన్ని రోజులు ఈ క్రాప్ యాప్ లో రైతులు నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతుంది, ఈ ఉద్యాన పంటలు కూడా సంవత్సరం పొడవునా చేయటం కూడా జరుగుతుంది, ఎలాగైతే ఏంటంటే ఈ క్రాప్ నమోదు చేస్తున్నామో లేదా అంటే వ్యవసాయ పంటలు కూడా సంవత్సరం పొడవునా నమోదు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామండి. అంటే హార్టికల్చర్ అంటే సంవత్సరం అంతా ఉంటాయి. ఇప్పుడు ఖరీఫ్, రబీ అన్నప్పుడు అదేవిధంగా సమ్మర్ పంటలు కూడా ఉంటాయి కాబట్టి ఆ సీజనాలిటీ ప్రకారం తీసుకోవడం జరుగుతుందండి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ లో. ఇప్పుడు ఏంటంటే ఇయర్ లాంగ్ తీసుకున్నట్లయితే గనక బెనిఫిట్ ఎవరైనా మిస్ అయిన రైతులందరూ కూడా ఈ పంట నమోదు అందరి రైతులకి అందుబాటులో ఉండాలన్న ఉద్దేశం చొప్పున అట్లా చేయడం జరుగుతుందండి. ఈ నమోదు చేసిన పంటల వివరాలను కూడా వివిధ దశల్లో మళ్ళా అధికారులందరూ కూడా తనిఖీ చేయడానికి అవకాశం ఉంటుందండి యాప్ లో.
0: అంటే దీనికి వాళ్ళు ఏమైనా రుసుము కట్టాలా మేడం?
1: దీనికి రుసుము ఏమీ అవసరం లేదండి. ఈ పంట నమోదు చేసుకున్న తర్వాత ఏంటంటే ఆ రైతు ఆ పంట తాలూకా వివరాలతో జస్ట్ రసీదు ఇస్తాం అంతే. ఆ రసీదు ఇచ్చేసి రైతు నుండి కూడా ముట్టినట్టు మళ్ళా మనం ఎక్నాలెడ్జ్ చేసుకుంటామండి. దానికి ఈ క్రాప్ నమోదు కాబట్టి ఈ రైతుల వివరాలన్నీ కూడా రైతు భరోసా కేంద్రాల్లో వారం రోజుల పాటు ఈ సామాజిక తనిఖీ అంటారు కదండి, సోషల్ ఆడిట్ కోసం వీటిని హ్యాంగ్ చేయడం జరుగుతుంది, అంటే ప్రదర్శించడం జరుగుతుంది. ఆ కాలం ఈ 1 వీక్ లోపే ఏవైనా తప్పులు ఉన్నట్టయితే గనక వాటిని మళ్ళా సరిచేసి మళ్ళా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి.
0: అంటే ఏంటి, అది చూసి ఎవరైనా అదేంటి ఇతను ఆ పంట వేయలేదు కదా ఈ పంట నమోదు చేసాడేంటి అని అట్లా ఎవరైనా చెప్పడమా?
1: కరెక్ట్ అండి. సర్వే నంబర్లు అయినా తప్పులు పడినా, ఏకరేజ్ ఏదన్నా తప్పులు పడినా, పేరు, ఇంటి పేరు, తండ్రి పేరు ఏదైనా తప్పులు పడినా మనం ఇమీడియట్ గా దాన్ని మనం దిద్దుకుని సవరించుకోవడానికి అవకాశం ఉంటది కాబట్టి ఈ ఆప్షన్ సోషల్ ఆడిట్ లో ప్రతి రైతు భరోసా కేంద్రాలని అనుకున్నాం కదా సార్, వాటిల్లో హ్యాంగ్ చేయడం జరుగుతుంది. ఈ క్రాప్ లో కూడా ఏంటంటే పంటలు నమోదు చేసుకుందాం, ఈ ప్రభుత్వ పథకాల ఫలాలను పొందుదాం అని చెప్పేసి ప్రతి చోట అందరికీ టీవీ ద్వారా అదేవిధంగా పేపర్ ద్వారా సార్, మాకు రైతు భరోసా మ్యాగజైన్ అని కూడా ఉంటది, ఈ మ్యాగజైన్ ద్వారా కూడా అందరికీ 10,778 8 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి సార్. మరి వాటిల్లో కూడా అన్నిటికీ కూడా అందరికీ ఈ విషయం తెలిసేలాగా ఈ పంట నమోదు చేసుకోండి, ఈ పంట నమోదు చేసుకుంటేనే మీరు దేనికైనా అర్హులు, పంట బీమా పథకం పొందడానికైనా అర్హులు, రేపు ఏదన్నా న్యాచురల్ కెలామిటీస్ వచ్చి పంట పోయినప్పుడు మీకు డబ్బులు వేయాలన్నా కూడా మీరు ఆ వివరాలు ఉంటే గానీ లింక్ అయితేనే గానీ మనం ఇవ్వటానికి ఉండదండి.
0: అంటే మరి ఈ వ్యవసాయదారుల స్పందన ఎలా ఉంది? ఎప్పుడు ఇలా చెప్తుంటారులే, అదేవి రావులే అనేటటువంటిది ఏమైనా ఉందా, లేదా ఉత్సాహంగా
1: చాలా మార్పు ఉందండి? దీన్ని ఏంటంటే మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఆఫీసర్స్ చేయకుండా దీన్ని ఒక ప్రైవేట్ సంస్థ కూడా దీనికి అప్పగించడం జరుగుతుందండి. ఆ సంస్థల ద్వారా మనకి మీడియేటర్స్ గా ఉండి వాళ్ళు ప్రతి మండల్ ప్రతి విలేజ్ యాక్యురసీ మెయింటైన్ చేయడం కోసం ప్రతి ఒక్కళ్ళు చేయించుకునే విధంగా 98-99% వరకు కూడా అందరూ నమోదు చేయించుకునే అవకాశం మనం చూస్తున్నామండి ఇప్పుడు.
0: అంటే వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టకలేకుండానే ప్రభుత్వం ఆ బీమాకి ఏదైతే అవసరం అవుతుందో కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని దానికి ఆ డబ్బులు కట్టి వీళ్ళకి వీళ్ళ పేరు మీద బీమా చేస్తారా?
1: అంతేనండి, డబ్బులు బీమా చేస్తారండి.
0: దాని తలక ఫలితాలు ఎలా ఉంటాయి? ఈ బీమా కట్టడం ద్వారా వాళ్ళకి యాక్చువల్ గా వచ్చే బెనిఫిట్ ఏంటి? వాళ్ళకి
1: యాక్చువల్ గా బెనిఫిట్ ఏంటంటే సార్, ఇది నేచురల్ కెలామిటీస్ లో పోయింది అప్పుడు ఈ పంటని వాళ్ళు అక్కడ యాడ్ అయిందా, దాన్ని యాప్ లో చూసుకుంటే లింక్ అయిందా లేదా చూస్తారు సార్. అంటే బ్యాంక్ అకౌంట్ బుక్, అదేవిధంగా ఆధార్ నంబర్ టాలీ అయిందా లేదా, సర్వే నంబర్ టాలీ అయిందా లేదా.
0: అంటే చాలా సందర్భాల్లో ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నాకు 1,00,000 రూపాయలు పోతే నాకు 10 లక్షలు పోయిందని చెప్పడం, లేదా నేను అది ఆ క్రాప్ వేసాను ఈ క్రాప్ వేసాను అని ఇదివరకు రకరకాలుగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ముందుగానే వీళ్ళు ఏ పంట వేశారు చేశారు అనేటటువంటి విషయం ఆ డేటా అంతా ప్రభుత్వం దగ్గర ఉన్నది.
1: ఉన్నదండి.
0: ఇప్పుడు వాళ్ళకి పోయింది అని చెప్పినప్పుడు నిజంగానే ఓకే ఏమైంది, వర్షం పడిందా లేకపోతే వడగళ్ళ వాన పడిందా ఇంకోటి ఏదో జరిగిందా అది చూసుకుంటారా?
1: అంతేనండి. ఇప్పుడు ఏం కెలామిటీ వచ్చింది, ఎక్కువ హెవీ రెయిన్స్ వల్ల పంట పాడైందా లేకపోతే మనకు వచ్చిన తుఫాన్ల వల్ల పంట పాడైందా అన్న విషయాన్ని మనకు ఆల్రెడీ ఈ క్లైమేటిక్ కండిషన్స్ ద్వారా మెట్రాలజీ డిపార్ట్మెంట్ ద్వారా ముందుగానే తెలుస్తుంది కాబట్టి అప్పుడు మనం ఎలర్ట్ అయిపోయి వాళ్ళకి ఇంకా వాళ్ళందరికీ తెలియచేయడానికి మనం వీలుగా ఉంటదండి ఈ క్రాప్ చేయటం వల్ల.
0: తర్వాత తద్వారా ఇప్పుడు ఈ పంటల బీమా పథకానికి వచ్చినప్పుడు అది వాళ్ళకి డైరెక్ట్ గా ఎలా ఎంతమందికి ఎన్ని రకాలుగా లాభం జరిగింది? ఇంతవరకు కూడా చాలా చాలా ప్రకృతి వైపరీత్యాలు వస్తూనే ఉన్నాయి కదా.
1: ఈ పంటల బీమా పథకానికి వచ్చేటప్పటికండి ఈ ప్రకృతి వైపరీత్యాలు అదే చీడలు తెగుళ్లు సోకటం వాటి వల్ల పంట దిగుబడులు ఏంటంటే కంపల్సరీగా నష్టం అనేది జరుగుతుంది. రైతులకి ప్రయోజనం కల్పించేందుకు ఇది 1985-86 నుంచి కూడానండి సమగ్ర పంటల బీమా పథకం అమల్లోకి వచ్చింది. ఇది 2000-2001 రబీ నుండి మనకి రుణాలు ఎవరైతే పొందని రైతులు ఉంటారో వాళ్ల ప్రయోజనాలను కల్పిస్తూ ఈ జాతీయ వ్యవసాయ బీమా పథకం అని చెప్పేసి దీన్ని అమలు పరుచుకుంటూ వచ్చిందండి. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఈ పథకాన్ని 2005 పైలట్ ప్రాజెక్టు గా తీసుకుని 3 జిల్లాల్లో ప్రకటించడం జరిగిందండి. ప్రకాశం, కడప, అనంతపురం గ్రామాలు ఈ బీమా యూనిట్ గా, అదేవిధంగా 2008 నుంచి అన్ని జిల్లాల్లో కూడా ఇది పరిగణలోకి తీసుకున్నారండి. 2012 నుంచి రైతుకి మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తూ ఈ సవరించిన జాతీయ వ్యవసాయ బీమా పథకం అమల్లోకి వచ్చింది మనకి ఆంధ్రప్రదేశ్ లో. రైతుకి ఏంటంటే ప్రీమియం భారాన్ని అతి తక్కువగా డిసైడ్ చేసి పంట మధ్యలోనే కాకుండా పంట కోసిన తర్వాత కూడా నష్టం జరిగినట్లయితే నష్టపరిహారం చెల్లించేలాగా 2016 నుంచి కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే స్కీమ్ ద్వారా కూడా రైతులు లబ్ది పొందడం జరుగుతుందండి.
0: అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ క్రాప్ బుకింగ్ లో అక్కడ బీమాకి డైరెక్ట్ గా బీమా చేసుకోవడం ఏమి ఉండదు, వాళ్ళు ఏ పంట వేశారో ఏం చేశారో అదంతా గవర్నమెంట్ దగ్గర డేటా ఇవ్వటం ఈ క్రాప్ బుకింగ్ అంటే. ఇక్కడ ఈ బీమా పంటల బీమా పథకానికి వచ్చేసరికి ఎంతో కొంత తక్కువ ప్రీమియం అయినా కట్టి వీళ్ళు వాళ్ళ పంటని బీమా చేసుకోవాలి.
1: బీమా చేసుకోవాలి. అదేంటంటే ఇప్పుడు రైతులకు ఇదివరకు ఏంటంటే ఆర్థిక భారాన్ని పూర్తిగా తగ్గించడానికి ఏం చేశారంటే ఖరీఫ్ 2019 నుండి కూడా రైతులు ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదన్నమాట. అప్పుడు ప్రీమియం వాటాను ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడానికి నిర్ణయించుకుంది. అదేవిధంగా ఈ పథకంలో రైతులు నమోదు రుసుము నిమిత్తం ఊరికే 1 రూపాయి పెట్టడం జరిగిందండి నామినల్ గా. ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు మనకి ఏదన్నా వాల్యూ కావాలంటే ఏంటంటే ఒక వస్తువుని డబ్బులు పెట్టి కొనుక్కుంటేనే మనకి తెలుస్తుంది. ఆ విధం చొప్పున 1 రూపాయి మాత్రమే కేటాయించారండి. మిగిలిన ప్రీమియం రైతులు మొత్తం కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే భరించేలాగా అమలు చేశారండి. ఈ పథకాన్ని ఏంటంటే ఖరీఫ్ 2019 నుండి రైతు ప్రీమియం వాటా భరిస్తే 100% విస్తీర్ణం ఎంతైతే ఉందో అంత విస్తీర్ణాన్ని కూడా సార్ బీమా పరిధిలోకి తేటం, ఈ మొత్తాన్ని ఈ విస్తీర్ణం కేవలం 2/3 వంతు మాత్రమే ఈ ఖరీఫ్ 2019 నమోదు చేసుకోవడం జరిగిందండి. అంటే 2/3 మనం నమోదు చేసుకోవడం జరిగింది. అందువల్ల ఏంటంటే రైతులకి మరింత ప్రయోజనం చేకూరే ప్రస్తుతం ఈ అమలు పరుస్తున్న ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద ఏంటంటే వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలను కూడా రబీ 19-20 నుంచి పెట్టడం జరిగిందండి. రబీ సీజన్ నుంచి ప్రతి ఎకరాన్ని పంటల బీమా పథకంలో తెచ్చేలాగా 100% రాష్ట ప్రభుత్వ పథకం కింద డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద మనం పెట్టుకోవటం జరిగిందండి. దీన్ని అంటే పేర్లు మారుతున్నా కూడా రైతుకు ప్రయోజనం కలిగించేలాగా పెట్టడం జరిగిందండి. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఇప్పటికే అర్హత కలిగిన అంటే క్షేత్రస్థాయిలో ఎవరైతే ఈ విఏఏలు విహెచ్ఏలు ఉన్నారని అనుకుంటున్నామో ఈ కొత్తగా ప్రవేశపెట్టిన అన్ని కూడా ఈ వ్యవస్థ మొత్తం సేవలన్నింటినీ ఉపయోగించుకోవడం ద్వారా ఈ పంటల బీమా పథకాన్ని అదేవిధంగా దృఢంగా దీన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి రైతుకు మొత్తం రక్షణ కల్పించే విధంగా మనం వ్యవసాయ డిపార్ట్మెంట్ అన్ని విధాలా ప్రయత్నం చేయడం జరుగుతుందండి.
0: ఇప్పుడు అంటే వీళ్ళు ఈ రకంగా అంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యం వస్తేనే ఇస్తారా, లేదా పంట ఆశించిన స్థాయిలో రాకపోతే ఇస్తారా, చీడపీడలకి దానికి డిఫరెంట్ గా ఉంటుందా, ఎలాగా ఆ నిర్ణయం ఎలా తీసుకుంటారు,
1: దానికి కొన్ని మార్గదర్శకాలు కూడా ఉన్నాయండి. ఈ పథకం ఏంటంటే మొత్తం అమలుకి వ్యవసాయ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఇదివరకు ఏంటంటే ప్రైవేట్ కంపెనీస్ తీసుకునేవాళ్ళు, ఇప్పుడు అది కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీలు కాకుండా ఓన్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ టేకప్ చేస్తుందండి. ఈ వ్యవసాయ శాఖ ఈ పథకానికి అనుసంధానం అయిపోయి ఇతర శాఖలు అనగా ఈ ఉద్యానవన శాఖలు ప్రణాళిక శాఖలు పూర్తి సహకారం అందిస్తుంది. కాబట్టి ఈ పథకం సమర్థవంతంగా మనం అమలు చేసి ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు మార్గదర్శకాలు వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళవి పాటించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో అంటే ఈ శాఖలన్నిటికీ కేటాయించిన పంట కోత ప్రయోగాలని మీరు వినే ఉంటారు. ప్రతి పంట అంటే హార్వెస్టింగ్ టైంలో మనకి క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ మనం నిర్వహించడం జరుగుతుందండి. అది అర్హత కలిగిన రైతులందరికీ కూడా ఈ పంట నష్ట పరిహారాల లెక్కింపు అదేవిధంగా రైతుల ఖాతాల్లో జమ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఈ క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా కూడా మనకి పంట నష్టం అంచనాన్ని వేసుకోవచ్చండి. కెలామిటీస్ తో పాటు వీటిని కూడా మనం అంచనా వేసుకుంటాం.
0: అంటే మేడం నాకు సందేహం, ఇప్పుడు మనకి సడన్ గా ఈ వడగళ్ల వాన వచ్చిందని లేదా సడన్ గా అకాల వర్షాలు వచ్చాయని అక్కడ మార్కెట్ యార్డ్స్ లో పోసినటువంటి బియ్యం అవన్నీ కూడా తడిసిపోయి ఇబ్బందులు పడి అట్లాగా అలాంటివి అన్నిటికీ కూడా ఇది కవర్ అవుతుందా అండి?
1: అంటే ఇప్పుడు ఈ రైతు భరోసా కేంద్రాలు వచ్చిన తర్వాత ప్రొక్యూర్మెంట్ ను కూడా మనమే తీసుకోవడం జరుగుతుందండి, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరే. ఇది కూడా స్థాయిలో వారీగా ఉన్నాయి. అంటే గ్రామ సచివాలయాలు అంటే పంటల బీమా పథకంలో ఎవరైతే ముందుగా ఆధార్ కార్డుని మనం ఇచ్చేసుకుని సాగుదారు వివరాలు అన్నింటినీ కూడా నోటిఫై చేసుకున్న తర్వాత ఈ చేసిన పంటకి ఈ పంట ద్వారా మొత్తం ఇందాక చెప్పుకున్నట్లుగా యాప్ ద్వారా నమోదు చేసుకుంటాం. కాబట్టి ఎక్కడా మనకి కల్తీ లేకుండా రైతుకి డైరెక్ట్ గా మనం ఎంతైతే నమోదు చేస్తున్నామో ఆ అమౌంట్ వెళ్ళటం ఒకటి, నమోదు చేసిన వివరాలన్నీ కూడా మనకు దానిలో కనపడతాయండి. రెండోది ఏంటంటే ఈ గ్రామస్థాయిలో విఏఎస్ ఖచ్చితమైన వివరాలు సమర్పించడం ఏంటంటే పూర్తి బాధ్యత వాళ్ల మీదే ఉంటుందండి. సో కంపల్సరీగా వాళ్ల డ్యూటీలో నేచర్ ఆఫ్ వర్క్ లో ముందు అసలు ఇది చేయటం, వీళ్లు ఏ పంట వేసుకున్నారా అన్నది కాన్స్టెంట్ గా పర్యవేక్షించడం, ఆ పంటలో ఎంత నమోదు చేస్తున్నారు, ఎంత రియాలిటీ ఉంది అన్నది కూడా వాళ్లే చూసి మనకు చెప్తారండి. అదేవిధంగా బ్యాంకుల సహకారం కూడా మరి దీనిలో కావాలి. కాబట్టి ఈ ఎవరైతే రుణం పొందిన రైతులు ఉంటారో లేకపోతే ఈ కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా కానివ్వండి, బీమా కొరకు ప్రత్యేకంగా నమోదు చేయించుకోవాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ నమోదు అయిపోయి ఉంటది. కాబట్టి అదేవిధంగా ఈ బీమా కంపెనీకి సాగుదారులకు కానీ లేదా ప్రభుత్వం కానీ ప్రీమియం లేదా ప్రీమియం రైతు చెల్లించాల్సిన అవసరం కూడా లేదండి. ఇందాక అనుకున్నట్లుగా ఫస్ట్ లో మనకు 1 రూపీ ఉండేది, తర్వాత అసలు దీనికి అసలు 1 రూపాయి కూడా కట్టకుండా మనం ఏ కంపెనీని ఆశపడకుండా మనం డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా ప్రతి సాగుదారుకి ఈ ఉపయోగం మనకు అందేలాగా చూస్తామండి. దీనిలోనే ఈ గణాంక శాఖ కూడా దీనిలో ఇంక్లూడ్ అయ్యింది, ఇన్వాల్వ్ అయ్యింది. ఈ పంట కోత ప్రయోగాలు ఇందాక అనుకున్నట్లుగా క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు రాష్ట్ర నిర్వహణ అధికారిగా ఉండి ఈ పంట కోత ప్రయోగాలందరినీ కూడా ఈ సీసీఈ యాప్ అన్ని ఆ యాప్ ద్వారా ఈ రిజల్ట్స్ కూడా మనకి ఇవ్వటం జరుగుతుందండి. ఈ పంట కోత ప్రయోగాల రిజల్ట్స్ అన్ని కూడా.
0: ఈ పంట కోత ప్రయోగాలు అంటే ఏంటి మేడం? అది
1: ఈ పంట కోత ప్రయోగాలు అంటే ఏంటంటేనండి, పంట ఇంకా 1 వారం రోజులు 10 రోజుల్లో పంట కోసేస్తారని అనగా 5x5 స్క్వేర్ మీటర్ లో పంటకొచ్చిన దిగుబడిని అంచనా వేస్తారు. ఆ 5x5 25 స్క్వేర్ ఫీట్ లో ఎంతైతే వస్తుందో దాన్ని మనం ఎకరాకి క్యాలిక్యులేట్ చేసుకుని రైతు అండర్లో స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరూ కలిసి పర్యవేక్షించి ఒక ఆఫీసర్ ఒక గెజిటెడ్ ఆఫీసర్ కూడా ఉండి స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ ప్లస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి చేసి మనకు అన్ని రిపోర్ట్స్ సబ్మిట్ చేయడం జరుగుతుందండి. దాన్ని బట్టి కూడా ఎంత పోయింది పంట అన్నది నమోదు చేసుకోవడానికి ఈ క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ కూడా ఫుల్ 100% మనం సహకరిస్తాయండి. అది కొన్ని పంటల్లో విలేజ్ వైజ్ ఉంది, కొన్ని పంటల్లో మండలాల వైజ్ కూడా మనం తీసుకుంటామండి.
0: ఇక నష్టపరిహారం అది దాని దగ్గరకు వచ్చేసరికి ఎంతవరకు వాస్తవంగా వారికి నష్టపరిహారం వస్తుంది, ఎటువంటి వారికి నష్టపరిహారం?
1: మనం చూసినట్లయితే సార్, ఇప్పుడు 14 అంటే మే 14వ తారీఖున మరి మనకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి మనకి క్రాప్ ఇన్సూరెన్స్ ప్రకటించడం జరిగిందండి. మన రాష్ట్రానికి 29,77 కోట్లు, దాదాపు 16 లక్షల మందికి ఈ బెనిఫిట్ పొందడం జరిగిందండి. ఇంతకు ముందు ఎప్పుడూ లేని బెనిఫిట్ పొందారు. ఇందులో కూడా ఏంటంటే పంట నష్టం అంచనా ఒకటి, అదేవిధంగా నష్టపరిహారం చెల్లించే విధం తప్పనిసరిగా ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద ఇందాక అనుకున్నట్లుగా వాతావరణ అధికారిక పంటల బీమా పథకాల మాదిరిగానే అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంతమంది లబ్దిదారులు ఇంత ఇన్ని విధాలుగా మనకు పొందుకోవటం జరిగిందండి. అయ్యే మనం అనుకున్నట్లుగా అకాల వర్షాలు కానివ్వండి, తుపాను వల్ల వచ్చే వర్షాలు కానివ్వండి, వడగళ్ల వానలు కానివ్వండి, ఈ పంట నష్టాలకి అదేవిధంగా పంట కోసిన 14 రోజుల్లోపు పొలంలోనే ఆరబెట్టి మరి ఆ పంట పనల మీద ఏదైనా తడిచిపోయినట్లున్నా చిన్న చిన్న కట్లగా కట్టినప్పుడు పంట నష్టం జరిగినట్లయితే గనక రైతువారి నష్టాన్ని కూడా నిర్ధారించి 72 గంటల్లో అంచనా వేసేసండి. ఆ నష్టపరిహారాన్ని కూడా ఈ ఎన్యూమరేషన్ బృందాలు ఉంటారు కాబట్టి వాటిని తనిఖీ చేసినప్పుడు ఈ రైతువారి నివేదికలు సమర్పిస్తే గనక వ్యవసాయ కమిషనర్ గారి కార్యాలయంలో క్లెయిమ్స్ అన్ని కూడా ఫార్మర్స్ కు అందటం జరుగుతుందండి.
0: కాబట్టి రైతు సోదరులందరూ ఇంకా ఎవరైనా ఈ పథకాలు గాని ఉపయోగించుకోని వారు ఎవరైనా ఉంటే వెంటనే ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవడం, అలాగే పంటల బీమా పథకాన్ని ఉపయోగించుకోవడం, అది చేయటం ద్వారా ఖచ్చితంగా వాళ్ళు చక్కటి ఫలితాలని ఆశించవచ్చు. చాలా ధన్యవాదాలండి ప్రమీల గారు.
1: నమస్కారం.
2: ఈ క్రాప్ బుకింగ్ ఇన్సూరెన్స్ వివరాల గురించి డాక్టర్ డి ప్రమీల గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.
3: ఏడేడు కొండల్లో ఉయ్యాలు పాడిన వారు శ్రీ బి విజయ కుమార్
4: బృందం. గోవిందా గోవిందా.

0: జానపద గేయం మీరింత వరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పశువుల్లో వచ్చే పొదుగువాపు, దాని జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలో తెలుసుకుందాం. పాడి పశువుల్లో పొదుగువాపు వ్యాధి తీవ్ర నష్టం కలిగిస్తూ ఉంటుంది. ఈ వ్యాధి సోకితే పాల దిగుబడి, నాణ్యత గణనీయంగా పడిపోతాయి. ఒక్కోసారి సూక్ష్మజీవుల ప్రభావంతో పాలను వినియోగించలేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాధిగ్రస్త పశువుల విలువ కూడా అంతంత మాత్రమే ఉంటుంది. పాడి పశువుల సంరక్షణలో తగు జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. పొదుగుకు దెబ్బలు తగిలి గాయాలు కావడం, అపరిశుభ్ర వాతావరణంలో పాలు పితకడం, సరిగ్గా పితకపోవడం, అలర్జీ, బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు, మైకోప్లాస్మా ప్రమేయం వల్ల పొదుగువాపు వ్యాధి వస్తుంది. పొదుగువాపు సోకినప్పుడు పొదుగు, చనులు వాచి గట్టిగా తయారై నొప్పి కలిగిస్తాయి. పాల ఉత్పత్తి సరిగ్గా ఉండదు. పాలను పరీక్షిస్తే అందులో రక్తం గాని చీము గాని కనిపిస్తుంది. సకాలంలో వైద్యం అందించకుంటే పొదుగు కణజాలం గట్టిపడి పొదుగు సైజు కుచించుకుపోతుంది. మొదట కొన్ని తారలు ఒక నల్లని గుడ్డపై పితికినప్పుడు రక్తము చీము కనిపిస్తే వెంటనే చికిత్స చేయించుకోవాలి. విచక్షణారహితంగా మందులు వాడినా, చికిత్స ఆలస్యం చేసినా వ్యాధి నయం కాకపోగా మరింత కష్టతరమవుతుంది. ఒక భాగం నుంచి మిగతా భాగాలకు కూడా వ్యాపిస్తుంది. పొలంలో వ్యాధికారక సూక్ష్మజీవులను ప్రయోగశాలలో గుర్తించి వాటిపై ఏ మందులు పనిచేస్తాయో సున్నితమైన పరీక్షల ద్వారా తెలుసుకుని సాధ్యమైనంత తొందరగా చికిత్స అందించాలి. ఆధునిక యాంటీబయోటిక్, యాంటీహిస్టమిన్, కార్టిజోన్ ఇంజెక్షన్లను అవసరాన్ని బట్టి వాడుకోవాలి. విటమిన్ ఈ, సెలీనియం, ఖనిజ లవణాల వాడకంతో పొదుగువాపు సమస్య వ్యాధి కాలం తగ్గుతుంది. జింకు, కాపరు, ఖనిజ లవణాల వాడకంతో పొదుగువాపు సోకే అవకాశాలు తగ్గుతాయి. ఖనిజ లవణం, విటమిన్ల మిశ్రమాన్ని మేతలో భాగంగా అందించుకోవాలి. యాంటీబయోటిక్స్ వాడితే 70% కేసులు నయమవుతున్నా పాలల్లో వాటి అవశేషాలతో మనుషుల్లో చర్మవ్యాధులు, జీర్ణకోశ, అలర్జీ సమస్యలు సంభవిస్తున్నాయి. ఉత్పత్తి అయిన పాలు తోడుకు పనికిరాకుండా పోతాయి. వీటి ద్వారా తయారు చేసే చీజ్ వంటి ఉత్పత్తుల్లో నాణ్యత తగ్గుతుంది. పొదుగుకు గాయమైనా, చనులు పగిలినా, లేగదూడలు చనులను కొరికి గాయపరిచినా, పొదుగు సైజు ఎక్కువ లేదా తక్కువైనా పాలు పితకకుండా అకస్మాత్తుగా చనులు వాల్చినా సకాలంలో చికిత్స అందించాలి. వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుంచి వేరుగా ఉంచాలి. వ్యాధి ఉన్న పశువుల నుంచి పాలు పూర్తిగా పితికి పారబోయాలి. పాలు పూర్తిగా పితకకున్నా పొదుగువాపు వచ్చే అవకాశాలుంటాయి కాబట్టి పొదుగులోని పాలను వేగంగా సంపూర్ణంగా పితకాలి. వ్యాధిగ్రస్త పశువుల పాలను లేగదూడలు తాకకుండా చూసుకోవాలి. ముళ్ల పొదలు, కంచెల ద్వారా గాయాలు కాకుండా సంరక్షించుకోవాలి. పాకలో నేలపై మేకులు, ఇనుప వస్తువులు, గాజు పెంకులు లేకుండా చూసుకోవాలి. కాబట్టి ఉదయం సాయంత్రం పాకలను శుభ్రం చేస్తూ ఉండాలి. పశువుల సంఖ్యకు అనుగుణంగా కొట్టాలను ఏర్పాటు చేసుకోవాలి. గాలి వెలుతురు ప్రసరించేలా నిర్మించుకోవాలి. అధిక ఉష్ణోగ్రతల నుండి, అల్ప ఉష్ణోగ్రతల నుండి సంరక్షించుకునేలా ఉండాలి. పాలు పితికే ముందు పొదుగును శుభ్రం చేయాలి. యాంటీసెప్టిక్ ద్రావణంతో చేతులను శుభ్రం చేసుకోవాలి. పాలు పితికిన తర్వాత పొదుగును మళ్ళీ శుభ్రం చేయాలి. పొదుగు చనులను ఐడోఫర్ క్లోరోక్సిడిన్ మందులతో కడగాలి. పాలు పితికిన తర్వాత అరగంట దాకా పశువు నిలబడి ఉండేలా చూసుకోవాలి.
1: ఈనాటి పంట సీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. కొంచెంసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి.
2: వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో నేషనల్ లైవ్ స్టాక్ గురించి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివప్రసాద్ చుక్కల, లైవ్ స్టాక్ ఫామ్ కాంప్లెక్స్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ పి రఘునందన్ గారులతో పరిచయాలతో కూడిన కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
3: పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం యొక్క పశు ఘనక్షేత్ర సముదాయంలో అసోసియేట్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ శివప్రసాద్ చుక్కలా గారు, నమస్కారం అండి. డాక్టర్ శివప్రసాద్ చుక్కలా గారు, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ గురించి పూర్తి వివరాలు తెలియజేయండి.
4: యాక్చువల్గా ఇది కన్జర్వేషన్ దక్కని షిప్ అని చెప్పేసి ఇది నేషనల్ లైఫ్ స్టాక్ స్కీమ్ కింద ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. మొదట ఇది వచ్చేసి మహబూబ్నగర్ జిల్లాలోను దీన్ని ప్రారంభించడం జరిగింది. 2022లో ప్రారంభించడం జరిగింది. ఇది వచ్చేసి 3 సంవత్సరాల ప్రాజెక్టు, 2022-23 నుంచి 25 వరకు ప్రాజెక్టు. సో కొన్ని అనివార్య కారణం వల్ల ఆ ప్రాజెక్టుని మన మహబూబ్నగర్ నుంచి మన హైదరాబాద్కు తీసుకురావడం ముందుకు, ఎందుకంటే ఇక్కడ ఫెసిలిటీస్ అవైలబిలిటీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక 1 ఇయర్ వరకు ఈ ప్రాజెక్ట్ నడవడం జరుగుతుంది. ఈ మెయిన్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కన్జర్వేషన్, అంటే పరిరక్షణ అన్నమాట. మెయిన్ ఏమవుతుందంటే దక్కని, దక్కని అంటే మెయిన్ ఏంటంటే దక్కని ప్లాట్లు, అంటే దక్కని ప్లాట్ ఉన్నటువంటి గొర్రె, అందుకోసమని దక్కని ప్లాట్ దక్కని అని పేరు రావడం జరిగింది. దక్కని నల్లజాతి గొర్రె కూడా దీన్ని లోకల్ ఏమి పిలవడం జరుగుతుంది. సో వెనుకటి రోజుల్లో ఏమవుతుందో ఏమయ్యేదంటే దీన్ని విరివిగా పెంచేవారు. సో ఎందుకంటే దాని నుంచి ఉన్ని అదేవిధంగా మాంసం కూడా వచ్చేవారు అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఉన్ని వెనుకటిలో ఏం చేద్దంటే దుంపట్లు బొంగళ్ళు అవి తయారు చేసుకునేవాళ్ళు. కానీ ఈ రోజులలో గుమ్మికి అంత డిమాండ్ లేకపోవడం కారణం ఏంటంటే ఆ దాంతో తయారు చేసిన ఉన్నితో తయారు చేసినటువంటి గొంగళ్ళు కానీ అదేవిధంగా దుప్పట్లు కానీ ఈ మధ్య అంతగా యూజ్ చేరుకోవడం వల్ల దాని యొక్క ప్రాముఖ్యత తగ్గిపోవడం జరిగింది. సో అందువల్ల రోజు క్రమేణా ఏమవుతుందంటే దాని యొక్క సంతతి క్షీణించిపోవడం జరిగిందనమాట. సో ఆ సంతతిని మన భారతదేశంలో కంపల్సరీ, అది తెలంగాణ జాతి కాబట్టి దాన్ని పరిరక్షించిన ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుని ఇక్కడ

0: మంచిగా ఉంటుందో ఈ దక్కని మాంసం కూడా ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. సో అందుకోసమని దీన్ని ప్రిఫర్ చేసేవారనమాట. సో వెనకటి రోజుల్లో కానీ ఇప్పుడు పోతూ దాని ఆ మాంసం దొరకపోవడం దాన్ని కూడా క్రమపరిచించిపోతుంది. ఇంకొకటి మెయిన్ దక్కని యొక్క జాతి తక్కిపోవడానికి కారణం ఏంటంటే ఈ నెల్లూరు జాతి అనేది ఒకటి కొత్తగా అంటే ఎప్పటి నుంచో ఉన్నది, కాకపోతే ఏంటంటే ఆ నెల్లూరు జాతి ఏంటంటే ఆ ఉన్ని దానికి ప్రాముఖ్యత తెలియదు, ఓన్లీ హెయిరే వస్తుంది, ఉన్ని మొత్తం కూడా మాంసం కొరకే ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి దాని మీద ఎక్కువ మంది జనాలు దాన్ని పెంచుకోవడం వల్ల దీని యొక్క సందర్శ తగ్గిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దక్కనీయును అదేవిధంగా నెల్లూరు జాతి రెండు కూడా క్రాస్ కావడం వల్ల విభిన్నమైన జాతి లాగా క్రాస్ బ్రీడింగ్ ప్రొడ్యూషన్ జరుగుతుంది అనమాట. సో అందుకోసమని తప్పకుండా మన యొక్క ప్యూరిటీ మెయింటైన్ చేయడానికి దక్కని చెప్పిని మెయింటైన్ చేయడానికి ఈ యొక్క ఈ స్కీమ్ని ఇక్కడ ఉంచడం జరుగుతుందండి.
1: ఎన్ఎల్ఎం కేంద్ర ప్రభుత్వ పథకం, ఈ దక్కన్ జాతి గొర్రెల కోసమే ఈ పథకం ప్రవేశపెట్టారా?
0: లేదండి, యాక్చువల్గా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనేది అన్ని ఈవెన్ గేదెలు ఆవులు ఇదివెను ఈవెన్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్లో ఉంటుంది, దానిలో కూడా సబ్సిడీ పరంగా 50% సబ్సిడీ ఇచ్చుకుంటా అక్కడ 50% ఏమో మార్జిన్ మళ్ళీ పెంచుకొని ఆల్మోస్ట్ ఒక కోటి వరకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 50% 50 లక్షలు వచ్చేసి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 50% వచ్చేసి మన బెనిఫిషరీ ఎవరైతే బెనిఫిషరీ ఉంటారో అతను ఇవ్వడం జరుగుతుంది. సో తన నామ్స్ ఉంటాయని ఆ నామ్స్ ప్రకారం ఒకవేళ కనుక ఆసక్తి కనుక రైతులు ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్న పశు వైద్యకారిని సంప్రదించేసి అదేవిధంగా బ్యాంక్ మేనేజర్ సంప్రదించినట్లయితే మీకు ఒక స్కీమ్ ప్రస్తుతానికి ఆ స్కీమ్ అనేది ఒక అప్పుడప్పుడు అవైలబిలిటీ ఉంది. నెంబర్ ఆఫ్ అక్కడ ఆ ఏరియాని బట్టి కూడా స్కీమ్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యకారిని సంప్రదించినట్లయితే మీకు ఆ స్కీమ్ సంబంధించిన డీటెయిల్స్ వివరంగా చెప్పడం జరుగుతుంది. దాని తదనుగుణంగా మీరు దాని స్కీమ్ను యూటిలైజ్ చేసుకోవడం ఎంతైనా లాభసాటిగా ఉంటుంది.
2: లైఫ్ స్టాక్ మిషన్ యొక్క టార్గెట్ అంటే దాని ప్రధాన లక్ష్యం ఇప్పటిదాకా ఎంతవరకు పూర్తయిందంటారు?
0: అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మా దగ్గర మట్టికి కన్జర్వేషన్ కాకుండా ప్రస్తుతానికి మేము ఇంతమంది 250 ఎనిమల్స్ ఉండే, ఇప్పుడు ఆల్మోస్ట్ 500 వరకే ఎనిమల్స్ పెంచడం జరిగింది. రైతులకు కూడా ఆల్మోస్ట్ ఒక 120-130 వరకే ఎనిమల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మేల్స్ మా దగ్గర ఉన్నటువంటి ప్యూర్ మేల్స్ ఉంచుకొని అంటే సర్ప్లస్ ఎనిమల్స్ ఉంటాయి కదా, ఆ ఎనిమల్స్ మనకి మామూలుగా సెక్స్ రేషియో ఎలా ఉంటుందంటే 25 ఆడవాటికి ఒక మగ గొర్రె కావాల్సి వస్తుంది అనమాట. మా దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మగ గొర్రెలు ఎక్కువ పుట్టాయి అనుకో, అవి మంచి ప్యూరిటీ ఎనిమల్స్ కదా, అవి రైతులకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ స్కీమ్ అయిపోయినప్పటి కూడా ఇది ఎనిమల్స్ దక్కని ఇవ్వలేదు రైతులు, ఆసక్తి గల రైతులు కనుక దక్కని పెంచుకోవాలనుకున్నట్లయితే ఈ మేము కాస్ట్ బేస్ మేము వాటికి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుందండి.
1: ఒకప్పుడు దక్కన్ జాతి మంచి జాతి అయినప్పటికీ త్వరగా మాంసం పెరిగే వేరే జాతులు వచ్చాయి. అయితే ఉన్ని అనేది కేవలం ఈ దక్కన్ జాతిలోనే ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎన్ఎల్ఎం ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా ఈ మిషన్లో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు?
0: ఈ మిషన్లో అదే కాకుండా ప్యూర్ బ్రీడ్ని ఉత్పత్తి చేయడము, అదే ఈస్టర్ సింక్రనైజేషన్. ఈస్టర్ సింక్రనైజేషన్ అంటే అన్ని ఒకేసారి ఎదకు రావడము, ఒకేసారి పిల్లలు పుట్టడం, ఆ పెట్టిన పిల్లల్ని ఏమంటే రైతులకు ఇవ్వడము, అదేవిధంగా అవేర్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. మార్నింగ్ సమయంలో వచ్చేసి క్లాసెస్ తీసేసుకొని వాళ్ళకి ఏమన్నా డీటెయిల్గా క్లాస్ రూమ్ యాక్టివిటీస్ జరుగుతుంది. ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ టైంలో ఏమవుతుందంటే డైరెక్ట్ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళేసి ఎన్ఎల్ దగ్గర నుంచి ఎన్ఎల్ సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా ఉంటే అవి కూడా చూయించి చేసి అదేవిధంగా ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సర్టిఫికేట్ మీ ఫ్యూచర్లో దేనికైనా ఉపయోగించడానికి కూడా ఆస్కారం ఉంటుంది అన్నమాట.
2: ఈ మిషన్ ఇంకా ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుందండి?
0: ఇది యాక్చువల్గా ఇంకో 2020 నుంచి 25 వరకు అని ఇంకో సంవత్సరం వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అలాగే ఈ మిషన్ ఉన్నప్పటికీ ఈ ఎనిమల్స్ ఉన్న రోజుల నుంచి మేము ఆ ఎనిమల్స్ మనం రైతు మా దగ్గర ప్రొడ్యూస్ అయిన ప్రతి ఒక్క ఎనిమల్ని కంటిన్యూస్ ఇచ్చుకుంటుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, క్లోజ్ అవ్వడానికి కాకుండా స్కీమ్ క్లోజ్ అవ్వ ఉండొచ్చు. కాబట్టి మా దగ్గర ఉన్న ఎనిమల్స్ ఉన్నటువంటి పుట్టిన పిల్లల్ని మనం కంటిన్యూస్గా రైతులకు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. మా దగ్గర ప్రిజర్వ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నటువంటి ఎనిమల్స్ రైతులకు ఇవ్వడం, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనేది షాప్ అనేది ఉండదు.
1: పశు ఘనక్షేత్ర సముదాయానికి అసోసియేట్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ శివప్రసాద్ చుక్కలా గారు మీ అమూల్యమైన అభిప్రాయాలు అందించినందుకు ధన్యవాదాలండి.
2: లైఫ్ స్టాక్ ఫార్మ్ కాంప్లెక్స్కు సీనియర్ ప్రొఫెసర్గా మరియు యూనివర్సిటీ హెడ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ టి రఘునందన్ గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ టి రఘునందన్ గారు, ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ గురించి తెలియజేయండి, అది మీ యూనివర్సిటీలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆ వివరాలు కూడా తెలియజేయండి.
3: నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనేది జాతీయ స్థాయిలో ఈ నేటివ్ బ్రీడ్స్ అంటే మన దేశవాళీ జాతులను కన్జర్వ్ చేయడం కోసం ఒక ఉత్తమమైన ప్రోగ్రాం ఇది. సో మా యూనివర్సిటీలో ఈ ప్రోగ్రాంలో భాగంగా డెక్కనీ జాతి గొర్రెలను ఏ విధంగా మనం నిలుపుకోవాలి, వాటిని తర్వాత వాటిని ఫ్యూచర్ ముందు

0: వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న దాని మీద మా యూనివర్సిటీలో ఈ ఎన్ఎల్ఎం ప్రాజెక్టు ఒకటి టేకప్ చేశాము. ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసినట్లయితే ఈ డెక్కని జాతి గొర్రెలు మన రాష్ట్రానికి సంబంధించినవి, కానీ ఈ రోజు రోజుకు ఈ యొక్క డెక్కని జాతి గొర్రెలు అంతరించిపోతున్నాయి. డెక్కని జాతి గొర్రెల నుంచి వచ్చే మాంసము చాలా రుచికరమైందని అందరికి తెలిసిందే. మరి ఈ గొర్రెలు అంతరించిపోయినట్లయితే మనకు ఇంత రుచికరమైన మాంసం కోల్పోతాం. కాబట్టి మన యూనివర్సిటీలో ఈ డెక్కని జాతిని అభివృద్ధి చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ టేకప్ చేశాము. మా దగ్గర డెక్కని జాతి గొర్రెను ఎలా పెంచుకోవాలి, తర్వాత వాటిలో ఎనిమల్ గొర్రెలన్నీ ఒకేసారి ఎదకు వచ్చేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా ఇంకా కృత్రిమ గర్భోత్పత్తి కూడా ఈ గొర్రెల్లో ఎలా చేపట్టాలి, రైతుల వరకు కూడా ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్లడానికి మేము కృషి చేస్తున్నాము. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న డెక్కని జాతి కావాల్సిన రైతులు ఎవరైనా మా యూనివర్సిటీని సంప్రదించినట్లయితే, లేకుంటే మా విభాగాన్ని సంప్రదించినట్లయితే వారికి కావలసిన సహాయాన్ని అందిస్తాము. మా దగ్గర ఇంకా డెక్కన జాతి మొగ పోతులను కూడా మేము విత్తన అభివృద్ధి కోసం మేము అమ్ముతాము. కాబట్టి ఎవరైనా రైతులు డెక్కని జాతి అభివృద్ధి చేయదలుచుకున్న వారు తప్పకుండా మా క్షేత్రాన్ని ప్రదర్శించి వాళ్ళకు కావలసిన గొర్రెలను, మొగ గొర్రెలు కానీ ఆడగొర్రెలను కొనుగోలు చేయవచ్చు. ఇంకా వారికి ఎవరికైనా ఈ డెక్కని జాతి మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్, శిక్షణ కార్యక్రమం కావాల్సినట్లయితే మమ్మల్ని సంప్రదించినట్లయితే ఈ డెక్కని జాతి గొర్రెని ఎలా పెంచుకోవాలి, వాటిని షీరింగ్ అంటే ఉన్ని ఎలా కత్తిరించాలి, మరి మాంసంని ఎక్కువ వృద్ధి రావాలంటే, మాంసం ఎక్కువ పెరుగుదల ఉండాలంటే ఎలాంటి దాణా కానీ ఇలాంటి గడ్డి పెంచాలి అనే వాటి మీద మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న, ఆసక్తి ఉన్న రైతులు తప్పకుండా మా క్షేత్రాన్ని, మా ఫారాన్ని సందర్శించి మా యొక్క సలహాలను తీసుకోగలరు. ఇంతే కాకుండా పశుగ్రాసాలను మనం ఈ డెక్కని జాతి గొర్రెలను పెంచుకోవడానికి ఎలాంటి పశుగ్రాసాలను మనం పెంచుకుంటే వీటి యొక్క వృద్ధి ఎక్కువగా ఉంటుంది, అలాగే సైలేజ్ హే ఇలాంటి అన్ని రకాల పశుగ్రాసాల మీద కూడా మేము అవగాహన ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గల రైతులు తప్పకుండా మా క్షేత్రాన్ని సందర్శించగలరని కోరుతున్నాను.
1: ప్రొఫెసర్ గారు, ఈ ఎన్ఎల్ఎం స్కీమ్ కింద పందుల పెంపకానికి సంబంధించి ఏదన్నా సంరక్షణ జరుగుతుందా?
0: ఈ ఎన్ఎల్ఎం లో భాగంగా మా యూనివర్సిటీలో ప్రత్యేకంగా పందుల ప్రోగ్రామ్ ఏమీ లేదు, కానీ మా దగ్గర పందుల పెంపకానికి కావలసిన సమాచారం అంతా మా దగ్గర లభిస్తుంది. మా దగ్గర చిన్న గరి యూనిట్ కూడా కళాశాలలో ఉంది. కాబట్టి రైతు మేము ఇదివరకు లోగడ మేము ఎన్నో పిగ్గరీ డెవలప్మెంట్ కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. ఇదివరకు ఎవరైనా రైతులు, మామూలుగా మేము గమనించింది ఏంటంటే రైతులకు గ్రామాల్లో ఈ పందుల పెంపకం మీద సరైన అవగాహన ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి అంతేకాకుండా పందుల యొక్క పెంపకం చేపట్టినట్లయితే చాలా అపోహలు ఉన్నాయి, పంది మాంసం ఎవరు తినరు అని. కానీ అలా కాకుండా ఈ రోజుల్లో పంది మాంసానికి మంచి గిరాకీ ఉంది. తర్వాత పందుల వేరే మన గొర్రెలు, మేకలు, కోళ్లు చూసినట్లయితే వీటికన్నా ఈ పందుల అభివృద్ధి, మాంసోత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ లార్జ్ వెయిట్ యార్డ్ షేర్ పందులను రైతులు పెంచుకొని లాభాలు పొందవచ్చు. అయితే దీనికి మార్కెట్ మన దగ్గర లేదు, మన రాష్ట్రంలో మార్కెట్ లేదు అని కూడా అపోహ ఉంది. మన రాష్ట్రంలో కాకపోయినా వేరే రాష్ట్రాల్లో, బెంగళూరు కానీ, కర్ణాటకలో ఉండే మార్కెటింగ్, మహారాష్ట్రలో మార్కెటింగ్ ఉంది. అంతేకాకుండా నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయినా అన్ని, అక్కడున్న అస్సాం, మేఘాలయ, అన్ని రాష్ట్రాల్లో కూడా పంది మాంసానికి మంచి గిరాకీ ఉంది. కాబట్టి ఇక్కడ పందులను పెంచుకొని వాటిని అక్కడికి ఎక్స్పోర్ట్ చేసి కూడా లాభాలు పొందవచ్చు. సో ఈ విషయంలో మా యూనివర్సిటీ తరఫున మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తుంటాము. ఎవరికైనా సలహాలు కానీ ఇంకేమైనా సందేహాలున్నా మా యూనివర్సిటీ సందర్శించి, లేకుంటే మాకు ఫోన్ ద్వారా అయినా సమాచారం తెలుసుకొని వారి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
1: డాక్టర్ టి రఘునందన్ గారు, చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు నేషనల్ లైవ్ స్టాక్ గురించి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివప్రసాద్ చుక్కల, లైవ్ స్టాక్ ఫామ్ కాంప్లెక్స్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ పి రఘునందన్ గారులతో పరిచయాలతో కూర్చున్న కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశ

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు విజ్ఞాన మరియు పర్యావరణ కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో నిత్య జీవితంలో సైన్స్, డాక్టర్ చల్లా కిషోర్ రెడ్డి గారి ప్రసంగం వింటారు.
1: నిత్య జీవితంలో సైన్స్ మొదటి భాగం. మన నిత్య జీవితంలో ప్రతిరోజు మనం చూసే అనేక సంఘటనలలో లేదా మనం ప్రతిరోజు చేసే పనులలో మనకు ఎదురయ్యే పరిస్థితుల్లో అంతర్లీనంగా ఏదో ఒక శాస్త్రీయ విషయం లేదా సైన్స్కి సంబంధించిన సూత్రాలు మనకు తెలియకుండా అనుసంధానమై ఉంటాయి. ఒక్కోసారి మనం ఉన్నత విద్యను చదివి ఉన్నప్పటికీ కొన్ని సామాన్య విషయాలలో శాస్త్రీయ విషయాలను అంటే సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ను మన పరిశీలనలోకి రాకపోవచ్చు లేదా ఆ విషయాన్ని మనం విశదీకరించలేకపోవచ్చు. ఈ సందర్భంలో నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే కొన్ని విషయాల్లోని శాస్త్రీయ దృక్కోణాన్ని లేదా శాస్త్రీయ కారణాలను సామాన్య భాషలో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. నీరు మంటలను ఎలా అర్పుతుంది? పాల నుంచి పెరుగు ఎలా తయారవుతుంది? రెఫ్రిజిరేటర్ లేదా ఫ్రిడ్జ్లో ఉంచిన పదార్థాలు ఎందుకు త్వరగా చెడిపోకుండా ఉంటాయి? ఘర్షణ అంటే గరుకుదనం ఈ భూమి మీద లేకుండా పోతే అసలు ఏం జరుగుతుంది? చందమామ లేదా చంద్రుడు మనం ఎక్కడికి వెళ్లినా ఒకే చోట ఉన్నట్టు కనబడుతుంది, ఎందుకు? ఇలాంటి అనేక ప్రశ్నలకు జవాబులు ఇప్పుడు మనం చూద్దాం. నీరు మంటలను ఎలా అర్పుతుంది? సాధారణంగా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు లేదా ఇంటిలో మంటను ఆర్పడానికి మనం నీటిని ఉపయోగిస్తాం. ఇది మనకు తెలిసిన విషయమే. మరి నీరు మంటను ఎలా ఆర్పగలుగుతుంది? ద్రవరూపంలో ఉన్న పెట్రోలు, నూనె వంటివి మంటలను పెంచుతాయి. నీరు మాత్రమే మంటని ఆర్పగలుగుతుంది. ఈ విషయం ఆలోచించే ముందు అసలు నిప్పు లేదా మంట ఎలా సంభవిస్తుందో తెలుసుకుందాం. భూమి మీద ఉన్న ప్రతి వస్తువు లేదా పదార్థం ఏదో ఒక ఉష్ణోగ్రత వద్ద మండటం ప్రారంభం అవుతుంది. దీనినే మనం ఇగ్నిషన్ పాయింట్ అంటాం. అయితే వాతావరణంలోని ఆక్సిజన్ మంటని ఇంకా పెంచడానికి దోహదపడుతుంది. గాలిలోని నైట్రోజన్ కంటే ఆక్సిజన్ మంటని ఎక్కువగా పెంచుతుంది. కెమిస్ట్రీ లేదా రసాయన శాస్త్రంలో అయోనైజేషన్ పొటెన్షియల్ అంటే మండటానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యం ఆక్సిజన్కు తక్కువగా ఉండటమే దీనికి కారణం. కాబట్టి ఏదైనా ఒక వస్తువు మండటాన్ని ఆర్పివేయాలంటే ఆ వస్తువు యొక్క ఇగ్నిషన్ టెంపరేచర్ను తగ్గించాలి. ఆ మంటపై నీటిని చల్లినప్పుడు వస్తువు యొక్క వేడి తగ్గుతుంది. నీటిని ధారగా పోస్తే మంటలు త్వరగా చల్లబడతాయి. ఈ పద్ధతి మంటలను ఆర్పడానికి ఉపయోగకరమైనది. అయితే పెట్రోల్, డీజిల్ వంటి వాటికి నిప్పు అంటుకుంటే నీటి ద్వారా మనం ఆ మంటని ఆర్పలేం, ఎందుకంటే అవి నీటి కంటే చాలా తేలికగా ఉండి నీటిపై తేలతాయి. మంటలను ఆర్పడం సాధ్యపడదు. ఇలాంటి పరిస్థితుల్లో మంటలను ఆర్పడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అగ్నిమాపక యంత్రాలు ఉంటాయి. ఇక మనం ప్రతిరోజు ఉపయోగించే పెరుగు పాల నుండి ఎలా తయారవుతుందో చూద్దాం. సాధారణంగా కాచిన పాలలో మజ్జిగ కానీ పెరుగు కానీ కొంచెం కలిపితే 4 నుంచి 8 గంటల సమయంలో పెరుగు తయారవుతుంది. దీన్నే మనం సాధారణ భాషలో పాలు తోడుకోవటం అని అంటాం. పాలలో కెసిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. దీనివల్ల పాలు తెల్లగా కనబడతాయి. దీని ద్వారా మన శరీరానికి అవసరమైన అమైనో యాసిడ్స్ లభిస్తాయి. పెరుగు లేదా మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ అనే రసాయన పదార్థం పాలలో ఉండే కెసిన్తో చర్య జరిపి ద్రవంగా ఉన్న పాలు గట్టిపడి పెరుగు తయారవుతుంది. ఈ రసాయనిక చర్యనే ఫెర్మెంటేషన్ లేదా కిణ్వ ప్రక్రియ అని పిలుస్తాం. ఇదే ఫెర్మెంటేషన్ ప్రక్రియ ఆధారంగా వెనిగర్, ద్రాక్ష సారాయి, నెయిల్ పాలిష్, చీజ్ వంటి పదార్థాలు కూడా తయారవుతాయి. ఇక ఇప్పుడు రెఫ్రిజిరేటర్ లేదా ఫ్రిడ్జ్లో ఉంచిన ఆహార పదార్థాలు చెడిపోకుండా ఎలా ఉంటాయో చూద్దాం. ఫ్రిడ్జ్లో సాధారణంగా ఐస్ కూల్, నార్మల్ కూల్ జోన్స్ ఉంటాయి. అంటే సాధారణ గది ఉష్ణోగ్రత కంటే ఫ్రిడ్జ్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందన్నమాట. మనం కూరగాయలను లేదా ఇతర ఆహార పదార్థాలను గది ఉష్ణోగ్రత వద్ద అంటే ఫ్రిడ్జ్ బయట ఉంచితే అవి కుళ్ళిపోవడం లేదా పురుగు పట్టడం జరుగుతుంది. ఈ కుళ్ళిపోవడం లేదా పురుగు పట్టడం అనేది చుట్టూ వాతావరణంలో ఉన్న బ్యాక్టీరియా వలన జరుగుతుంది. ఈ బ్యాక్టీరియా వృద్ధి అనేది సాధారణ ఉష్ణోగ్రత వద్ద చాలా త్వరగా జరుగుతుంది. అదే సాధారణ గది ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రతలో లేదా గడ్డగట్టిన నీటిలో ఈ బ్యాక్టీరియా వృద్ధి చాలా తక్కువగా ఉంటుంది. అందువలన మనం ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్ లోపల ఉంచితే అక్కడ బ్యాక్టీరియా వృద్ధి దాదాపు లేకుండా పోతుంది. కాబట్టి ఫ్రిడ్జ్లో ఉంచిన ఆహార పదార్థాలు చాలా కాలం వరకు చెడిపోకుండా ఉంటాయి. ముఖ్యంగా పాల వంటి ఎంజైమ్స్ కలిగిన ఆహార పదార్థాలైతే నీరు గడ్డకట్టే తక్కువ ఉష్ణోగ్రత వద్ద అంటే డీప్ ఫ్రిడ్జ్లో భద్రపరచాలి. ఇంకా కోల్డ్ స్టోరేజ్ గురించి కూడా మనం విని ఉంటాం. ఆపిల్ మొదలైన పండ్లు, చేపలు, పాలు, పాల పదార్థాలు వంటి ఆహార పదార్థాల రవాణా మరియు నిల్వ స్థలాలలో కూడా కోల్డ్ స్టోరేజ్ ద్వారానే ఆహార పదార్థాలు చెడిపోకుండా ఉంచగలుగుతాం. ఇటువంటి కోల్డ్ స్టోరేజ్ కంటైనర్లలో ఘన రూపంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ లేదా నైట్రోజన్లను ఉపయోగిస్తారు. ఈ ఘన కార్బన్ డయాక్సైడ్ ని మనం డ్రై ఐస్ అంటాం. అయితే శీతల పెట్టెలు లేదా ఫ్రిడ్జ్లో మనం ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచితే వాటిలో కొన్ని విటమిన్లు మరియు పోషక విలువలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇక ఇప్పుడు మనం ఘర్షణ లేదా గరుకుదనం వల్ల మనకు ఉపయోగం ఏమిటో చూద్దాం. ఈ భూమి మీద గరుకుదనం లేకపోతే ఏం జరుగుతుంది? ఈ విషయాన్ని మనం ఆలోచిద్దాం. మనం మన ఇళ్లలో టైల్స్ వంటి చదునైన ఉపరితలాల మీద నడుస్తున్నప్పుడు ఒక్కోసారి కాలు జారి పడిపోయే సంఘటనలు చూస్తూ ఉంటాం. అలాగే బాత్రూంలో కూడా జారి పడటం ఎక్కువగా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం కూడా. అలాగే మనం వర్షాకాలంలో చెప్పులు లేదా షూ వేసుకుని కొంచెం వేగంతో నడుస్తున్నా కూడా కాలు జారిన అనుభూతి మనకు కలిగి ఉంటుంది. ఈ అన్ని సందర్భాలలో జారడం అనే ప్రక్రియ ముఖ్య పాత్ర వహిస్తుంది. చదునైన ఉపరితలం లేదా స్మూత్ సర్ఫేస్ పైన నడుస్తున్నప్పుడు మన అరికాళ్ల మీద ఉన్న గరుకు గీతలు జారకుండా ఉండేలా సహాయపడతాయి. అంతేకాదు, మనం ఏదైనా ఒక వస్తువుని పట్టుకోవాలన్నప్పుడు మన అరచేతుల్లోని రేఖలు తగినంత గరుకుదనాన్ని కలిగించడం ద్వారా పట్టు లేదా గ్రిప్ మనకు లభిస్తుంది. నేలకి మరియు మన కాళ్ళకి లేదా చెప్పులకి మధ్యలో ఉన్న గరుకుదనపు అనుభూతిని భౌతిక శాస్త్రంలో ఘర్షణ లేదా ఫ్రిక్షన్ అని పిలుస్తాం. ఒకవేళ ఈ భూమిపై ఒక్కసారిగా ఈ ఘర్షణ అనేది లేకుండా మాయమైపోతే మనమంతా భూమి మీద నడవడం అనేది కుదరదు, సరికదా? మనుషులంతా, ఆ మాటకొస్తే జంతువులంతా కూడా, కదిలే అన్ని వస్తువులు కూడా భూమి ఉపరితలం మీద జారుతూ ఉంటాయి. ఇది మనం ఊహించడానికి కొంచెం గమ్మత్తుగానే ఉంటుంది. ఇప్పుడు మనం ప్రతిరోజు చూసే చందమామ విషయానికి వస్తే ఇంకో గమ్మత్తైన విషయం మన దృష్టికి వస్తుంది. అదేమంటే మన ఊరిలో లేదా మన పక్క ఊరిలో మనం నడుస్తున్నప్పుడు గాని, కారు, బస్సు లేదా ఏదైనా వాహనంలో ప్రయాణం చేస్తున్నప్పుడు గాని ఆకాశంలోని చందమామ మనల్ని అనుసరిస్తున్నట్లుగా

0: లేదా మనతో పాటే ప్రయాణం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అదే చిన్నపిల్లలైతే మనం ఎక్కడికి వెళ్ళినా చందమామ మనతో వస్తుంది ఎందుకు అని అడుగుతుండటం మనలో చాలామందికి ఎదురైన సంఘటనగా ఉండి ఉంటుంది. ఇలా అడిగినప్పుడు సాధారణంగా చందమామ ఎక్కడికి వెళ్ళినా కనబడుతుంది అని తేలిగ్గా చెప్పేస్తాం. అలా అనిపించడానికి అసలు కారణం భూమి చందమామ మధ్యలో ఉన్న దూరంతో పోల్చితే మనం ప్రయాణం చేసే దూరం సాపేక్షంగా చాలా తక్కువ. అంటే మనం భూమి మీద కదులుతూ ఉన్నప్పుడు చందమామ నుంచి మనం దూరంగా కదులుతున్న అనుభూతి కలగదు. ఎందుకంటే భూమి నుంచి చంద్రుడికి ఉన్న దూరం 3.5 లక్షల కిలోమీటర్లు. ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి ఉన్న 3000 కిలోమీటర్ల కంటే చాలా ఎక్కువ. అంటే మనం ప్రయాణం చేసే దూరంలో మార్పు వల్ల చంద్రుడితో మనం చేసే కోణంలో మార్పు చాలా తక్కువ, అంటే నెగ్లిజిబుల్ అనొచ్చు. అలాగే మనం బస్సులో లేదా రైల్లో ప్రయాణం చేసేటప్పుడు విండోలోంచి బయటకు చూస్తే బయట ఉన్న చెట్లు లేదా కొండలు మరియు ప్రదేశాలు వెనక్కి వెళుతున్నట్టుగా మనకి అనుభూతి కలుగుతూ ఉంటుంది. అదే కదులుతూ ఉన్న మన బస్సులో ఉన్న మిగతా ప్రయాణికులు మనతో పాటు కదలకుండా ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. దీనికి కారణం మన వాతావరణంతో పోల్చితే బయట ఉన్న ప్రదేశాల యొక్క దూరం సాపేక్షంగా మారుతూ ఉంటుంది. ఈ విధంగా మనకు ప్రతిరోజు నిత్య జీవితంలో అనేక సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. వాటిలో శాస్త్రీయ దృక్పథాన్ని విశ్లేషిస్తే మనకు సరళంగానే అర్థమవుతుంది. ఇదే విధంగా ఇంకొక ముఖ్యమైన విషయాన్ని ఊహించుకొని విశ్లేషణ చేయగలుగుతాం. అదేమంటే మన భూగోళం గుండ్రంగా బంతిలాగా గోళాకారంలో ఉంటుందని మనందరికీ తెలుసు. కానీ మనం మన ఇంటి దగ్గర మార్కెట్కి లేదా మరొక పక్క ఊరికి రైల్లో బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడా కూడా భూమి బల్లపరుపుగా లేదా ఫ్లాట్గానే ఉంటుంది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని కూడా మనం సాపేక్షత దూరం అనే విషయాన్ని విశ్లేషణ చేయడం ద్వారా అర్థం చేసుకోవచ్చు. భూమి వక్రతలో మార్పు మన దృష్టిలోకి రావాలంటే మనం భూమి నుంచి బయటికి అంతరిక్షంలోనికి ప్రయాణం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా భూమి వక్రత కోణంలో మార్పు మనం ప్రయాణించే దూరం కన్నా సాపేక్షంగా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ భూమి గుండ్రంగా ఉంది అనే విషయాన్ని మనం సముద్రం దగ్గర నిలుచుని గమనించవచ్చు. ఎలాగంటే దూరం నుంచి వస్తున్న ఓడ లేదా షిప్ యొక్క పొగగొట్టం ముందుగా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత కొంచెం సమయం అదేవిధంగా దాన్ని గమనిస్తూ ఉంటే ఓడ యొక్క మిగతా భాగం కూడా మనకి గోచరం అవుతూ ఉంటుంది. ఈ విధంగా భూమి యొక్క వక్రత సముద్ర తలం మీద నుంచి ఈ విధంగా మనం గమనించి అవగాహనలోనికి తెచ్చుకోవచ్చు. మన నిత్య జీవితంలో ప్రతిరోజు మన దృష్టిలోకి వచ్చే మరొక విషయం ఎండమావులు. వీటిని ఆంగ్లంలో మిరేజ్ అని పిలుస్తాం. ఎండమావులు అంటే ఎండాకాలంలో మధ్యాహ్న సమయంలో రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు కొద్ది దూరంలో నీరు నిలిచి ఉందేమో అన్నట్టుగా భ్రమింపచేసేలాగా అనిపిస్తుంది. ఇదే విషయం ఎడారులలో కూడా మనం గమనించవచ్చు. ఎడారిలో లేదా ఇసుక ఉన్న స్థలంలో ఒకచోట నిల్చొని దూరంగా ఉన్న స్థలంలో నీటి జాడ లేదా నీరు నిలిచి ఉన్నట్టుగా అనిపించే స్థలాన్ని మనం గమనిస్తూ ఉంటాం. దీన్నే ఎండమావి అంటాం. రోడ్డుపైన మనకు ఎండమావి లేదా నీరు నిలిచి ఉంది అనిపించిన స్థలానికి దగ్గరగా మనం వెళితే అక్కడ నీరు లేకుండా మామూలు సాధారణ రోడ్డు ఉన్నట్టుగా మళ్ళీ అనిపిస్తుంది. మరలా అక్కడ నుంచి కొంచెం దూరంలో ఉన్న రోడ్డుపై స్థలాన్ని గమనిస్తే మరలా అక్కడ కూడా ఎండమావి లేదా నీరు నిలిచి ఉన్న స్థలం ఉన్నది అన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈ ఎండమావులు మనకి గోచరమవడానికి కారణం భౌతిక శాస్త్రంలో ఉన్న కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అనే దృగ్విషయం. దీన్ని ఆంగ్లంలో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని అంటాం. సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాలు ఒక యానకం నుంచి మరొక యానకంలోనికి ప్రయాణించేటప్పుడు కాంతి కిరణాలు తమ దిశను మార్చుకొని కొంత వంగి ప్రయాణం చేస్తాయి. ఆ విధంగా ఎండాకాలం మధ్యాహ్న సమయంలో సూర్యకిరణాలు నిట్ట నిలువుగా భూమిని లేదా రోడ్డును తాకినప్పుడు ఆ రోడ్డు ఉపరితలం మీద ఉన్న గాలి తేలికై దాని సాంద్రత తగ్గుతుంది. అక్కడికి వచ్చిన కాంతి కిరణాలు సాంద్రత ఎక్కువ ఉన్న గాలిలోంచి సాంద్రత తక్కువ ఉన్న గాలిలోకి ప్రయాణించేటప్పుడు వంగి దూరం నుంచి గమనిస్తున్న వారికి కాంతి వంగిన చోట ఉపరితలం ఒక అద్దంలాగా లేదా నీటి ప్రతిబింబంలాగా అనిపిస్తుంది. దీన్నే సంపూర్ణాంతర పరావర్తనం లేదా ఆంగ్లంలో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని పిలుస్తారు. ఆ విధంగా ఎండమావులు కూడా మన నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే ఒక శాస్త్రీయ దృగ్విషయం.
1: నిత్య జీవితంలో సైన్స్, డాక్టర్ చల్లా కిషోర్ రెడ్డి గారి ప్రసంగం మీరు ఇంతవరకు విన్నారు విజ్ఞాన మరియు పర్యావరణ కార్యక్రమంలో. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పిసుశీల పాడిన పాట చిత్రం సీతారాములు.

చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. సమయం 8:30 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుండి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. దేశీయ ఎగుమతులను $1 ట్రిలియన్లకు చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 16వ ఆర్థిక సంఘం పంచాయతీలకు 80% ప్రాథమిక గ్రాంట్లు, 20% పనితీరు ఆధారిత గ్రాంట్లను ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ వెల్లడించారు. అమర్నాథ్ వార్షిక పవిత్ర యాత్ర అధికారికంగా ఈ ఉదయం ప్రారంభమైంది. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుండి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటించనున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ తూర్పు విభాగ కార్యదర్శి రుద్రేంద్ర టాండన్ ఆ పర్యటన వివరాలను న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులకు వెల్లడిస్తూ, జూలై 6 నుంచి 8 వరకు ప్రధానమంత్రి ఇండోనేషియాలో పర్యటిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యం కలిగిన యోగ్యకర్త నగరాన్ని కూడా సందర్శిస్తారని చెప్పారు. 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో భారత్ను సందర్శించిన సందర్భంగా ప్రారంభమైన ద్వైపాక్షిక సహకార చర్చలకు ఈ పర్యటన కొనసాగింపుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మలక్కా జలసంధి సముద్ర ప్రాంత భద్రత, స్థిరత్వ పరిరక్షణలో ఇండోనేషియా ఎప్పటినుంచో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ సముద్ర మార్గం భారతదేశానికి అత్యంత ముఖ్యమైన సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకటని, భారతదేశానికే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా మలక్కా జలసంధి అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన ప్రాంతమని వివరించారు. ఇక పర్యటనలో 2వ దశగా జూలై 8 నుంచి 10 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారని వెల్లడించారు. 3 దేశాల పర్యటనలో చివరిగా జూలై 10-11 తేదీల్లో నరేంద్ర మోదీ న్యూజిలాండ్లో పర్యటించనున్నారని టాండన్ తెలిపారు. సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు వారాంతపు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ అందిస్తున్న మద్దతు నేపథ్యంలో సింధు జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందని చెప్పారు. ఉగ్రవాదానికి పాకిస్తాన్ తన మద్దతును శాశ్వతంగా విరమించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా బంగ్లాదేశ్లోని తీస్తా నది పునరుద్ధరణ ప్రాజెక్టు గురించి వివరణ ఇస్తూ, బంగ్లాదేశ్లో భారత్ చేపడుతున్న అభివృద్ది సహాయ కార్యక్రమాలు పరస్పర అంగీకారంతో రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ఆధారంగా అమలవుతున్నాయని, వాటిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. తీస్తా నది ప్రాజెక్టుపై భారత అభిప్రాయాలను ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రభుత్వానికి తెలియజేశామని జైస్వాల్ స్పష్టం చేస్తూ,
1: India's development assistance for projects in Bangladesh is based on a mutually agreed roadmap which is regularly reviewed. Our views on the Teesta River project have been previously conveyed to the Bangladesh side. We will factor all related developments in our overall approach to the Teesta issue.
0: దేశీయ ఎగుమతులను ఈ ఆర్థిక సంవత్సరంలో $1 ట్రిలియన్లకు చేర్చే లక్ష్యంతో భారత్ వేగంగా ముందుకు సాగుతోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ లక్ష్యంలో భాగంగా వార్షిక ఎగుమతుల్లో దాదాపు 15% ఇప్పటికే తొలి త్రైమాసికంలోనే నమోదైనట్లు ఆయన వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, వస్తు ఎగుమతులను సుమారు $440 బిలియన్ నుంచి $530 బిలియన్లకు, సేవల ఎగుమతులను సుమారు $421 బిలియన్ నుంచి $470 బిలియన్లకు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. తొలి త్రైమాసికంలో వస్తు ఎగుమతులు సుమారు 15%, సేవల ఎగుమతులు 10 నుంచి 11% వరకు వృద్ధి చెందాయని పేర్కొన్నారు. భారత ఎగుమతి వ్యూహాన్ని మరింత బలోపేతం చేస్తూ సమ్మిళిత అభివృద్దికి ప్రాధాన్యమిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి రంగాన్ని సమాన ప్రాధాన్యంతో పరిగణిస్తూ ఎగుమతుల విస్తరణకు కార్యాచరణ రూపొందిస్తున్నామని పీయూష్ గోయల్ వివరిస్తూ,
2: For those of you and your businesses who want to export, particularly micro and small, for any approvals you require internationally, you know, pharma requires approvals, agri products require approvals, SPS, TBT clearances, any testing cost that you have to bear or to meet the EU regulations or to meet regulations of these developed countries, Export Promotion Mission will finance most of your expenditure for getting approvals internationally for quality of Indian goods.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల అమలుపై చర్చించేందుకు రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సును న్యూఢిల్లీలో నిర్వహిస్తోంది. 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థలకు 435,236 కోట్ల రూపాయల నిధులను సిఫార్సు చేసిందని ఆ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇవి 15వ ఆర్థిక సంఘం 5 ఏళ్ల కాలానికి చేసిన కేటాయింపులతో పోలిస్తే సుమారు 84% అధికమని పేర్కొంది. వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో ఆర్థికంగా బలోపేతమైన, డిజిటల్ సదుపాయాలతో కూడిన, జవాబుదారీతనం కలిగిన గ్రామ పంచాయతీలు సమ్మిళిత సుస్థిర అభివృద్దిలో మరింత కీలక పాత్ర పోషిస్తాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ పాత్రికేయులతో మాట్లాడుతూ 16వ ఆర్థిక సంఘం పంచాయతీలకు 80% ప్రాథమిక గ్రాంట్లు, 20% పనితీరు ఆధారిత గ్రాంట్లను ప్రతిపాదించినట్లు తెలిపారు. అమర్నాథ్ వార్షిక పవిత్ర యాత్ర అధికారికంగా ఈ ఉదయం ప్రారంభమైంది. నున్వాన్, పహల్గాం, బాల్తాల్ మార్గాల ద్వారా యాత్రికులు సజావుగా పవిత్ర గుహ ఆలయం వైపు పయనమయ్యారు. తెల్లవారుజామునే బేస్ క్యాంపుల నుంచి బయలుదేరిన వేలాది మంది భక్తులు ఎత్తైన పర్వతాలు, ఇరుకైన మార్గాలను దాటుకుంటూ సహజ సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించేందుకు పవిత్ర అమర్నాథ్ గుహ ఆలయానికి చేరుకుంటున్నారని మా ఆకాశవాణి ప్రతినిధి తెలియజేశారు. యాత్రికుల సౌకర్యం, భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రెండు మార్గాల్లోనూ తాగునీరు, ఆహారం, విశ్రాంతి కేంద్రాలు వంటి అన్ని మౌలిక సదుపాయాలను అధికారులు ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ ఉదయం అధికారులు యాత్రికులకు పలు కీలక సూచనలు చేశారు. నమోదు చేసుకున్న తేదీల్లోనే యాత్రకు రావాలని కోరుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతిరోజు అనుమతించే యాత్రికుల సంఖ్యకు పరిమితి విధించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఈరోజు తెల్లవారుజామున జమ్మూ నుండి బయలుదేరిన 2వ విడత యాత్రికులు కాశ్మీరుకు చేరుకోగా వారు రేపు ఉదయం పవిత్ర గుహ ఆలయం వైపు ప్రయాణం ప్రారంభించనున్నారు. గుజరాత్, గోవా, మహారాష్ట, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రేపటి వరకు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లడాక్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD అంచనా వేసింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం కొనసాగుతోందని, దీని ప్రభావంతో రానున్న 4 నుంచి 5 రోజుల పాటు మధ్య భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతాయని పేర్కొంది. ఇక నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించాయని IMD శాస్త్రవేత్త ఏ ధర్మరాజు వెల్లడిస్తూ,
3: The southwest monsoon has further advanced into some more parts of the Gujarat and remaining parts of Madhya Pradesh and some more parts of Rajasthan, Haryana. 3rd of July 2026, a low pressure area has laid over northwest Bay of Bengal. Under its influence, monsoon is likely to continue in active phase over central parts of the country for coming 4 to 5 days. An isolated, extremely heavy rainfall likely to occur over Konkan and Madhya Maharashtra and South Gujarat during 3rd of July to 6th July.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో రేపు పర్యటించనున్నారు. ముందుగా రాజస్థాన్లో పర్యటించి జోధ్పూర్ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించనున్నారు. సుమారు 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ టెర్మినల్ ద్వారా ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి. జోధ్పూర్లో సవరించిన ఉడాన్ పథకాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. అదేవిధంగా రాజస్థాన్లోని బాలోత్రాలో సుమారు 106,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు చేయడంతో పాటు కొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుండి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. దేశీయ ఎగుమతులను $1 ట్రిలియన్లకు చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

గజానన మహనీయం అనేకదం తమ భక్తానాం ఏకదం.

పూర్వపుణ్యత ఫలం అన్నట్లుగా పుట్టిన ఆ బాలునికి గోపన్నయ్యని పేరు పెట్టారు. నేలకొండపల్లిలో ఉన్న రాజగోపాలస్వామి వారి అనుగ్రహంతో పుట్టినాడు కాబట్టి ఆ పిల్లవానికి ఈ పేరు పెట్టారు. అక్షరాభ్యాసం జరిగింది, దేశభాషలందు నేర్పించారు. ఆ బాలు సాయమవేళనన్ భజన సావడియందును సాగుచుండు రామాయణ సత్పురాణమతడు ఆతలకుందన కాలకింపగా ఆ యవనీశ్వర్భకున కారవయేటని తెల్లమయ్యే రామాయణ మారుకాండములయందని రామకథ విశేషము. పరిశీలనగా పారవశ్యంతో అలౌకికానందం పొందిన ఆ చిరంజీవికి గోపన్న తనలో తాను ఇలా అనుకునేవాడు. జనయింపనైతి రామునితో అయోధ్యను భరతాదులను కంటబడయనైతి కనుకనైతి మానుకుల దీపకునితోడ శివధనుర్భంగ భిక్షింపనైతి దర్శింపనైతి సీతా జగన్మాతను నేనా దేవి చన్నంబులంటనైతి నిప్పొందనైతి సుమిత్రాతనుజుచే హనుమదాదుల రూపులవయ్యనైతి చిల్లరే దిక్కుమాలిన పల్లెలోన పారవీచను నన్ను రామభద్రుడనుచు వగచుచుండు పురాణము ముగిసి ఇంటికి అను అడుగుచుండిన గోపన్న అనుదినంబు. గోపన్న గారు విజయలను చక్కగా నేర్చుకొని రాముని భజిస్తూ పాపభీతితో వీలైనంత ఏదో పరోపకారం చేస్తూ రామభక్తితో కాలం గడుపుతున్నారు. అయినా ఏదో తపన, ఆరని ఆవేదన, సద్గురు కోసం అన్వేషణ. పెద్దలరా, పుణ్యం పండితే దేవుడు సద్గురువు రూపంలో వస్తాడు. అదే జరిగింది. ఒకనాడు రామభజన చేయుచుండగా సీతారామస్వామి వారి కోవెలలో కరగిపోసిన సాత్విక ప్రతిమాయన ఆకర్షణీయ దేహంబుతోడ కృష్ణాయి మోగు తంత్రీనాదమోయన రవతుళ్ళు గాత్ర మర్యాదతోడ అది నిరాడంబరమైన జీవిత దాటనప్పారు టెంకాయ చిప్పతోడ మనసుకి తూపు నాటుని తనుత్రాడమోయన దాల్చు జగురు టంగితోడ తనకి జంగ

తనను జంగమ తీర్థమైన కబీరు పారవశ్యమునకు లొంగి ప్రకృతి కాంత చేష్టలందింది చూడే వెంచేసే అటపాటలను రామనాను ప్రభావమడవా. ఆలయంలోకి ప్రవేశించబోగా వీల్లేదన్నారు కొందరు. గంగా పాపం శశీతాపం దైన్యం కల్పతురుస్తథ పాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన దర్శనం. సరే ఏం చేస్తాం అలాగే అని కబీర్ గారు వెళ్ళి అనంత దూరంలో కూర్చున్నారు. ఆశ్చర్యం, గుళ్ళో సీతారాముల విగ్రహాలు కనపడలేదు. అందరూ వెళ్ళి కబీర్ గారిని ప్రార్థించారు గుళ్ళోకి రమ్మని. కబీర్ గారు వచ్చి జయ శ్రీరామ్, జయ జయ శ్రీరామ్, జయ జయ జయ శ్రీరామ్ అంటూ వచ్చారు. అందరికీ దర్శనమిచ్చారు. సీతారాములు ప్రార్థించారు, దర్శనమిచ్చారు, విగ్రహాలు కనిపించినాయి. అందరూ ఉక్త కంఠంతో జయ శ్రీరామ్, జయ శ్రీరామ్, జయ శ్రీరామ్ అంటూ కేకలు పెట్టారు.

వ్యాసముని చంద్రుడు ఏ వంశమును జన్మమిచ్చినాడు. ధన్యుడు అధ్యాత్మవిత్తముడు మాన్యుడు శుకుడు ఏ గోత్రమును ఉద్భవించినాడు. సత్యవతి జన్మించిన జాతి ఏది, రోహిదాసుడు జన్మించిన దేహమేది, వాళ్ళెల్లరి పూజ్యులు ఎవరలేదే, కులము లేదని మహిమంది కొదుగబడునే. గోపన్న వెళ్ళి కబీర్ను నమస్కరించినాడు. ఉపదేశం చేయండి స్వామి అంటే కబీరు, నాయన మడియంచు దడియంచు అడుగెత్తి ఇడుకొంచు సంతరించడు గృహాచారములకు, మెడ నిండా రుద్రాక్షలు ఒడల నిండా విభూతి వేసి పూసిన రిత్త వేషములకు, పాకాది గృహకృత్య భాషణంబులతోడ ఆచరించడు భగజ్జారములకు, శబ్దంబు గంధంబు స్పర్శంబు ఇళయు తేడాయు అను చిల్క పల్పులకు, భేషజంబులకు వేదాంత భాషలకు, ఆసనములకు సహ ఉపన్యాసములకు హరిహరుడు నవ్వుకొనుచుండు ఆత్మలందు. ఇలాంటి తలతిక్కలు లేకుండా చక్కగా నీవు భగవన్నామం చేస్తూ కాలం గడుపునాయన. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్వం రామనామవరాలనే, జయతి జయతి మంత్రం జన్మ సాఫల్య మంత్రం, జన్మ మరణ పేద క్లేశ విచ్ఛేద మంత్రం, సకల నిగమ మంత్రం సర్వశాస్త్రీయ మంత్రం, రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం. ఓం శ్రీ శ్రీ రామాయ నమః. ఇది అనుకుంటుండునాయన. గోపన్న ఇక పైన నీ పేరు రామదాసు, పేరు పెట్టే అధికారం మార్చే అధికారం గురువుకే ఉంటుంది. రామపంచాయతం అని పూజిస్తూ మంత్రోపాసన చేస్తూ భజిస్తూ ఉండు అన స్వామి. సగుణోపాసన చేయమంటారా అంటే, సగుణం పునాది నిర్గుణ సౌధమునకు చపల చిత్తుని అజ్ఞానం ఉపనయించి సుగతిదార్చు అని చెప్పారు. గోపన్న మరో విషయం, వరవర్ణద్వేషామరంజ్యమున వరవర్ణద్వేషామరస్యంబున అద్వైత అద్వైత ప్రభావము సుస్థిరము అయ్యది రామ తారకము కాదు బిడ్డ, తన నామేరకం జపింప మోక్ష ఫల సన్మానం సిద్ధించు భీకర సంసారమా.

ఇట్టు నిశ్చయాత్ముండై శ్రీరామ పంచాయతీ భక్తితో సేవిస్తూ భక్తులను గౌరవిస్తూ సంతర్పణలు సమారాధనలు ఉత్సవములు భజనలు జరిపిస్తూ ఉన్నాడు రామదాసు. కొంతకాలమైంది. రామదాసు గారి భార్య గర్భం ధరించింది. నెలల నిండినవి. తల్లిదండ్రులకు అనారోగ్యం ఎక్కువగా ఉంది. ఒకరోజు తల్లిదండ్రులు గతి ఇంచినాతనికి సీతారాములంజూపి నిర్మల హృత్పీఠి నిలిచే తారక పరబ్రహ్మములు సీతను ఫలించిన సతి గర్భవాసము సుఖప్రాప్తిని విడంబించి ఆ మొలకను రాఘవు పేరబిల్చు రఘురా ఉండంతు గోపన్నది. రామదాసు గారి తల్లి ఏమండి కళ్ళు తిరిగిపోతున్నాయి అంది. భర్త వచ్చారు లింగనమంత్రి గారు. ఆయన మీద పడి ప్రాణాలు వదిలిపెట్టింది ఆమె. అయ్యో నువ్వు పోయినా ఒకటి, నేను మాత్రం ఎందుకు వస్తున్నా, నీవు పోతే నాకు వైధవ్యం వస్తుంది సహించలేను అంటూ ఆయన కూడా ప్రాణాలు వదిలిపెట్టారు. ఇట్నుంచి కబురు వచ్చింది, రామదాసు నీకు మగపిల్లవాడు పుట్టాడయ్యా అని. స్వామి దానికి విచారపడాలా, దీనికి సంతోషపడాలా, అంతా నీ లీల అనుకుంటున్నారు రామదాసు గారు. రామదాసు గారింటికి యాచకులు భక్తులు యాత్రికులు చాలామంది వస్తూ ఉండేవారు. గంజాయి కైపెట్టి గాని తత్వ వివక్ష గాలింపలేని బైరాగి ఒకడు అన్నపూర్ణాదేవి నరేగ ఊర సంచారము ధరించు సాధువు ఒకడు ఇవేమీ నేనేని ఇది మాయ జగమంచు తత్వములు బాడు వేదాంతి ఒకడు అరచేత స్వకుల క్రమాగతాక్షయ పాత్ర ధరించినట్టి దాసరియకుడు. ఈ విధముగా రామదాసు కీర్తిని మీ వచ్చాము, ఆ రాముడే కల్లో కనిపించి మీ ఇంటికి వెళ్ళమన్నాడు. మీ ఇంట్లో ప్రసాదం సాధన చాలా బాగుంటాయని ఇక్కడే బాగా తినమని అన్నాడు. దానితో రామదాసు రామునివారలయ్యా రఘురాముడు మిమ్మల వంపెనయ్యా ఆ స్వామి ప్రసన్నుడై ఇటు కృపామతి మీద మాట్లాడనే ఏమి అదృష్టమయ్యా నన్ను ఎన్నడు చూడవు మాట్లాడవు రామయ్య తండ్రి నీకు కృపరామికి కారణమిట్లది ఇది. ఇలా సాధు సేవ చేస్తూ ఉంటే పిత్రార్జితం అంతా అయిపోయింది పొలం. చక్కగా రాస్తారు ఇక్కడ మా దీక్షిత్దాస్ గారు చూడండి పిల్లలరా, స్వామి భక్త సేవ స్వామి సేవ అనుదినమ్మునిట్టు ఆచరింప స్వామి కంటే ముందు లేమి ప్రత్యక్షమై దాసు గృహములోన వాసమునే. యాత్రికుల రాక తగ్గింది, ఇల్లు గడవడం కష్టముగా ఉంది. నా పాదభక్త సేవయు నా సేవయును ఇక మీద ఎట్లు ఆచరించుతో చూచదగాకని ఈ పగిది దరిద్రు చేసితే నదురామా. తపియింపనేల ఏటికి తపియింపనేల లేమికి ఉపనయనము మంత్రము నాటి ఉపనయనం నాటి మంత్రం ఉండగరామా. పెద్ద రాగి చెంబు తోమి శిరస్సును ఉంచుకొని ఊరిలోకి వెళ్ళి బయలుదేరాడు. రామనామం చేస్తూ వెళ్తూ ఉండేవాడు. 10 మందికి పెట్టడమే తెలుసు కానీ 4 యాచించడం తెలియదు. ఎవరైనా గమనించి ఏదో కొన్ని తండులాలు వేస్తే సరే, లేకపోతే సరే.

అడగడం లేదు, వెళ్ళిపోతుండేవాడు. అడగడం బాగా చేతనైన వారికే గడవడం అంతంత మాత్రంగా ఉంటే ఇటువంటి వారికి ఎలా గడుస్తుంది? ఇక గ్రామంలో వాతావరణం ఎలా ఉందంటే, గానంబందు కవిత్వముందు కడు ప్రజ్ఞాశాలి సచ్చీలి ఆపై ఎంతేని వదాన్యమూర్తి భగవద్భక్తాగ్రగణ్యుండుటే దీనావస్థకు వచ్చే పాపమని జాలింబందుటే గాని తా కాని ఏనియు చేతబెట్టడవడా గ్రాపాన గోపన్నకం. ఒకరోజు రామదాసు గారు జపం చేసుకుంటూ కూర్చున్నారు. మనవక్కాయ కర్మల రాముడికినే చూస్తున్నారు. ఆ సమయంలో ఎవరు ఏ పెద్ద శబ్దం చేయరాదు, కానీ పెద్ద ఏడుపు వినవచ్చింది. ధ్యానం కుదరలేదు. రామదాసు గారి కొడుకు చిరంజీవి రఘురాముడు గుక్కబెట్టి ఏడుస్తున్నాడు. చీకాకలిగింది. కమలా, ఎందుకు వాడు ఏడుస్తున్నాడు అంటే ఆమె చెప్పలేక చెప్పింది. పాలు లేక ఇవ్వరాదు అన్నాడు. నా దగ్గర లేక. ఎందుకని? సరైన ఆహారం లేక. ఆ రామ, ఎంత దీనమైన పరిస్థితి అని బాధపడుతుంటే తలుపు వెనుక నుండి కమలాంబ అన్నది, ఒక్కసారి గోల్కొండ వెళ్ళి చెప్పవచ్చును కదా, పిల్లనిచ్చిన మామలే కాక మేనమామలు కూడా కదా, ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేయవచ్చును కదా. నా మాట తప్పైతే మన్నించండి అంది కమలాంబ. కమల, బాగానే చెప్పావు, కరణేశ మంత్రి ఈయన కదా, అలాగే మంచి ఎవరు చెప్పినా వినవచ్చును, అలాగే బయలుదేరుతాను అని బయలుదేరాడు రామదాసు గారు.

అంటూ వెళ్తున్నారు. 130 కిలోమీటర్లు ఉంటుందండి. నడిచి వెళ్ళాడు పాపం, నడిచి నడిచి గోల్కొండ చేరాడు. అక్కడ మేనమామలను చూడడం చాలా కష్టమైంది. మాసిన గడ్డం, కలయ మాసిన గుడ్డలు, సామాన్యంగా ఉన్న ఇతన్ని చూసి చెల్లరే అని ద్వారపాలకులు తోశారు. అవతలికి చాలాసేపు నిరీక్షించాడు. అందులో ఒకడు, పోన్లేరా, అయినవాడైతే సరే, కాకపోతే పొమ్మంటారు అంతే కదా అని వెళ్ళి చెప్పారు. అక్కన్న మాదలు ఎదురుగా వచ్చి, రానాయనా అని తీసుకువెళ్ళారు. అమ్మాయి పిల్లవాడు బాగున్నారా, చాలా రోజులు అయింది చూసి, వద్దామంటే ఎక్కడ ఇక్కడ ప్రభుత్వం పనులు రావచ్చును కదా అంటే, అతి లౌక్యుడైన అల్లుడు అన్నాడు, మావయ్య ఇందిరతను కోరి వరించిన సుందరమూర్తి దేవగీరేణమునంతమని చిన్ననాటి సకుడు కుచేలుడు అతను మాటి మాటికి

ముందు భోజనం చేయను ఆయన, విశ్రాంతి తీసుకో అన్నారు. తానీష దగ్గర తీసుకెళ్ళారు. తమరెవరు అని అడిగారు తానీష. తమ సర్కారుల కంకితండై సముద్ర తీర్థునప్పారు గోల్.

గృహరానందల్ల కంచర్లవారము లింగనకు కామానందకు గావాడ నామము గోపన్న కబీరు శిష్యుడను రామస్వామికి దా

మీ కొలువులో ఉన్న అక్కన్న మాదన్నలు నాకు మేరమావలు. అంటే మీరేం పని చేస్తారన్నాడు తానిషి. పనికి ఏమున్నది, రామచంద్ర కరుణా ప్రాప్త్యర్థం ఆశించుటే పని, తత్తారకరామ జపం ధ్యానం చేయడమే నా పని, జీతభత్యాలు సంపాదించడానికి వేరే అన్యమేమీ లేదు ఎలిక అన్నారు. వెంటనే అక్కన్న మాదన్న ఆలోచించి భద్రాచలం తహసీల్దార్ పని ఉన్నది అని చెప్పారు. వెంటనే ఫర్మానా తయారు చేసి ఇచ్చారు. అప్పుడు తానిషా అన్నారు, నీదు కుటుంబ పోషణకు 200 కావలేను, నీ రాముని సేవకు మరొక 50 కావలేను, మరి వచ్చిపో వారు ఆదరణ పొందాలంటే మరో 50 కావాలి. కాబట్టి నాయన నెలకు 300 రూపాయలు జీతముగా తీసుకున్నాము, రైతుల మంచి చెడ్డలు విచారించి పన్ను వసూలు చేసి నీ వేతనము తీసుకొని మిగిలింది సర్కారునకు పంపించు, నీతులు నీకు చెప్పవలైనా స్వామి అన్నారు తానీషా. వెంటనే ఆ ఫర్మానా కళ్ళకద్దుకొని రామదాసు, ఆహా రామా, నిన్నలేమి నేడు కలిమి, అంతా నీదే స్వామి అనుకుంటున్న రామదాసు నిశ్చితాభిప్రాయం ఎలా ఉందంటే, సాకల్యంబుగు ఇట్టులెంతైన మహదైస్తంబు కల్పించిన నీదు నీ భక్తతదికి నిత్యాన్న నైవేద్యములు గాక ఈ భోగభాగ్యములు నాకు అక్కర్లేదు స్వామి అనుకుంటున్నాడు రామదాసు. అనుకుని వెంటనే భార్యాబిడ్డలను రప్పించాడు, బయలుదేరాడు. అఖండ గౌతమి స్నానం చేశారు, భద్రగిరినాథుని దర్శించి వెళ్ళి బాధ్యత స్వీకరించారు, కర్ణాలను పిలిపించారు, రైతులను రావించాడు. ఎంతో కాలంగా బకాయి ఉన్న శిష్టి వసూలైంది, పంపించేశాడు. బంగారు బాకు బహుమతిగా పంపించారు తానీషా. మళ్ళీ యాచకులు రావడం ప్రారంభమైంది. ఒడుగను పేర ఒక్కడును, వివాహమంటంసు ఒక్కడు, ఇల్లుగట్టగా ఒక్కడు, ఉపాధి లేక ఒక్కడు, కాశీకి పోయేదనుంచు ఒకడు, ఈ ఒడుపున ఒక్కరొక్కరు నెపమును చేరుతునుందురు, కట్టగా కొడుగలిగిన యాచకులు గోపన్న గారి

ఇప్పటి పుట్టలేక గోపన సాగరముగ శ్రితాళించు తత్ ప్రార్థనల్ ఆకర్ణించు వనర్చు వీరేని సాయము దయామేయుడై. దైవభక్తులకు సాధుపుంగులకు షడ్రసోపేతమైన సమాధానం జరుగుతుంది, సమారాధం జరుగుతున్నది. ఈ పీట్ల మీద కూర్చోండి అయ్యలారా, ఆశీనులు కండి నాయనలారా, తృప్తిగా వడ్డించండి. పదార్థాలు సమృద్ధిగా రాముడిచ్చాడు, నాలుగుసార్లు వడ్డించండి అయ్యా శాస్త్రి గారు. వీలైతే ఏది ఒక్కసారి అనండి. శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత కళ్యాణ గుణాభిరామ సీతాముఖం భోరీగో నిరంతరం మంగళవాతరోస్మరణ గోవింద గోవింద. ఎంత బాగుపడారండి, చాలా సంతోషం అంటున్నారు. కమల పిండి వంటలు నువ్వే వడ్డించు, సమృద్ధిగా వడ్డించు. భగవంతుడు ఇచ్చాడు మనకి, తక్కువేం లేదు. భక్ష్యములు వడ్డించు అంటున్నారు. అవి వడ్డించిన భక్ష్యాలకి కృతస్నానం చేయిస్తున్నారు రామదాసు గారు. అయ్యా పెరుగులో నీరు కలపకండి, మారు వడ్డించండి అంటున్నాడు. ఈ లోపల జరగకూడనిది జరిగిపోయింది. భోజనాలు వడ్డించడానికి ముందు చిరంజీవి రఘురాముడి చేతిలో ఒక భక్ష్యం పెట్టి ఆడుకుంటున్న ఆయన అని పంపించి సాధువులకు పదార్థాలు వడ్డిస్తుంది. ఆమె పెరుగు సంగతి చూద్దామని వంటశాలలోకి వచ్చింది. సుమారు 500 మందికి సమారాధన చేసే సందర్భంలో గంజివార్చిన గుంటలో పొగలు శగలు వస్తున్న ఆ గంజి గుంటలో రఘురాముడు పడి శవమై తేలుతున్నాడు కనిపించింది. ఆమెకు పెద్దగా ఏడుపొచ్చింది. రఘురాముడు చిట్టి చిట్టి అడుగులు వేసుకుంటూ వెళ్ళి గుంటలో పడి మృతి చెందాడు. పెద్దగా ఎడవబోయి నోటిలో గుడ్డ కుక్కుని కాన్ని దిగమింగుకొని పిల్లవాడి శవం బయటకు తీసి చాపలో చుట్టి ఒక తట్టు పెట్టింది. దుఃఖంతో బాధపడుతోంది, నాయన గంజి లేక బాధపడుతున్నప్పుడు నేలకొండలో హాయిగా ఉన్నావు, ఆ గంజి ఇవాళ ఉండి అన్ని సుఖాలు ఉన్నప్పుడు ఇలా అయినావు, చాలా బాధగా ఉంది అనుకుంటూ ఉంది. అక్కడి నుంచి వినపడింది, భోజనాంతే భగవన్నా స్మరణ గోవింద గోవింద అన్నారు. ఇక ఓర్చుకోలేక ఆమె ఏడ్చింది, పెద్దగా ఏడ్చింది. గబగబా వచ్చారు రామదాస్ గారు, ఒక్క క్షణం బాధపడ్డారు. పిల్లవాడి శవాన్ని భుజం మీద వేసుకొని కమలా రా అంటూ వెళ్తున్నారు. బ్రాహ్మణ సముదాయం అంతా వెంట నడుస్తుంది. రఘురామ వేసవిలో గంజి పోసి బతికించుకున్నావు, నెలకొండ పల్లెలోనే ఉంటే బతికేవాడు నాయన అని బాధపడుతున్నారు. నేరుగా తీసుకొని వెళ్ళాడు భద్రగిరినాథుని కొండ ముందు కింద పడుకోబెట్టాడు. పడుకోబెట్టి నాయన రామచంద్ర ప్రభు, నీకిద్దరు కొడుకులు, నాకొక్కడే కొడుకు, వీడిలా అయిపోయాడు, చాలా బాధగా ఉంది. వంశాంకుర తండ్రి పెడుతుండగా కొడుకు పోవడం పాపం నాయన, నీకు తెలియందే ఉంది అంటూ బాధపడుతున్నారు.

కాఫీని బ్రతికించు స్వామి. ఎంతసేపటికి కావడం లేదు. అప్పుడు కొంచెం ఇలా అన్నారు కీనుకతో రామదాసు గారు, తాలూకా సకలము నేను తహసీల్దారు, ఈ తాలూకా నగలక్తిది గేనిత్యం ఉంది వాసమే, బలప్రాణము పన్నుగట్టుము ఇది నా పర్మాన. బలప్రాణము పన్నుగట్టుము ఇది నా ఫర్మాన, లేనితో ఖాళీ జయము భద్రశైలమతి వేగన్నేడు.

యోగ్యత నీకు, మన్నించు ప్రభు, మన్నించు, వీణ్ణి బ్రతికించు. శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ అంటూ ధ్యానిస్తున్నారు. అక్కడున్న అందరూ ప్రార్థిస్తున్నారు. చిరంజీవి రఘురాముడు నిద్ర నుంచి లేచినట్టుగా లేచాడు. అక్కడున్న వాళ్ళంతా రామచంద్ర ప్రభువు జయ్, సీతామాతకు జయ్, లక్ష్మీస్వామి గారికి జయ్, అరుత్స్వామి గారికి జయ్ అంటూ పెద్ద పెట్టిన కేకలు పెడుతుంటే కళ్ళు తెరిచాడు రామదాసు. కళ్ళు తెరిచారు రామదాసు దంపతులు. ఒకనాడు భద్రగిరి పైకి వెళ్ళారు. తహసీల్దార్ చుట్టూ భక్తులు ఉన్నారు. గుడి చుట్టూ తుమ్మలు దుబ్బలు పుట్టలు అన్నీ ఉన్నాయి. అయ్యయ్యయ్యో, ఆనాడు కైకి కథన, ఈనాడు మీ కథన. రాముల వారికి అరణ్యవాసం తప్పలేదు కదా ఆయన. ఈ సంపద శాశ్వతమా? దయచేసి ఇంటికొక పువ్వు అయితే దేవుడికి మాల అవుతుంది, మీరు సహాయం చేస్తామనండి, చక్కని గుడి కడదాము అన్నారు రామదాసు గారు. అందరూ అలాగే అలాగే అలాగే అంటూ, నేను 10,000 నుడిపదాలు ఇస్తాను, నేను 5,000 నుడిపదాలు ఇస్తాను, నేను 2,000 నుడిపదాలు ఇస్తాను, నాది 1,000 నుడిపదాలు వేసుకోండి అని వాగ్దానం చేశారు. అన్నారే కానీ తొందరగా ఎవరూ ఇవ్వలేదు. రామదాసు గారికి తొందర ఎక్కువైతోంది. వాగ్దానం చేసిన వారు ఇవ్వకపోతారా? కాకపోతే కొద్దిపాటి ఆలస్యం, వసూలైన శిస్తు పైకం ఉన్నది కదా అని వినియోగించుకుందాం, దానికి ఖర్చు చేద్దామని చెప్పేసి అనుకున్నారు. అదే పని చేశారు, ప్రారంభించారు దేవాలయం కట్టడం. గర్భగృహ ప్రాకార మంటపాలు కట్టి

నిన్ను తన కొరికెడీరని బాబుగా ఆనందించింది. యాత్రికులు చక్కగా వస్తున్నారు, భద్రాచల ఆలయం చూస్తున్నారు, వాళ్ళంతా చాలా సంతోషిస్తున్నారు. అదిగో భద్రద్రీ గౌతమి ఇదిగో.

అసూయాగ్రస్తులైన ఉద్యోగులు తానిషాకు ఉన్నది లేనిది కల్పించి చెప్పారు. ఈ సంగతి కొందరు రామదాసు గారికి చెప్తే ఆయన ఏమన్నారు అంటే,

నిన్న నారాయణుడు మన చెంతలు ఇందక తక్కువే నిమలకు. అంటున్నారు, నాయన ఎందుకు బాధపడాలి? జనకయ్య కొరకు రావణుని ఎదిర్ప శరీరం ఆశించినాడే విహంగరాజు. తన ఎన్న మృతుకైన తలచూపుడే, తన ఎన్న మృతుకైన తలయూపుడే కపికుల వరుణుడు. రామాజ్ఞ పూని వారాసి దాటగా ప్రాణభయంబు పాటించినే పవనసుతుడు. బహుభోగభాగ్య సంపదలు వర్జించుకొడే స్వామి సేవకు విభీషణ మనీషి ధనముపై మేనిపై బంధుజనులపై ఆశలు బాసి ప్రాణం రోసి భక్తులందరూ శ్రీరామభద్ర సేవ చేయలేదు, నేను మాత్రం ఎందుకు చేయకూడదు? హాలిని త్రాటకందుని

యాగముగాచి అహల్యప్రోచి సీతాలను వరించి రణదర్పిత రావణ కుంభకర్ణులను కూల్చి వధించి రాజ్యము నయముగనేలిన రామచంద్ర భూపాలుడు రంగశాయి మన పాలగలండు విచారమేటికి. తానిషా భట్లు వచ్చారు, ఖజానా తనిఖీ చేశారు. రామదాసు గారి సంధ్యా విషయం సరిగా వినకుండా ఆయనకు చేతికి సంకెళ్ళు వేశారు. తీసుకెళ్ళబోతూ ఉంటే కమలాంబ వచ్చి సంకెళ్ళంబడింటి భక్త దురవస్థన్గాంచి చాలా బాధపడి ఆ పెంకయ్యస్య తురుషుకుగాంచి అంటుంది, ఆయన ఆయనతో పాటు నేను కూడా ద్రవ్యం వ్యయించాను, నాకు కూడా సంకెళ్ళేసి నన్ను కూడా తీసుకెళ్ళండి అని ప్రాధాన్యపడుతుంటే, ఏ వెళవమ్మా వెళ అని ఆ దాసుగారిని సంకెళ్ళి దాసుగారికి సంకెళ్ళి వేసి తీసుకెళ్తున్నారు. అప్పుడు అన్నాడు, కష్టం వచ్చినప్పుడే తట్టుకోవాలి కమల అంటుండగా రామాలయం ముందుగా వెళ్తున్నారు. రామదాసు గారు అన్నారు, నాయన ఒక్క క్షణం ఉండండి, సీతారాములకు మనవి చేసుకొని వస్తానంటే ఏం తప్పించుకుందామనే కాదు, ఒక్కసారి స్వామివారికి మనవి చేసి వస్తాను నాయన అంటే సరే వెళ్ళి ఉన్నారు. దగ్గరికి వచ్చారు ఆ రామాలయం దగ్గరికి. రామచంద్ర ప్రభు, అసలే నీకు ఎన్నో పనులు, దానికి తోడు ఇదొకటి కూడా అప్పగిస్తున్నాను మన నుంచి. కష్టమేయను రాఘవ తప్పదింక నీ వటనిట మా క్షేమ మరయుమయ్యా. మరి వెర్రిబాబుల మనిషి ఇలా ఉంటే ఆడతోడుగా ఉండుమమ్మ సీతమ్మ. తరిఫీదు ఏమెంతయును రామభక్తి మా చిన్ని బిడ్డను హనుమన్న నీవు. ఆలయమును లక్ష్మణ లోటుపాట్లేమి రానీక చూచు భారము నీది. మగడి వత్తును లేదో ఏ పగది రేడు దండ విధించును తోచకుందే, కానీ ఏది ఏమైనా మాకు ఆప్తహితులు మీరే, సెలవు దైశేయుడి కలిశ్చింతబోదు. కమలా నీకేం భయం లేదు, మధుకర వృత్తితో మనుడు మాని నీవును బిడ్డడు, ఇప్పుడే విధముగానైనా లోటు కనిపించదు, గ్రామము చాలా మంచిది, ఇందవు రెండు పొత్తులకు అన్నము పుట్టకపోదు, రామకథను నిరతంబు పాడుకొని హాయిగా కాలము వెళ్ళబుచ్చుడి, హాయిగా కాలము వెళ్ళబుచ్చుడి. శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ అంటూ వెళ్తున్నారు. కొందరు ప్రజలు అస్తమానం వాళ్ళింట్లోనే తిన్నవాళ్ళు నెలలుగా అనుకుంటున్నారు. ఏమని అంటే గుళ్ళష గోపురములుష గుడ్డష కూసష, అయ్యో అత్త సబ్బు అల్లుడు ధారపోసినట, అందరూ భక్తులే, మేమెప్పుడో అనుకున్నాం మోసం వెల్లడి కాకపోదు అని. 600,000 అంటే 600,000 అంటే మాటలా అనుకుంటున్నారు. రామదాస్ గారు అనుకుంటున్నారు, నమ్మిన నిన్ను నమ్మవలే అయ్యది ఎట్లయినా, వైరి తమ్ము నమ్మిన రాజు జయసితివి, అనాథుల పాలిటి దైవరాయ నేనమ్మ మరెవ్వరిని, మిగుల నమ్మితే నిర్మల చిత్తమున నిన్ను రామచంద్ర ప్రభు అనుకుంటున్నారు. వెళ్ళిపోతున్నారు.

ఒక్కసం ఆరు లక్షలకు బొర్రయ్యబెట్టిన సాహసం నీకు ఎక్కడ నుండి వచ్చే? సరే, ఈ పైన ఇప్పుడు పాటలు చూడము. కుక్కలు నక్కలైన పడవరా, ఓ టెక్కలి కాడ నీకు నే చెర విధించేదా? నీవు బ్రతికున్నంత వరకు అన్న తానీషాతో రామదాసుడు అంటున్నాడు, సంపద అధికారం అనే నిషాలో లేని తానీష. హరిహర భక్త మహామనీషి మహిమాన్విత రహీం సేవకా.

నవాబుల ఎల్బడిజిక్కి బీదవాడై కనుపట్టునే రాముడు, నవాబుల ఎల్బడిజిక్కి బీదవాడై కనుపట్టునే దేవుడు రాముడు. అక్కటే మీకు చిన్నతనం బుగవది మీదే కదా సత్ఫలితము, ఇంతకు నాపై నింద.

0: దాశరథి దివ్య పాదములాన కళ్ళగాదొక పూషక పుల్లనైన చేయు ఆస్తినైనా ఆద్యంపలేదు. కాపురంబు అద్దె ఇంట మాకు అన్నాడు. ఏమీ లేదా అన్నాడు. ఏమీ లేదు తానీషా. అయితే ఒక్కటింది స్వామి, ఒక్కటింది తానీషా.
1: ఏమిటది?
0: ఆసక్తిగా అడిగాడు తానీషా. రామదాస్ అన్నాడు, చూడండి, కలుగు ఇల్లాలి వెడను మాంగల్యముకటి పార్ష సంతతి గద్ది పూజ్యంబు దాని జోలిబోకుడు మీకు ఇది కేలు ముడుతు జప్తుకి ఇంకేమి గలదు నిజాము అన్నాడు. నా భార్య మెడలో ఒక్క మంగళసూత్రం ఉంది తానీష, రెండో మంగళసూత్రం చేయమని అది ఎప్పుడు అడగలేదు, నేను చేయించలేదు. చూశారా అండి, ఆనాడు 250,000 రూపాయల విలువ కలిగినటువంటి నగలన్నీ సీతారాములకు చేయించారు భరతలక్ష్మణ శత్రుఘ్నులకు. భార్య మెడలోకి ఒక్క మంగళసూత్రం చేయించుకోలేదు. ఆయన ఇవాటికి ఆదర్శం, గమనించండి పెద్దలారా. సమాధానం బాగానే ఉన్నా, మనసుకు నచ్చిన, దండింపక విడిచిన ఇలాగే తహసీల్దారులందరూ చేస్తారని చెరల వేయండి అన్నారు. ఇప్పటిదాకా ఇలా జరుగుతుంది అనుకోలేదు రామదాస్. రాముడు వస్తాడు, రక్షిస్తాడు, అప్పు చెల్లిస్తాడు, నన్ను కాపాడుతాడని అనుకుంటున్నాడు. ఒక్కసారి కుప్ప కొలిపోయాడు. దాసు హృదయం ఆక్రోశిస్తోంది. భద్రాద్రి రాముడు నా బాలి దేవుడు

పరమభక్తునికి ఇంతటి పట్లు వచ్చి రామచంద్ర ప్రభు ఈ చెరసాలలో ఉంచినందుకు నేను బాధపడడం లేదు. ఎందుకంటే ఈ చెరసాలని ఉజ్జయింపవే దేవకి గర్భమందు భద్రాచలమట్లు ఇది ప్రశస్తమై మహత్తరమై ఒక పుణ్యతీర్థం కాబట్టి నాయన నా మనసులో ఏం బాధపడను. నీకు సేవ చేయడానికి వీలు లేకపోయినందుకే నేను బాధపడుతున్నాను. రఘుపతి రాఘవ.

అని చక్కగా నామం చేసుకుంటున్నాడు. అనేక రకాల శిక్షలు అమలు చేస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు, ఎండలో ఉంచుతున్నారు, ఇసుకలో నిలుపుతున్నారు, ముళ్ళ కంచె మీద నడిపిస్తున్నారు, మూపున పెద్ద బండ పెట్టి కొండ ఎక్కమంటున్నారు. ఇలా ఎన్ని శిక్షలు పెట్టినా రామ రామ అంటూ అనుభవిస్తున్నాడు రామదాసుడు. అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితి ఇద్దరికీ కష్టంగానే ఉంది. ఇంకా ఎలా ఉందంటే అనేక విధాల బాధపడుతూ ఉన్నారు. ఎంత బాధపడుతున్నారో చెప్పడానికి వీలైనంతగా బాధపడుతూ ఉన్నారు. ఇలా ఉండగా రామదాసు అప్పుడప్పుడు అనుకుంటూ ఉండేవాడు, అనేక విధాల స్తుతిస్తూ ఉండేవాడు, చరణములే నమ్మితి.

అంటూ ప్రార్థిస్తున్నారు. ఇలా మరికొన్నాళ్ళు గడిచిపోయింది. అప్పుడప్పుడు అంటూ ఉండేవాడు, తప్పకుండా రక్షించిన ఆయన అని తీవ్రమైనటువంటి పదజాలంతో కూడా అంటూ అనుకుంటుండేవాడు. కరిణేలు ఇందిహుళక్కి ద్రౌపదికి కోకలమిచ్చి ఇచ్చింది దెబ్బర, కాకాసుని కటాక్షమును చేపట్టింది అబద్ధం బహు. శ్రీనన్నన్ భగవాన్ తమ్మునికి రాజ్యం పెచ్చుటల్ కల్ల, ఇత్తరి నన్నేళ్ళ నిక్కమే కథలు అనంత రామచంద్ర ప్రభు భవనారాయణ అంటున్నాడు. మరొకసారి అంటాడు, భద్రశైలాలయ ప్రాకార మంటపాలు ఎలమని బాబు నిర్మించినాడా, నరతసియానంద నిత్య కళ్యాణము భరత సౌమిత్రులు జరిపినారా, ప్రియమార షడ్రసోపేద భోజనము నీ ఇల్లాలు సీత చెల్లించనక్కో, ఇన్ని సుఖములు నీ తాత ఇచ్చినాడా, నీవే గడించుకున్నావా, ఇచ్చకూడదు అనుభవి.

చుట్టూ నా పాటలు అరవైతివి, ఇంత మగమాటమే లేదా ఎనకు లేచా. పలుగురాణేల పండుకుందామంటే ఘాతకమైన నల్లిపోతు బాధ. ఇలాగా కుట్టి కుట్టి బాధ పుడుతున్నాయి. అలాగే ఇంకో చేరబడదామంటే మండగబ్బ బాధ. వాయిత్తు ఇబ్బుసుకొని పాడుకుందామంటే బలిమి నోరుమూయి భటుల బాధ. అన్నీ బాధలేనా? అయ్యో, కవీరు నన్ను వెడ్రివాణి చేసి మోసపుచ్చిపోయాడా? అసలు రాముడు అనే దేవుడు ఉన్నాడా? ఉండి మరొకరికున్నవాడా అని చాలా బాధపడుతున్నాడు. నేను వజ్రాల పథకం నీకు చేయించాను, నీ మనస్సు వజ్రంగా మార్చావా స్వామి అంటుండేవాడు. అలాగే నేను నిత్య నైవేద్యాలు నీకు నిర్ణయించాను, నాకు ఎంగిలి అమ్మలు నిర్ణయించావా స్వామి అని బాధపడుతూ ఉండేవాడు. ఒక్కొక్కసారి గట్టిగా కొడుతుంటే నెత్తురుస్తుంటే, అయ్యో అక్కడ భద్రాచలంలో వసంతోత్సవం ఎలా జరిగిందో అని బాధపడుతుండేవాడు. బరబరా ఈడుస్తూ ఉంటే రథసేవ ఎలా జరిగిందో అని అనుకుంటుండేవాడు. ఇలాగా చాలా బాధపడుతూ మొత్తం మీద 12 ఏళ్ళు గడిచినాయి. ఒక్కరోజు నాకు అవకాశం ఇవ్వండి అయినా, నేను ఇవాళ గట్టిగా ధ్యానించాలి భగవంతుణ్ణి అన్నాడు. సరే తాను షాకు చెబితే ఆయన అదే కానివ్వండి అన్నాడు, ఒప్పుకున్నాడు. ఆ రోజు తీవ్రంగా ప్రార్థిస్తున్నాడు. ప్రార్థించగా అప్పుడు గుర్తొచ్చింది, ఇంతకాలం నేను కేవలం స్వామివారిని ప్రార్థించాను, అమ్మవారిని ప్రార్థించలేదు. అప్పుడు సీతామ్మవారిని ప్రార్థించాడు నన్ను.

సీతమ్మవారు శ్రీరామచంద్రమూర్తి వారికి మనవి చేసింది. తక్షణం 6 లక్షల పైకిని తీసుకొని వచ్చేసి తానీషాకి ఇచ్చారు. తానీషా వచ్చేసి రసీదు ఇచ్చాడు, అంతర్ధానమైనాడు. రామదాసు గారు అసలు శ్రీరామచంద్రమూర్తి వారిని గురించి, ఏమయ్యా రామా నీ మాయ బ్రహ్మేంద్రాదులకు కూడా తెలియదని చెప్పేసి పొగిడాడు. ఆ తర్వాత భద్రాచలం ఫిర్క రాముడికి ఇస్తాను తీసుకోండి అన్నాడు బాధపడినటువంటి తానీషా. అక్కర్లేదు, అది నాకు అక్కర్లేదు, అది దేవుడికే ఇవ్వండి అన్నాడు. సరేనన్నాడు, ధన్యుండి అన్నాడు ఆయన. ఆ తర్వాత చెరసాలను విడిపించారు. ఆ తర్వాత భద్రాద్రి చేరి పరమాత్మను యథాశక్తిగా సేవిస్తూ ఆఖరికి శ్రీమన్నారాయణమూర్తి వారు పంపించినటువంటి దివ్య విమానంలో ఎక్కి వైకుంఠం చేరాడు భక్త రామదాసు. ఈ కథ విన్నవాళ్ళకి అందరూ సుఖశాంతులతో ఉంటారు అని మనవి చేస్తూ, మీ అందరికీ మనందరికీ శ్రీరామచంద్రమూర్తి వారు సర్వదా అనుగ్రహం ఉంచి మనమందరం రక్షించాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

0: Bangladesh to reach the round of 16 today. In other round third of matches, world number one Jannik Sinner defeated US player Jensen Brooksby, while Jan Lennard Struff of Germany beat Daniel Medvedev. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6 గంటలకు సూక్తిసుధ సమర్పిస్తారు శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, ఇంకా అన్నమాచార్య కీర్తన. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం పద్యతోరణం శీర్షికన సుమతీ శతక పద్యపఠనం ధారావాహిక, సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఆ తర్వాత విప్లవ చైతన్య స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు, డాక్టర్ కప్పగంతు రామకృష్ణ గారి ప్రసంగం వింటారు. చివరిగా మూలాధార బంధం కథానిక వింటారు రచన పఠనం శ్రీమతి వై పాప. 9:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు గారి గానం వింటారు. శ్రీ ఎస్ జగన్మోహన్ రావు గారు వయలిన్ వాద్యం, శ్రీ దండమూడి రామ్మోహన్ రావు గారు మృదంగ వాద్యం. 10:00 వసుదైక కుటుంబం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించే కార్యక్రమం. 12:40 భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి కీర్తనలు, ఇంకా శ్రీరామ నామాంకృత అన్నమయ్య కీర్తనలు. 12:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి ఆవాల శారద గారి స్వీయ కవితలు వింటారు. ఇంకా బిర్యానీ ఆకు వల్ల కలిగే ప్రయోజనాలు వింటారు. రేపు 4:00 యువలయ క్విజ్ ప్రశ్నల కార్యక్రమం. 4:45 శ్రీమతి ఆత్మకూరి పరిశుద్ధం బృందం వారు సమర్పించే జానపద గీతాలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో స్థానికంగా దొరికే పండ్లతో విలువ ఆధారిత పదార్థాలు డాక్టర్ వి మంజువాణి గారి ప్రసంగం వింటారు. రేపు రాత్రి 7:15 పంటసీమలు కార్యక్రమంలో వాము పంటలో అధిక దిగుబడికి పాటించవలసిన చర్యలు డాక్టర్ ఎం మాధవి గారితో పరిచయం వింటారు. రేపు రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రేపటి కార్యక్రమాల వివరాలు విన్నారు. కష్టపడి సంపాదించుకోవలసింది కీర్తి, కష్టపడి నిలుపుకోవలసింది గౌరవం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిలయంలో ఇప్పుడు సమయం 11:12 దాటి 56 సెకండ్లైంది. 358.4 మీటర్లు 837 కిలోహెడ్స్పై మీడియం వేవ్ ప్రసారాలు సమాప్తం. 102.2 MHz పై ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి కొనసాగుతాయి. నమస్తే.